ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్ పై మా ప్రభాత ప్రసారానికి స్వాగతం. శక సంవత్సరం 1948, శ్రావణ మాసం 29వ రోజు, క్రీస్తు శకం 2026 ఆగస్టు నెల 20వ తారీఖు గురువారం. వింటున్న మా ప్రియ శ్రోతలకు శుభోదయం.

చరిత్ర పుటల్లో ఈరోజు సద్భావన దివస్ జరుపుకుంటున్నాం. సద్భావన దివస్ అనేది భారతదేశపు అత్యంత పిన్న వయస్కుడైన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఆగస్టు 20న అంటే ఈరోజు దేశవ్యాప్తంగా జరుపుకునే ఒక ముఖ్యమైన దినోత్సవం. సద్భావన అంటే మంచి ఉద్దేశం లేదా సామరస్యం అని అర్థం. కులం, మతం, ప్రాంతం మరియు భాషలతో సంబంధం లేకుండా భారతీయ ప్రజలందరిలో జాతీయ సమైక్యతను, శాంతిని పెంపొందించడం, హింసను వీడడం, ఎలాంటి హింసకు తావు లేకుండా ఒకరినొకరు గౌరవించుకుంటూ సామరస్యపూర్వకంగా జీవించేలా ప్రజలను ప్రోత్సహించడం ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ రోజున ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు మరియు కళాశాలలో ఉద్యోగులు, విద్యార్థులు ఒక ప్రత్యేక ప్రతిజ్ఞ చేస్తారు. అన్ని మతాలు, కులాలు, వర్గాల ప్రజల మధ్య శాంతిని, జాతీయ సమైక్యత మరియు సద్భావనను పెంపొందించడానికి ఈ దినోత్సవాన్ని పాటిస్తారు. సామాజిక సామరస్యం, శాంతి మరియు జాతీయ సమైక్యతను పెంపొందించడానికి విశేష కృషి చేసిన వ్యక్తులకు లేదా సంస్థలకు ఈ రోజున రాజీవ్ గాంధీ జాతీయ సద్భావన అవార్డు అందజేస్తారు. ఈ అవార్డు కింద 10 లక్షల నగదు బహుమతి మరియు ప్రశంసాపత్రం ఇస్తారు. మదర్ తెరిసా, లతా మంగేష్కర్, కెఆర్ నారాయణన్ వంటి ప్రముఖులు గతంలో ఈ అవార్డును అందుకున్నారు. అలాగే ఈరోజు రాజీవ్ గాంధీ గారి జయంతి. రాజీవ్ గాంధీ భారతదేశపు 7వ మరియు అతి పినస్కుడైన ప్రధానమంత్రిగా గుర్తింపు పొందారు. ఆయన తల్లి ఇందిరాగాంధీ మరణం తర్వాత 1984 నుండి 89 వరకు దేశాన్ని పాలించారు. ఆయన ప్రసిద్ధ నెహ్రూ గాంధీ కుటుంబానికి చెందినవారు. రాజీవ్ గాంధీ ముంబైలో జన్మించారు. ఆయన తల్లి ఇందిరాగాంధీ, తండ్రి ఫిరోజ్ గాంధీ. ఆయన తాత జవహర్ లాల్ గాంధీ భారతదేశపు మొదటి ప్రధాని. రాజీవ్ గాంధీ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. రాజకీయాల్లో రాకముందు ఆయన ఇండియన్ ఎయిర్లైన్స్లో ప్రొఫెషనల్ విమాన పైలట్గా పనిచేశారు. ఆయన 1968లో సోనియా గాంధీని వివాహం చేసుకున్నారు. వారికి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సంతానం. తన తమ్ముడు సంజయ్ గాంధీ అకాల మరణం తర్వాత రాజీవ్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1984లో తల్లి ఇందిరాగాంధీ హత్యకు గురైన తర్వాత ఆయన 40 ఏళ్ల వయసులో ప్రధాని బాధ్యతలు చేపట్టారు. భారతదేశంలో కంప్యూటరీకరణ, టెక్నాలజీ అభివృద్ధికి ఆయన పునాదులు వేశారు. అందుకే ఆయన్ని సాంకేతిక నూతన యుగకర్తగా చూస్తారు. ఓటింగ్ వయసున్న 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు తగ్గించారు. పంచాయతీరాజ్ వ్యవస్థకు రాజ్యాంగ భద్రత కల్పించడానికి కృషి చేశారు. మరణం తమిళనాడులోని శ్రీ పెరంబుదూరులో 21 మే 1990 జరిగిన ఎన్నికల సమాచార సభలో ఎల్టీటీఈ ఆత్మహత్య

0: దాడిలో రాజీవ్ గాంధీ గారు హత్య గావించబడ్డారు.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్ర

0: ప్రతిరోజు ఉదయం 6:10 వినండి అర్చన.
1: ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం, సమయం 6:00. దేశభక్తి గీతం విందాం.

మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: మీరింతవరకు అర్చనలు భక్తి గీతాలు విన్నారు.
1: సేవ్ అవర్ ఎర్త్, స్టాప్ ప్లాస్టిక్ పొల్యూషన్, సే నో టు సింగిల్ యూస్ ప్లాస్టిక్.
0: ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం, సమయం 6:30. సూక్తి సుధా కార్యక్రమం వింటారు. వ్యాఖ్యాత కొర్రపాటి రమణయ్య.
2: ఆయుష్ను పెంచే మంచి కార్యములు అలవర్చుకోవాలి. ప్రతి మనిషి పుట్టేటప్పుడు ఈ భూమిపైకి ఏమి పట్టుకొని రాడు, వెళ్ళిపోయేటప్పుడు ఏమి తీసుకొని పోడు. ఇది నగ్న సత్యం. అలెగ్జాండరు ప్రపంచాన్ని జయించినాడు, కానీ మరణించేటప్పుడు రెండు చేతులు భూమిపై కనిపించేలాగా చేసి సమాధి చేయమని చెప్పాను. దాని అంతరార్థం చనిపోయేటప్పుడు ఏమీ తీసుకొని వెళ్ళడం లేదని తెలియచేయుటకు ఆ విధముగా చేశాను. కావున ప్రతి వ్యక్తి ఈ విషయాన్ని గమనించి ఉన్నదాంతో కొంత పేదలకు దానం చేయాలి. అనగా డబ్బు రూపేణ కానీ, అన్నదానం రూపేణ కానీ, వస్త్రదానం రూపేణ కానీ చేసినచో వారు జీవిస్తారు. మన కర్మలు కొన్ని నశిస్తాయి, ఆయుష్ ఆ విధంగా పెరుగుతుంది. ముఖ్యంగా బ్రాహ్మణులు దానం చేసిన ఎడలా వారు మనల్ని జీవిస్తారు, ఆ విధంగా కూడా మన ఆయుష్ పెరుగుతుంది. ఎవరైతే కోపం తగ్గించుకుంటారో వారి ఆయుష్ కూడా పెరుగుతుంది. అందుకే కవి ఇలా అంటాడు, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్షదై చుట్టంబో అంటాడు. కాబట్టి బాగా వినండి ఆ పద్యం, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్షదై చుట్టంబో అంటాడు. కావున కోపమే శత్రువుగా మారుతుంది. ఇతరులకు మనం శత్రువులం అవుతాము. గమనించి కోపం తగ్గించుకోవాలి. కోపం తగ్గించుకున్నచో ఆయుష్ పెరుగుతుంది. హిమాలయములందు ఋషి పుంగవులు శ్వాస మీద ధ్యాస ఉంచి కొన్ని గంటలు అనగా కొన్ని రోజులు మౌనంగా ఉండి ధ్యాన సమాధి యందు కూర్చుంటారు. అందుచేతనే వారి ఆయుష్ పెరుగుతుంది. కావున నేడు కూడా ఆసనాలు వేయండి, ధ్యానం చేయండి అని అనేక సంస్థల వారు మనకు ఉపదేశం చేస్తున్నారు. అలా కొన్ని గంటలు ధ్యానం చేసిన ఎడల ఆయుష్ పెరుగుతుంది. అతిగా భోజనం చేయడం, అతిగా మాట్లాడము మానుకోవాలి. అతి సర్వత్రా వర్జయిత అంటారు. అతిగా మాట్లాడేవారి ఆయుష్ తగ్గుతుంది. అందుకే గాంధీ గారు వారానికి ఒకరోజు మౌనవ్రతం పాటిస్తారు. కావున పై విషయాలు గుర్తెరిగి దానం చేయండి. ధ్యానం కోసం తగిన స్థలమును నిర్ణయించుకొని ప్రతిరోజు ఒక నిర్ణీత ప్రదేశంలో కూర్చొని ధ్యానం చేయటం మంచిది. నిత్యము సత్సంగము, సజ్జన మైత్రి, సర్వకార్య సర్వాస్తుల యందు తగిన ఆహార నియమాలు పాటించి చిరకాలము ఆయురారోగ్య భాగ్యాలతో వృద్ధిల్లగనని నా ఆకాంక్ష. అంతేకాక కొన్ని విషయాలు తెలుసుకోండి. భోజనానికి ముందు తర్వాత తప్పక కాళ్ళు చేతులు కడుక్కోవాలి. తడికాళ్ళను తుడుచుకొని భోజనానికి కూర్చోవాలి. నిలబడి అన్నం తింటూ ఉంటే క్రమంగా దరిద్రులవుతారు. బఫే పద్ధతి పూర్తిగా మన సనాతన హైందవ ధర్మానికి విరుద్ధము. దయచేసి దీనిని వీలైనంత వరకు పాటించవద్దు. పాదరక్షలతో పొరపాటున కూడా భోజనం చేయవద్దు. ఇవి ఆరోగ్యానికి మంచివి. ఆయుష్ను ఆ విధంగా పెంచుకున్నందుకు ప్రతి ఒక్కరూ కూడా పైన సూచించిన సూచనలన్నీ పాటించిన ఎడల జీవితంలో సుఖ సంతోషాలకు మీ జీవితం ఆలవాలమవుతుంది.
0: మీరింతవరకు కొర్రపాటి రమణయ్య గారి వ్యాఖ్యానంలో సూక్తి సుధా కార్యక్రమం విన్నారు.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం, సమయం 6:35. పొలం కబుర్లు.

కృత్రిమ మేధస్సు అంటే యంత్రం తెలివైన మానవ ప్రవర్తనను అనుసరించే సామర్థ్యం. ఇది కంప్యూటర్లకు వాళ్లదైన విధంగా తెలివిగా పనిచేసే శక్తిని ఇవ్వడం లాంటిదే. ఒకప్పుడు భవిష్యత్తు కాన్సెప్ట్లా అనిపించిన ఈ సాంకేతికత నేడు మన రోజువారీ జీవితంలో సహజ భాగంగా మారిపోయింది. మొబైల్ ఫోన్లో వాతావరణ సమాచారం నుంచి మార్కెట్ ధరల వరకు ఇప్పుడు మన రోజువారీ జీవితంలో తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ కృత్రిమ మేధస్సు నిశ్శబ్దంగా తన పాత్రను పోషిస్తుంది. సాంప్రదాయ వ్యవసాయం అనుభవం, అంచనాలు, తరతరాల జ్ఞానంపై ఆధారపడి ముందుకు సాగింది. కృత్రిమ మేధస్సు ఆధారిత వ్యవసాయం డేటాను కేంద్రంగా చేసుకుని ఖచ్చితమైన నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. వాతావరణ మార్పులు, నీటి కొరత, పెరుగుతున్న ఉత్పత్తి ఖర్చులు లాంటి సవాళ్ల మధ్య ఉద్యాన కృషిని సుస్థిరంగా నిలబెట్టే శక్తి ఈ కొత్త సాంకేతికతలో ఉంది. పంట ఉత్పత్తిలో కృత్రిమ మేధస్సు వినియోగం ఇప్పుడు కేవలం ప్రయోగ దశలో మాత్రమే కాకుండా పొలం నిర్వహణ నుంచి బయట ప్రణాళిక వరకు రైతుల చేతిలో స్మార్ట్ సాధనాల రూపంలో అందుబాటులో ఉన్నాయి. వ్యవసాయ సాఫ్ట్వేర్ అప్లికేషన్లు రైతులకు ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా తమ పని నిర్వహించే అవకాశాన్ని ఇస్తున్నాయి. సస్యరక్షణ రికార్డు నిర్వహణ, అనుకూలమైన కోత సమయాన్ని గుర్తించడం, ప్రధాన నిర్వహణ, నష్ట నివారణ వంటి అంశాలు ఇప్పుడు ఒకే ప్లాట్ఫామ్ లో సాధ్యమవుతున్నాయి. భారతీయ వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్న అనేక అప్లికేషన్లు రైతులకు దిశానిర్దేశం చేస్తున్నాయి. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించే ఖేతీ బాడీ, ఖేతీ వంటి యాప్లు రైతులను ప్రభావితం చేసే సమస్యలపై కీలక సమాచారాన్ని అందిస్తున్నాయి. క్రాప్ డాక్టర్ వంటి అప్లికేషన్లు తెగుళ్లు, వ్యాధుల నిర్ధారణతో పాటు పోషక రుగ్మతలను గుర్తించి తక్షణ పరిష్కారాలకు దారిచూపుతున్నాయి. అపెడా ఫార్మర్ కనెక్ట్ యాప్లో అంతర్నిర్మిత గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ వ్యవస్థ ద్వారా పొలం స్థానాన్ని గుర్తించి కృత్రిమ మేధస్సు ఆధారిత స్మార్ట్ మ్యాచ్ మేకింగ్, నాణ్యత అంచనా, మార్కెట్ అంచనాలతో వ్యవసాయం ఎగుమతులకు కొత్త ఊపునిస్తోంది. ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అభివృద్ధి చేసిన అప్లికేషన్ పంట రకం, పరిస్థితి, విత్తే తేదీ, అలాగే నేల రకం, జీపీఎస్ కోఆర్డినేట్లు, క్షేత్ర ఛాయాచిత్రాలు వంటి విలువైన డేటాను సేకరిస్తోంది. ఏజీ మార్కెట్ వంటి ఈ నెట్వర్క్లు వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ లో పారదర్శకతను పెంచి రైతులకు ధరలు మరియు మార్కెట్ రాకపోకలపై సరైన సమాచారం అందిస్తున్నాయి. ICAR, IIHR, బెంగళూరు రూపొందించిన ఆర్కా భగ్వాని యాప్లో ఉద్యాన కృషికి సంబంధించిన ఆవిష్కరణలు, అధ్యయనాలు రైతుల చేతిలోని ఫోన్లకు చేరుతున్నాయి. ప్లాంట్ నెట్, ప్లాంటిక్స్, కృషివాస్ వంటి అప్లికేషన్లు కూడా రైతుల నిత్య సహాయకులుగా మారాయి. కృషివాస్ యాప్ డయాగ్నోసిస్ ద్వారా సమస్యను ముందుగానే గుర్తించి తగిన సస్యరక్షణ చర్యలు తీసుకోవచ్చు. అలాగే ఉద్యాన పంటల్లో ప్రతి చెట్టు వారీగా పర్యవేక్షించవచ్చు. వాతావరణ అంచనాల్లో కృత్రిమ మేధస్సు కీలకమైన మార్పును తీసుకొచ్చింది. వాతావరణ సమాచారం మరియు వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు ఇచ్చే అగ్రి వెదర్ యాప్లు రోజువారీ వ్యవసాయ పనులను సక్రమంగా నిర్వహించడంలో రైతులకు తోడ్పాటునిస్తున్నాయి. IMD, IITM,

సిఏఆర్ సంస్థలు కలిసి రూపొందించిన మేఘదూత యాప్ ప్రాంతీయ భాషల్లో సులభంగా అర్థమయ్యే సూచనలు అందిస్తుంది. ఇంకా రైతులు విత్తనాలు వేసే సమయం, ఎరువులు, నీటి పట్టింపు వంటి నిర్ణయాలు వాతావరణానికి అనుగుణంగా తీసుకోవడంలో ఇది రైతులకు మిత్రంగా నిలుస్తోంది. ఇక్రిసాట్, ఐఐటిఎం, ఐఎండి అభివృద్ధి చేసిన మౌసం యాప్ ప్రస్తుత వాతావరణం నుంచి వచ్చే 7 రోజుల అంచనాల వరకు సమగ్ర సమాచారాన్ని అందిస్తోంది. మట్టి విశ్లేషణలో కూడా కృత్రిమ మేధస్సు ఆధారిత విధానాలు సుస్థిర వ్యవసాయానికి దోహదపడుతున్నాయి. మట్టి రసాయనాలు, అలాగే భూమిలోని తేమ, ఉపగ్రహ చిత్రాలు వంటి విభిన్న డేటాను విశ్లేషించి అమలు చేయగల సూచనలు మార్చడం ద్వారా సరైన ఎరువుల వినియోగం సాధ్యమవుతోంది. రిమోట్ సెన్సింగ్ ఆధారిత భూమి అనుకూలత మ్యాపులు ఉద్యాన పంటలకు అనువైన భూములను శాస్త్రీయంగా గుర్తించడంలో సహాయపడుతున్నాయి. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆధారిత పరిష్కారాలు పంట ఉత్పత్తిలో మరో కీలకడుగు. సెన్సార్లు, సాఫ్ట్వేరు, నెట్వర్క్ల ద్వారా డేటాను సేకరించి విశ్లేషించి ఈ సాంకేతికత నీటి వినియోగాన్ని గణనీయంగా తగ్గిస్తోంది. ఉదాహరణకు తీసుకుంటే 1 కిలో టమోటా పండించడానికి సాధారణంగా 50 నుంచి 60 లీటర్ల వరకు నీరు అవసరమైతే హైడ్రోపోనిక్ పద్ధతిలో కేవలం 15 నుంచి 20 లీటర్ల నీరు మాత్రమే సరిపోతుంది. ఫసల్, క్రాపిన్, డీహాట్, ఫామ్ ఈఆర్పి వంటి ప్లాట్ఫామ్లు రైతులకు ఈ ఆధునిక పరిష్కారాలను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఇంకా పైరులో కలుపు నిర్వహణ, తెగుళ్లు మరియు వ్యాధుల గుర్తింపు, కృత్రిమ మేధస్సు రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. చిత్ర విశ్లేషణ ఆధారంగా కలుపు మరియు పంటను వేరు చేయడం, లేజర్ ఆధారిత కలుపు నియంత్రణ వ్యవస్థలు, హైపర్ స్పెక్ట్రల్ చిత్రాల్లో వర్గీకరించిన కలుపు మొక్కలు మరియు వర్గీకరించిన కలుపు జాతుల రకాలు, రియల్ టైమ్ లేజర్ ఆధారిత కలుపు గుర్తింపు వ్యవస్థతో కలిపి కెమెరా మరియు యోలో వంటి మోడల్ను ఉపయోగించడం ద్వారా కలుపు నివారణను సులభతరం చేస్తుంది. ప్లాంటిక్స్ మరియు కృషివాస్ వంటి యాపుల ద్వారా వ్యాధులను తొలిదశలోనే గుర్తించడం సాధ్యపడుతుంది. దీని ఫలితంగా నష్టాలు తగ్గి సమయానికి సస్యరక్షణ చర్యలు తీసుకోవడం సాధ్యమవుతుంది. స్వయంచాలిత కోత మరియు రోబోటిక్స్ ఉద్యాన కృషిని మరో స్థాయికి తీసుకెళ్తున్నాయి. కృత్రిమ మేధస్సు ఆధారిత డ్రైవర్లెస్ ట్రాక్టర్లు, కంప్యూటర్ విజన్తో కూడిన హార్వెస్టర్లు, ఆటోమేటిక్ గ్రేడింగ్ వ్యవస్థలు పని భారం తగ్గించి ఖచ్చితత్వాన్ని పెంచుతున్నాయి. నమో డ్రోన్ దీదీ వంటి కేంద్ర పథకాలు డ్రోన్ సాంకేతికత ద్వారా మహిళల నేతృత్వంలోని స్వయం సహాయక బృందాలకు సాధికారత కల్పిస్తున్నాయి. సప్లై చైన్ మరియు మార్కెట్ నిర్వహణలో కూడా కృత్రిమ మేధస్సు కీలక పాత్రను పోషిస్తుంది. ఐబీఎం ఫుడ్ ట్రస్ట్ వంటి వ్యవస్థలు పంటలను ఫామ్ నుంచి ఫోర్క్ వరకు ట్రాక్ చేసి క్యూఆర్ కోడ్ల ద్వారా ఉత్పత్తుల మూలం, నాణ్యత, భద్రతపై పారదర్శకతను అందిస్తున్నాయి. ఇది బ్రాండ్ విలువలను పెంచడమే కాకుండా వ్యర్థాన్ని తగ్గించి పర్యావరణ అనుకూల వ్యవస్థను బలోపేతం చేస్తోంది. అయితే ఈ సాంకేతికతో పాటు కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. అధిక ప్రారంభ పెట్టుబడి, శిక్షణ ఖర్చులు, ఉద్యోగాల స్వరూపంలో మార్పులు, డేటా భద్రత, ఇంటర్నెట్పై ఆధారపడడం వంటి అంశాలు జాగ్రత్తగా పరిష్కరించాల్సినవి. మొత్తంగా చూస్తే కృత్రిమ మేధస్సు వ్యవసాయాన్ని డేటా ఆధారిత ఖచ్చితమైన నిర్ణయాల దిశగా మార్చుతోంది. మొబైల్ నేల పరీక్షలు, ఓటీ సెన్సర్లు, రిమోట్ సెన్సింగ్ మ్యాపులు, తక్షణ వ్యాధి నిర్ధారణ, రోబోటిక్స్ వంటి సాంకేతికతలు ఉద్యాన కృషికి కొత్త ఊపునిస్తున్నాయి.

మీరింతవరకు పొలం కబుర్లు విన్నారు. ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం సమయం 6:45గా వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. అలాగే 6:55కు సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్తో పాటు పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల్లో 4 మల్టీట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సమాజ సేవ కోసం యువతరం రాజకీయాల్లోకి రావాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి సిహెచ్ అయ్యన్న పాత్రుడు సూచించారు. నిషేధిత జాబితా 22A భూముల సమస్యలను ఫాస్ట్ట్రాక్ విధానంలో పరిష్కరిస్తున్నామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్తో పాటు పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల్లో 4 మల్టీట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశ నిర్ణయాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ నిన్న పాత్రికేయులకు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి గుమ్మడి పుండి గూడూరు మార్గంలో 90 కిలోమీటర్ల మేర 3వ, 4వ రైల్వే లైన్ల నిర్మాణం చేపట్టనున్నామని చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్తో పాటు తమిళనాడుకు కూడా ప్రయోజనం చేకూరనుందని మంత్రి వివరిస్తూ
1: पांच बहुत बड़े फैसले लिए हैं. पहले 4 प्रोजेक्ट्स हैं जो कि रेलवे के हैं और पांचवा प्रोजेक्ट हाईवे का है. पहले 4 प्रोजेक्ट में जो हावड़ा से चेन्नई की रूट है, मेन लाइन है, इस मेन लाइन के क्वाड्रुपलिंग के डिसीजंस हैं और एक है कटक से पैरादीप रेलवे लाइन का क्वाड्रुपलिंग का 3rd और 4th लाइन. और पांचवा प्रोजेक्ट है मुजफ्फरपुर से सीतामढ़ी होते हुए सोनबरसा एक तक ये 4-लेन हाईवे बनाने का टोटल 13,041 करोड़ रुपीज के प्रोजेक्ट कैबिनेट ने अप्रूव किए.
0: తమిళనాడులోని మహాబలిపురంలో జరగనున్న 31వ దక్షిణాది రాష్ట్రాల సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు హాజరవుతారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొంటారు. ఈ సందర్భంగా రాష్ట విభజనకు సంబంధించిన అపరిష్కృత అంశాలు, ఆస్తులు, అప్పుల పంపకం, ఆర్థిక లోటు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్చిస్తారు. అలాగే దుగ్గరాజపట్నం పోర్టు, విశాఖపట్నం, విజయవాడ మెట్రో, రైల్వే అనుసంధానం, విమానాశ్రయాల అభివృద్ది, పారిశ్రామిక కారిడార్లకు కేంద్ర సహకారం కోరనున్నారు. సముద్రంలో గల్లంతైన కోనసీమ జిల్లాకు చెందిన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గాలింపు చర్యలపై మంత్రి అచ్చెన్నాయుడు అధికారులతో ముఖ్యమంత్రి దృశ్య మాధ్యమ విధానంలో నిన్న సమీక్షించారు. కాకినాడ, భైరవపాలెం, విశాఖపట్నం, పారాదీప్ ప్రాంతాల మత్స్యకారుల బోట్లను కూడా అప్రమత్తం చేసినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. గాలింపు చర్యల వివరాలను బాధిత కుటుంబాలకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. మరోవైపు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కొమ్మరిగిరి పట్టణంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను మత్స్యశాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు నిన్న పరామర్శించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ
2: గాలింపు చర్యలు కోస్ట్ గార్డ్ నుంచి 5 అధునాతనమైనటువంటి పడవలు రంగంలో దిగాయి. నేవల్ నుంచి 2 పడవలు రంగంలో దిగాయి. అత్యాధునికమైనటువంటి 2 విమానాలను కూడా నేవీ వాళ్ళు రంగంలో దించారు. ఇప్పుడు రేంజ్ కూడా పెంచారు. దాదాపుగా 300 నాటికల్ మైల్ దూరంలో అన్వేషించి దీని సమాచారం తెలుసుకోవాలని చెప్పి మైన్యూట్ గా ఎట్టి పరిస్థితుల్లో ఈ 7 ప్రాణాలు రక్షించాలనేది ప్రభుత్వం యొక్క ప్రధానమైన ఉద్దేశం.
0: సమాజ సేవ కోసం యువతరం రాజకీయాల్లోకి రావాలని ఆంధ్రప్రదేశ్

0: దేశ శాసన సభాపతి సిహెచ్ అయ్యన్న పాత్రుడు సూచించారు. అసెంబ్లీ విజ్ఞాన యాత్రలో భాగంగా విద్యార్థులు శాసనసభ సమావేశాలను ప్రత్యక్షంగా నిన్న వీక్షించారు. ప్రజాస్వామ్య వ్యవస్థపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం శాసనసభ సమావేశాలను చూసేందుకు అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ సందర్భంగా విద్యార్థుల సందేహాలను అయ్యన్న పాత్రుడు నివృత్తి చేశారు. చదువు, ఉద్యోగాలతో పాటు యువత సమాజ సేవపై దృష్టి సారించాలని సూచించారు. నిషేధిత జాబితా 22A లో ఉన్న భూముల సమస్యలను ఫాస్ట్ట్రాక్ విధానంలో పరిష్కరిస్తున్నామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి శ్రవణ మాధ్యమ విధానంలో నిన్న అధికారులతో సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కమిషనర్ రాజీవ్ గాంధీ హనుమంత్, హైదరాబాద్ రంగారెడ్డి, మేడ్చల్ సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లతో ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 22A జాబితాలో ఉన్న ప్రైవేటు భూములకు సంబంధించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా రిజిస్ట్రేషన్లు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భూముల ప్రస్తుత పరిస్థితి, హక్కుదారుల వద్ద ఉన్న పత్రాలు, గతంలో జరిగిన రిజిస్ట్రేషన్లు, రికార్డుల్లో ఉన్న వివరాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
1: కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన నషాముక్త్ యువ వికసిత్ భారత్ కార్యక్రమంపై మై భారత్ కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ రాష్ట్ర సంచాలకులు శ్రీ కె వెంకట్ ఉజ్వల్ గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
2: యువత అనే వాళ్ళు మన ఫ్యూచర్ ఆఫ్ ఇండియా అంటాము, డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటాము. వాళ్ళు హెల్దీగా, డిసిప్లైన్డ్ గా, లీడర్స్ లాగా పనిచేయాలంటే నషా వాళ్ళు ఉండకూడదు అని చెప్పేసి ఒక థీమ్ తో
1: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్లో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేట అన్ని జిల్లాల కలెక్టర్లతో దృశ్య మాధ్యమ విధానంలో సమీక్ష నిర్వహించారు. అనంతరం విజయవాడలోని రాష్ట ఎన్నికల కమిషన్ కార్యాలయంలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ ఎన్నికల ముందస్తు ఏర్పాట్లపై సమీక్షలు నిర్వహిస్తూ అవసరమైన ప్రక్రియలను దశల వారీగా పూర్తి చేస్తున్నామని తెలిపారు.
3: లోకల్ బాడీ ఎలక్షన్స్ కొరకు అడ్వాన్స్ ప్రిపేర్డ్ గా ఉండమని జిల్లా కలెక్టర్స్ కి రిక్వెస్ట్ చేశాం. దీని ముందే మేము కన్సర్న్ డిపార్ట్మెంట్స్ లో కమిషనర్స్ కి కూడా చెప్పడం జరిగింది. ఒక ప్రోటోకాల్ ఉంది, ఈ స్టేట్ లెవెల్లో ఇది ఏమేం ప్రిపరేషన్ చేస్తారు, జిల్లా లెవెల్లో ఏమేం ప్రిపరేషన్ చేస్తారు, ప్రతి జిల్లాలో వాళ్ళు అడ్వాన్స్ గా యాక్షన్ తీసుకోవాలి, వాళ్ళు కూడా కొద్దిగా రిక్వెస్ట్ చేశారు. సో దీని ప్రకారంగా మై స్టేట్ లెవెల్లో కన్సర్న్ హెచ్ఓడీస్ వాళ్ళు కూడా తగిన చర్య తీసుకుంటారు.
0: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఈ నెల 22-23 తేదీల్లో బ్రిక్స్ యువజన క్రీడా మంత్రుల సమావేశాలు జరగనున్నాయి. భారత్ బ్రిక్స్ అధ్యక్షతలో భాగంగా నిర్వహిస్తున్న ఈ సమావేశాలకు 11 సభ్యదేశాల నుంచి మంత్రులు, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. యువతలో నైపుణ్యాభివృద్ది, ఆవిష్కరణలు, ఔత్సాహికత, సాధికారతతో పాటు క్రీడాభివృద్ది, క్రీడా సాంకేతికత, సంప్రదాయ క్రీడల పరివర్షణపై సమావేశాల్లో చర్చించనున్నారు. 22వ తేదీన తొట్లకొండలో మొక్కలు నాటే కార్యక్రమం, 23వ తేదీన బ్రిక్స్ ఫ్రెండ్షిప్ సైకిల్ ర్యాలీ, క్రీడా మంత్రుల సమావేశం జరగనున్నాయి. ఈ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొనున్నారని అధికారులు తెలిపారు. రహదారుల అభివృద్దితో పరిశ్రమలు, వ్యాపారాలు విస్తరించడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలంగాణ రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రేపల్లి గ్రామం మంధని నియోజకవర్గంలో సుమారు 384 కోట్ల రూపాయల విలువైన రహదారి అభివృద్ది పనులకు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్బాబుతో కలిసి నిన్న శంకుస్థాపనలు చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ రహదారులు, భవనాల శాఖ పరిధిలో సుమారు 30,000 కోట్ల రూపాయలతో పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ యానాముల్లో దిగువ ట్రోపావరణలో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. తెలంగాణలో ఈ రోజు నుంచి 3 రోజుల పాటు ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు రాష్ట్రంలోని ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, ములుగు వంటి పలు జిల్లాలకు పసుపు రంగు హెచ్చరికలు జారీ చేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్తో పాటు

పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల్లో 4 మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సమాజ సేవ కోసం యువతరం రాజకీయాల్లోకి రావాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి సిహెచ్ఈ అయ్యన్న పాత్రుడు సూచించారు. నిషేధిత జాబితా 22A భూముల సమస్యలను ఫాస్ట్ట్రాక్ విధానంలో పరిష్కరిస్తున్నామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

7:05 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 7:15 శుభోదయం సింహపురి, ఇందులో భాగంగా సింహపురి సమాచారం వింటారు. అనంతరం స్వరార్చన ప్రసారమవుతుంది. తరువాత గృహవాయు కాలుష్యం, వాయు నాణ్యత పెంపొందించుకునే మార్గాల గురించి ప్రసంగం వింటారు. తరువాత ఆరోగ్యానికి రక్ష బొప్పాయి, ఈ అంశంపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం లలిత గీతాలు వింటారు. 8:00 సమాచార ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:35 విహారీ. ఈ కార్యక్రమానికి సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. 9:00 సముద్ర తీర కథలు ప్రసారమవుతాయి. సమర్పణ మంజులా పాలెట్టి, రచన శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. అనంతరం హలో బిర్చి కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి కార్యక్రమాలను రిలే వింటారు. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 12:40 ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి కార్యక్రమాలను రిలే వింటారు. 2:00 మిడ్ డే న్యూస్ ఆంగ్లంలో వార్తలు, 2:15 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 2:30 ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి కార్యక్రమాలను రిలే వింటారు. 5:00 ప్రసార విశేషాలతో మా సాయంకాల ప్రసారం ప్రారంభం. 5:05 వనితావాణి, 5:30 యువతరంగం. 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:30 గ్రామదర్శిని, ఇందులో భాగంగా సమాచార వేదిక, అనంతరం ఈ సంగతి మీకు తెలుసా కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ కావ్యశ్రీ, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. తర్వాత జానపద గేయాలు వింటారు. 7:00 అలనాటి మధుర గీతం. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 7:15 కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 7:40 వికసిత్ భారత్, 9:00 హలో బిరుచి కార్యక్రమం, 8:15 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రివ్యూ విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:40 దేశభక్తి గీతం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:45 సమాచార సంధ్య, 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 9:15 ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి కార్యక్రమాలను తిరిగి రిలే ప్రసారమవుతాయి. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. మీరింతవరకు ప్రసార విశేషాలను విన్నారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర మంత్రివర్గం 13,041 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు ఆమోదించిందని కేంద్ర ప్రసార సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జపాన్ రక్షణ మంత్రి షిన్జిరో కోయిజుమితో ద్వైపాక్షిక సమావేశం నిర్వహిస్తారు. నాణ్యతతో రాజీ పడకుండా తక్కువ ఖర్చుతో కూడిన మౌలిక సదుపాయాలు అందించడమే ప్రభుత్వ మొదటి ప్రాధాన్యమని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఎఫ్ఐహెచ్ హాకీ ప్రపంచకప్లో భాగంగా ఇంగ్లండ్తో జరిగే చివరి పూల్ డి మ్యాచ్లో భారత మహిళల జట్టు తలపడుతుంది. పురుషుల హాకీ జట్టు పాకిస్తాన్పై 5-3 తేడాతో విజయం సాధించింది. కేంద్ర మంత్రివర్గం 4 రైల్వే ప్రాజెక్టులతో సహా 5 ప్రాజెక్టులకు 1 హైవే ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. న్యూఢిల్లీలో నిన్న జరిగిన కేబినెట్ సమావేశం అనంతరం కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర మంత్రివర్గం 13,041 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు ఆమోదించిందని తెలిపారు. పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 8 జిల్లాలను రైల్వేకి సంబంధించిన 4 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్ట్స్ కవర్ చేస్తాయని మంత్రి చెప్పారు.
1: पांच बहुत बड़े फैसले लिए हैं. पहले 4 प्रोजेक्ट्स हैं जो कि रेलवे के हैं और पांचवा प्रोजेक्ट हाईवे का है. पहले 4 प्रोजेक्ट में जो हावड़ा से चेन्नई की रूट है, मेन लाइन है, इस मेन लाइन के क्वाड्रुपलिंग के डिसीजंस हैं और एक है कटक से पैरादीप रेलवे लाइन का क्वाड्रुपलिंग का थर्ड एंड फोर्थ लाइन. और पांचवा प्रोजेक्ट है मुजफ्फरपुर से सीतामढ़ी होते हुए सोनबरसा तक ये 4-लेन हाईवे बनाने का टोटल 13,041 करोड़ रूपीज के प्रोजेक्ट्स आज कैबिनेट ने अप्रूव किए.
0: రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జపాన్ రక్షణ మంత్రి షిన్జిరో కోయిజుమితో ద్వైపాక్షిక సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశం ద్వారా ఇండో పసిఫిక్ ప్రాంతంలో రక్షణ సంబంధాలు బలోపేతమయ్యేలా చర్చలు జరుపుతారు. సముద్ర భద్రతా సహకారం, మేక్ ఇన్ ఇండియా కింద రక్షణ పరికరాలు, సాంకేతిక భాగస్వామ్యం పెంపొందించడం, రక్షణ భద్రతా సహకారం ముందుకు తీసుకెళ్లేందుకు కార్యాచరణ రూపొందించడం వంటి పలు అంశాలపై చర్చిస్తారు. మన దేశంలో పర్యటిస్తున్న జపాన్ రక్షణ మంత్రి నిన్న ముంబైలో వెస్టర్న్ నేవల్ కమాండ్ సందర్శించి చీఫ్ ఆఫ్ ది నేవల్ స్టాఫ్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్, వైస్ అడ్మిరల్ సంజయ్ వత్సయన్లతో చర్చలు జరిపారు. జపాన్ రక్షణ మంత్రి ఈ 2 రోజుల పర్యటన ఇరు దేశాల మధ్య పెరుగుతున్న రక్షణ సహకారాన్ని ప్రతిబింబిస్తుంది. భారత్ సింగపూర్ మధ్య 4వ విడత మంత్రుల స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం ఈరోజు సింగపూర్లో జరుగుతుంది. ఈ సమావేశంలో మన దేశం తరపున ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్, కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్, సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ పాల్గొంటారు. అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, డిజిటలైజేషన్, ఆరోగ్య రంగం, నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. గత 7 సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ భారత్లో పర్యటించినప్పుడు ఆవిష్కరించిన వ్యూహాత్మక భాగస్వామ్య రోడ్ మ్యాప్ మరింత ముందుకు తీసుకెళ్లేలా ఈ సమావేశం దోహదపడుతుంది. ఇదిలా ఉంటే సింగపూర్కు చేరుకున్న విదేశాంగ మంత్రి జయశంకర్ ఆ దేశ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్తో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం చేసే అంశాలపై చర్చించారు. అనంతరం ఇద్దరు కలిసి సింగపూర్లో భారత హైకమిషన్ కొత్త ఛాన్సరీ కాంప్లెక్స్ శంకుస్థాపన చేశారు. నాణ్యతతో రాజీ పడకుండా తక్కువ ఖర్చుతో కూడిన మౌలిక సదుపాయాలు అందించడమే ప్రభుత్వ మొదటి ప్రాధాన్యమని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన 4వ టెండర్ అండ్ బ్రిడ్జ్నెస్ కాన్ఫరెన్స్ 2026 ఉద్దేశించి ప్రసంగిస్తూ సబ్ కాంట్రాక్టింగ్ నిబంధనలు సమీక్షించి నాణ్యత, సమయపాలన బాధ్యత ప్రధాన కాంట్రాక్టర్లపైనే ఉంటుందన్నారు. పనితీరు ఆధారంగానే కాంట్రాక్టర్లు, డీపీఆర్ కన్సల్టెంట్లను అంచనా వేస్తామని చెప్పారు. హిమాలయ ప్రాంతాల్లో సొరంగాలు, వరదల నిర్మాణం ఎంతో సవాళ్లతో కూడుకున్నదని, ప్రమాద నివారణకు అధునాతన టన్నెల్ బోరింగ్ మిషన్లు, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు అవసరమని పేర్కొన్నారు. ప్రస్తుతం 2 నుంచి 2.5 లక్షల కోట్ల రూపాయల విలువైన టన్నెల్ టెండర్లు మంత్రిత్వ శాఖ సిద్ధం చేస్తోందని మంత్రి తెలిపారు.
2: We need fixed policy for the different type of tunnels, bridges and road projects, which is a permanent policy for technical and financial qualification is very, very important. Other important thing is we are very much interested in the government about financial audit. But now after 12 years of my experience in this ministry, I am coming to conclusion that the performance audit is more important than financial.

0: फाइनेंशियल ऑडिट। आई कोई आप कॉन्ट्रैक्टरशिप करते हो, दो पैसे कमाने चाहिए, पर क्वालिटी ऑफ कंस्ट्रक्शन अच्छी रहे।
1: आकाशवाणी వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews _HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. 2030 నాటికి దేశీయ ఎయిర్ కార్గో పరిమాణాన్ని 3 రెట్లు పెంచాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం మన దేశ ఎయిర్ కార్గో పరిమాణం సుమారు 3.5 మిలియన్ మెట్రిక్ టన్నులుగా ఉంది. ఢిల్లీ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన ట్రాన్స్ కార్గో సెక్యూరిటీ హోల్డ్ ఏరియా కొత్త సెక్టర్లు ప్రారంభించిన ఈ కీలక సంస్కరణతో విమానాశ్రయాల మధ్య కార్గో రవాణా సులభవుతుందని స్పష్టం చేశారు.
2: India is strategically located in such an advantageous place that we are rightly placed to become the cargo hub of the whole world. We have started hub and spoke operations where we are bringing in people from across the country, different airports, doing immigration there, connecting them through Delhi. Now since we have opened up on the air cargo network also, we approximate that 3.5 million metric tons air cargo that we have in the country today. Our target is by 2030, we want to triple it by almost 10 million metric.
1: కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ యువ సంగమం 7వ విడత ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గడువు ఈ నెల 31వ తేదీ పొడిగించినట్టుగా ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న అర్హులైన యువత ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పొడిగించిన సమయం మరో మంచి అవకాశం కల్పిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఉన్నత విద్యా సంస్థ విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, యువ నిపుణులతో సహా 18 నుంచి 30 ఏళ్ల వయసు గల ఆసక్తి గల యువత అధికార యువ సంగమం పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. భారత రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ ఆర్మేనియాలో 2 రోజుల పర్యటన ముగిసింది. ఈ పర్యటనలో ఆర్మేనియా డిప్యూటీ రక్షణ మంత్రి కరేన్తో అలాగే జనరల్ స్టాఫ్ చీఫ్ ఎడ్వర్డ్ ఆస్ట్రియన్తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. శిక్షణ, సైనిక సాంకేతిక సహకారం, రక్షణ పరిశోధన వంటి అంశాలపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా రక్షణ కార్యదర్శి ఆర్మేనియా ఇండస్ట్రీ మంత్రి దేవియస్తంతో సమావేశమయ్యారు. ఉమ్మడి సహకారం, ఆవిష్కరణలు, పరిశోధన రంగాల్లో సహకారం విస్తరించేందుకు ఇరు రక్షణ మంత్రిత్వ శాఖల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. అలాగే ఆర్మేనియా రక్షణ మంత్రి సురేన్తో కలిసి ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై చర్చించారు. మాస్కోలో 4 రోజుల పాటు జరిగే ఇండియా డే ఉత్సవాలు ఈరోజు ప్రారంభమవుతాయి. ఈ వేడుకలు మాస్కోలో గోష్ఠిని డ్వోర్ వేదికగా జరుగుతాయి. సంస్కృతుల ఐక్యత, ప్రజల మైత్రి అనే ఇతివృత్తంతో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలో భాగంగా దాదాపుగా 20 ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా సందర్శకులు యోగ, చెస్, భారతీయ వివాహ సాంప్రదాయాలు, నృత్యాలు, ఆయుర్వేదం వంటి వివిధ అంశాలు తెలుసుకోవచ్చు. ఢిల్లీలో కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో దరఖాస్తులు సమర్పించేందుకు గడువును ఈ నెల 24వ తేదీ వరకు పొడిగించారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం ముసాయిదా ఓటర్ల జాబితా ఈ నెల 31న విడుదల కానుంది. క్లెయిమ్లు అలాగే అభ్యంతరాలు దాఖలు చేసేందుకు వచ్చే నెల 30వ తేదీన తుది గడువుగా నిర్ణయించారు. ఈ అభ్యంతరాల పరిష్కార ప్రక్రియ అక్టోబర్ 31 పూర్తవుతుంది. నవంబర్ 4న తుది ఓటర్ల జాబితా విడుదల చేస్తామని ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి తెలిపారు. ఈరోజు ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. అలాగే రాబోయే 2 రోజుల్లో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఈశాన్య భారతదేశంలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. కర్ణాటక, రాజస్థాన్, జార్ఖండ్, కేరళ, మహే, తమిళనాడు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురవచ్చని, జమ్మూ కాశ్మీర్, ఛత్తీస్గఢ్, పుదుచ్చేరి, కరైకల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవుల్లో రాబోయే 2 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. న్యూఢిల్లీలో ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ ప్రీ క్వార్టర్ ఫైనల్స్ లో భారత షట్లర్లు పోటీ పడనున్నారు. మహిళల సింగిల్స్ లో భారత స్టార్, మాజీ ప్రపంచ ఛాంపియన్ పివి సింధు చైనాకు చెందిన 3వ సీడ్ వాంగ్ జీఈతో తలపడతారు. పురుషుల సింగిల్స్ లో ఆయుష్ శెట్టి ఇండోనేషియాకు చెందిన 11వ సీడ్ అల్వి పరహాన్తో తలపడతారు. ఎఫ్ఐహెచ్ హాకీ ప్రపంచ కప్ లో భాగంగా అమ్స్ టెల్విన్ లో వాజనర్ స్టేడియంలో ఇంగ్లండ్తో జరిగే చివరి పూల్ డి మ్యాచ్ లో భారత మహిళల జట్టు తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఈరోజు సాయంత్రం 6:30 ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన, డ్రా చేసుకున్న భారత్ పూల్లో అగ్రస్థానంలో నిలిచి తదుపరి రౌండ్కు అర్హత సాధిస్తుంది. మరోవైపు భారత పురుషుల హాకీ జట్టు తమ చివరి గ్రూప్ మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై 5-3 తేడాతో విజయం సాధించి తదుపరి రౌండ్కు అర్హత సాధించింది. వార్తలు ముగించేందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర మంత్రివర్గం 13,041 కోట్ల

0: రూపాయలు వెయిన ప్రాజెక్టులు ఆమోదించిందని కేంద్ర ప్రసార సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జపాన్ రక్షణ మంత్రి షింజిరో కోయిజిమితో ద్వైపాక్షిక సమావేశమవుతారు. నాణ్యతతో రాజీ పడకుండా తక్కువ ఖర్చుతో కూడిన మౌలిక సదుపాయాలు అందించడమే ప్రభుత్వ మొదటి ప్రాధాన్యమని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఎఫ్ఐహెచ్ హాకీ ప్రపంచకప్లో భాగంగా ఇంగ్లండ్తో జరిగే చివరి పూల్ డి మ్యాచ్లో భారత మహిళల జట్టు తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం సమయం 7:15. శుభోదయం సింహపూరి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: శుభోదయం సింహపురిలో. ముందుగా నేటి సింహపురి సమాచారం. జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ఏ నరసింహమూర్తి బుధవారం బాధ్యతలు చేపట్టారు. తిరుపతిలోని ఎర్రచందనం కేసుల ప్రత్యేక కోర్టు జడ్జిగా పనిచేస్తూ బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఆయనను రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి కుటుంబంతో సహా నగరంలోని రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఇక స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అవార్డులకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి ఆర్ బాలాజీరావు బుధవారం ఒక ప్రకటనలో సూచించారు. జిల్లాలోని అన్ని మేనేజ్మెంట్ స్కూళ్లు చేసుకోవచ్చన్నారు. ఈ నెల 20వ తేదీలోపు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో దరఖాస్తులు అందించాలని. వివరాలకు 9492936165 లేదా 9494640191 నంబర్లకు సంప్రదించాలని కోరారు. అలాగే పెంచలకోనలో బుధవారం రాత్రి లక్ష్మీ నరసింహస్వామికి బంగారు గరుడ సేవ క్షేత్రోత్సవం నిర్వహించారు. మూలమూర్తికి అభిషేకం, చందనలంకారం, నృసింహయాగం, స్వామి అమ్మవార్ల కళ్యాణ క్రతువులను కనులు పండుగ చేశారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. ఇక ఆంధ్ర తమిళనాడు రాష్ట్రాల పరిధిలోని రైల్వే మార్గాలను కలిపే గూడూరు జంక్షన్ నుంచి గుమ్మడిపూడి మధ్య 3-4 లైన్ల నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రధాని మోడీ అధ్యక్షతన బుధవారం జరిగిన సమావేశంలో కేబినెట్ కమిటీ రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. 90 కిలోమీటర్ల దూరమున్న ఈ మార్గంలో 2229 కోట్ల వ్యయంతో చేపట్టే పనులు 2030-31 నాటికి పూర్తి చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు 2 వరుసలుగా ఉన్న గూడూరు చెన్నై రైల్వే మార్గం 4 వరుసలు కానుంది. గూడూరు నుంచి చెన్నై వరకు 2 వరుసలు రద్దీకి సరిపోవడం లేదు. అదనంగా మరో 2 లైన్లు అందుబాటులోకి వస్తే సమయం ఆదా అవుతుంది. గూడూరు నుంచి చెన్నైకు పట్టే సమయం అరగంట తగ్గుతుంది. జిల్లాలో గ్రీన్ సిటీ అలాగే ఇతర భారీ పరిశ్రమలు రాబోతున్న వేళ కృష్ణపట్నం పోర్టు నుంచి సరుకు రవాణాకు సులభతరం కానుంది. మీరింతవరకు సింహపురి సమాచారాన్ని విన్నారు.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: కార్యక్రమంలో ఇప్పుడు స్వరార్చన వింటారో.

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: మీరు ఇంతవరకు స్వరార్చన విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు గృహవాయు కాలుష్యం, వాయు నాణ్యత పెంపొందించుకునే మార్గాల గురించి ప్రసంగం వింటారు.
4: గృహవాయు కాలుష్యము, వాయు నాణ్యత పెంపొందించుకునే మార్గాలు. ప్రకృతి సహజ పర్యావరణమును కలుషితం చేయు రసాయనములు అనగా కెమికల్స్, నలుసు పదార్థములు పార్టిక్లేట్ మేటర్ లేక జీవ పదార్థములు బయలాజికల్ మెటీరియల్.

వాతావరణంలో కలియుట ద్వారా వాయు కాలుష్యము అందురు. వాయు కాలుష్యం వలన స్ట్రాటోస్ఫియర్ లో ఓజోన్ తగ్గుదల మానవుల ఆరోగ్యానికే కాక భూమి యొక్క సమతుల్య జీవావరణ క్రమమునకు ఈకోసిస్టమ్స్ కు కూడా హాని కలిగిస్తుంది. కాలుష్య కారకాలు రకరకాలుగా ఉన్నాయి. కాలుష్య కారకాలు ఘన, ద్రవ లేదా వాయు రూపంలో ఉండవచ్చును. ఇవి సహజముగా ఏర్పడవచ్చు లేదా మానవ నిర్మితమై ఉండవచ్చు. ఉత్పత్తి మగు విధానము ప్రకారము రెండు రకాలుగా విభజింపవచ్చును. ప్రాథమిక లేక ద్వితీయ రకాలు. ప్రాథమిక కాలుష్య కారకాలు ఏదైనా ప్రక్రియ నుండి నేరుగా ఉత్పన్నమయ్యే పదార్థాలు. ఉదాహరణకి అగ్నిపర్వతముల నుండి వచ్చే బూడిద, మోటారు వాహనాల నుండి వచ్చే కార్బన్ మోనాక్సైడ్, ఫ్యాక్టరీల నుండి వచ్చే సల్ఫర్ డయాక్సైడ్ లాంటి వాటిని ప్రాథమిక కాలుష్య కారకాలు అని అంటాము. ద్వితీయ రకపు కాలుష్య కారకాలు నేరుగా ఉత్పన్నం కావు. ఇవి ప్రాథమిక కాలుష్య కారకాలు చర్యలకు లోనవడం వల్ల లేక వాయువులో కలిసినందువల్ల ఏర్పడను. ఉదాహరణకి భూమిని అంటిపెట్టుకుని ఉండే ఓజోన్ ద్వారా ఫోటో రసాయనిక స్మాగ్ ఏర్పడుతుంది. దీనినే ద్వితీయ రకపు కాలుష్య కారకము అంటాము. ప్రాథమిక కాలుష్య కారకాలు సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, త్వరిత సేంద్రియ మిశ్రమములు, నలుసు పదార్థములు, క్లోరోఫోరో క్లార్బన్స్ ఇలా రకరకాలుగా ఉన్నాయి. ఇవన్నీ కూడా మరి బయట వాయు కాలుష్యాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఈ బయట ఉండే కాలుష్య కారకాలలో సల్ఫర్ డయాక్సైడ్, బొగ్గు, పెట్రోలియంలలో సల్ఫర్ మిశ్రమాలు కలిసి ఉండటంతో వాటిని మండించినప్పుడు సల్ఫర్ డయాక్సైడ్ ఉత్పన్నమవుతుంది. సల్ఫర్ డయాక్సైడ్ ఆక్సీకరణ చెందినప్పుడు NO2 అనే ఉత్ప్రోరకం ఉన్నచో సల్ఫ్యూరిక్ ఆమ్లం ఉద్భవించును, అనగా ఆమ్ల వర్షము కురియును. నైట్రోజన్ డయాక్సైడ్ అధిక వేడి గల మంటలలో ఇది ఉద్భవిస్తుంది. ఇది పట్టణాలలో పైన బూదర రంగు కప్పులాగా లేదా కిందకు వీచు ఫ్యూమ్ గాలిలాగా మనకు కనిపిస్తుంది. ఈ ఎర్ర గోధుమ రంగు విషవాయువు స్వాభావికమైన మిక్కిలి చెడు వాసన కలిగి ఉంటుంది. అలానే కార్బన్ మోనాక్సైడ్, ఇది రంగు వాసన రుచి లేని మిక్కిలి విషపూరితమైన వాయువు. సహజ వాయువు, బొగ్గు, చెక్క లేదా కట్టెలు మొదలగు ఇంధన వనరులు అసంపూర్తిగా మండుట వలన ఇది తయారవుతుంది. మన గ్రామాలలో ఎక్కువగా మరి బొగ్గుని, చెక్కల్ని, కట్టెలని ఇంధనంగా ఉపయోగించుకొని వంట మరి పిండి వంటలు ఎన్నో కూడా చేస్తూ ఉంటారు. వీటి వలన ఈ కార్బన్ మోనాక్సైడ్ మరి ఎంతో కాలుష్యాన్ని కలుగజేస్తుంది. అలానే కార్బన్ డయాక్సైడ్, ఇది మండుట వలన ఏర్పడే ఒక గ్రీన్ హౌస్ వాయువు. ఇది కూడా మరి చాలా కాలుష్యాన్ని కలిగిస్తుంది. అలానే క్లోరోఫ్లోరో కార్బన్లు, వీటిని CFC అని అంటాం. ఇవి ఓజోన్ పొరకు హానికరములు. మన గృహాలలో ఉపయోగించే రిఫ్రిజిరేటర్స్, ఫ్రిజ్లు అలానే మరి ఎయిర్ కండిషన్ల వల్ల ఈ క్లోరోఫ్లోరో క్లార్బన్లు ఉత్పన్నమవుతున్నాయి. ఇవి ప్రస్తుతము బ్యాన్ చేయబడిన వస్తువుల నుండి కూడా వెలువడుతున్నాయి. అలానే మనం ఈ రోజు ముఖ్యంగా బయట కాలుష్యం గురించి చాలా మందికి తెలుసు, కానీ గృహంలో ఉండే గాలి నాణ్యత అనేది చాలా అవసరమై ఉన్నది. గృహాల్లో గాలి కాలుష్యం అనేది చాలా మందికి తెలియదు. భవనాల్లో మనకి సరియైన గాలి ప్రసరణ లేని చోట్ల ఎక్కువ మంది జనం ఎక్కువ సమయం గడిపినచో వాయు కాలుష్యం గూడు కట్టుకుంటుంది. క్యాన్సర్ కారకమైన అనగా క్యార్సినోజన్, రాడాన్ వాయువు కొన్ని ప్రదేశాలలో భూమి నుండి వెలువడి భవనాలలో ఇరుక్కుపోతుంది. అలాగా ముఖ్యంగా మనం భవనాలలో ఉపయోగించే, మన గృహాలలో ఉపయోగించే తివాచీలు అనగా కార్పెట్స్, ప్లైవుడ్, మనము చెక్కలు ఉపయోగిస్తాం కదా ఆ ప్లైవుడ్ మొదలైనవి భవనాల్లో ఉండే వస్తువులు ఫార్మాల్డిహైడ్ వాయువును విడుదల చేస్తాయి. ఇది మరి ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ కలిగిస్తుంది. ఇండోర్ అంటే గృహాలలో మనకి వచ్చే వాయు కాలుష్యము. అలానే మనం గోడలకు వాడే పెయింట్స్, అలానే సాల్వెంట్స్ ఎండిపోయినప్పుడు త్వరిత సేంద్రియ మిశ్రమాలను అనగా వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ను ఉత్పత్తి చేస్తాయి. అలానే సీసం పెయింట్స్ అనగా లెడ్ పెయింట్స్ ధూళిగా మారి ఊపిరితిత్తుల లోపలికి చేరును. గాలిని శుభ్రపరచడానికి మనం ఇండోర్ లో మనం ఎయిర్ స్ప్రేస్ కొడుతూ ఉంటాము, రూమ్ ఫ్రెషనర్స్ అంటాం వీటిని. ఈ ఎయిర్ ఫ్రెషనర్స్, రూమ్ ఫ్రెషనర్స్ కూడా ఎంతో కాలుష్యాన్ని కలిగిస్తాయి. అలానే మనం సువాసన కలగజేయడానికి, ఇల్లు మంచి వాసన రావడానికి అగరబత్తీలు అలానే కొన్ని వస్తువులు మనం వాడుతూ ఉంటాము. అవి వాడినప్పుడు ఉద్దేశకపూర్వకమైన వాయు కాలుష్యాన్ని మనమే కలుగజేస్తున్నాము. అలానే పొయ్యిలలో గ్రామాల్లో

ఉపయోగించే చెక్కల వలన నలుసు పదార్థములు ఆ పార్టిక్యులేట్ మ్యాటర్ ఏర్పడి గృహాలలో ఎక్కువగా గాలి కాలుష్యం ఏర్పడుతుంది. అలానే రాక్షస బొగ్గు అంటాము, చార్కోల్. ఈ చార్కోల్ ని గ్రామాలలో గృహాలలో కాల్చడంతో పొగగొట్టాలు, గాలి బయటకు పోవు మార్గం సరిగా లేకపోవడం వలన కార్బన్ మోనాక్సైడ్ ఉత్పత్తి అవుతుంది. ఇది చాలా విషపూరితమైన వాయువు. దీని వలన గృహిణులు ప్రమాదానికి గురి అవుతున్నారు. అలానే డ్రై క్లీనింగ్ చేయబడిన దుస్తుల నుండి కూడా మనము టెట్రాక్లోరో ఎథిలిన్ అనే వాయువు విడుదలవుతుంది. అది కూడా మన చాలా రోజుల వరకు మనకి గృహాలలో కాలుష్యాన్ని కలుగజేస్తుంది. అలానే వాయు కాలుష్యం వలన ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావాలు కలుగుతాయనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ అనగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక అధ్యయనం చేపట్టారు. ఆ అధ్యయన ప్రకారం ప్రతి ఏటా వాయు కాలుష్యం వలన 2.4 మిలియన్ల జనం మరణిస్తున్నారు. అందులో 1.5 మిలియన్లు భవనాల లోపలి కాలుష్యం వలన మృతి చెందుతున్నారు. ఏటా 5 లక్షల మంది కంటే ఎక్కువ మంది అమెరికన్లు కార్డియో పల్మనరీ వ్యాధి బారిన మృతి చెందుతున్నారని ఈ అధ్యయనాలు తెలుపుతున్నాయి. వాయు కాలుష్యం వలన ముఖ్యంగా తీవ్రమైన ఉబ్బసము, ఆస్తమా, రొమ్ము పడిసము, బ్రాంకైటిస్, ఊపిరితిత్తుల గుండె సంబంధిత జబ్బులు, ఊపిరి సంబంధిత అలర్జీలు, న్యూమోనియా వంటి వ్యాధులకు గురి అవుతున్నారు. భారతదేశంలో 1984లో జరిగిన భోపాల్ దుర్ఘటన వాయు కాలుష్య ప్రమాదంలో అతి భయంకరమైనదిగా ఇప్పటికి కూడా మనకి గుర్తుకొస్తుంది. ఈ వాయు కాలుష్య నియంత్రణకు మనం ఎన్నో చర్యలు తీసుకోవలసి ఉన్నది. భూమిని వాడుటకు సరియైన ప్రణాళిక స్ట్రాటజీలు అందుబాటులో ఉన్నాయి. భూమిని వాడటం అంటే ఏంటంటే ల్యాండ్ యూజ్ ప్లానింగ్. ల్యాండ్ యూజ్ ప్లానింగ్ మనం కరెక్ట్ గా చేస్తే కనుక వాయు కాలుష్యాన్ని మనం తగ్గించవచ్చు. భూమి వాడిక ప్రణాళికలలో ముఖ్యంగా మనం జోన్లను ఏర్పరచుకొని రవాణా వ్యవస్థను సరియైన రీతిలో ప్లాన్ చేయాలి. భూమిని సమర్థవంతంగా ప్లాన్ చేయడం వలన ప్రజల బాగు కోసమే కాక పర్యావరణాన్ని పరిరక్షించడానికి వీలు అవుతుంది. ముఖ్యంగా రోడ్ల మీద కాలుష్యం తగ్గించడానికి విహార నౌకలు అంటే క్రూయిజ్ లను కొన్ని రాష్ట్రాల్లో వాడుతున్నారు. కేరళలోని కొచ్చిలో మొదలైన ఫస్ట్ వాటర్ మెట్రో అనగా రవాణా నౌక ఎంతో ఉపయోగకరంగా ఉన్నది. వ్యవసాయ పనిముట్టు, అలానే కలుపు తీసే పరికరాలు, కోత కోసే పరికరాలు, విత్తనాలు నాటే యంత్రాలు మొదలైనవి మాన్యువల్ గా వాడడం వలన కాలుష్యాన్ని తగ్గిస్తాయి. గ్యాస్ తో నడిచే లాన్ ట్రిమ్మర్లు, చైన్ సాయంతో నడిచే రంపాలు, స్నోమొబైల్స్ వంటివి చిన్న పరికరాలు ఇంధన వాడకను తగ్గిస్తాయి. ఎక్కువ శుద్ధమైన ఇంధనాలు అనగా బయో ఇథనాలు, బయోడీజిల్ అందుబాటులోకి వచ్చాయి. వీటి వలన మనం వాయు కాలుష్యాన్ని తగ్గించవచ్చు. వాయు కాలుష్యాన్ని నియంత్రించే కొన్ని సాధనాలు కూడా ఉన్నాయి. మన గృహ కాలుష్యాన్ని ఇవి కొంతవరకు తగ్గిస్తాయి. ఎలక్ట్రోస్టాటిక్ ప్రెస్పిరేటర్లు లేదా ఎలక్ట్రోస్టాటిక్ ఎయిర్ క్లీనర్ అనబడేది నలుసులను, పార్టిక్యులేట్ మ్యాటర్ ను ప్రోగు చేసే సాధనము. మనకి ముఖ్యంగా ఇళ్లలో మనకి మంచాల మీద, పరుపుల మీద ఈ నలుసు పదార్థాలు ఎక్కువగా అబ్జార్బ్ అయి ఉంటాయి. ఆ బెడ్షీట్స్ లో ఉండే ఆ నలుసు పదార్థాలని మనం తీసివేయాలంటే ఇలాంటి ప్రెస్పిరేటర్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. అలానే దుమ్ముని పోగు చేసే సాధనము, మన ఇంట్లోనే మనకి మూల మూలల్లో ఎంతో దుమ్ము ఉంటుంది. ఆ దుమ్ము మనం పీల్చుకున్నప్పుడు వెంటనే తుమ్ములు రావడము, జలుబు చేయడము, ఎలర్జీస్ రావడము మనం గమనిస్తూ ఉంటాము. ఈ దుమ్ముని పోగు చేసే సాధనాలు కూడా మనకి డస్ట్ కలెక్టర్స్ మార్కెట్ లో లభ్యమవుతున్నాయి. ఇవి బ్యాగ్ హౌసెస్ అని కూడా అంటాము. ఇవి పెద్ద పెద్ద మోతాదుల్లో దుమ్ము పట్టడానికి వీలుగా తయారు చేస్తారు. కాబట్టి డస్ట్ నంతా అది క్యాప్చర్ చేసి మనకి ఇల్లు పరిశుభ్రంగా ఉండడానికి ఆ నలుసు పదార్థాలు ఎక్కడున్నా గానీ అవి అన్ని కలెక్ట్ చేసుకుంటది కాబట్టి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. అలానే వెట్ స్క్రబ్బర్లు, గాలిలో మన ఇంట్లో ఉండే వాయువులో నైట్రోజన్ ఆక్సైడ్ కూడా ఉంటది. ఆ నైట్రోజన్ ఆక్సైడ్ ని ఈ వెట్ స్క్రబ్బర్స్ ఉపయోగించి మనం తగ్గించవచ్చు. అలానే త్వరిత సేంద్రియ మిశ్రమాలు అంటే వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ను కూడా తగ్గించడానికి మనం ఫ్లేర్స్ అంటే గ్యాస్ లైట్లు ఉపయోగించవచ్చు. అలానే థర్మల్ ఆక్సిడైజర్లు, అలానే క్యాటలిటిక్ ఆక్సిడైజర్లు, బయోఫిల్టర్లు, అలానే క్రయోజెనిక్ కండెన్సర్లు, అలానే వేపర్ రికవరింగ్ సిస్టమ్స్ ఉపయోగించవచ్చు. ముఖ్యంగా ఆమ్ల వాయువు అనగా యాసిడ్ గ్యాస్ ను నియంత్రించుటకు ఇంధన వాయువు నుండి గంధకం తీసివేయే ప్రక్రియను ఉపయోగిస్తూ ఉంటారు. ఇవి డయాక్సిన్, అలానే ఫ్యూరాన్ నియంత్రణ చేయాలి. ఈ ఫ్యూరాన్ అనేది కూడా మనకి ఫ్రిజ్ నుంచి వెలువడే రిఫ్రిజరెంట్స్ మనం యూజ్ చేస్తాము ఫ్రిడ్జ్ లో, రిఫ్రిజిరేటర్ లో. ఆ రిఫ్రిజరెంట్ నుంచి ఈ ఫ్యూరాన్ బయటకు వస్తుంది. ఈ ఫ్యూరాన్ కూడా మనం నియంత్రణ

అంటే చెయ్యాలి. అప్పుడు మనం ఇంట్లో ఉండే వాయు కాలుష్యాన్ని మనం తగ్గించుకొని మనం తొందరగా ఈ రకరకాల ఊపిరితిత్తులకు సంబంధించిన, గుండెకు సంబంధించిన రోగాల నుంచి మన శరీరాన్ని మనం కాపాడుకోవచ్చు. అలానే భారతదేశంలో వాయు కాలుష్య ప్రభావము ఎంతో ఎక్కువగా ఉంది. వాయు కాలుష్యం ప్రపంచవ్యాప్తంగా చూస్తే 70 లక్షల మందికి పైగా ప్రాణాలను కబళిస్తోంది. వాతావరణంలోకి చేరుతున్న సూక్ష్మ ధూళి కణాలు, అనగా ఇందాక చెప్పినట్లుగానే పార్టిక్లేట్ మ్యాటరు, దీనిలో 2.5 అనేది ఒక నిష్పత్తి. ఈ 2.5 వల్ల ఎదుగుతున్న పిల్లల్లో శ్వాస నాడీ వ్యవస్థల్ని దెబ్బతీస్తున్నాయి. 2023 మార్చిలో చేసిన నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యంత కాలుష్య భరిత దేశాల జాబితాలో భారతదేశం 8వ స్థానంలో నిలిచింది. దీని ప్రకారం భారత్ లో సగటు సూక్ష్మ ధూళి కణాల స్థాయి ఘనపు మీటర్కు, అనగా మీటర్ క్యూబ్ అంటామన్నమాట, ఘనపు మీటర్కు 53.3 మైక్రోగ్రాములుగా ఉంది. అసలు ఇది యాక్చువల్ గా ఎంత ఉండాలంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశిత ప్రమాణాల ప్రకారం ఇది 5 మైక్రోగ్రాముల లోపు ఉండాలి. కానీ ఎంత ఉంది? 53.3 గ్రాములుగా ఉంది, అనగా ఆల్మోస్ట్ 11 రెట్లు అధికంగా ఉంది. కాబట్టి మనము గృహాలలో ఉండే కాలుష్యాన్ని ఎంతో నిర్లక్ష్యంగా, అది మనకి చాలా మందికి తెలియదు, గ్రామాల్లో ఉండే వాళ్ళకైతే దీని మీద అవగాహన ఉండదు, కానీ అది చాలా ప్రమాదకరమైనది. అలానే ప్రపంచంలో వాయు కాలుష్యం అధికంగా ఉన్న 50 నగరాల్లో మన దేశ రాజధాని ఢిల్లీ 4వ స్థానంలో నిలిచింది. భారతదేశంలో 50% వాయు కాలుష్యానికి పరిశ్రమలే కారణం, వాహనాల వల్ల 27%, అలానే పంట వ్యర్థాలను తగలబెట్టడం వల్ల 17%, అలానే కట్టెలతో వంట చేయడం వల్ల 7% వాయు కాలుష్యం సంభవిస్తుంది. దీన్ని బట్టి మనం గమనిస్తే మనకి ఏమర్థం అవుతుంది, బయట పరిశ్రమల వలన, అనగా పరిశ్రమల్లో పనిచేసే వాళ్ళు కూడా మరి భవనాల్లో ఉండే కాలుష్యానికి గురి అవుతున్నారు. అలానే వ్యర్థాలను తగలబెట్టడం, అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఈ వ్యర్థాలను తగలబెట్టడం వల్ల 17% మంది ఈ వాయు కాలుష్యానికి గురి అవుతున్నారు. అలానే దేశంలో వాయు కాలుష్య నియంత్రణకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా పాలసీలను అమల్లోకి తీసుకొచ్చాయి. మన దేశంలో వాయు కాలుష్యాన్ని కట్టడి చేయడానికి 1981లో ప్రత్యేక చట్టం తీసుకొచ్చారు. వాహనాలు, పరిశ్రమలు, పంట వ్యర్థాల నిర్వహణ తదితరాలపై ఇందులో పలు నిబంధనలు పొందుపరిచారు. అయినా పరిస్థితి చేయి దాటిపోతుండటంతో కేంద్ర ప్రభుత్వం 2019లో జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమం ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా వాయు కాలుష్యం తీవ్రంగా ఉన్న 122 నగరాల్లో దాన్ని 2024 నాటికి, అంటే ఈ సంవత్సరం నాటికి 20-30% తగ్గించాలనేది ఇది పోయిన సంవత్సరం వీళ్ళ లక్ష్యంగా ఏర్పరచుకున్నారు. ఇందులో భాగంగా ఢిల్లీ, అహ్మదాబాదు, పూణే వంటి నగరాల్లో ఆధునిక వాయు అధ్యయన కేంద్రాలు నెలకొల్పారు. వీళ్ళు ఏం చేస్తారంటే స్టడీస్ చేస్తారనమాట, అంటే బయట ఎలాగుంది వాయు కాలుష్యం, అలానే గృహాల్లో కాలుష్యం ఎలా ఉంది అనేది అధ్యయనం చేసి పరిశ్రమల నుండి వెలువడే ప్రమాదకర వాయువులపై నిరంతర నిఘా పెట్టారు. అంటే రెగ్యులర్ గా వెళ్లి విజిట్ చేస్తూ ఉంటారనమాట, పరిశ్రమలను విజిట్ చేసి అక్కడ పరిశ్రమల్లో ఎలా ఉంది కాలుష్యాన్ని, దాన్ని ఎలా తగ్గించాలి అని వాళ్ళు కొన్ని చర్యలు తీసుకుంటా ఉంటారు. అలానే BS6, అనగా భారత్ స్టేజ్ ఎమిషన్ స్టాండర్డ్స్ 6 వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ వాహనాలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. వీటి వల్ల వాయు కాలుష్యమును మనం తగ్గించవచ్చు. అలానే పర్యావరణ హిత విద్యుత్తు వాహనాల వినియోగాన్ని పెంచాలని నిర్ణయించారు. అంటే పర్యావరణానికి హాని చేయని ఎలక్ట్రిక్ వెహికల్స్ ని అందుబాటులోకి గవర్నమెంట్ తీసుకొచ్చారు. అయినా వాయు కాలుష్యం తీవ్రమవుతూనే ఉంది. విస్తృత అవగాహన కీలకాన్ని మనము జనాలలో కలిగించాలి, ప్రజల్లో కలిగించాలి. వాయు కాలుష్యాన్ని కట్టడి చేయాలంటే ప్రజలు క్రియాశీల భాగస్వామ్యం తప్పనిసరి, అనగా ఉట్టి గవర్నమెంట్ పాలసీలు చేస్తే సరిపోదు, ప్రజలుగా మనం ఏం చేయాలి అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించి గవర్నమెంట్ కి సపోర్ట్ చేస్తే మన దేశాన్ని మనమే మనము కాపాడుకోవచ్చు. ఈ వాయు కాలుష్యము బయట ఉండే వాయు కాలుష్యం వల్ల, అలానే మరి గృహాల్లో ఉండే వాయు కాలుష్యం వల్ల మనకే ఎంతో అనారోగ్యానికి గురి అవుతున్నాము, మన లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది, అలానే పర్యావరణం అంతా కూడా పొల్యూట్ అవడం వల్ల మన భావితరాల వాళ్ళకి, అంటే ఫ్యూచర్ జనరేషన్ పిల్లలకు కూడా అది ఎంతో హాని కలిగిస్తుంది. కాబట్టి ఇప్పటి నుంచే మనం నడుము కట్టుకొని దీనికోసం మనం కృషి చేయాలి. వాయు కాలుష్య కారకాలు, వాటి ద్వారా కలిగే నష్టాన్ని, ఉత్పన్నమయ్యే ఆరోగ్య సమస్యల్ని ప్రతి ఒక్కరికి మనం వివరించాలి. పాఠశాల స్థాయిలోనే వాయు కాలుష్యాన్ని పాఠ్యాంశాలలో మనం చేర్చాలి. పిల్లలకు పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను తెలియజెప్పాలి. ఎక్కడ పడితే అక్కడ

0: మరి చెత్త పడేస్తూ ఉంటారు. ఏదన్నా ఒక బిస్కెట్ ప్యాకెట్ తినంగానే వెంటనే తీసుకెళ్లి రోడ్డు మీద అలా విసిరేస్తూ ఉంటాము. అదే కనుక వేరే విదేశాల్లో అయితే కనుక అలా చేస్తే కనుక వెంటనే పోలీసులు వచ్చి పట్టుకెళ్లిపోతారు. అలాగే మనం చిన్నపిల్లలకి మనము వాళ్ళకి మొదటి నుంచే చిన్నప్పటి నుంచే మనం రూల్స్ చెప్పాలి. నగరాల్లో వీలైనంత ఎక్కువగా ప్రజా రవాణా వ్యవస్థలను ఉపయోగించాలి. పౌరులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు వాటి కొనుగోలుపై రాయితీలు అందించాలి. అలానే ఛార్జింగ్ స్టేషన్లను కూడా పెంచాలి. పరిశ్రమలు నిర్దేశిత ప్రమాణాలను పాటించేలా పటిష్ట నిఘా ఏర్పాట్లు చేయాలి. ప్రతి ఒక్కరం బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి. భవనాల్లో వాయు కాలుష్యం తగ్గించడానికి కొన్ని మార్గాలు ఏంటంటే, ఇండోర్ ప్లాంట్స్ ద్వారా భవనాల్లో వాయు కాలుష్య కారకాలైన ఫార్మాల్డిహైడ్ మరియు బెంజీన్ వంటి వ్యర్థ పదార్థాలను నివారించవచ్చు. ఇంట్లో మొక్కలు, మనీ ప్లాంట్స్, రబ్బర్ ప్లాంట్స్, బ్యాంబూ ప్లాంట్స్, పాము మొదలైనవి కార్బన్ మోనాక్సైడ్, బెంజీన్, ఫార్మాల్డిహైడ్ ని నిర్మూలన చేస్తాయి. అలానే ఫర్న్, ఎరికా పాము, డ్వార్ఫ్ డేట్ ప్లాంట్స్ భవనాల్లో ఉండే విషవాయువులను నిర్మూలిస్తాయి. పీస్ లిల్లీ, ఆంథూరియం భవనాలలో అమ్మోనియా, ఫార్మాల్డిహైడ్, జైలిన్, టోలిన్ ను నిర్మూలిస్తాయి. అలానే గ్రీన్ ఎనర్జీ బిల్డింగ్స్ కట్టుకోవడానికి ప్లాన్ చేయాలి. అలానే పునరుత్పత్తి చేసే శక్తి అంటే రెన్యూబుల్ ఎనర్జీ వనరులు అయిన సౌరశక్తితో నడిచే యంత్రాలను ఉపయోగించాలి. గ్రామాలలో సోలార్ వాటర్ పంపులు, సోలార్ లైటింగ్ ఉపయోగించుకోవచ్చు. అలానే దగ్గర దూరాలకు మనం వెళ్లేటప్పుడు సైకిల్ ని ఉపయోగించుకోవచ్చు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ అయిన బస్సులు, ట్రైన్లు, షేరింగ్ ఆటోలు ఉపయోగించుకోవడం ద్వారా మన పరిధిలో ఉన్న మన వాయు కాలుష్యాన్ని తగ్గించుకోవచ్చు. వ్యవసాయ వ్యర్థాలను కాల్చకుండా కంపోస్టింగ్ ద్వారా ఎరువు తయారు చేయవచ్చు.
1: మీరు ఇంతవరకు గృహ వాయు కాలుష్యం, వాయు నాణ్యత పెంపొందించుకునే మార్గాల గురించి ప్రసంగం విన్నారు.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: కార్యక్రమంలో ఇప్పుడు ఆరోగ్యానికి రక్ష బొప్పాయి ప్రత్యేక కథను వింటారు.
5: మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం అవసరం. అలాగే సరైన జీవన విధానం కూడా ఉన్నట్లయితే ఆరోగ్యంగా ఉండవచ్చు. ఈ మధ్య కాలంలో చూసినట్లయితే అనారోగ్య సమస్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వీటి నుండి తప్పించుకోవాలంటే మంచి పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవాలి. వీటిలోకి తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, రోజువారీ ఆహారంలో వీటిని తప్పక మనం భాగం చేసుకోవాలి. వీటిలో అనేక పోషక విలువలు కలిగినటువంటి బొప్పాయి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బొప్పాయి కారికా జాతికి చెందిన వృక్షం. మెక్సికో, మధ్య అమెరికాలో ఈ బొప్పాయిని ఒకప్పుడు విరివిగా పండించేవారు. దీని పండ్లు ఆహారంగానూ, వైద్యంలోనూ వాడతారు. మన దేశంలో 400 ఏళ్ల క్రితమే ఈ బొప్పాయి ప్రవేశించింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, అస్సాం, బీహార్, పంజాబ్ తదితర రాష్ట్రాలలో విరివిగా పండిస్తారు. ఒక చెట్టుకి 10 నుండి 15 కాయలు గుత్తులుగా కాస్తాయి. ఇవి ఏడాది పొడుగునా సులభంగా లభిస్తాయి. బొప్పాయి పండులో ఉన్నన్ని విటమిన్లు మరే పండులోనూ లేవంటారు వైద్యులు. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఈలు తగు మోతాదులో ఉంటాయి. అలాగే దీనిలో ఫోలేట్లు, ప్యాంథోనిక్ ఆమ్లాలు, ఖనిజాలు, ఫ్లెవనాయిడ్లు, పీచు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మామిడి పండు తర్వాత బొప్పాయిలోనే మనకు అధిక పరిమాణంలో విటమిన్ ఏ లభిస్తుంది. దీనితో పాటు విటమిన్ బి1, బి2, విటమిన్ బి3, సి విటమిన్లు, అలాగే కాల్షియం, ఇనుము, భాస్వరం వంటి ఖనిజ లవణాలు సమృద్ధిగా లభిస్తాయి. ఇక ఈ బొప్పాయి పండులోని ఆరోగ్య ప్రయోజనాలు కనుక చూసినట్లయితే, కంటికి సంబంధించిన రోగాలు రాకుండా ఈ పండులోని బీటా కెరోటిన్ తోడ్పడుతుంది. విటమిన్ ఏ దీనిలో సమృద్ధిగా ఉండటం వల్ల దృష్టి లోపాలను నివారిస్తుందని వైద్యులు తెలియజేస్తున్నారు. దీనిలో విటమిన్ బి వల్ల నోటిపూత, తెల్లమచ్చలు, పెదాల పగుళ్లు రాకుండా ఈ పండు కాపాడుతుంది. మలబద్ధకానికి బొప్పాయి పండు మంచి మందు. అలాగే దీనిలో ఉన్నటువంటి పీచు మొలల్ని రానివ్వదు. అలాగే ఈ పండు తినడం వల్ల జలుబు, ఫ్లూ, చెవినొప్పి వంటివి తగ్గుతాయి. ఆస్తమా, కీళ్లవ్యాధులు వంటివి రాకుండా ఈ పండు నిరోధిస్తుంది. ఈ పండు తినడం వల్ల హృద్రోగాలు, కోలన్ క్యాన్సర్లు వంటివి రాకుండా కాపాడుతుంది. బొప్పాయి పండు తామర వ్యాధిని తగ్గిస్తుంది, ఆకలిని పుట్టించి నాలుకకు రుచి తెలిసేలా చేస్తుంది, అలాగే జీర్ణక్రియ వేగాన్ని పెంచుతుంది, జీర్ణ సమస్యలను తొలగిస్తుంది. పులియబెట్టిన బొప్పాయి నుండి ఆయింట్మెంట్ తయారు చేస్తారు. అంతేకాకుండా గాయాల మీద, పుండ్లపైన ఈ బొప్పాయి గుజ్జుని ఉంచి కట్టు కడితే అవి త్వరగా తగ్గిపోతాయి. బొప్పాయి హిమోగ్లోబిన్ పెంచడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా పొట్ట, ప్రేగులలోని విష పదార్థాలను ఇది తొలగిస్తుంది. ఈ పండుని కనుక తీసుకుంటే శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. ముఖ్యంగా ఈ పండు మంచి ఇమ్యూనిటీ బూస్టర్ అనే చెప్పాలి. చక్కెర వ్యాధితో బాధపడే వాళ్లు కూడా మితంగా ఈ పండుని తినవచ్చు. బొప్పాయిని పండుగానే కాకుండా పచ్చిగా ఉన్నప్పుడు కూరగాను ఎక్కువగా వాడతారు. ఈశాన్య భారతంలో వంటలలో ఈ కాయను విరివిగా వాడతారు. మిగతా కూరగాయలైన సొరకాయ, బీరకాయ, వంకాయల లాగానే ఈ బొప్పాయి కాయని కూడా విరివిగా అమ్ముతారు. బొప్పాయి మంచి సౌందర్య సాధనంగా కూడా పనిచేస్తుంది. బొప్పాయిలోని గుజ్జుని మొహానికి రాయడం వల్ల మంచి మెరుపు వస్తుంది, అలాగే మొటిమలు కూడా తగ్గుతాయి. ఫేస్ ప్యాక్లలో కూడా ఈ బొప్పాయి గుజ్జుని ఎక్కువగా వాడతారు. బొప్పాయితో చేసిన ఫేస్ ప్యాక్ జిడ్డు చర్మానికి ఎంతో మంచిది. దీనిని సబ్బులు, క్రీములలో కూడా ఎక్కువగా వాడతారు. జుట్టు పెరుగుదలకు బొప్పాయి తోడ్పడుతుంది. చుండ్రుని నియంత్రిస్తుంది. చర్మంపై ముడతలను తగ్గిస్తుంది. చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ బొప్పాయి పండుని నారింజ, నిమ్మ, పెరుగుతో పాటు తింటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఎందుకంటే బొప్పాయిని కనుక నారింజతో పాటు తీసుకుంటే నారింజలో ఉన్నటువంటి పులుపు, అలాగే బొప్పాయిలో ఉన్నటువంటి తీపి, ఈ రెండూ కూడా ఒకదానికొకటి విరుద్ధంగా ఉండటం వల్ల అతిసారం, అజీర్తి వంటి సమస్యలు కలగవచ్చు. అలాగే బొప్పాయిలో నిమ్మరసం కనుక చేరిస్తే రక్త సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఇక పెరుగుతో కనుక తీసుకుంటే పెరుగు చలవ చేస్తుంది, బొప్పాయి వేడి చేస్తుంది. ఈ రెండింటినీ కలిపి కనుక తీసుకుంటే జలుబు, ఒళ్ళు నొప్పుల సమస్యలు రావచ్చు. వీటితో కలిపి కాకుండా బొప్పాయినే కనుక తీసుకుంటే అజీర్ణ సమస్యలు, ఊబకాయం వంటి సమస్యలు కూడా దూరమవుతాయి. పరకడుపున రెండు బొప్పాయి ముక్కలు కనుక తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. మరి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగినటువంటి బొప్పాయిని రోజు మితంగా తీసుకుంటారని ఆశిద్దాం. కార్యక్రమంలో ఇప్పుడు దోమల బెడదను తగ్గించే కొన్ని చిట్కాలు చూద్దాం. వర్షాకాలం మొదలైపోయింది. ఓ ప్రక్క వాతావరణ ఉష్ణోగ్రతలు తగ్గి చల్లదనం శరీరానికి ఆహ్లాదాన్ని కలిగిస్తుంటే, మరో ప్రక్క దోమలు, ఈగల బెడద కారణంగా రోగాలు ఎక్కువైపోతున్నాయి. ఈ దోమలు నీరు నిల్వ ఉన్న ప్రదేశాలలో తమ సంతతిని పెంచుకుంటాయి. ఈ దోమకాటు వల్ల డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి ప్రమాదకర రోగాలు వస్తాయి. వీటిని నివారించడానికి రసాయన మందులు వాడుతూ ఉంటాము. వీటి వల్ల దోమలు చనిపోతాయేమో గాని మన ఆరోగ్యం మీద తీవ్ర దుష్ప్రభావాలను కలిగిస్తాయి. అందుకే దోమలను వీలైనంత వరకు సహజ సిద్ధంగా తరిమికొట్టడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. వీటిని పారద్రోలడానికి కొన్ని చిట్కాలు చూద్దాము. కర్పూరం. అందరి ఇళ్లల్లో దేవుడికి హారతి ఇచ్చేందుకు మనం కర్పూరం వాడుతూ ఉంటాము. ఈ కర్పూరాన్ని రాత్రి అవ్వగానే ఒక ప్లేట్లో ఉంచి అరగంట సేపు గది మూలలో ఉంచండి. ఇలా చేస్తే ఇంట్లోకి దోమలు రాకుండా ఉంటాయి. ఇక మరొకటి వెల్లుల్లి. వెల్లుల్లి వంటల్లో రుచిని పెంచడమే కాదు, దోమలను కూడా తరిమి కొడుతుంది. ఎలాగంటారా, దీని ఘాటు వాసన దోమలకు పడదు. అందుకే కొన్ని వెల్లుల్లి రెబ్బలను నీటిలో వేసి మరిగించండి. చల్లారాక స్ప్రే బాటిల్లో వేసి రాత్రి ఇంట్లో మూలల్లో కనుక స్ప్రే చేసినట్లయితే దోమలు పరారు. ఇక అలాగే వేప నూనె, లావెండర్ నూనె, వీటి వాసన దోమలకు నచ్చదు. ఈ వాసన ఉన్న చోట దోమలు పారిపోతాయి. అందుబాటులో ఉన్న నూనెను తీసుకుని స్ప్రే బాటిల్లో వేసి స్ప్రే చేసినట్లయితే దోమలు ఇంట్లోకి రాకుండా ఉంటాయి. దోమల బెడద మరీ ఎక్కువగా ఉంటే కాళ్లకు, చేతులకు ఈ లావెండర్ నూనెను లేదా కొబ్బరి నూనెను రాసుకోండి. ఇలా చేస్తే ఒక్క దోమ కూడా మిమ్మల్ని కుట్టదు. ఇక చివరగా నిమ్మకాయ, లవంగాలు. ఒక నిమ్మకాయను తీసుకుని మధ్యలో కట్ చేసుకోండి. ఇప్పుడు ఆ చెక్కలకి లవంగాలను గుచ్చి గది మూలల్లో ఉంచండి. ఇలా 4-5 నిమ్మ చెక్కలకి లవంగాలను గుచ్చి

0: మూలల్లో పెట్టండి. ఈ ఘాటు వాసనకి దోమలు పారిపోతాయి. ఇలా చిన్న చిన్న సహజ సిద్ధమైనటువంటి చిట్కాలను పాటించి దోమలు ఇంట్లోకి రాకుండా చూసుకుంటే మంచిది.
1: మీరింతవరకు ఆరోగ్యానికి రక్ష బొప్పాయి ఈ పైపై ప్రత్యేక కథనం విన్నారు.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.
1: కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతాలు వింటారు.

మీరు ఇంతవరకు లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 8 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాలు సమాచార ప్రభాత్, అలాగే 8:15 కి మార్నింగ్ న్యూస్ ఢిల్లీ.

0: Odisha, Tamil Nadu and Andhra Pradesh. Cabinet also clears four laning of Muzaffarpur Sitamarhi Sonbarsa section of NH22 in Bihar. Union Home Minister Amit Shah to chair Southern Zonal Council meeting at Kovalam in Tamil Nadu this morning. Fourth round of India-Singapore Ministerial Roundtable to be held in Singapore today. Bangladesh to go to polls today to elect a new president. US President Donald Trump declares economic warfare against Iran, threatens economic punishment for any country helping Tehran. And Indian women's team to take on England in their final Pool D match of AFIH Hockey World Cup in Amstelveen this evening. And now the news in detail. The Union Cabinet has approved five projects worth over 13,000 crore rupees, including four railway and one highway project. Briefing media after the meeting in New Delhi yesterday, Information and Broadcasting Minister Ashwini Vaishnaw said the Union Cabinet has cleared four multi-tracking projects of railways covering eight districts across four states of West Bengal, Odisha, Tamil Nadu and Andhra Pradesh. He said with total estimated cost of 9,450 crore rupees, the projects are scheduled for completion by 2030-31.
1: Five major decisions have been taken. The first four projects are related to the railways, while the fifth is a highway project. The first four railway projects include the quadrupling of the Howrah-Chennai main railway route and the quadrupling of the Cuttack-Paradip railway line. The fifth project is the construction of a four-lane highway from Muzaffarpur via Sitamarhi to Sonbarsa. These projects, with a total cost of 13,041 crore rupees, were approved by the cabinet today.
2: Total 13,041 crore rupees ke projects cabinet ne approved kiye.
0: Mr. Vaishnaw informed that the cabinet has also approved the upgradation of the Muzaffarpur Sitamarhi Sonbarsa section of National Highway 22 in Bihar to a four-lane standard at a total capital cost of over 3,590 crore rupees.
3: The project is becoming a major lifeline for the entire Bihar. It starts from Sonbarsa on the Nepal border and passes through Sitamarhi and Muzaffarpur. It will create a complete transport artery which will benefit Bihar for many years. It is an 83-kilometer brownfield project under which the existing road will be upgraded into a four-lane highway with an investment of 3,591 crore rupees.
2: 591 crore rupees ka investment is now.
0: Union Home Minister Amit Shah will chair 31st meeting of the Southern Zonal Council at Kovalam near Chennai in Tamil Nadu this morning. The meeting is likely to focus on issues requiring coordination between the centre and southern states and union territories. The Southern Zonal Council comprises Andhra Pradesh, Karnataka, Kerala, Tamil Nadu and Telangana, along with union territories of Puducherry, Andaman and Nicobar Islands and Lakshadweep. Chief ministers of the southern states and three union territories, Puducherry, Andaman, Nicobar Islands and Lakshadweep, are participating in the meeting. More from our correspondent.
4: Six chief ministers, Tamil Nadu Chief Minister Joseph Vijay, Karnataka Chief Minister D.K. Shivakumar, Kerala Chief Minister Satishan, Telangana Chief Minister Revanth Reddy, Andhra Pradesh Chief Minister Chandrababu Naidu and Puducherry Chief Minister Rangasamy are set to participate in the conference. Andaman Nicobar Islands and Lakshadweep administrators are also likely to participate in the meeting. High-ranking officials including chief secretaries and home secretaries from the respective states will also participate in the event. Discussions will be held on various key issues including interstate cooperation, economic growth, industrial investments, strengthening partnership, infrastructure development, water resource sharing, education, healthcare, information technology, disaster management, crime prevention and border disputes will be discussed in this meeting. Meanwhile, Home Minister Amit Shah was received by the BJP state president and other senior leaders last night. Later in the night, Mr. Shah also met the Chief Minister of Tamil Nadu, Joseph Vijay, in Kovalam. R. Chidambaranathan from Chennai for Akashwani News.
0: The fourth round of India-Singapore Ministerial Roundtable will be held in Singapore today. The participating ministers from the Indian side are Finance Minister Nirmala Sitharaman, External Affairs Minister Dr. S. Jayashankar, Commerce and Industry Minister Piyush Goyal and Minister of State for Commerce, Industry, Electronics and IT Jitin Prasad. A report.
5: The mechanism of ISMR is an important platform to drive cooperation, including in new and emerging areas. Its inaugural meeting was held in New Delhi in September 2022, followed by the second meeting in Singapore in August 2024 and third meeting in New Delhi in August 2025. Deliberations on advanced manufacturing, connectivity, healthcare and medicine, skills development and sustainability from these meetings drive the roadmap for India-Singapore Comprehensive Strategic Partnership CSP roadmap, which was unveiled during the visit of Prime Minister of Singapore, Lawrence Wong, to India in September last year. The MEA said the fourth round of ISMR will enable both sides to review the progress of various ongoing initiatives and identify avenues to further strengthen India-Singapore collaboration. The fourth edition of India-Singapore Business Roundtable, that serves as a strategic and advisory forum of key business leaders, will also be held along the ISMR. Meanwhile, Dr. Jaishankar met his Singaporean counterpart Vivian Balakrishnan on his arrival in the country yesterday. Payal Sharma, Akashvani News, Delhi.
0: Defense Minister Rajnath Singh will hold a bilateral meeting with the Defense Minister of Japan, Shinjiro Koizumi, in New Delhi today. The meeting is expected to further strengthen bilateral defense relations, enhance strategic trust and cooperation, promote stability and security in the Indo-Pacific region. U.S. Ambassador to India Sergio Gore described the Union Territory of Jammu and Kashmir as an important part of India and said the governments at the center and in the region have taken significant steps to improve the security in the Union Territory. The U.S. envoy was talking to media after holding a meeting with Jammu and Kashmir Chief Minister Umar Abdullah at his residence in Srinagar yesterday. Chief Minister Umar Abdullah said the meeting focused on India-U.S. relations and areas where the United States can engage with Jammu and Kashmir. He said the emphasis was on positive engagement and future collaboration. This is Akashvani giving you the news. For quick news updates around the clock, follow us on our X handle at AIR News Alerts. And for details of these stories and more, log on to our website www.newsonair.gov.in and download the News on AIR app. Bangladesh will hold its presidential election today, with lawmakers set to choose between the ruling BNP stalwart Mirza Fakhrul Islam Alamgir and an 11-party opposition alliance candidate, Colonel Oli Ahmed. The voting will take place for the first time in a presidential election after a gap of 35 years. The voting will be held at the parliament, Jatiya Sangshad, from 2 p.m. to 5 p.m. today. The president-elect will take the oaths as Bangladesh's new president tomorrow evening at the Darbar Hall of Bangabhavan. U.S. President Donald Trump has announced a sweeping new economic warfare against Iran. In a post on Truth Social, Trump said Iran was given several opportunities to reach a deal with the United States but failed to do so. He said Washington will now launch an unprecedented campaign of economic warfare and isolation against Tehran. Trump also threatened economic punishment for any country helping Tehran. He warned that any country allowing its financial institutions, businesses, airports or government agencies to provide support to Tehran will also face tremendous economic consequences. Flood situation remains grim in several districts of North Odisha, with Bhadrak, Kendrapada, Balasore, Mayurbhanj and Kyonjhar districts continuing to face inundation despite a reduction in rainfall. The Subarnarekha is adding to the concern, flowing at 11.8 meters at Rajghat against the danger level of 10.36 meters this morning, affecting around 2,80,000 people. With another spell of rain expected, the India Meteorological Department has issued a yellow warning for Mayurbhanj, Kyonjhar and Sundargarh districts, keeping the flood-hit areas on alert. More from our correspondent.
6: Flood waters continue to pose serious problems in several parts of North Odisha, with many people still marooned as water levels remain high and recede slowly. In Balasore district, Baliapal is among the worst affected, with more than 45,000 people reportedly still marooned. Schools and Anganwadi centers remain closed in Bhadrak district. The Subarnarekha is also rising. At Rajghat, the river was flowing at 11.80 meters at 6 this morning against the danger level of 10.36 meters. Around 2,80,000 people have been affected by the Subarnarekha flood. The IMD has forecast another spell of rain from this Saturday, with yellow warning for Mayurbhanj, Keonzar and Sundargarh districts, raising concern over further inundation. Prakash Das for Akashvani News, Bhubaneswar.
0: On to sports. Indian shuttlers will be in action today in the pre-quarterfinals of the BWF World Championships in New Delhi. Players will look to book their places in the quarterfinals. More from our correspondent.
7: In the women's singles, former world champion PV Sindhu will take on third seed Wang Ziyi of China. In the men's singles, Indian debutant Ayush Shetty will face 11th seed Alvi Farhan of Indonesia. In men's doubles, 5th seed Satvik Sairaj Ranki Reddy and Chirag Shetty will play against Junaidi Arif and Roy King Yap in the round of 16. In women's doubles, the Indian pair of Teresa Jolly and Gayatri Gopichand will face 7th seeds Rin Iwanaga and Kai Nakanishi of Japan. Meanwhile, in mixed doubles, Dhruv Kapila and Tanisha Krasto will take on China's Guo Xinhua and Chin Fang Hui. With Bhanu, Saklayan Akhtar for Akashwani News, Delhi.
0: In hockey, Indian women's team will face England today in their final pool day match of the FIH Hockey World Cup at Wagenaar Stadium in Amstel, Finn. The match will begin at 6:30 PM IST. A win or draw will ensure India finish at the top of the pool and qualify for the next round. Indian women's are high on confidence after a record 6-1 win over South Africa on Tuesday. The victory surpassed India's previous biggest World Cup win, a 4-1 triumph over Spain in the inaugural 1974 edition. With this win, India climbed to the top of the Pool D with 4 points from 2 matches. Meanwhile, England must have to win today's match to keep their hopes alive after losing 4-2 to China. On the other hand, the Indian men's hockey team defeated arch-rivals Pakistan 5-3 in their final group match yesterday to qualify for the next round. The 4-day-long India Day festival will begin today in Moscow, bringing together the Indian and Russian communities for a celebration of culture, traditions and people-to-people ties. The festival will be held at Gostiny Dvor in Moscow. Being organized under the theme Unity of Cultures, Friendship of Peoples, the festival will feature a diverse program spread across several venues. And now for a look at today's newspapers, it's over to Renu Kataria.
8: Thank you, Anuja. All the dailies have noticed the maiden visit of the present U.S. ambassador to Srinagar. A headline in the Indian Express quoting the U.S. envoy writes, J&K, important part of India, will relook at travel warnings, expressing a strong endorsement of New Delhi's long-standing position on Jammu and Kashmir. Government sharpens Gen Z outreach on social media with One Day, One University, notes the Pioneer along with all other dailies. Modi top social media rankings, adds the Economic Times. A Hindustan Times headline writes about the Supreme Court asking NTA about the progress in exam reforms plan. A headline in the Tribune cites a transformative move launched by India Post to test the feasibility of last mile delivery to the country's most remote and inaccessible corners, which says where the dakya cannot go, a drone can. In its developmental commitment to the state of Palestine, India to build hospital in West Bank seeks to deploy field hospital in Gaza, states the Hindu. On Bangladesh Prime Minister's possible visit to India, Prime Minister Modi assures him of an honorable reception, is another headline in the Tribune. New U.S. immigration rules may mean greater scrutiny for Indians with expanded definition of public charge, reports the Asian Age. And finally, the Times of India refers to a study saying people with no high BP, diabetes or smoking habit lived nearly 13 years longer without dementia than those with all three risk factors. And with that, it's back to you, Anuja.
0: Thank you, Renu. And now before we end the bulletin, the headlines once again. Union Cabinet approves 4 multi-tracking railway projects covering 8 districts of West Bengal, Odisha, Tamil Nadu and Andhra Pradesh. Cabinet also clears 4 laning of Muzaffarpur, Sitamarhi, Sonbarsa section of NH22 in Bihar. Union Home Minister Amit Shah to chair Southern Zonal Council meeting at Kovalam in Tamil Nadu this morning. 4th round of India-Singapore Ministerial Roundtable to be held in Singapore today. Bangladesh to go to polls today to elect a new president. U.S. President Donald Trump declares economic warfare against Iran threatens economic punishment for any country helping Tehran. And Indian women's team to take on England in their final Pool D match of FIH Hockey World Cup in Amstel, Finn this evening. And with that, we end the morning news. Have a nice day.
9: ఆకాశవాణి నంద్యాల జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ బి శేఖర్.
10: నంద్యాల జిల్లాలో అమృత్ 2.0 పథకం ప్రారంభం, 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 4.0 కార్యక్రమం వంటి అంశాలతో కూడిన నంద్యాల జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. నంద్యాల పట్టణంలోని మహానంది రోడ్డులోని హెడ్ వాటర్ వర్క్స్ ఆవరణలో అమృత్ 2.0 పథకం కింద 38.75 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న 16 MLD సామర్థ్యం గల సమగ్ర తాగునీటి శుద్ది కర్మాగారం WTP నిర్మాణ పనులకు మంత్రి ఫరూక్, జిల్లా కలెక్టర్ జి రాజకుమారి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమృత్ 2.0 పథకం ద్వారా నంద్యాల నగరంలో తాగునీటి మౌలిక వసతుల కోసం గోరకల్ జలాశయం నుండి అభివృద్ది పనులు చేపడుతున్నట్లు తెలిపారు. WTP నిర్మాణం పూర్తయిన అనంతరం పట్టణ ప్రజలకు మెరుగైన నిరంతర తాగునీటి సరఫరా అందుబాటులోకి వస్తుందని చెప్పారు. బనగానపల్లిలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం 4.0 కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడమే రాష్ట ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంచి ప్రతి విద్యార్థి ఉన్నతంగా ఎదిగేలా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తెలిపారు. కొరటమద్ది గ్రామంలో VBG రామ్జీ పథకం కింద 1000 ఎకరాల్లో పండ్ల తోటల పెంపక కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రైతులకు స్థిరమైన ఆదాయం కల్పించడంతో పాటు పర్యావరణ పరిరక్షణ, గ్రామాభివృద్ది లక్ష్యంగా ప్రభుత్వం VBG రామ్జీ పథకం కింద పండ్ల తోటల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం సుమారు 49,000 హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగవుతున్నాయని, ఈ విస్తీర్ణాన్ని 100,000 హెక్టార్లకు పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. జిల్లాలోని పొట్టిపాడు గ్రామంలో 575 మంది రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను రాష్ట మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రెవెన్యూ సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తోందని తెలిపారు. రైతుల భూమికి సంబంధించిన హక్కులు సక్రమంగా అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గ్రామ అభివృద్దిలో భాగంగా 35 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్లు నిర్మించామని, అలాగే 2 కోట్ల రూపాయల వ్యయంతో బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టినట్లు పేర్కొన్నారు. నంద్యాల పట్టణంలోని KVSC కళాశాల మైదానంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి NMD ఫరూక్ జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తోందని తెలిపారు. అన్నదాత సుఖీభవ పథకం కింద 2,06,000 మంది రైతులకు 139 కోట్ల రూపాయలు అందిస్తున్నట్లు చెప్పారు. నంద్యాల ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో 102 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను రాష్ట మంత్రి NMD ఫరూక్, జిల్లా కలెక్టర్ జి రాజకుమారి కలిసి ప్రారంభించారు. అలాగే ఎయిడ్స్ సురక్ష చైతన్య యాత్ర ప్రచార రథాన్ని కూడా వారు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ, జిల్లాకు 19 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలు కేటాయించగా ప్రస్తుతం 11 వాహనాలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. వీటిలో 8 వాహనాలను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి, మిగిలిన 3 వాహనాలను బనగానపల్లె, ఆళ్లగడ్డ, డోన్ ప్రభుత్వ ఆసుపత్రులకు కేటాయించినట్లు చెప్పారు. నంద్యాల పట్టణంలోని శ్రీనివాసనగర్ రైతు బజార్లో బియ్యం విక్రయ కేంద్రాన్ని రాష్ట న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి NMD ఫరూక్, జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రైతు బజార్లో స్టీమ్డ్ బియ్యం కిలో 52 రూపాయలు, ముడి బియ్యం కిలో 50 రూపాయలకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. జూన్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన తూర్పు కోస్తా రైల్వే జోన్ కు తొలి జనరల్ మేనేజర్గా బాధ్యతలు స్వీకరించిన సందీప్ మాధుర్ రైల్వే డివిజన్లో పర్యటించారు. విశాఖపట్నం నుంచి నంద్యాల వరకు ప్రయాణించిన ఆయన అక్కడి నుంచి గుంటూరు వరకు పర్యటిస్తూ అమృత్ భారత్ పథకం కింద జరుగుతున్న రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులను సమీక్షించారు. ఈ సందర్భంగా సందీప్ మాధుర్ మాట్లాడుతూ, అమృత్ భారత్ స్టేషన్ల అభివృద్ధి పనులను వేగవంతం చేసి ప్రయాణికులకు త్వరితగతిన మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. పెండింగ్ లో ఉన్న డబ్లింగ్, టన్నెల్ పనులను కూడా త్వరగా పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. మీరింతవరకు నంద్యాల జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన బి శేఖర్. నంద్యాల జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
11: ఆకాశవాణి సింగపూరి FM కేంద్రం. సమయం 8:35. విహారీ కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. కార్యక్రమంలో భాగంగా ఈరోజు కేరళ త్రిశూర్ జిల్లా గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయ విశేషాలు వింటారు.

సంగతి విహారి కార్యక్రమంలో భక్తి, ఆధ్యాత్మికత, సంప్రదాయం, కళలు, సంస్కృతి కలగలిసిన పవిత్ర క్షేత్రం దక్షిణ భారతదేశ ద్వారకగా, భూలోక వైకుంఠంగా, భక్తుల కొంగు బంగారంగా ప్రసిద్ధి చెందిన క్షేత్రం. చిన్నారి శ్రీకృష్ణుని బాల గోపాల స్వరూపాన్ని భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించే మహిమాన్విత క్షేత్రం. కేరళ రాష్ట్రంలోని త్రిశూర్ జిల్లాలో వెలసిన గురువాయూరు శ్రీకృష్ణ స్వామివారి ఆలయ విశేషాలు తెలుసుకుందాం.

ఈ ఆలయ స్థల పురాణం ఏ విధంగా ఉంది? ఈ క్షేత్రం యొక్క మహిమను తెలుసుకోవాలంటే ముందుగా ఈ క్షేత్రంలోని అత్యంత ప్రసిద్ధమైన స్థల పురాణాన్ని తెలుసుకోవాలి. ద్వాపర యుగం ముగిసే సమయంలో ద్వారక నగరం సముద్రంలో మునిగిపోతుందని తెలుసుకుని శ్రీకృష్ణులు ద్వారకలో నివసిస్తున్న సమయంలో అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించే తన ఆరాధ్య దైవము, అత్యంత ప్రీతిపాత్రము అయిన శ్రీ మహావిష్ణువు యొక్క దివ్య విగ్రహాన్ని భూమిపై ప్రతిష్ఠించాలని దేవగురువైన బృహస్పతిని, వాయుదేవుని ఆదేశించారు. వారు ఆ విగ్రహాన్ని తీసుకుని పవిత్రమైన ప్రాంతం కోసం వెతుకుతూ దక్షిణ దిశగా ప్రయాణించి కేరళలోని ఈ పవిత్ర సరస్సు వద్దకు చేరుకున్నారు. అక్కడ పరమశివుడు తపస్సు చేస్తూ వారి కోరిక మేర ఈ విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించడానికి అనుగ్రహించగా గురు వాయుదేవులు కలిసి ప్రతిష్ఠించిన కారణాన ఈ ప్రాంతానికి గురువాయూరు అని, ఈ స్వామివారికి శ్రీ గురువాయూరప్ప అనే పేరు వచ్చినట్లు ఇక్కడి స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. ఈ ఆలయ చరిత్ర ఈ విధంగా ఉంది. ఈ ఆలయం అతి ప్రాచీనమై వేల సంవత్సరాల చరిత్రను కలిగి ఉంది. 14వ శతాబ్దానికి చెందిన తమిళ సాహిత్యంలో ఈ క్షేత్రం గురించిన ప్రస్తావన ఉంది. 16వ శతాబ్దం నుంచి ఈ ఆలయం గురించిన మరిన్ని ఆధారాలు మనకు కనిపిస్తున్నాయి. మెల్పత్తూర్ నారాయణ భట్టతిరి రచించిన నారాయణీయం ద్వారా గురువాయూరు కీర్తి దేశవ్యాప్తంగా విస్తరించినట్లు తెలుస్తోంది. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. భక్తి సాహిత్యంతో కూడిన అత్యంత గొప్ప రచనలలో ఒకటైన నారాయణీయం గురువాయూరు క్షేత్రంతో విడదీయరాని సంబంధం కలిగి ఉంది. మెల్పత్తూర్ నారాయణ భట్టతిరి తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో గురువాయూరప్పను ఆశ్రయించి తన బాధను స్వామివారికి అర్పిస్తూ శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలను స్తుతిస్తూ నారాయణీయాన్ని రచించినట్లు, అలా రోజూ శ్లోకాలను రచిస్తూ స్వామివారికి సమర్పించిన ఆయన చివరికి తన అనారోగ్యం నుంచి విముక్తిని పొందినట్లు, కనుకనే నారాయణీయ పారాయణం గురువాయూరు భక్తి సాంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నట్లు తెలుసు.

మరొక గొప్ప భక్తుడు పూంతానం నంబూతిరి. ఈయనకు గురువాయూరప్పపై అపారమైన భక్తి ఉండేది. సాధారణ భాషలో భగవంతుని తత్వాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పిన ఈయన రచనలు కేరళ భక్తి ఉద్యమంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. ఈయన రచించిన జ్ఞానప్పాన కేరళ భక్తి సాహిత్యంలో ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈయన నివాసమైన పూంతానం ఇల్లం కూడా ఒక ముఖ్యమైన సాంస్కృతిక ప్రదేశంగా గుర్తింపు పొందింది. ఈ ఆలయ నిర్మాణ శైలి ఈ విధంగా ఉంది. ఈ ఆలయం కేరళ సంప్రదాయ నిర్మాణ శైలికి అద్భుతమైన ఉదాహరణ. కేరళ నిర్మాణ ప్రత్యేక శైలి ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇతర ప్రాంత ఆలయాల్లో కనిపించే ఎత్తైన గోపురాల వలె కాకుండా ప్రత్యేకమైన శైలిని కలిగి ఉంది. ఈ ఆలయం తూర్పు దిశగా ఉండి తూర్పు వైపు ఉన్న ప్రధాన ప్రవేశ ద్వారాన్ని కిజక్కే నడ అని, పశ్చిమ ద్వారాన్ని పడింజారే నడ అని పిలుస్తారు. ఈ ఆలయాన్ని చుట్టుముట్టి ఉన్న ప్రధాన నిర్మాణాన్ని నాలంబలం అంటారు. దాని మధ్యలో పవిత్రమైన శ్రీకోవిల్ అంటే గర్భాలయం ఉంది. శ్రీకోవిల్ చుట్టూ ఉన్న నిర్మాణాలు, చెక్కపై చేసిన అలంకరణలు, గోడలపై కనిపించే పురాతన చిత్రాలు కేరళ సంప్రదాయానికి అద్దం పడుతున్నట్టుగా ఉన్నాయి. ఆలయ గర్భాలయ గోడలపై 17వ శతాబ్దానికి చెందిన పురాతన చిత్రాల ఆనవాళ్లు మనకు కనిపిస్తాయి. ఆలయ ప్రాంగణంలో కనిపించే దీపస్తంభాలు, చెక్క నిర్మాణాలు సంప్రదాయ శిల్పకళ భక్తులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. గురువాయూరుకు మరొక ప్రత్యేక ఆకర్షణ దీపస్తంభం. ఈ ఆలయంలో కనిపించే దీపస్తంభం భక్తులను ఎంతో ఆకర్షిస్తోంది. తూర్పు వైపు ఉన్న ఈ దీపస్తంభం సుమారు 24 అడుగుల ఎత్తు ఉండి అనేక దీపాలను వెలిగించడానికి ప్రత్యేకమైన అమరికను కలిగి ఉండి, సాయం సమయంలో వందలాది దీపాలు వెలిగించినప్పుడు ఈ ఆలయ ప్రాంగణం ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక కాంతితో నిండి చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ ఆలయంలోని ధ్వజస్తంభం సుమారు 70 అడుగుల ఎత్తు కలిగి ఉండి బంగారు తొడుగుతో అలంకరించబడి ఉండడం విశేషం. ఈ ఆలయంలోని పూజాదికాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ ఆలయంలో నిత్య పూజలతో పాటు సంవత్సరమంతా అనేక పూజలు, ఉత్సవాలు జరుగుతుంటాయి. వాటిలో ముఖ్యమైనవి గురువాయూర్ ఉత్సవం. ఈ ఉత్సవ సమయంలో ఏనుగులతో జరిగే సంప్రదాయ కార్యక్రమాలు, ఆలయ కళారూపాలు, సంగీత కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. అలాగే శ్రీకృష్ణ జన్మాష్టమి, విషు వంటి పర్వదినాల్లో కూడా ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఈ ఉత్సవాల సమయంలో శ్రీకృష్ణుడి బాల్య రూపాన్ని దర్శించుకోవాలని, తమ కోరికలను స్వామివారికి నివేదించుకోవాలని, వారి కుటుంబ క్షేమం కోసం ప్రార్థించాలని దేశం నలుమూలల నుంచి ఈ ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు

ప్రసిద్ధ మొక్కుబడులలో తులాభారం ఒకటి. తమ బరువుకు సమానమైన అరటి పండ్లు, బెల్లం, కొబ్బరికాయలు, చక్కెర వంటి పదార్థాలను తులాభారంలో సమర్పిస్తారు. భక్తి, మొక్కుబడి, సమర్పణా భావానికి ప్రతీకగా ఈ తులాభారం సేవను భక్తులు నిర్వహిస్తారు. ఈ క్షేత్రంలో జరిగే అత్యంత ముఖ్యమైన ఉత్సవాలలో ఏకాదశి ఒకటి. మార్గశిర మాసంలో వచ్చే ఏకాదశి రోజున స్వామివారిని ప్రత్యేకంగా ఆరాధిస్తారు. గురువాయూరు ఏకాదశి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, భజనలు, దీపారాధన సేవలు నిర్వహిస్తారు. భక్తులు ఉపవాస దీక్షను పాటిస్తూ గురువాయూరప్పను దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో దూర ప్రాంతాల నుంచి తరలివస్తారు. ఈ సందర్భంగా జరిగే

ఉదయాస్తమాన పూజ అత్యంత విశిష్టమైన సేవగా ఎంతో ప్రసిద్ధి చెందింది. అలాగే ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు చెంబై వైద్యనాథ భాగవతార్ స్మారకంగా నిర్వహించే సంగీత ఉత్సవం కూడా గురువాయూర్ ఏకాదశి వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. మరొక ముఖ్యమైన వేడుక ప్రతి సంవత్సరం ఫిబ్రవరి మార్చి నెలలలో జరిగే గురువాయూర్ వార్షిక ఉత్సవాలు. సుమారు 10 రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ ఉత్సవానికి ప్రారంభ సూచికగా ఆనయొట్టం నిర్వహిస్తారు, అనగా ఏనుగులకు పరుగు పందాన్ని పెడతారు. గురువాయూర్ ఆనయొట్టం కేరళలోనే అత్యంత ప్రత్యేకమైన ఉత్సవ సాంప్రదాయాలలో ఒకటి. ఈ ఆలయానికి చెందిన అలంకరించబడిన ఏనుగులు నిర్ణీత ప్రదేశం నుంచి ఆలయం వైపు పరిగెత్తుతాయి. ముందుగా ధ్వజస్తంభాన్ని చేరుకున్న ఏనుగుకు ఆ సంవత్సరపు ఉత్సవాలలో ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తారు. ఆ ఏనుగు తిడంబు అంటే స్వామివారి ప్రతిరూపమైన ఉత్సవ విగ్రహాన్ని మోసే గౌరవాన్ని పొందుతుంది. ఈ ఆనయోట్టం సంప్రదాయం వెనుక తిక్కణామ తిలకం ప్రాంతంతో సంబంధం కలిగి ఉన్న పురాతన కథనం ఉంది. ఒకానొక సందర్భంలో గురువాయూరు ఉత్సవానికి ఏనుగులను పంపడంలో ఆలస్యం జరగడంతో ఏనుగులు తమ బంధనాలను తెంచుకుని స్వయంగా గురువాయూరుకు వచ్చినట్లు, ఆ సంఘటనకు గుర్తుగా ఈ ఆనయోట్టం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్షేత్రంలో నిర్వహించే మరో ముఖ్యమైన పర్వదినం శ్రీకృష్ణ జన్మాష్టమి. రోహిణి నక్షత్రంతో కూడిన అష్టమి తిథి రోజును గురువాయూరులో శ్రీకృష్ణ జన్మాష్టమిని జరుపుకుంటారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, అలంకరణలు, భజనలు నిర్వహిస్తారు. చిన్నారులు బాలకృష్ణుల వేషధారణలో అలంకరించుకుని కృష్ణుని బాల్యలీలలను స్మరించుకోవడం ఈ పర్వదినం యొక్క ప్రత్యేకత. ఈ పర్వదినం రోజున కృష్ణ నాట్యం నిర్వహిస్తారు. శ్రీకృష్ణుని జీవితం, బాల్యలీలలు, రాక్షస సంహారాలు, రుక్మిణీ కళ్యాణం, ద్వారకలో శ్రీకృష్ణుని లీలలు వంటి అంశాలను నృత్య నాటక రూపంలో ప్రదర్శించే ఈ కళారూపం కేరళ ఆలయ కళా సంప్రదాయంలో అత్యంత ముఖ్యమైనదిగా ఉంది. సామూతిరి రాజవంశానికి చెందిన మానవేతరాజు రచించిన కృష్ణగీతి ఆధారంగా ఈ కృష్ణ నాట్యం అభివృద్ధి చెందింది. ప్రస్తుతం గురువాయూరు ఆలయం ఈ కృష్ణ నాట్యానికి ప్రధాన వేదికగా నిలుస్తోంది. ఈ ఆలయంతో విడదీయరాని సంబంధం కలిగిన మరో ప్రదేశం పున్నత్తూర్ కోట. దీనినే అనక్కోట అని పిలుస్తారు. ఇది పూర్వం పున్నత్తూర్ రాజుల రాజభవనంగా ఉండేది. 1975 సంవత్సరం నుంచి ఈ ప్రాంతం గురువాయూర్ దేవాలయ అధికారుల ఆధీనంలో ఉంది. ఈ ప్రాంతాన్ని స్వామివారికి భక్తులు సమర్పించే ఏనుగుల సంరక్షణ కేంద్రంగా అభివృద్ధి చేశారు. ప్రస్తుతం పున్నత్తూర్ కోటలో అనేక ఏనుగులను సంరక్షిస్తూ వాటికి శిక్షణ, ఉత్సవాలకు అవసరమైన సన్నాహాలను నిర్వహిస్తారు. కనుకనే పున్నత్తూర్ కోటను ఏనుగుల కోట అని కూడా పిలుస్తారు. పురాతన కాలం నుంచి స్వామివారికి ఏనుగులను సమర్పించడం సంప్రదాయంగా ఉంది. గురువాయూరుకు సమీపంలోని దర్శనీయ ప్రదేశాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ ఆలయానికి సమీపంలో మమ్మియూర్ మహాదేవ ఆలయం ఉంది. స్థలపురాణం ప్రకారం గురు వాయువులు శ్రీకృష్ణుల వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించినప్పుడు ఈ ప్రదేశంలో తపస్సు చేస్తున్న మహాదేవుడు ఈ సమీప ప్రాంతానికి వెళ్ళి తపస్సు చేసినట్లు కాలక్రమంలో ఈ ప్రదేశమే మమ్మియూరుగా ప్రసిద్ధి

వడక్కునాథన్ శివాలయం కేరళలోని ప్రముఖ శైవ క్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ప్రాచీన కేరళ నిర్మాణ శైలికి ఈ ఆలయం అద్భుతమైన ఉదాహరణగా ఉంది. త్రిశూర్ పూరం వంటి ప్రసిద్ధ ఉత్సవాలలో ఈ ప్రాంతం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. కేరళలోని అత్యంత వైభవంగా నిర్వహించే ఉత్సవాలలో త్రిశూర్ పూర ఉత్సవం ఒకటి. అలంకరించిన ఏనుగులు, మేళాలు, వాద్యాలు, రంగురంగుల గొడుగులు, బాణసంచా ప్రదర్శనలు ఈ ఉత్సవానికి ప్రధాన ఆకర్షణలుగా ఉన్నాయి. కేరళ సంప్రదాయాన్ని ప్రత్యక్షంగా వీక్షించిన వారికి త్రిశూర్ పూర ఉత్సవం ఒక మరపురాని అనుభూతినిస్తోంది. గురువాయూర్లో దర్శించదగ్గ మరో ముఖ్యమైన ప్రదేశం చావక్కాడ్ బీచ్. ఈ చావక్కాడ్ బీచ్ ప్రకృతి ప్రేమికులను ఎంతగానో ఆకర్షిస్తోంది. అరేబియా సముద్రం, కొబ్బరి చెట్లు, సాయంత్రపు సూర్యాస్తమయం ఈ ప్రాంతానికి ప్రత్యేక అందాన్నిస్తున్నాయి. గురువాయూర్ యాత్ర అనంతరం ప్రశాంతమైన సముద్ర తీరాన్ని ఆస్వాదించాలనుకునే వారికి ఇది అనుకూలమైన ప్రదేశం. ఈ ఆలయ సందర్శన వేళలు ఈ విధంగా ఉన్నాయి. ఈ ఆలయం ప్రతిరోజు ఉదయం 3 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు, అనంతరం సాయంత్రం 4:30 నుంచి రాత్రి 9:15 వరకు భక్తుల దర్శనార్థం తెరచి ఉంటుంది. ఈ క్షేత్రంలో నిర్మాల్య దర్శనం అత్యంత విశిష్టమైనదిగా ఉంది. స్వామివారికి రాత్రి సమర్పించిన పూలు, అలంకరణలు తొలగించి ఆ సమయంలో భక్తులకు స్వామివారి అత్యంత సహజమైన అలంకార దర్శనాన్ని కల్పిస్తారు. అందుకే నిర్మాల్య దర్శనం కోసం భక్తులు తెల్లవారుజామునే ఈ ఆలయానికి చేరుకుంటారు. ఈ ఆలయంలో ప్రవేశానికి సంబంధించిన నియమాలను భక్తులు తప్పనిసరిగా పాటించాలి. ఇక ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలో తెలుసు.

కొయ్యూరు కేరళలోని త్రిశూర్ జిల్లాలో ఉంది. త్రిశూర్ రోడ్డు మరియు రైలు మార్గాల ద్వారా చక్కగా అనుసంధానించబడి ఉంది. ఈ ఆలయానికి సమీపంలోనే గురువాయూర్ రైల్వే స్టేషన్ ఉంది. ఈ క్షేత్రానికి సమీప ప్రధాన విమానాశ్రయం కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం. ఇది గురువాయూర్కు సుమారు 87 కిలోమీటర్ల దూరంలో ఉంది. కొచ్చి, త్రిశూర్, కోజికోడ్, పాలక్కాడ్ వంటి నగరాల నుంచి రోడ్డు మార్గంలో గురువాయూర్కు బస్ సేవలు అందుబాటులో ఉన్నాయి. త్రిశూర్ నగరం నుంచి కూడా గురువాయూరుకు నిర్ణీత వ్యవధుల్లో రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి, కనుక సులభంగా చేరుకోవచ్చు. గురువాయూర్ అంటే కేవలం ఒక దేవాలయం కాదు, ఇది బాలకృష్ణుని చిరునవ్వు, భక్తుల ఆనంద భాషణాల్లో కనిపించే విశ్వాసం, నారాయణీయ పారాయణంలో వినిపించే భక్తి, సాయం సంధ్య వెలిగే దీపస్తంభాల కాంతి, ఏకాదశి రోజున మార్మ్రోగే నామస్మరణ, ఆనయోట్టంలో పరుగెత్తే ఏనుగుల ఉత్సాహం, కృష్ణ నాట్టంలో సజీవంగా కనిపించే కృష్ణలీలలు, పున్నత్తూర్ కోటలో గురువాయూరప్పకు చేసే గజరాజుల సేవా సంప్రదాయం, కేరళ సంస్కృతి సంప్రదాయం, భక్తి కళల సంగమం. అందుకే గురువాయూరును భక్తులు ప్రేమగా దక్షిణ ద్వారక అని పిలుస్తారు. గురువాయూరప్ప, గోకులబాల, ప్రియభక్త, దీనదయాళ, ముకుంద, మాధవ, గోవిందా అని మనసారా పిలిస్తే పలికే బాలకృష్ణుని పవిత్ర

క్షేత్రం గురువాయూరు ద్వాపరయుగం నుంచి కొనసాగుతుందని విశ్వసిస్తూ నేటి ఆధునిక కాలంలో లక్షలాది మంది భక్తులను ఆకర్షిస్తున్న మహాక్షేత్రం శ్రీ గురువాయూరు మన భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయానికి ఒక సజీవమైన ప్రతీకగా నిలుస్తోంది అనడంలో అతిశయోక్తి లేదు.

శ్రీ గురువాయూరప్ప స్వామివారి కరుణా కటాక్షాలు మనందరిపై ఎల్లవేళలా ప్రసరించాలని, మనందరికీ సుఖశాంతులు, సౌభాగ్యం, ఆయురారోగ్యాలు, ఆనందం కలగాలని ప్రార్థిస్తూ మరో దివ్యక్షేత్ర విశేషాలతో మీ ముందుకొచ్చే వరకు సెలవు. అంతవరకు నమస్కారం.

0: ఇంతవరకు విహారీ కార్యక్రమంలో కేరళ త్రిశూర్ జిల్లా గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయ విశేషాలు విన్నారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: Save our earth. Stop plastic pollution. Say no to single-use plastic.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: మీరెక్కడి నుంచైనా రేడియో వినాలనుకుంటున్నారా? అయితే మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. ఎలా అనుకుంటున్నారా? మొదటగా మీ సెల్ ఫోన్ లో ప్లేస్టోర్ యాప్ కి వెళ్ళాలి. అక్కడ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వెతకండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన యాప్ ని ఇన్స్టాల్ చేయండి. సెట్టింగ్స్ లో కొత్త యాప్స్ ఇన్స్టాల్ కి పర్మిషన్ ఇవ్వండి. ఇంగ్లీష్ భాషను సెలెక్ట్ చేయండి. లైవ్ రేడియోకి వెళ్లి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. అందులో ఆంధ్రప్రదేశ్ లో సింహపురి ఎఫ్ఎం చిత్రంపై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రత్యక్ష సింహపురి ఎఫ్ఎం నెల్లూరు కార్యక్రమాలు ఆనందంగా వినండి.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: Save our earth. Stop plastic pollution. Say no to single-use plastic.
0: Plastic vadakam aapiddam. Bhoomini kaapadukundam. Single-use plastic nu nishedhiddam. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 9:00.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: కార్యక్రమంలో ఇప్పుడు సముద్ర తీర కథలు ప్రసారమవుతుంది. సమర్పణ మంజులా పాలేటి, రచన శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు.
5: ఆకాశవాణి 102.7 మెగాహెర్ట్జ్ పై సింహపురి ఎఫ్ఎం. తెలుగు రచనా సాహిత్యంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న విలక్షణ సృజనాత్మక రచయిత శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు సముద్ర తీర కథలలోని సన్నివేశాలు, సంభాషణలు, ఆయా పాత్రల యొక్క మనస్తత్వ చిత్రణలు, చేపల వేటలో ఎదురయ్యే అనేక ఇబ్బందులు, పడవలు తయారు చేసుకోవడంలో ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులు, అలాగే సహాయం చేసిన వారి పట్ల కృతజ్ఞతా భావనలు, చేపలు పట్టే సమయంలో పాటించే నియమ నిబంధనలు, పురుషులకు స్త్రీలు అందించే సహాయ సహకారాలు, ఇలా బెస్తవారి జీవిత విశేషాలలోని అనేక విషయాలు చక్కని కథలుగా చిత్రించారు శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు. నాగరిక సమాజానికి దూరంగా, సముద్ర తీరానికి దగ్గరగా, సముద్రాన్నే తమ తల్లిగా, తమ దైవంగా భావించి ఆ సముద్రాన్ని నమ్ముకుని జీవనం సాగించే మత్స్యకారుల జీవితాలను, చేపలతోనే ముడిపడి ఉన్న జీవితాలలోని ఆర్ద్రతను, అనేక వైవిధ్యాలను ఈ కథలలో మనం చూడవచ్చు. ఒక్కొక్క కథ ఒక్కో వైవిధ్యంతో గొలుసుకట్టు కథలుగా ముందుకు సాగుతాయి.
4: కథ పేరు కొత్త పడవ.

0: తీరంలో ఉన్నట్లు సముద్రంలో అలలు లేవు. ప్రశాంతంగా ఉంది. పడవలు దూరదూరంగా నిశ్చలంగా నిలబడి ఉన్నాయి. అందులోని జాలర్లు వలలు సముద్రంలో విడుస్తూ వేటసాగిస్తున్నారు. వలలు నిండినప్పుడు దగ్గరగులాగి వాటిల్లో ఇరుక్కున్న చేపల్ని విడదీసి పడవలో వేస్తున్నారు. అక్కడున్న పడవల్లో ఒకనొక పడవలో ముత్యాలు, శంకరయ్య ఇద్దరు మాత్రమే ఉన్నారు. వాళ్లలో ముత్యాలనేవాడు 22 యువకుడు, శంకరయ్య మధ్య వయస్కుడు. శంకరయ్య వల వేయడం, అది చేపలతో నిండినప్పుడు దాన్ని ఇద్దరూ కలిసి పడవలోకి లాగడం, చిక్కుకున్న చేపల్ని విడదీసి పడవలో వేయడం ముత్యాలయ్య పని. మౌనంగా పనిచేసుకుంటున్న ముత్యాలయ్యను పలకరించాడు శంకరయ్య.
1: ఏందిరా ముత్యాలో అడ్డా ఉండావా? మనకు చేపల బాగానే పడుతుండాయి కదా, ఏంది మందలా
0: అన్నాడు శంకరయ్య. మాట్లాడలేదు ముత్యాలు.
1: చెప్పరా నాయనా, దేనికే నీ దిగులా? ఆ దిగులేందో చెప్పరాదా, నేను తీరుస్తా
0: మళ్ళీ అన్నాడు శంకరయ్య ఆప్యాయంగా. నిన్న రాత్రి తాను తన తండ్రితో కొత్త పడవ కోసం పెట్టుకున్న తగాదా యావత్తూ చెప్పాడు ముత్యాలు.
1: మా నాయనేమో నువ్వు శంకరయ్య పడవలో పనిచేస్తుండవు కదా, శంకరయ్య నీక చేపల భాగం బాగానే ఇస్తుండాడు కదా, ఇప్పుడే ఎందుకురా నీక కొత్త పడవ? శానా ఉద్ది గమ్ముగుండో, డబ్బులు కాబల్లే, ఇంకా 2 డబ్బు బాగా కూడబెట్టుకో అంటున్నాడు మావా. నాకు పెళ్ళయ్యే 6 ఇద్దరు పిల్లకాయలు కూడా, ఇంకా కొత్త పడవ కొనుకుండా ఎన్నాళ్ళుండాలిట్ట
0: అంటూ తన బాధంతా చెప్పుకొచ్చాడు ముత్యాలు.
1: నిజమేరా అబ్బాయా, నీ కాడా అంత డబ్బులుండాయా చెప్పు, కొత్త పడవ చేతికి రావాలంటే లస్స వద్ది యాడ్ నుంచి తెస్తావు
0: అన్నాడు శంకరయ్య.
1: డబ్బులెందుకు లేవు మావా, నువ్వు చెప్పినంత డబ్బులుండాయి నా కాడ, సూర్లో నుంచి తీసా నిన్న రాత్రే. నేను నా పెండ్లం గుడిసెలో డబ్బులు లెక్క పెట్టుండం, 90 అదిగాక మా అత్త నా పెండ్లాంగి కట్టంగా ఇసిన 30 కూడా అట్నే ఉండాది
0: అన్నాడు ముత్యాలు. ముత్యాల జవాబుకు తలాడించిన శంకరయ్య,
1: ఓర్నియమ్మ బడవా, బేషుగ్గా సరిపోద్దిరా, పడవకు 100, వలలకు 20, మీ నాయనకు నేను చెప్దాన్లేరా
0: అన్నాడు శంకరయ్య. ముత్యాలు ఆనందం అంతా ఇంతా కాదు. జేబులో నుంచి బీడీల కట్ట తీసి శంకరయ్యకు బీడీ అగ్గిపెట్ట అందించాడు. బీడీ వెలిగించి తిరిగి అగ్గిపెట్ట ముత్యాలయ్యకు ఇచ్చాడు శంకరయ్య. ముత్యాలు కూడా బీడీ వెలిగించి తృప్తిగా పొగను పీల్చాడు.

సొంత పడి ఉండాలా, అందుకే నువ్వు వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేకపోయినా నీ బాగోరే సాగిస్తుండా. నాకో ఇద్దరిని కుదుర్చు, నీ కొత్త పడవ కూడా మంచోళ్ళనే, ఇద్దరిని కుదుర్చుకోవాలి కదా అన్నాడు శంకరయ్య. నిజానికి శంకరయ్య పడవలోకి ఇద్దరు మనుషులు కావాలి, కానీ ముత్యాలు వచ్చి రెండో మనిషి అవసరం లేకుండా ఇద్దరి మనుషుల పని చేస్తున్నాడు. శంకరయ్యకు అందరూ ఆడపిల్లలే కావడం వల్ల ముత్యాలను తన కొడుకులానే ప్రేమిస్తున్నాడు. ఈ 6 ఏళ్ళు తన పడవలో పనిచేస్తూ తన కుటుంబానికి చాలా దగ్గరయ్యాడు ముత్యాలు.

0: సాయంత్రం 4 గంటలకు పడవ నిండు చేపలతో తీరానికి వచ్చింది. శంకరయ్య పెళ్ళాం పిల్లలతో పాటు ముత్యాలు పెళ్ళాం కూడా బుట్ట తీసుకొని వచ్చింది. చేపల్ని బయట దించి ఇసుకలో పోసిన తర్వాత చేపల్ని 3 భాగాలు చేశాడు శంకరయ్య. ఒకటి శంకరయ్య భాగం, ఇంకోటి ముత్యాలు భాగం, మూడోది పడవ భాగం. అంటే అందులో 2 భాగాలు శంకరయ్యకు పోతే 1 భాగం ముత్యాలకు వస్తుంది. ఒక్కొక్కరికి 10 బుట్టల చేపలు వచ్చాయి. తన గుట్టలో నుంచి 2 బుట్టల చేపలు శంకరయ్య భాగంలో పోశాడు ముత్యాలు.
1: రోజు ఇదేందిరా ఈ పనే
0: అన్నాడు శంకరయ్య.
1: మామా 4 ఆడపిల్లకాయలకే పెళ్ళిళ్ళు చెయ్యాలా, కాదనుకుండా తీసుకో, ఇంకేం చెప్పమాక
0: అన్నాడు ముత్యాలు. ముత్యాలు ఇంతకుముందే చాలాసార్లు చెప్పి ఉన్నాడు, కాని ఉండబట్టలేక అంటుంటాడు శంకరయ్య. అంతేకాని ముత్యాలు ఇచ్చిన చేపల్ని కాదనలేడు, వాడి మనసును కష్టపెట్టలేక. పెళ్ళంతో పాటు తన భాగం చేపల్ని ఇంటికి చేర్చిన ముత్యాలు పెళ్ళాంతో కొత్త పడవ కొనడానికి శంకరయ్య మామ తన తండ్రిని ఒప్పించబోతున్నాడని చెప్పి శంకరయ్య గుడిసెకు వచ్చాడు. శంకరయ్యతో అతనికి యథాప్రకారం వలలను ఇసుకలో ఆరబెట్టడంలో సహాయం చేసి అతని వెంట తన తండ్రి గుడిసెకు వచ్చాడు. వీళ్లు వెళ్లేసరికి ముత్యాలు తండ్రి గురవయ్య పడవలోని చేపల్ని తన పెళ్లికాని 2 కొడుకులతో పాటు ఇంటికి చేర్చి గుడిసె ముందు టెంకాయ చెట్టు నానుకొని కాళ్లు బారచాపి కూర్చుని తన్మయత్వంగా చుట్టపీలుస్తున్నాడు. అతనికెదురుగా ఇసుకలో కూర్చున్నాడు శంకరయ్య. చప్పుడుకు కళ్ళు తెరిచిన గురవయ్య,
1: ఒరే శంకరయ్య నువ్వా
0: అంటూ పలకరించి,
1: సుట్ట తాగుతావట్రా ఏందే
0: అని పరామర్శించి అతని వెనకనే చేతులు కట్టుకుని నిలబడి ఉన్న కొడుకు ముత్యాలుతో,
1: ఒరే అట చూస్తా ఉండవేంద్రా, మీ అమ్మని అడిగా మీ మామకు సుట్టు తెస్సియే
0: అన్నాడు. తరువాత శంకరయ్యతో కుశల ప్రశ్నలతో మునిగిపోయాడు. ముత్యాలయ్య లోపలికి వెళ్ళి తండ్రి పొగాకుతో చుట్టుకున్న చుట్టల్లో నుంచి 1 చుట్ట తీసుకుని పొయ్యిలో మండుతున్న కట్టెతో సహా తెచ్చాడు.
1: చూసావా మా అల్లుడు సామాన్యుడు కాదు, సుట్టదమ్మంటే కరువుతో సహా తెచ్చాడు
0: అంటూ కట్టెకున్న నిప్పుతో చుట్ట అంటించుకున్నాడు. తిరిగి కట్టెను తీసుకెళ్లి పొయ్యిలో పడేసి వచ్చిన ముత్యాలు తండ్రి వెనుక టెంకాయ చెట్టు చాటున నిలబడి వాళ్ల సంభాషణ వింటున్నాడు. అప్పటికే శంకరయ్య గురవయ్యకు ముత్యాల విషయం చెప్పినట్లున్నాడు.
1: అప్పుడే ఎందుకు బావా వాడికే కొత్త పడవా, బుడ్డ బుడిచంత లేడో, ఆడు సొంతంగా నెట్టుకు రాగలడా
0: అంటున్నాడు గురవయ్య.
1: అప్పుడే అంటా ఏంది మామా, ఆడు ఈడోళ్ళందరికే కొత్త పడవలుండాయి, ఇడికే తెలివితేటలు బాగుండాయి, కొత్త పెళ్ళాంతో కాపురం చేసా 2 బిడ్డల్ని కన్నాడు, కొత్త పడవను దారికి తేలాడా ఏందే, అవన్నీ నా కొదులయ్యి మామా, నా మాటినో
0: అని సర్ది చెప్పాడు శంకరయ్య.
1: సరే నీ ఇష్టం వాడిష్టం అట్నే, గాని నాకు ఆ తీరిక లేదు, నువ్వే దగ్గరుండే ఆడికే కొత్త పడవ చేయించాలా
0: అని చెప్పి,
1: ఒరే ముచ్చాలు
0: గుడిసి గుమ్మం వైపుకు తల తిప్పి అరిచాడు గురవయ్య. టెంకాయ చెట్టు వెనకనే ఉన్న ముచ్చాలు బయటకు వచ్చాడు.
1: ఓయ్ నీ పాసుగాల ఈడనే ఉండవంట్రా, మీ శంకరయ్య మామ నీకు దగ్గరుండే కొత్త పడవ చేయిస్తా అన్నాడు, నీలాంటి సేపరేటగానే వదులుకోవడానికే శంకరయ్య మామకే బాధ లేనప్పుడా నువ్వు కొత్త పడవ చేయించుకుంటానంటే నాకేం బాధరా నాయనా, అట్టాగే చేయించుకో
0: శాంతంగా అన్నాడు గురవయ్య. తండ్రిని అంత తేలిగ్గా ఒప్పించిన శంకరయ్య వైపు అభిమానంగా చూశాడు ముచ్చాలు. శంకరయ్య బయలుదేరుతుంటే అతని వెనుకనే నడిచాడు ముచ్చాలు. శంకరయ్య ఇంట్లో శంకరయ్యతో పాటు వేడివేడి గంజినీళ్లు త్రాగాడు.

0: ఇద్దరూ మళ్లీ తీరానికి వచ్చి ఎదురెదురుగా ఇసుకలో కూర్చున్నారు. ఆ సాయంత్రం సముద్రపు గాలి చల్లగా ఉంది. తీరానికి చేరి చెలియలి కట్ట దాటాలని అల్లరి చేస్తున్న అలలు అది సాధించలేక వెనక్కి వెళ్ళిపోతున్నాయి. అక్కడక్కడ జాలర్లు వివిధ భంగిమల్లో కూర్చొని నిల్చుకొని మాట్లాడుకుంటున్నారు. పిల్లలు రకరకాల ఆటలు ఆడుకుంటున్నారు. శంకరయ్య ముత్యాలకు పడవ తయారు చేయటంలో ఉండే కష్టాలన్నీ ఓపిగ్గా వివరించాడు.
1: ఒరే ముత్యాలో, రాముడు పాలనలో వటరంగం పనిచేసే రామాసారులా మాన్సి పనోడురా, పడవన బాగా చేస్తాడు. మిగతా పళ్ళల్లో పడవ తయారు చేసేవాళ్ళున్నా ఇంత పనితనం వాళ్ళకి లేదు
0: చెప్పాడు శంకరయ్య.
1: ఒరే ముత్యాలో, ఎల్లుండే ఏట ఆపుదాం, ఆ రోజుల్లే రామాసారితో మాట్లాడొద్దాం. వాళ్ళ పడవకు పనికొస్తే మాన్సి సేవ ఉండే సెట్లు ఎతిక్కొనాలా, అటిన సెక్కలుగా కొయ్యాలా, ఆరబెట్టాలా, ఆరబెట్టిన సెక్కల్ని బిగించాలా, త్వరతాటికే రంగులయ్యాలా, కనీసం 6 నెలలు పట్టద్దిరా అన్నాడు శంకరయ్య.
2: అలాగే మావా, నువ్వు ఎట్టా చెబితే అట్నే చేద్దాం అంటూ తలాడించాడు ముత్యాలు.

0: అన్నట్లుగానే మూడవ రోజు ముత్యాలను వడ్రంగి రామాచార్య దగ్గరకు తీసుకెళ్లాడు శంకరయ్య. వీళ్ళు వెళ్లేసరికి తన మనుషుల్ని పెట్టుకుని రంపంతో ఒక పెద్ద కొయ్యను చెక్కలుగా కోయిస్తున్నాడు రామాచారి. శంకరయ్యను సాధారణంగా ఆహ్వానించి విషయం తెలుసుకున్నాడు. శంకరయ్య తన పడవను రామాచారి చేత చేయించుకోవడమే కాక తదనంతర కాలంలో చాలా మందికి ఇక్కడే చేయించి ఉన్నాడు. నాకు ముందే తెలుసు శంకరయ్య, ఏటా ఎవరినో ఒకరిని తీసుకొచ్చా పడవ చేయిస్తుంటావు గదా, ఎందుకైనా మంచిదనే మూడు నెలల క్రితం చెట్టుగా 5 ఏళ్ళు లెక్కన 2 సెట్లకు అడ్వాన్స్ ఇచ్చుండా, మాంచి నికార్సైన సెట్లులే అన్నాడు రామాచారి. అవన్నీ మాకేం తెలవదు రామాచారి గోరా, అడ్వాన్స్ కింద మా పిల్లోడు ఇప్పుడు 50 ఏళ్ళు ఇస్తాడు, తీసుకో, మిగతా 50 ఏళ్ళ పడవ తయారై మా చేతికొచ్చేటప్పుడు ఇస్తాం, రంగులు సీలలు అంతా నువ్వే పెట్టుకోవాలా అని రామాచారితో చెప్పి, ఈరా ముత్యాలు అయ్యగోరికే 50 ఏళ్ళు అన్నాడు శంకరయ్య. ముత్యాలు తన చేతికి తగిలించుకున్న సంచిలో నుంచి 5 కట్టలు తీసి శంకరయ్యకిచ్చాడు. శంకరయ్య ఆ కట్టల్ని రామాచారికిచ్చి, లెక్క పెట్టుకోండి సాములో, కట్ట 10 ఏళ్ళు అన్నాడు. అన్నిటికీ ముఖ్యం నమ్మకమేరా, నిదానంగా ఇంట్లో లెక్క పెట్టుకుంటా, నువ్వు అబద్ధం చెప్పవనే నాకు తెలుసు, నేను అబద్ధం చెప్పననే నీకు తెలుసు గదా, తగ్గితే తరువాతనైనా ఇస్తావు గదా అంటూ ఆ డబ్బు కట్టలను అలాగే తీసుకెళ్ళి ఇంట్లో పెట్టి వచ్చాడు రామాచారి. పని పిల్లోని పంపి ఇంట్లో నుంచి టీ కప్పులు తెప్పించి ఇద్దరికీ ఇచ్చాడు. తను టీ చప్పరిస్తూ, సరే శంకరయ్య నీకు తెలుసు కదా, రైతులు బండి చక్రాలు చేయమని నాగళ్లు చేయమని నాకు అడ్డాల పనులు చెప్పే పని సాగనివ్వరు, ఎంతమంది పనోళ్లున్నా నేనే చెయ్యాలంటారు, ఎన్ని ఇబ్బందులున్నా నువ్వు చెప్పిన టయానికే నీకు పడవను అందిస్తాను అని హామీ ఇచ్చాడు రామాచారి. తిరుగు ప్రయాణంలో శంకరయ్య, ఒరే ముచ్చాలో, రామాసారి కడా మన మనిషి ఒకడిని పెట్టాలిరా, ఆడక్కడుంటే రామాసారి కూడా జవాబుదారీగా పనిచేస్తాడు, లేకపోతే సాసేటి కింద పనే శానా కాలం పడుద్ది, మన సేపలే టాపే అక్కడ కూకోలేం గందా, అందుకనే ఎవడో ఒక ముసలోనే ఆ పనికాడా పెట్టాలా అన్నాడు శంకరయ్య. అలాగే మామా, ఎవరిని పెడదామో ఆ మందలు కూడా నువ్వే చూడు అన్నాడు ముచ్చాలు. మన ఊర్లో నందయ్య మామ ఒకడు ఖాళీగా కనిపిస్తుండాడ్రా, ఆ మామగ్గాన మన పని అప్పచెప్పితే కదలకుండా కూసనే మన పని చేయిస్తాడు, అయితే ఆ పని చేయించినందుక ఆడికే అన్నో ఇన్నో శాపలు ఇయ్యాలా, ఇంతకే ఆడేమంటాడో, సందేహం వెలుపుచ్చాడు శంకరయ్య. ఇద్దరు ఊర్లోకి వచ్చారు. నేరుగా శంకరయ్య నందయ్య గుడిసె దగ్గరకు దారితీశాడు. అతన్ని అనుసరించాడు ముచ్చాలు. వీళ్ళు వెళ్లేసరికి 75 ఏళ్ల నందయ్య మనవళ్ళు మనవరాళ్లతో ఆడుకుంటున్నాడు. శంకరయ్య తాము వచ్చిన పని చెప్పాడు. నందయ్య ఏం మాట్లాడకుండా తలగీరుకుంటూ ఉండిపోయాడు.
1: ఊరికే వద్దులే మామా, ఆడు రోజా గంపెడి చేపలు ఇస్తాడు నీకు, ఆ పూసి నాదే అన్నాడు శంకరయ్య.
0: శంకరయ్య మాటలకు ప్రసన్నుడైన నందయ్య,
1: అట్టగలేరా

కృష్ణుడు అన్నాడు. ఆ రోజు నుంచి నందయ్య రోజూ ఉదయం ఇంత రాగి జావ తాగి ఒక ముద్ద రాగి సంకటి కట్టుకుని రాముడు పాలెం వెళ్ళేవాడు, సాయంత్రం తిరిగి వచ్చేవాడు. రోజూ పడే చేపల్లో తన వాటాకొచ్చిన చేపల్లో నందయ్య భార్య సునందమ్మకు బుట్టెడు చేపలు ఇస్తున్నాడు ముత్యాలు. వారం తరువాత నందయ్య ఇచ్చిన సమాచారం మేరకు పడవ కోసం రామాచారి తెచ్చిన కొయ్యల్ని చూసి వచ్చారు శంకరయ్య ముత్యాలు. తరువాత వాటిని చెక్కలుగా కోసేటప్పుడు, కోసిన వాటిని నున్నగా చెక్కేటప్పుడు వెళ్ళి చూసొచ్చేవారు ఇద్దరు. చెక్కల్ని పడవగా బిగించే సమయానికి వేట విరామ సమయం వచ్చేసింది. ఇకనేముంది, ముత్యాలు కూడా నిద్రలేచి రాముడు పాలెం వెళ్ళేవాడు. జరుగుతున్న పని గురించి ఎప్పటికప్పుడు పెళ్ళానికి చెప్పేవాడు ముత్యాలు. ముత్యాలు వాడి పెళ్ళం రాబోయే కొత్త పడవ గురించి, దాని యజమానులుగా తాము పొందబోయే ఆదాయం గురించి రోజూ కలలు కంటున్నారు. ముత్యాలు కొత్త పడవ గురించి రెండు పాళాల్లో బాగా ప్రచారం పొందింది. కొత్త పడవలోకి తాముస్తామంటూ కుర్రవాళ్లు ముత్యాలు చుట్టూ తిరుగుతున్నారు. అంతకన్నా ముందు శంకరయ్య మామ పడవలో పెట్టవలసిన మనుషుల కోసం ఆలోచిస్తున్నాడు ముత్యాలు. అదే విషయం వాళ్లకు చెప్పాడు. శంకరయ్య పడవలోకి ఇద్దరిని చూసిన తరువాత తన పడవలోకి మరో ఇద్దరు బలమైన తెలివిగల కుర్రోళ్లని చూసుకున్నాడు. మరో నెలకల్లా పడవను బిగించడం, దానికి రంగులు వేయడం జరిగిపోయింది. రామాచారికి మధ్య మధ్యలో అవసరానికి తగ్గట్లు డబ్బు అందిస్తున్నాడు ముత్యాలు. ఒక ట్రాక్టర్ను మాట్లాడుకొని అందులో పెట్టుకొని రాముడుపాలెం హద్దులు దాటి సీతమ్మ తోట దగ్గరకు వచ్చిన తరువాత ట్రాక్టరు ఆగిపోయింది. అక్కడ నుంచి ఇసుక పడవకు లావైన టెంకాయ తాళ్లు కట్టి, ఆ తాళ్లకు లావైన వెదురు బొంగులు కట్టి అటు 20 మంది ఇటు 20 మంది పల్లెకు మోసుకుపోయారు. రామిరెడ్డిని అడిగితే ఎద్దుల్ని ఇస్తాడు. అయితే ఆ ఎద్దులు ఇసుక మీద పడవను అంత దూరం లాగితే పడవ అడుగు భాగం మరికిపోతుంది. అందుకే వాళ్ళు ఎప్పటిలాగా భుజాన పెట్టుకుని మోసుకుపోయారు.

రోజు సముద్ర తీరంలో పడవ జలప్రవేశానికి సిద్ధంగా ఉంది. ముత్యాలు తాత, అవ్వలు, తల్లిదండ్రులు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, గవళపాళ్ళ నుంచి అతని అత్తమామలు, వారి కుటుంబ సభ్యులు వచ్చి ఉన్నారు. అందరూ నూతన దుస్తులు ధరించి ఉన్నారు. పడవకు మొదట రామాచారి కొబ్బరికాయ కొట్టాడు. తరువాత ముత్యాలు తండ్రి గురవయ్య, శంకరయ్య, ముత్యాలు మామగారు, తరువాత ఒకరొకరుగా కొబ్బరికాయలు కొట్టారు. చివరిగా ముత్యాలు వాడి పళ్ళం కొబ్బరికాయలు కొట్టి దండం పెట్టుకున్నారు. ముత్యాలు తండ్రి గురవయ్య కొబ్బరి ముక్కలు, శనగలు, బురుగులు, బెల్లం కలిపి అందరికీ పంచిపెట్టాడు. రామరెడ్డి కూడా ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చి కొబ్బరికాయ కొట్టాడు. రామచంద్రయ్య విజయీభవ అంటూ ఆశీర్వదించాడు. ఒక పెద్ద అలరాగానే కొత్త పడవను నీళ్లలోకి నెట్టి అందులో కూర్చున్నారు ముత్యాలు, అతని దగ్గరకు పనికి కుదిరిన ఇద్దరు కుర్రవాళ్లు. "గంగానమ్మకు జై, గంగానమ్మకు జై" అంటూ తీరంలో ఉన్న వాళ్ళు అరుస్తుండగా విజయగర్వంతో పడవ ముందుకు పోయింది.

0: మీరు ఇంతవరకు సముద్ర తీర కథలు విన్నారు. సమర్పణ మంజుల పాలేటి, రచనా శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం, నిర్వహణ శ్రీ తమ్మనేని నాగేశ్వరరావు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్.

0: ఆర్ఎస్ ప్రధాన ఎన్నికల అధికారి ఆంధ్రప్రదేశ్.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం, సమయం 9:21 దాటి 35 సెకండ్లు.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం హలో విరుచి కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమానికి కాల్ చేయాల్సిన నంబర్స్ 0861-23-33-100 లేదు అనుకుంటే 0861-23-33-102 ఈ రెండు నంబర్లో ఏదో ఒక నంబర్కి డైల్ చేసి మీకు ఇష్టమైన పాటని ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రంలో ప్రసారమయ్యేటటువంటి హలో విరుచి కార్యక్రమంలో వినవచ్చు. లేదు అనుకుంటే 7901084415 7901044415 అనే ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పంపించి కూడా మీకు ఇష్టమైన పాటని హలో బ్రిడ్జి కార్యక్రమంలో వినవచ్చు. వాట్సాప్ మెసేజ్ పంపించే విధానం మీ పేరు వివరాలతో పాటు ఏ చిత్రం నుంచి ఏ పాటని అయితే వినాలనుకుంటున్నారో దాన్ని క్లియర్గా మెన్షన్ చేసి నేను చెప్పిన 7901084415 నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పంపించండి. మీకు ఇష్టమైన పాటని హలో బ్రిడ్జి కార్యక్రమంలో విని ఆనందించండి. కార్యక్రమంలో మనం మొదటి శ్రోతతో మాట్లాడదాం, కానీ దానికన్నా ముందు లవ్ స్టోరీ చిత్రం నుంచి పాట మనందరి కోసం.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు హలో విరుచి కార్యక్రమం. కార్యక్రమంలో మనం మొదటి శ్రోతతో మాట్లాడదాం. హలో,
1: హలో,
0: నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: నమస్కారం మేడం, అది బిట్టగుంట లక్ష్మి.
0: ఓకే లక్ష్మి గారు, ఏ చిత్రం నుంచి ఏ పాట అనుకుంటున్నారు ఈరోజు?
1: దేవుళ్ళు సినిమాలో సాయిబాబా పాట అండి మేడం.
0: తప్పకుండా అండి, దేవుళ్ళు చిత్రం నుంచి మీరు ఎంపిక చేసుకున్నటువంటి పాట అయితే వచ్చేసింది, విని ఆనందించండి. ధన్యవాదాలు.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్. మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు హలో విరుచి కార్యక్రమం. కార్యక్రమంలో మరొక శ్రోత మాట్లాడదాం. హలో,
4: వెరీ వెరీ గుడ్ మార్నింగ్. కాగా శ్రీనివాస్ మేడం గారు,
3: వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అని మీకు కూడా. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
4: కోర్ మసీద్ ఇస్మాయిల్ మేడం గారు.
3: ఓకే అండి, ఏ చిత్రం చేపట్టాలనుకుంటున్నారు?
4: మా జాకిర్ అన్న కోసం బలగం చిత్రంలో ఒక పాట వినిపించండి మేడం. మంచి పాట, బాహుబలి వెంకటేశ్వరుడు.
3: తప్పకుండా అండి, బలగం చిత్రం నుంచి మీరు ఎంపిక చేసుకుంటున్న పాట అయితే వచ్చేస్తుంది, విని ఆనందించండి. ధన్యవాదాలు.
5: ఇంకా వింటున్నారా బాలు? ఇప్పుడు రావులే కొన్ని అక్క.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఈ కథ ఒక గృహిణి ఇంకా తన మనసులోని మాటది.
2: కరెంట్ బిల్, కిరాణం, స్కూల్ ఫీస్ అన్ని అయిపోయాయి.
3: బడ్జెట్ రెడీ అయిందా?
2: 5,000 మిగిలాయి.
3: కొత్త చీర తీసుకుంటావా?
2: వద్దు, పోయిన నెలలోనే కదా తీసుకున్నాను. ఇంకోటి వద్దు. ముందుగా బడ్జెట్ వేసుకోండి.
1: చిన్న చిన్న పొదుపులని బ్యాంక్ లో సేవ్ చేసుకోండి. ఇక డబ్బు పెరుగుతుంటే చూస్తూ మురిసిపోండి.
2: చెప్పవులే, ఇక వెళ్ళమ్మా.
4: ఆర్బీఐ అంటుంది,
1: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
5: ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం, సమయం 9:40. చాలా మంది శ్రోతలు వాట్సప్ మెసేజ్లు పంపించి కూడా వాళ్ళకి ఇష్టమైన పాటని వినిపించవలసిందిగా కోరుతున్నారు. ఇప్పుడు ఎవరైతే వాట్సప్ మెసేజ్ల ద్వారా పాటలు కోరడం జరిగిందో అవి వింటారు. ముందుగా ఈ ఎస్ఎంఎస్ పంపించారు వేదాయపాలెం నుంచి సరోజిని, మనస్విని, హేమ, అలాగే సురేష్. వీరు కోరుతున్నారు యుగంధర్ చిత్రం నుంచి పాట.
6: గంజాయి దమ్ము బిగిల్చి కొడితే, రాపై కారా కిళ్ళి నవిలితే, ముల్లోకాలు అరే అరే భాయి మన కాళ్లకు సలాం చేస్తాయి.

కాలింది కత్తి మీది సామైంది రోయ్ హోయ్ సరదాగా తిరిగేవాణ్ణి త్వరలాగా బతికేవాణ్ణి ఆహా సరదాగా తిరిగేవాణ్ణి త్వరలాగా బతికేవాణ్ణి ఎవరో పెద్దల రంగుల వల్ల చిరుక్కుపోతిని రోహో ఇంకా నేనట్ట ఇంకా నేనట్ట తప్పుకోను రోయ్ నిన్న సల్లెహయ్యరు గన్ని ఎర్రోణ్ణి మరేమో ఏలూరు సిన్నోణ్ణి

0: ನಿನ್ನ ಸಲ್ಲೆಯ್ಯ ಮೆರು ಬನ್ನಿ ಇರುಳ್ಳೆ ಅರೆ ಮೊಯ್ಯಲು ಸಿನ್ನೊಣ್ಣೆ ನಿನ್ನ ಸಲ್ಲೆಯ್ಯ ಮೆರು ಬನ್ನಿ ಇರುಳ್ಳೆ.
1: కార్యక్రమం తదుపరి మెసేజ్. ఈ మెసేజ్ పంపించారు నాయుడుపేట నుంచి శ్రీహరి, మురళి, వసంత అలాగే సరోజనమ్మ. వీరు కోరుతున్నారు ఆచార్య చిత్రం నుంచి పాట.

కార్యక్రమంలో తదుపరి ఈఎస్ఎంఎస్ పంపించారు ఆటోనగర్ నిజామాబాద్ నుంచి నిగార్ పర్వీన్, ఉదయభాను, మీనా సత్యం, శారదా సుధీర్, శోభా శ్రీధర్ మరియు రవి సునీత. వీరు కోరుతున్నారు ఆడవారి మాటలకు అర్థాలే వేరులే చిత్రం నుంచి ఈ పాట.

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఇఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: కార్యక్రమంలో తదుపరి మెసేజ్. ఈ మెసేజ్ పంపించారు మధుసూదన్ రెడ్డి పాపనేపాలెం నుంచి. వీరు కోరుతున్నారు సమరసింహారెడ్డి చిత్రం నుంచి పాట.

మీరు ఇంతవరకు హలో అభిరుచి కార్యక్రమంలో ఫోన్ ఇన్ అలాగే వాట్సాప్ మెసేజ్ల ద్వారా శ్రోతలకు ఉన్నటువంటి సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో విజయవాడ కేంద్రం నుంచి కార్యక్రమాలను రిలే వింటారా.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఈ నెల 30 వరకు సీఎం రేవంత్ రెడ్డి బ్రిటన్, అమెరికాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్, హార్వర్డ్, ఎంఐటీ, వర్జీనియా యూనివర్సిటీ ప్రతినిధులను కలవడంతో పాటు 26వ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నిర్వహించే మీట్ అండ్ గ్రీట్లో పాల్గొని 30న హైదరాబాద్ రానున్నారు. కొండ సుస్మిత వ్యాఖ్యలపై మంత్రి కొండ సురేఖను వివరణ కోరుతూ కాంగ్రెస్ రాష్ట్ర క్రమశిక్షణ

వ్యవహారాల కమిటీ నిన్న సోకార్డ్ నోటీస్ జారీ చేసింది. రాష్ట ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి, అదే మున్సిపాలిటీ కౌన్సిలర్ సంజయ్లకు సైతం నోటీసులు ఇచ్చింది. 3 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. షెడ్యూల్డ్ కులాలు, గిరిజన విద్యార్థుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ లో 2 వసతి గృహాల నిర్మాణానికి 7.50 కోట్ల రూపాయలు విడుదల చేసింది. వీటిని బాలురు బాలికలకు ఒక్కో చొప్పున కేటాయిస్తారు. ఒక్కో దాంట్లో 500 మంది ఉండేలా 2 నిర్మించనున్నారు. దేశ రాష్ట్ర ఇంధన భద్రతకు సింగరేణి తగినంత బొగ్గుతో పాటు హరిత ఇంధనం అందిస్తుందని సీఎండీ బుద్ధప్రకాష్ తెలిపారు. దేశంలో బొగ్గు విద్యుత్కు మరో 4 దశాబ్దాల డిమాండ్ ఉందని, ఉత్పత్తిని మరింత పెంచేందుకు సంస్థ కృషి చేస్తుందని పేర్కొన్నారు. వందే మాతరంలో తొలి 2 చరణాలే పడాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించడం బీజేపీ తప్పుపట్టింది. వందే మాతరంపై 1937లో తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలని తీసుకున్న నిర్ణయం ద్వారా కాంగ్రెస్ పార్టీ కొత్త ముస్లిం లీగ్ గా అవతరించిందని ఆ పార్టీ అధికార ప్రతినిధి త్రివేది విమర్శించారు. క్లోజింగ్ ఆక్షన్ సెషన్ విధానంలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సెబీ చైర్మన్ తుహిన్ కాంతా పాండే హెచ్చరించారు. పారదర్శకత కోసమే తెచ్చిన ఈ విధానంలో అక్రమాలు తక్షణమే గుర్తించగలవని, మ్యూచువల్ ఫండ్లు సహా మార్కెట్ వర్గాలు దీన్ని స్వీకరిస్తున్నాయని తెలిపారు. గచ్చిబౌలి హాకీ స్టేడియానికి అంతర్జాతీయ హాకీ సమైక్య ప్రతిష్టాత్మక కేటగిరీ 1 ధృవీకరణ లభించింది. అంతర్జాతీయ ప్రమాణాలున్నట్టు FIH గుర్తించడంతో దేశంలో తొలి కేటగిరీ 1 ఆస్ట్రోటర్ఫ్ హాకీ మైదానంగా ఇది నిలిచింది. ఈ ధృవీకరణ 2029 ఫిబ్రవరి 26 వరకు అమల్లో ఉంటుంది. రాష్ట్రంలో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిస్తే అవకాశం ఉందని ఆయా జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 11 గంటలకు వింటారు.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. మారుతున్న పరిస్థితుల్లో పైపడ్ నేచురల్ గ్యాస్ ప్రాముఖ్యత ఆవశ్యకత అనే అంశంపై మరికొద్ది క్షణాల్లో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారం కానుంది. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పల గారు పాల్గొని శ్రోతలు అడిగే సందేహాలకు నేరుగా సమాధానాలు తెలియజేస్తారు. కావున ఈ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 040 ఎస్టీడీ కోడ్ నంబర్ జత చేసి 2324 0852, 2324 0853, 2955 0923. ఫోన్ నంబర్లు మరొకసారి తెలియజేస్తున్నాము. 040 ఎస్టీడీ కోడ్ నంబర్ జత చేసి 2324 0852, 2324 0853, 2955 0923. ఈ ఫోన్ నంబర్లకు ఫోన్ చేయవలసిందిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమ అనుసంధానకర్త శ్రీమతి నీలిమా కోడి గారు.
1: శ్రోతలకు నమస్కారం. మన రోజువారీ జీవితంలో వంటగది నుంచి పరిశ్రమల వరకు ఇంధనం ఎంతో కీలకం. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా సౌకర్యవంతమైన, నిరంతరాయమైన, పరిశుభ్రమైన ఇంధన పరిష్కారాల అవసరం రోజురోజుకు పెరిగిపోతుంది. గ్యాస్ సిలిండర్ల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా, సిలిండర్లను నిల్వ చేసుకోవాల్సిన అవసరం లేకుండా పైప్ లైన్ ద్వారా నేరుగా ఇంటికే గ్యాస్ వస్తే ఎలా ఉంటుంది? ఇవన్నీ ఒకే ఇంధనంతో సాధ్యమా? అంటే అవునని అంటున్నారు భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పాల గారు. ఎస్, పైపుడ్ నేచురల్ గ్యాస్ పిఎన్జి ఒక ముఖ్యమైన ప్రత్యామ్నాయంగా వినియోగదారులకు సౌకర్యంతో పాటు సమయాన్ని కూడా ఆదా చేస్తుందని, పిఎన్జి వినియోగం ద్వారా పర్యావరణ పరిరక్షణ కూడా పెంపొందించవచ్చని ఓమేశ్వర్ కప్పాల గారు అంటున్నారు. మరి పైపుడ్ నేచురల్ గ్యాస్ పిఎన్జి అంటే ఏంటి? పిఎన్జికి ఎల్పిజికి మధ్య తేడా ఏంటి? గృహ అవసరాలతో పాటు హోటళ్లు, వాణిజ్య సంస్థలు, పరిశ్రమలకు పైపుడ్ నేచురల్ గ్యాస్ ఎలా ఉపయోగపడుతుంది అనే విషయాల గురించి భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పాల గారిని అడిగి తెలుసుకుందాం. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324 0852, 2324 0853, 2955 0923 ఈ నెంబర్లకు కాల్ చేసి పైపు నేచురల్ గ్యాస్ గురించి మీరు నేరుగా ఓమేశ్వర్ కప్పాల గారిని అడిగి తెలుసుకోవచ్చు. నమస్తే సార్.
2: నమస్తే మేడం.
1: ఓమేశ్వర్ గారు, పైపు నేచురల్ గ్యాస్ సరఫరాలో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ యొక్క పాత్ర ఏంటండి?
2: మంచి ప్రశ్న అండి. భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్

0: ఈ రోజు దాకా నాకు ఒక్కరోజు బిల్లు రాలా. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు హైదరాబాద్ లో బోల్డ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి, బోల్డ్ మంది కావాలని అడుగుతారు. మా అపార్ట్మెంటే ఉంది, నేను నిజాంపేటలో ఉంటాను. మా అపార్ట్మెంట్ కి పైప్డ్ గ్యాస్ కావాలి, ఎవరిని అడగాలో తెలియదు, ఏంటో తెలియదు. అసలు అంటే గ్యాస్ కంపెనీది నాకు కాకినాడలోనే ఉంది, 5 ఏళ్ల క్రితం ఇచ్చిన దానికి ఇంతవరకు బిల్లు ఇవ్వట్లా. నేను ఫోన్ చేస్తే ఇంకా బిల్లు రాలేదండి, వస్తుంది మీకు అంటారు. మరి పబ్లిక్ సెక్టర్ కంపెనీ ఇలా ఉంటే ఎలా సార్?
1: రామకృష్ణ గారు, మీరు 8106977495, హలో
0: హలో,
1: మీకు ఒక నంబర్ ఇస్తాను, నోట్ చేసుకోండి, 8106977495. దాన్ని కాల్ చేయండి, కాల్ చేయండి, లేదు అంటే 04223234701, ఇది హెడ్ ఆఫీస్ నంబర్ అండి. మీరు కాల్ చేస్తే మీకు తక్షణము మీ సమస్యకి పరిష్కారం లభిస్తుందండి.
2: హలో హలో హలో, రామకృష్ణ గారు, మీకు కేవైసీ వెరిఫికేషన్ కానీ ఏదైనా ఇబ్బంది ఉండి బిల్లు జనరేట్ కాకపోవచ్చు అండి, ఈ కాంటాక్ట్, ఇంతకుముందు చెప్పిన కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి, తప్పకుండా మీకు జనరేట్ అవుతుందండి. 8106977495 లేదా ఇంకో నంబర్ కూడా ఉందండి, 04023234701. మీ బిల్ జనరేషన్ ఇష్యూస్ తప్పకుండా సాల్వ్ అవుతాయండి. అలాగే మీరు అడిగిన ఇంకో ప్రశ్నకి ఏంటంటే, ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాయన్నారు కదండి, దానికి కూడాను మీరు ఈ నంబర్లకు, నేను ఇప్పుడు చెప్పిన నంబర్లకు 8106977495 కానీ 04023234701 కానీ కాంటాక్ట్ చేసినట్లయితే మీ ఏరియాలో ఉన్న నెట్వర్క్ గురించి కానీ మీకు అన్ని వివరాలు చెప్తారు. తర్వాత కనెక్షన్ ఎలా తీసుకోవాలో ఏంటనే దాని గురించి కూడా మీకు వివరంగా చెప్తారండి మా మార్కెటింగ్ విభాగం వారు.
1: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో
3: నమస్తే మేడం గారు.
1: మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: మరి తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం ఒడ్డుపరి గ్రామం అండి మాది.
1: మాట్లాడండి.
3: అంటే మా పల్లెటూరులకి ఏమన్నా వచ్చే అవకాశం ఉందంటారండి పైపులు న్యాచురల్ గ్యాస్ అండి?
2: పల్లెటూర్లకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ప్రతి ఇంటికి సరఫరా, పైపు నేచురల్ గ్యాస్ సరఫరా చేయాలనే ఉద్దేశంతో అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తున్నారండి. కాకపోతే పల్లెటూరుకి రావడానికి కొంత సమయం పడుతుందండి, అది వచ్చిన తర్వాత కాస్త ఉక్కుతో ఉండాలండి. ప్రతి చోటకి ప్రతి ఇంటికి ఇవ్వాలనే లక్ష్యంతోనైతే అన్ని ప్రభుత్వాలు ఉన్నాయండి, సంస్థలు ఉన్నాయండి.
1: హలో హలో సార్, అసలు పిఎన్జి అంటే ఏంటి సార్? పైప్డ్ న్యాచురల్ గ్యాస్ అంటే ఏంటి? మనము అందరు అనుకుంటున్నారు, అసలు పైప్డ్ న్యాచురల్ గ్యాస్ అంటే ఏంటి, అసలు ఎలా ఇస్తారు ఇది అని మాట్లాడుకుంటున్నారు, పిఎన్జి అంటే ఏంటి?
2: మేడం, పైప్డ్ న్యాచురల్ గ్యాస్ అంటే న్యాచురల్ గ్యాస్ సప్లై అనేది పైప్ లైన్ ద్వారా సప్లై చేయడాన్ని పైప్డ్ న్యాచురల్ గ్యాస్ అంటారు. ఎలాగైతే మనము నిత్యం గృహ అవసరాలకి వాటర్ కానీ, తర్వాత ఎలక్ట్రిసిటీ కానీ, ఎలా ఎలక్ట్రిసిటీ కేబుల్స్ ద్వారా వస్తుంది, వాటర్ ట్యాప్స్ ద్వారా వస్తాయి, అలాగే న్యాచురల్ గ్యాస్ను కూడాను మనము పైప్ లైన్ ద్వారా సప్లై చేస్తామండి. దీన్ని పైప్డ్ న్యాచురల్ గ్యాస్ అంటారు. ఈ పైప్డ్ న్యాచురల్ గ్యాస్ లో మాక్సిమం మనకు మీథేన్ కంటెంట్ ఉంటుందండి. అందుకే ఇది చాలా సురక్షితమైనది, చాలా ఎల్పిజితో పోల్చుకుంటే చాలా మంచిది కూడానండి.
1: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: సార్, నా పేరు నూకెల్ల కొండబాబు, గొల్లపాలెం అండి. నేను కాకినాడ పక్కన కాలింగ్ గురించి చేస్తుంటాం సార్.
2: చెప్పండి సార్.
4: అయితే నాకు చిన్న డౌట్ అండి, ఏంటంటే ఇప్పుడు గ్యాస్ కలెక్షన్ లో భూమిలో ఇస్తుంటారు కదా?
2: అవునండి.
4: అయితే భూమిలో ఇస్తున్నప్పుడు అన్నది ముందు ముందు తగ్గేటప్పుడు ఏమైనా బ్లో అవుట్ అవుతుందని, లేకపోతే గ్యాస్ అగ్ని ప్రమాదం జరుగుతుందేమో అని నాకు డౌట్ వలన నేను ఇప్పుడు దాకా ఏంచుకోలేదండి. అలాంటిది ఏమైనా ప్రాబ్లమ్ లో వస్తాయేమో ఉద్దేశం మీద నా డౌట్ మీద ఏంచుకోలేదండి. అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదంటారా ఏంటని?
2: అలాంటి ప్రాబ్లం ఏమీ ఉండదండి. ఎందుకంటే ఇప్పుడు మేము సరఫరా చేసేది పైప్ లైన్ల సరఫరా చేస్తాము, తర్వాత పైప్ లైన్ ద్వారా వచ్చే గ్యాస్ చాలా తక్కువ ప్రెషర్లో ఉంటుందండి, చాలా తక్కువ ప్రెషర్లో ఉంటుంది కాబట్టి మీకు, మీరు ఏదైతే బ్లోట్ అని అన్నారో అట్లాంటి సమస్యలు రావడానికి ఎలాంటి ఆస్కారం లేదండి. మీరు సురక్షితంగా నిశ్చింతగా మీకు ఎలాంటి సందేహం అవసరం లేదండి. మీరు నిశ్చింతగా మీరు కనెక్షన్ తీసుకోవచ్చు అండి. మనకు ఉండే ఈ లైన్ ప్రెషర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, తర్వాత దీనికి ప్రతి మధ్య మధ్యలో వాల్స్ కూడా ఉంటాయి. ఒకవేళ దురదృష్టవశాత్తు ఏదైనా డ్యామేజ్ అయినా కూడాను ఇమీడియట్ గా వాల్స్ కట్ చేయడం కూడా అయిపోతుంది, తర్వాత దీంట్లో ప్రెషర్ తక్కువ ఉండడం

0: మూలన ఎలాంటి ఇబ్బంది కలగడానికి అవకాశాలు చాలా తక్కువ అండి. సో మీరు నిశ్చింతగా నిర్భయంగా మీరు కనెక్షన్ తీసుకోవచ్చు అండి. కనెక్షన్ తీసుకుంటే చాలా లాభాలు ఉంటాయండి దీంతో.
1: ధన్యవాదాలండి మీకు కూడా. హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో హలో
2: హలో
1: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నా పేరు సత్య శ్రీనివాస్ అండి, నేను కాకినాడ నుంచి మాట్లాడుతున్నాను.
0: చెప్పండి శ్రీనివాస్ గారు.
2: నాకు పైపుడ్ గ్యాస్ కనెక్షన్ ఉందండి, నేను ఆల్మోస్ట్ 6 ఇయర్స్ వేయించుకున్నాను. నేను వేయించుకున్నప్పుడు యూనిట్ వచ్చి రేట్ వచ్చి 25 రూపీస్ అండి. హలో
0: చెప్పండి. చెప్పండి,
1: చెప్తున్నాం.
2: ఇప్పుడు రేట్ వచ్చి మోర్ దాన్ 50 రూపీస్ చార్జ్ చేస్తున్నారు.
0: చెప్పండి.
2: ఇది గ్యాస్ సిలిండర్ కన్నా చాలా ఎక్కువ రేట్ అవుతుందండి, ఏ విధంగా ఇది బెనిఫిట్ అవుతుంది కస్టమర్ కి? ఇది లాస్ అవుతుందండి. గ్యాస్ సిలిండర్ రేటు డబుల్ అవ్వలేదు, కానీ పైప్ రేట్ మాత్రం డబుల్ అయిపోయింది. ఈ 6 ఇయర్స్ లో మోర్ దాన్ డబుల్ అయిపోయింది.
0: హలో హలో చెప్పండి సార్. హలో
1: కాల్ కట్టండి, హలో మీరు ఆన్సర్ చేస్తారు.
3: నమస్కారం సార్.
1: హలో హలో
3: నమస్కారం మేడం.
1: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీరు రేడియో సౌండ్ తగ్గించాలండి, కాల్ కట్ అవుతుంది.
3: నా పేరు దేశబోయిన రవి, మాది బోన్గోపుల.
1: చెప్పండి
3: మేడం, ఇప్పుడు కనెక్షన్ అంటే తెలంగాణలో కూడా ఇస్తారా
0: మేడం? సార్ మీకు కనెక్షన్ తెలంగాణలో ఉంటుంది, ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది, యావత్ భారతదేశంలో కూడా పైపుడ్ న్యాచురల్ గ్యాస్ సప్లై చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందండి. మీకు ఎక్కడైనా దొరుకుతుంది.
3: ఎప్పటి నుంచి ఇస్తారు సార్?
0: మీకు మీ ఏరియాలో ఉన్న నెట్వర్క్ వాళ్ళని బట్టి, మీ ఏరియాకి ఎప్పుడు వస్తుందని దాన్ని బట్టి నిర్ధారణ అవుతుందండి. గ్యాస్ కనెక్షన్ వాళ్ళు ఇక్కడ పైపుడ్ న్యాచురల్ గ్యాస్ సప్లై చేసే వాళ్ళు కూడా ఉంటారండి. వేరియస్
3: నంబర్ అన్నా ఏదైనా వెబ్సైట్ అన్నా.
0: మీరు ఎక్కడి నుంచి చెప్తున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నిజామాబాద్ జిల్లా సార్, నిజామాబాద్.
0: మీరు నిజామాబాద్ జిల్లా అండి. నిజామాబాద్ జిల్లాలో మహారాష్ట్ర న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ అని చెప్పేసి MNGL అనే కంపెనీ ఉందండి. అక్కడ మీ సమీపంలో ఉన్న MNGL కంపెనీ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు మీకు పూర్తిగా డీటెయిల్స్ ఇస్తారండి. మన భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ అనేది మనము హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, తర్వాత విజయవాడ కాకినాడ వరకు మాత్రమే పరిమితం అండి. ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క కంపెనీ వాళ్లకు ఆథరైజేషన్ ఇచ్చారండి. మీరు నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నారు కాబట్టి నిజామాబాద్ లో MNGL కంపెనీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళను సంప్రదిస్తే మీకు గ్యాస్ కనెక్షన్ ఎలా ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఏంటనేది దాని పూర్తి వివరాలు చెప్తారండి. ఏమండి
3: ఎక్కడ సార్ అది నిజామాబాద్ లో? ఒకసారి ఫోన్ నెంబర్ లేదా?
1: హలో మేడం నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నమస్కారం మేడం, సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం నుంచి మాట్లాడుతున్నా మేడం. అయితే మేడం, ఇప్పుడు మీరు హైదరాబాద్ కే పరిమితం అయితుందా? చేర్యాల ఇప్పుడు మండల కేంద్రాలు ఉంటాయి కదా మేడం, చేర్యాల, సిద్దిపేట, ఇప్పుడు ఉన్న పెద్ద పెద్ద పట్టణాలు ఉంటాయి కదా మేడం, అక్కడ కూడా మేము తీసుకునే అవకాశాలు ఉంటాయా మేడం?
0: సార్ మీరు అడుగుతున్నట్లుగా ప్రతి చోటకి, ప్రతి ఇంటికి పైపుడ్ న్యాచురల్ గ్యాస్ సరఫరా చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. దానిలో భాగంగానే ప్రతి జిల్లాకి ఒక కంపెనీని ఆథరైజ్ చేసి ఇచ్చారండి. మేము ఇప్పుడు మాట్లాడుతున్న భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ అనేది హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు మాత్రం పరిమితమైంది. అలాగే మీరు చెప్తుంది సిద్దిపేట చేరాలి అన్నారు కదా, అక్కడ వేరే కంపెనీ వాళ్ళకి ఇచ్చారండి. బహుశా టోరెంట్ గ్యాస్ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే మెగా ఇంజనీరింగ్ వాళ్ళ అయినా అయి ఉండొచ్చు. వాళ్ళని సంప్రదిస్తే మీకు పూర్తి వివరాలు చెప్తారండి.
4: కొంచెం మాకు సిటీ పెట్టండి. ఇప్పుడు అన్ని జనరల్ కనెక్షన్ కూడా ఒకసారి రేడియోలో అవకాశం ఇవ్వండి సార్ దయచేసి.
0: అది కూడా ఇస్తామండి మేము.
4: ధన్యవాదాలు సార్.
0: థ్యాంక్ యూ.
1: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: హలో
1: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: హలో శుభోదయం మేడం.
1: శుభోదయం అండి.
5: కావలడల గ్రామం నుంచి అహోబిడ వెంకటేశ్వర్లు.
1: మాట్లాడండి, చెప్పండి.
5: శ్రోతలకు ముఖ్యంగా మీకు నమస్కారములు.
1: నమస్తే అండి.
5: మాది నెల్లూరు జిల్లా మేడం.
1: చెప్పండి, మీ క్వశ్చన్ ఏంటి అడగండి.
5: ఈ గ్యాస్ బుక్ చేసే వారానికి అనేది కదా,
1: మీరు ఎల్పిజి గురించి మాట్లాడుతున్నారా, పిఎన్జి గురించి మాట్లాడుతున్నారా? మీరు ఏ గ్యాస్ గురించి మాట్లాడుతున్నారు? ఇది పైపుడ్ న్యాచురల్ గ్యాస్ గురించి అండి. మీకు పైపుడ్ న్యాచురల్ గ్యాస్ గురించి ఏమన్నా సందేహాలు ఉన్నాయా?
5: గ్యాస్ వచ్చేటప్పుడు చూడండి మేడం.
1: మీరు వింటున్నారు పైపుడ్ న్యాచురల్ గ్యాస్. మారుతున్న పరిస్థితుల్లో పైపుడ్ న్యాచురల్ గ్యాస్ పీఎన్జీ ప్రాముఖ్యత, ఆవశ్యకత అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్

0: జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పాల గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తున్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 23240852 23240853 29555 0923 ఈ నెంబర్కి కాల్ చేసి పైపు నేచురల్ గ్యాస్ ప్రాముఖ్యత ఆవశ్యకత అనే అంశం గురించి జనరల్ మేనేజర్ భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ ఓమేశ్వర్ కప్పాల గారిని అడిగి నేరుగా సమాధానాలు పొందవచ్చు. సార్, ఇప్పుడు ఎల్పిజికి అలాగే పిఎన్జికి ఒక కాలర్ ఉన్నారు. హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు సశిశ్రీనివాస్ అండి, కాకినాడ నుంచి మాట్లాడుతున్నాను. ఇప్పుడే కాల్ చేశాను, మధ్యలో కట్ అయిపోయింది. ప్రైస్ గురించి అడిగానండి. స్టార్టింగ్ నేను 25 రూపీస్ యూనిట్ రేట్ ఉండేది, ఇప్పుడు మోర్ దాన్ 50 రూపీస్ అయిపోయింది. 53 రూపీస్ 54 రూపీస్ చార్జ్ చేస్తున్నాను
2: సార్. మీరు అన్నట్లుగా మారుతున్న కాలానికి అనుగుణంగా మీరు స్టార్టింగ్ తీసుకున్నది 6-7 సంవత్సరాల క్రితం తీసుకుని ఉండొచ్చు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్క నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతున్నాయి కదండి, దానికి అనుకూలంగానే కాలక్రమేణా రేట్లు కూడా పెరగడం జరిగిందండి. అందుకే మీరు తీసుకున్నప్పుడు 25 రూపాయలు ఉండొచ్చు, ఇప్పుడు దరిదాపుగా 50 రూపాయలలో ఉండొచ్చు. అంటే ప్రతిది ఈ గ్యాస్ అనేది, గ్యాస్ ధరలు అనేది ఇంటర్నేషనల్ మార్కెట్తో ఉంటాయండి. మీరు అలా కాకుండా గ్యాస్ ఎల్పిజితో పోల్చుకుంటే ఆల్వేస్ తక్కువగానే ఉంటుందండి.
0: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: హలో, నమస్తే అండి.
0: నమస్తే అండి.
3: నేను జైరాబాద్ నుంచి మాట్లాడుతున్నా, రిటైర్డ్ టీచర్.
0: చెప్పండి.
3: ఈ పైపుడు గ్యాస్ కు వల్ల జరిగే లాభాలు నష్టాలు, దాంతో పాటు అది తీసుకుంటే మనం ఏ రకమైన చర్యలు ముందస్తుగా ఉండాలి, ఇంకోటి జైరాబాద్కు ఏమైనా అవకాశాలు ఉన్నాయా వచ్చేది చెప్పండి, నేను రేడియోలో వింటాను.
2: సార్, థ్యాంక్ యూ. మీరు అడుగుతున్నట్లుగా జహీరాబాద్కి మేము భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ అనేది హైదరాబాద్ పరిసర ప్రాంతాల వరకే పరిమితం అండి. జహీరాబాద్కు వేరే కంపెనీ వాళ్లకు ఆథరైజేషన్ ఇచ్చారు. ఆ ఆథరైజేషన్ వాళ్ళు ఆ కంపెనీ వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఎలా సప్లై చేయాలి, ఎలా ఏంటనేది చెప్పి వివరిస్తారండి. మీరు అడిగిన రెండో ప్రశ్నకు ఇంకో ప్రశ్నకు సమాధానం ఏంటంటే, పైపుడ్ నేచురల్ గ్యాస్ అనేది చాలా సురక్షితమైనది, ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటుంది. మరీ ముఖ్యంగా ఇది మిగతా ఇంధన వనరులతో పోల్చుకుంటే, ఎల్పిజితో పోల్చుకుంటే చాలా తక్కువ ధర, ఎకనామికల్గా కూడా ఉంటుంది. సో దీనివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు, సౌకర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు నిశ్చింతగా నిర్భయంగా ఎల్పిజికి బదులుగా పైపుడ్ నేచురల్ గ్యాస్కి వెళ్ళవచ్చును, పైపుడ్ నేచురల్ గ్యాస్ కనెక్షన్ను తీసుకోవచ్చును.
0: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: రాజండి, నిజామాబాద్ మాట్లాడుతున్నా.
0: చెప్పండి రాజు గారు.
2: హలో,
0: చెప్పండి. వింటున్నారు సార్?
2: చెప్పండి సార్. రాజు గారు చెప్పండి, వినబడుతుంది
0: సార్. ఇప్పుడు ఒక శ్రోత కూడా ఒక క్వశ్చన్ అడిగారు, పిఎన్జి వల్ల లాభాలు ఏంటండి, అసలు ఎల్పిజికి పిఎన్జికి మధ్య తేడా ఏంటుంటుంది, అంటే ఎల్పిజితో పోలిస్తే పిఎన్జిలో ఉన్న ప్రత్యేకతలు ఏంటి?
2: హలో, మీరు చాలా మంచి ప్రశ్న వేశారండి. ఎల్పిజి అనేది మనకు హెవియర్ ఫ్యూయల్ అంటారండి. హెవియర్ ఫ్యూయల్ అంటే ఇది ఎయిర్ కంటే హెవీగా ఉండడం మూలాన గ్రౌండ్ లెవెల్లో సెటిల్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. అదే మన నేచురల్ గ్యాస్ అంటే ఎయిర్ కంటే తేలికైంది కాబట్టి ఈ కింద సెటిల్ అవ్వడం అనేది ఉండదు. సో దాని మూలాన ఏంటంటే ఇది చాలా సేఫ్ అయింది, సురక్షితమైనది. అలాగే ఇది మనకు పైప్ లైన్ ద్వారా దొరుకుతుంది కాబట్టి ఎల్లవేళలా మనకు 24/7 అవైలబుల్గా ఉంటుంది. అదే ఎల్పిజి అనుకోండి, మీకు ఎల్పిజి అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు బుక్ చేసుకోవాలి, బుక్ చేసుకున్న తర్వాత వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈ రకంగా చాలా తేడాలు ఉన్నాయండి. సో పిఎన్జి గ్యాస్ అనేది ఎల్లవేళలా సురక్షితమైన స్వచ్ఛమైన ఇంధనంగా వాడుకోవచ్చండి.
0: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో,
2: చెప్పండి సార్. హైదరాబాద్ నంబర్లు అండి 8106977495 0402323 4701. ఇది భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ వాళ్ళ నంబర్స్ అండి. మీరు ఏ ఏ విషయానికైనా, మీకు కొత్త కనెక్షన్ల కోసమైనా కానీ, మీ గ్రీవెన్సెస్ ఏమైనా

0: ఏమైనా ఉన్నాను, కంప్లైంట్స్ ఏమైనా ఉన్నా గానీ ఈ నెంబర్ లకు కాంటాక్ట్ చేస్తే భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ కస్టమర్ కేర్ సపోర్ట్. ఏమండి 20, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను వినండి, 040-23-23-47-01. ఇది భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ వారి కస్టమర్ కేర్ సపోర్ట్ నంబర్ అండి. మీరు ఉదయం 9:30 నుంచి ఈవినింగ్ 5:30 వరకు ఏ సమయంలోనైనా కాల్ చేసి మీకు కావాల్సిన వివరాలు తెలుసుకోవచ్చు అండి. హలో
1: సార్, ఇప్పుడు
2: నమస్తే అండి.
1: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: గౌరవనీయులైన కపాల్ సార్ గారికి, నీలిమ గారికి నమస్తే. బండారు త్రిమూర్తులు గుప్త పెద్దాపురం తూర్పు గోదావరి జిల్లా నుంచి మాట్లాడుతున్నారమ్మా. శుభోదయం ఇరువురికి కూడా ముందుగా.
1: శుభోదయం త్రిమూర్తులు గుప్త గారు.
2: చాలండి, మీతో మాట్లాడి మంచి టాపిక్ ఇచ్చారు. అయితే ఈ యొక్క ఇప్పుడే మీరు అడిగేటున్నారు, నేను కాల్ ట్రై చేయడం వల్ల సరిగ్గా వెళ్ళలేకపోయాను. ఇప్పుడు పైప్ లైన్ గ్యాస్ కిని, నేచురల్ పైప్ లైన్ గ్యాస్ కిని, నెక్స్ట్ ఎల్పిజికి తేడా ఒకటి చెప్పే ఉంటాను, నేను రికార్డ్ చేసుకున్నాను, వింటాను. నాకు ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఈ ఎల్పిజి గ్యాస్ రేట్లు అందరికి తెలుసు, ఈ పైప్ లైన్ గ్యాస్ రేట్లు ఎలా ఉంటాయో తెలియదు. దాని పక్క దాని వైపు దాని ప్రక్కన మొగ్గు చూపాలంటే దాని విశిష్టాలతో పాటు దాని రేట్లు ఎలా ఉంటాయి కూడా సామాన్య ప్రజానికి తెలియపరుస్తూ ఉంటే బాగుంటుంది. అది ఎవరిని అప్రోచ్ అవ్వాలో కొంతమంది తెలియదు. అలాంటిది ఇలాంటి వేదికల్లో మీలాంటి వారు తెలియపరిస్తే మరింత మంది ప్రకృతిని పరిరక్షించే నేచురల్ గ్యాస్ కాబట్టి ఈ యొక్క పైప్ లైన్ నేచురల్ గ్యాస్ తరఫున ఆ వైపు వస్తారన్నది నా అభిప్రాయంతో పాటు చాలా రోజుల పెట్టి అనుకుంటున్నారు. ఇటుకాసి మాకు మాత్రం ఇంకా ఏ విధమైన ఉత్తర్వులు జారీ అవ్వలేదు. మాకు తెలిసినంత వరకు మా చుట్టుపక్కల ఎవరికి కూడా ఇది అలా ఇంకా చేకూరలేదు. ఇలాంటి విషయాలకు సమాధానాలు ఇవ్వండి మీరు, నేను రేడియోలో పెట్టాను. ధన్యవాదాలు.
1: ధన్యవాదాలు త్రిమూర్తులు గుప్తా గారు.
0: త్రిమూర్తులు గుప్తా గారు, మీరు మా కాకినాడ భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ ఆఫీస్ ను సంప్రదించవలసిన నంబర్లండి, 08842333326. ఈ నంబర్కు సంప్రదించినట్లయితే మా భాగ్యనగర్ కాకినాడ వాళ్ళు మీకు కావాల్సిన సమాచారం మొత్తం ఇస్తారండి. ఇది మేము ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఇది భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ అనేది గెయిల్ ఇండియా లిమిటెడ్ HPCL మహారత్న కంపెనీల భాగస్వామ్య కంపెనీ, జాయింట్ వెంచర్ కంపెనీ. కాబట్టి మీకు రేట్లు తెలియకపోవడము చెప్పడం లేదనే అపోహలకు ఎలాంటి తావు లేదండి. మీరు ఈ ఫోన్ నంబర్ను సంప్రదించినట్లయితే మీకు రేట్లు కూడా ఉంటుంది. అలాగే మా వెబ్సైట్లో కూడాను ఇప్పుడు గ్యాస్ రేట్లు ఎలా ఉన్నాయి ఏంటి అనేది క్లియర్గా దాంట్లో పొందుపరచామండి. మీరు అక్కడ వెబ్సైట్లో చూసుకోవచ్చు, మా కాకినాడ ఆఫీస్ వాళ్ళను సంప్రదించి కూడాను రేట్స్ చూసుకోవచ్చు అండి. మీరు అడిగినట్లుగా ఇది రేటుకు సంబంధించిన విషయం. ఇంకో విషయము మీరు అడిగారు, పైపుడ్ నేచురల్ గ్యాస్ ద్వారా మీరు ఎలా లాభాలు ఉంటాయని చెప్పేసి. పైపుడ్ నేచురల్ గ్యాస్ అనేది చాలా సురక్షితమైనది, తర్వాత స్వచ్ఛమైనది, తర్వాత అందుబాటులో ఉండే రేట్లలో కూడా ఉంటుంది. సురక్షితమైనది ఎలాగంటున్నానంటే, మీకు ఇంతకుముందే చెప్పాను, ఎల్పిజి అనేది హెవియర్ ఫ్యూయల్ కాబట్టి అది మనకు ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీ లీక్ అయిన పక్షంలో మనకు భూమి మీదనే సెటిల్ అయి ఉంటుంది. దానివల్ల ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుంది. అదే మన నేచురల్ గ్యాస్ అనుకోండి, ఇది గాలి కంటే తేలికైంది కాబట్టి పైనుంచి పైకే వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఎల్పిజితో పోల్చుకుంటే చాలా సురక్షితమైనది.
1: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతారు?
3: నా పేరు శ్రీ సతీష్ కుమార్ అండి, ఫ్రమ్ అల్వాల్ అండి, సికింద్రాబాద్ అల్వాల్. మేడం, అది మా కాలనీలో ఒక 3-4 ఇయర్స్ కింద పైప్ లైన్ వేసారు భారత్ పెట్రోలియం వారు. వేసిన తర్వాత సిసి రోడ్ను డ్రైనేజ్ పైప్ వేసిన తర్వాత అది డామేజ్ అయింది. డామేజ్ అయిన తర్వాత మళ్ళా వాళ్ళ కంపెనీ వాళ్ళకు 2-3 సార్లు కంప్లైంట్ చేశాము, కానీ మళ్ళీ వాళ్ళు మళ్ళా వాళ్ళ పైప్ లైన్ వేయలేదు, ఏం లేదు మేడం. ఇప్పటి వరకు స్టిల్ పెండింగ్ అయితే అయ్యప్పనర్ కాలనీ అల్వాల్.
1: పైపుడు నేచురల్ గ్యాస్ దండి వేసింది పైప్ లైన్?
3: అవునండి అవునండి అవునండి. వేసి వాళ్ళు ఎవ్రీ ఫర్లాంగ్ కు భారత్ గ్యాస్ ఒక స్టోన్ వేస్తారు, దాని పైప్ లైన్ అని రాస్తారు. అది యెల్లో కలర్ ఉంటది పైప్ లైన్, గ్యాస్ లైన్.
1: ఫోన్ ఇన్ కార్యక్రమం భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ వాళ్ళతో జరుగుతుంది. మీ అభిప్రాయాన్ని అండ్ మీ కంప్లైంట్ ని కన్సర్న్ ఆఫీసర్స్ కి ఓమేశ్వర్ కప్పాల గారు తెలియజేస్తారండి. ధన్యవాదాలండి. హలో
4: మేడం నమస్తే. మేడం
1: నమస్తే అండి, మీ పేరు అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నా పేరు సామమూర్తి అండి, నేరడ్మెట్ కాకతీయ నగర్ నుంచి మాట్లాడుతున్నాను. అయితే ఇప్పుడు మాకు ఇక్కడ పైప్ లైన్ ద్వారా గ్యాస్ తీసుకోవాలంటే ఏంటి ప్రొసీజర్ ఏంటి అది తెలియజేస్తారని.
0: సాంబమూర్తి గారు మంచి ప్రశ్న వేశారండి. మీకు పైప్డ్ న్యాచురల్ గ్యాస్ కావాలంటే ఇంతకు ముందు తెలియపరిచినట్లుగా మా కాంటాక్ట్ నంబర్స్ ఉన్నాయండి, 8106977495 లేదా 8108106977495 లేదంటే ఇంకో నంబర్ కూడా నోట్ చేసుకోండి, 0402302 3 2 3 4 7 0 1
4: 4701.
0: మీరు ఈ నంబర్ కు కాంటాక్ట్ చేస్తే మా మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు కనెక్షన్ ఎలా తీసుకోవాలి, ఎక్కడికి తీసుకోవాలి, ఏ డాక్యుమెంట్స్ కావాలి అన్ని చెప్తారండి. దాన్ని బట్టి మీరు కనెక్షన్ ఎప్పుడు వస్తుంది ఏంటనే మీకు క్లియర్ గా చెప్తారండి అది.
1: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో,
5: హలో మేడం.
1: ఆ చెప్పండి అమ్మా. ఇది ఎల్పిజి గురించి కాదమ్మా, పైప్డ్ న్యాచురల్ గ్యాస్ గురించి ఫోన్ ఇన్ కార్యక్రమం అవుతుంది. మీకు పైప్డ్ న్యాచురల్ గ్యాస్ గురించి మీకు ఏమన్నా సందేహాలు ఉంటే అడగండి అమ్మా. మీరు వింటున్నారు మారుతున్న పరిస్థితుల్లో పైప్డ్ న్యాచురల్ గ్యాస్ పిఎన్జి ప్రాముఖ్యత ఆవశ్యకత అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పాల గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తున్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324 0852 2324 0853 2955 0923 నెంబర్లకు కాల్ చేసి పైప్డ్ న్యాచురల్ గ్యాస్ యొక్క ప్రాధాన్యత ప్రాముఖ్యత ఆవశ్యకత గురించి భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పాల గారితో మీరు నేరుగా మాట్లాడుకోవచ్చు. ఓమేశ్వర్ గారు, ఇప్పుడు అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఏ ప్రాంతాల్లో పైప్డ్ న్యాచురల్ గ్యాస్ సేవలు ఉన్నాయి సార్ ప్రజెంట్?
0: భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ అనేది తెలంగాణలో హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ఉన్నాయండి. అలాగే ఆంధ్రప్రదేశ్కు తీసుకున్నట్లయితే మనకు విజయవాడ పరిసర ప్రాంతాలు మరియు కాకినాడ పరిసర ప్రాంతాలు, కాకినాడ, పెద్దాపురం, పిఠాపురంలో మన గ్యాస్ సప్లైలు చేస్తున్నామండి. సో హైదరాబాదు ప్రజలు కానీ, కాకినాడ ప్రజలు కానీ, విజయవాడ ప్రజలు కానీ మనం భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ ద్వారా గ్యాస్ తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయండి.
1: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
6: హలో సతీష్ మేడం, మాది కొత్తపల్లి మేడం.
1: ఓకే,
6: సిటీలలో మనకి కొత్తపల్లి ఖమ్మం జిల్లాకి ఏమైనా వస్తుంది మేడం పైప్ గ్యాస్?
0: సార్, మీరు అడుగుతున్నట్లుగా ఖమ్మం జిల్లా, కొత్తగూడెం జిల్లా కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయండి. కాకపోతే మన భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ అనేది హైదరాబాదు పరిసర ప్రాంతాలకి, ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, కాకినాడ పట్టణాలకు మాత్రం పరిమితం అండి. మీరు అడుగుతున్నట్లుగా కొత్తగూడెం కానీ ఖమ్మం కానీ వేరే కంపెనీ వాళ్ళు వస్తారండి.
6: సార్ ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మనకు సిఎన్జి లెక్క ఇప్పుడు పైప్డ్ గ్యాస్ ఇలాంటివి ఎందుకంటే విస్తృతంగా చేస్తే ఇప్పుడు మనకు సిలిండర్లు మోసుకునే బాధ కూడా తప్పిద్ది కదా సార్?
0: చాలా చాలా మీరు కరెక్ట్ గా చెప్పారండి. కాకపోతే మన భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ అనేది హైదరాబాదు, విజయవాడ, కాకినాడ పట్టణాలకు మాత్రమే పరిమితం అండి. మీదకు వేరే వాళ్ళు వస్తారండి, వేరే కంపెనీ వాళ్ళు ఉన్నారండి.
6: అయితే ఇప్పుడు మాకు ఇదివరకు అంటే మాది గ్రామీణ ప్రాంతమే, మాకు వాళ్ళప్పుడు బయోగ్యాస్, గోబర్ గ్యాస్.
0: హలో,
6: హలో
0: చెప్పండి.
6: గోబర్ కూడా కొన్ని మన పల్లె ప్రాంతాలలో మళ్ళీ ఆ పథకం ఉంటే బాగుంటుంది సార్.
0: సార్ అది మీరు అనేది కరెక్టే కానండి, అది మా పరిధిలో లేని ప్రశ్న అండి అది. థ్యాంక్ యూ
1: సతీష్ గారు. సార్ ఇప్పుడు వంట గ్యాస్ ఖర్చు విషయంలో పైప్డ్ న్యాచురల్ గ్యాస్ ఎంత ఆదా అవుతుంది సార్? అంటే ఇప్పుడు ఎల్పిజితో పోలిస్తే ఇందాక ఒక లిజనర్ కూడా అడిగారు, సో ఖర్చు విషయంలో పైప్డ్ న్యాచురల్ గ్యాస్ ఎంత వరకు మనం ఆదా చేసుకోవచ్చు?
0: మనం ఎల్పిజితో పోల్చుకున్నట్లయితే అండి మనకు దరిదాపుగా 20% సేవ్ అవుతుందండి. ఆ తర్వాత మీరు ఈ కమర్షియల్ కనెక్షన్స్ తీసుకున్నట్లయితే హోటల్స్ కానీ, చిన్న స్టార్ హోటల్స్ కానీ, బిగ్ రెస్టారెంట్స్ కానీ, వీటికి మాత్రం మనకు కమర్షియల్ ఎల్పిజితో పోల్చుకుంటే 40% వరకు మనకు ఆదా అవడానికి అవకాశం ఉందండి. ఎల్పిజితో పోల్చుకుంటే, కమర్షియల్ ఎల్పిజితో పోల్చుకుంటే 40% వరకు, అదే డొమెస్టిక్ ఎల్పిజితో పోల్చుకుంటే 20% వరకు మనకు ఆదా అయ్యే అవకాశాలు ఉన్నాయండి.
1: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?

0: మాట్లాడుతున్నారు?
1: మేము మేడ్చల్ మల్కాజ్ డిస్ట్రిక్ట్ అలవాల్ నుంచి మాట్లాడుతున్నామండి.
0: ఓకే, చెప్పండి మీ క్వశ్చన్.
2: చెప్పండి.
1: మా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మా కాలనీలో పైప్ లైన్ లేదండి, పైప్ లైన్ కు ఎవరిని అప్రోచ్ కావాలండి?
2: సార్, మీరు పైప్ లైన్ కావాలనుకుంటే, మీ కనెక్షన్ కావాలనుకుంటే, మా కస్టమర్ కేర్ సపోర్ట్ నంబర్కి కాంటాక్ట్ చేయండి. నంబర్ ఒకసారి చెప్తున్నాను, రాసుకోండి. 8106 9 9 7 7 4 9 5 4 9 5. ఇంకొక నంబర్ కూడా ఉంది, చూసుకోండి. 0400 2323 4701 01.
1: ఎక్కడండి ఇది ఆఫీస్?
2: ఇది మా ఆఫీస్ వచ్చేసి బషీర్బాగ్ లో ఉంటుందండి. మీరు కస్టమర్ కేర్కి కాల్ చేసి, ఈ నంబర్లకు కాల్ చేసి, మీకు కనెక్షన్ కావాలి, మీ ఏరియా అవి చెప్తాను, మా కస్టమర్ కేర్ సపోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు గైడ్ చేస్తారండి. మీరు కనెక్షన్ ఎలా తీసుకోవచ్చు, ఎప్పుడు తీసుకోవచ్చు అనే వివరాలని పూర్తిగా మీకు వివరిస్తారండి.
0: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: మేడం, నేను శ్రీనివాస్, ఆనందార్ కాలనీ నుంచి మాట్లాడుతున్నాను.
0: చెప్పండి శ్రీనివాస్ గారు.
3: మేడం, సార్, ఇది ఇప్పుడు మా చుట్టుపక్కల ఎక్కడ పైప్ లైన్ కనెక్షన్స్ లేవు.
2: ఓకే,
3: ఒకవేళ మేము దానికి ఆఫ్ చేసుకుంటే ఇన్స్టాలేషన్ ఛార్జెస్ అన్ని మేమే భరించుకోవాలా?
2: మీ ఏరియా చెప్పండి సార్, ఎక్కడి నుంచి చెప్తున్నారు మీరు?
3: ఖైరతాబాద్, ఆనందార్ కాలనీ.
2: ఖైరతాబాద్, ఓకే సార్. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఖైరతాబాద్కి మన పైప్ లైన్, స్టీల్ పైప్ లైన్ మెయిన్ ట్రంక్ లైన్ అయితే రాలేదండి. ఇది రావడానికి కొంత సమయం పడుతుంది. కాకపోతే మీకు కావాలి అని అనుకుంటే, మా దగ్గర వేరే మొబైల్ది డీకంప్రెషన్ యూనిట్స్ అనేటివి ఉంటాయండి, దాని ద్వారా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే అక్కడ మీకు ఒకటి రెండు ఇండ్లకు ఇవ్వడం అయితే కుదరదండి. హైరైజ్ అపార్ట్మెంట్స్ ఉండేది ఉంటే వాటికి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే దానికి మనకు ఈ డీసీ యూనిట్ ఇన్స్టాల్ చేయడానికి ఒక 200 square yards ప్లేస్ ఉంటే మనం దాన్ని ఇన్స్టాల్ చేయడానికి ఛాన్స్ ఉంటుందండి. దాని ద్వారా మనం కనెక్షన్ ఇవ్వొచ్చండి.
0: హలో,
4: నమస్తే అండి.
0: నమస్తే అండి, మీ పేరు?
4: నేను వై వెంకట రెడ్డి, లక్కవరం నుంచి మాట్లాడుతున్నాను, సూర్యాపేట జిల్లా నుంచి.
2: చెప్పండి సార్.
4: ఓకే అండి, ఏంటి అంటే, ఇప్పుడు మామూలుగా ఇళ్లలో చాలా మంది గృహిణులు కావచ్చు, వంట చేస్తున్న వాళ్ళు, రాత్రిపూట రెగ్యులేటర్ క్లోజ్ చేశామా లేదా ఈ విషయంలో చాలా భయపడుతుంటారు. ఈ పైపుడ్ నేచురల్ గ్యాస్ వల్ల ఇలాంటి ప్రమాదాల విషయంలో ఎలా ఉండాలి, అది ఒకటి అండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, సూర్యాపేట జిల్లాలో మరి ఈ పైపుడ్ నేచురల్ గ్యాస్ దీన్ని ఎవరు, ఏ కంపెనీ వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు అన్న విషయాన్ని ఒకవేళ మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే అది కూడా మాకు తెలియజేయాలని కోరుకుంటున్నానండి.
2: సార్, మీరు అడిగినట్టు ఫస్ట్ మొదటి ప్రశ్నకు సమాధానం అండి. ఎల్పిజీలో ఎలాగైతే మీరు రెగ్యులేటర్ ఆఫ్ చేస్తారో, అలాగే మన పైపుడ్ నేచురల్ గ్యాస్ కూడాను అప్లయన్స్ వాల్వ్ అనేది ఉంటుందండి. ఆ అప్లయన్స్ వాల్వ్ను మీరు క్లోజ్ చేసినట్లయితే ఇబ్బంది ఏమి ఉండదండి. ఒకవేళ మీరు అప్లయన్స్ వాల్వ్ని క్లోజ్ చేయడం మర్చిపోతే, సాధ్యమైనంత వరకు మనం మర్చిపోకూడదు, దానికి అప్లయన్స్ వాల్వ్ క్లోజ్ చేయాలి. క్లోజ్ చేయడం మర్చిపోతే ఇన్ కేస్ దాని ద్వారా లీక్ కాకుండా కంటిన్యూస్ లీక్ అయితే మీకు తెలిసిపోతుంది, స్మెల్ వస్తుంది కాబట్టి, దాంట్లో మర్కంప్టైన్ అని ఉంటుంది కాబట్టి స్మెల్ వస్తుంది. సో దట్ మీరు దాన్ని క్లోజ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇన్ కేస్ వరస్ట్ కేసులో ఒకవేళ అది కూడా కాకపోతే, ఎల్పిజి అయితే హెవియర్ దాన్ ఎయిర్ కాబట్టి గ్రౌండ్ లెవెల్లో, మన భూమి నేల లెవెల్లో సెటిల్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ మన పైపుడ్ న్యాచురల్ గ్యాస్ అనేది ఎయిర్ గాలి కంటే కూడా తేలికైంది కాబట్టి కింద సెటిల్ కాకుండా పై ద్వారానే ఏదైనా వెంటిలేటర్ ఉన్నా కానీ, లేదైనా కిటికీలు ఉన్నా కానీ, కాస్త ఓపెన్ ప్లేస్ ఉన్నా కానీ దాని నుంచి బయటికి వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు నిర్భయంగా, నిశ్చింతగా మన పైపుడ్ నేచురల్ గ్యాస్కి వెళ్ళవచ్చును. దాని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎల్పిజి కంటే కూడా చాలా సురక్షితమైనది. తర్వాత మన భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ అనేది మాత్రము హైదరాబాద్ పరిసర ప్రాంతాల వరకే పరిమితమైందండి. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క అనుబంధ సంస్థ అయిన పెట్రోలియం నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు వాళ్ళు ఒక్కొక్క ఏరియాని, ఒక్కొక్క డిస్ట్రిక్ట్ని, ఒక్కొక్క కంపెనీకి ఆథరైజ్ చేశారండి. మీకు మీ సమీపంలో బహుశా మీరు హోర్డింగ్స్ చూసుంటారు, ఏ గ్యాస్ కంపెనీ వాళ్ళు ఇచ్చారు ఏంటనేది.

0: దాన్ని బట్టి మీరు అక్కడ వాళ్ళని సంప్రదిస్తే మీకు కనెక్షన్ ఇస్తారండి.
1: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నా పేరు నరసింహరావు మేడం, మాదాపూర్, హైదరాబాద్.
1: చెప్పండి సార్.
2: ఓకే, సో ఇప్పుడు ఇందాక సార్ అన్నట్టు హైరైజ్ వాళ్ళకైతే పైప్ లైన్ వేస్తూ ఉన్నారు. ఇప్పుడు మాది ఐసోలేటెడ్ అపార్ట్మెంట్ అండి, అంటే అరౌండ్ 8 ఫ్యామిలీస్ ఉంటాయి, 8 ఫ్లాట్స్ ఉంటాయి. సో దానికి ఇండివిజువల్ పైప్ లైన్ అంటే చాలా కాస్ట్లీ అవుతుంది. లేదు ఐసోలేటెడ్ బ్యాంక్ లో, అంటే అపార్ట్మెంట్ లోనే ఎక్కడో మూలకు ఒక బ్యాంక్ పెట్టి దాని నుంచి పైప్ లైన్ ఏమైనా ఛాన్స్ ఉంటుందా? అంటే లైక్ రీఫిల్లింగ్ లాగా. ఇప్పుడు మనకు పైప్ లైన్ అంటే మేము హైరైజ్ కాదు కాబట్టి చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది, వి కెనాట్ బేర్ ఇట్. అదే ఓన్లీ 8 ఫ్లాట్స్ అనుకోండి, వీఆర్డి, బట్ మా కార్నర్ లో ఎక్కడో మీరు ఒక బ్యాంక్ లాగా పెట్టేసి దాంట్లో ఫిల్ చేసి అక్కడి నుంచి మాకు మేము పైప్ లైన్ ఆలయ ఛాన్స్ ఉంటుందా?
0: సార్ మీరు అడుగుతున్నట్లుగా నేను హై రైజ్ బిల్డింగ్సే ఇస్తామని చెప్పలేదండి. మేమన్నది ఏంటంటే డిసియు ద్వారా అయితే హై రైజ్ బిల్డింగ్ ఇవ్వడం అనేది చాలా తేలిక అవుతుందని చెప్పాను. మా పైపుడ్ న్యాచురల్ గ్యాస్ ఉన్న ప్లేస్లో ఈవెన్ ఇండిపెండెంట్ హౌజెస్ కూడాను మేము ఇవ్వగలుగుతామండి. మీకు స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ తక్కువ హౌజెస్ ఉన్నదే కాకుండా హై రైజ్ బిల్డింగే కాకుండా ఇండిపెండెంట్ హౌస్ కూడా ఇస్తాము. మా పైప్ లైన్ నెట్వర్క్ ఉన్న చోట ప్రతి చోటను మేము ప్రతి ఒక్క కస్టమర్కి సర్వీస్ చేయడానికి మేము రెడీగా ఉన్నామండి. మీకు కావాలనుకుంటే మా కాంటాక్ట్ నెంబర్ 8106977495కు కాంటాక్ట్ చేయండి, కస్టమర్ డిపార్ట్మెంట్తో మాట్లాడండి, వాళ్ళు మీకు కనెక్షన్ ఎలా తీసుకోవాలి దాని వివరాలన్నీ పూర్తిగా తెలియపరుస్తారండి.
2: ఇంకో రిక్వెస్ట్ సార్, ఇప్పుడు దీనికి అంటే ఐ మీన్ నా కామన్ పర్సన్స్ కి కొంత అవేర్నెస్ తక్కువనే ఉంది, ఈవెన్ మీ మాకు కూడా కొంత టీవీ లాంటి యాడ్ ఏమన్నా ప్రాజెక్ట్ చేసి పబ్లిసిటీ చేయగలిగితే సో దట్ మోర్ పీపుల్ కెన్ ఇంక్లైన్.
0: తప్పకుండా మీ సూచనను మేము పరిశీలనలో తీసుకుంటామండి.
1: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: గుడ్ మార్నింగ్ మేడం.
1: గుడ్ మార్నింగ్ అండి.
3: మేడం నేను హైదరాబాద్ రామాచారపురం విజయనకాంత్ మాట్లాడుతున్నాండి. హలో
1: చెప్పండి రామాచారి గారు.
3: అదే మేడం ఇక్కడ మేము ఉండే ఇక్కడ ఎన్ఎండిసి మ్యాచర్ ట్యాంక్ సర్కిల్ లో ఉంటాము. ఇప్పుడు ఇక్కడ ఎప్పుడు ఉందమ్మా అవకాశం గ్యాస్ పైప్ లైన్ వచ్చేది టైం పడుతుందా?
0: సార్ ఎన్ఎండిసి మాసాబ్ ట్యాంక్ కొంత టైం పడుతుందండి. ఇప్పుడు మేము మెహదీపట్నం వరకు ఈ సంవత్సరం ఎండ్ వరకు వస్తామండి. ఆ తర్వాత అటు నుంచి రావడానికి అవకాశం ఉంటుంది. అంటే మన పైప్ లైన్లు నిర్మించడం అనేది ఎరెక్షన్ చేయడం ఇవంతా కొంత సమయం పడుతుంది కదండి. తర్వాత సిటీలో వేయడం అనేది ఈ ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకొని కూడాను చేయాల్సి ఉంటుంది కాబట్టి కొంత సమయం పడుతుందండి. కాస్త మేము అక్కడి వరకు కూడా వస్తామండి. ప్రతి చోటకి ప్రతి ఇంటికి నేచురల్ గ్యాస్ సప్లై చేయాలనే ఉద్దేశంతోనే భారత భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ కట్టుబడి ఉందండి.
1: మీరు వింటున్నారు పైప్డ్ నేచురల్ గ్యాస్, పిఎన్జి యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత, ఆవశ్యత గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పాల గారు ఆకాశవాణి స్టూడియోస్ లో శ్రోతలు అడిగే సందేహాలకు సమాధానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324 0852, 2324 0853, 2955 0923 ఈ నంబర్లకు కాల్ చేసి పైప్డ్ నేచురల్ గ్యాస్ యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత, ఆవశ్యకత గురించి బీజిఎల్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పాల గారిని అడిగి నేరుగా సమాధానాలు పొందవచ్చు. హలో హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
0: హలో
1: హలో
4: మేడం నమస్తే అండి.
1: చెప్పండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: లింగమూర్తి గారు.
1: లింగమూర్తి
4: చెప్పండి.
0: సార్ పైప్డ్ నేచురల్ గ్యాస్ అందరికీ ఇవ్వాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ఉన్నాయండి. అదే ఉద్దేశంతో ప్రతి ఒక్క జిల్లాను ఒక్కొక్క కంపెనీకి వాళ్ళు ఆథరైజ్ చేశారండి. వరంగల్, హనంకొండ అందరికీ వస్తుందండి. ప్రస్తుతం మనం భాగ్యనగర్ గ్యాస్ హన్మకొండ కూడా ఇస్తారండి. ప్రతి చోటకు వస్తుంది సార్. మీ దగ్గరలో ఉన్నటువంటి పైప్డ్ నేచురల్ గ్యాస్ వాళ్ళని సిజిడి కంపెనీ వాళ్ళని సంప్రదిస్తే మీకు వాళ్ళు దాని గురించిన వివరాలు చెప్తారండి.
1: హలో సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఈ భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ నుంచి పైప్డ్ నేచురల్ గ్యాస్ ఏ ప్రాంతాలకి అందిస్తున్నారు, ఎక్కడెక్కడ ఉన్నాయి సార్?
0: ఇప్పుడు మనకు తెలంగాణలో హైదరాబాద్లో, ఇంతకుముందు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉండేదండి. ఇప్పుడు మనకు మూడు డివిజన్లు గడి చేశారు కదా, మల్కాజ్గిరి, మేడ్చల్ మల్కాజ్గిరి కార్పొరేషన్, తర్వాత హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, తర్వాత సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, ఈ మూడు కార్పొరేషన్ పరిధిలో మనం ఉన్నామండి. తర్వాత జిల్లాల వరదిగా చూసుకుంటేను 5 జిల్లాలలో మనం విస్తరించి ఉన్నామండి తెలంగాణకు సంబంధించినంత వరకు. ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నట్లయితే విజయవాడలో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్,

0: కార్యకలాపాలు సాగిస్తుందండి. అలాగే మనకు కాకినాడ, పెద్దాపురం, పిఠాపురంలో కూడా ఉన్నాయండి. సో ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, కాకినాడ, పెద్దాపురం, పిఠాపురంలో ఉన్నాము. హైదరాబాద్లో తెలంగాణలో తీసుకున్నట్లయితే హైదరాబాద్లో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ వాళ్ళది పైపుడ్ న్యాచురల్ గ్యాస్ కానీ సిఎన్జి కానీ ఇవన్నీ బిజినెసెస్ ఉన్నాయండి.
1: ఓమేశ్వర్ గారు, ఇప్పుడు పైపుడ్ న్యాచురల్ గ్యాస్ని పర్యావరణ ఇంధనం అని కూడా అంటారు, ఎందుకని?
0: చాలా మంచి ప్రశ్న అండి. పర్యావరణ ఇంధనం అని ఎందుకు అంటారంటే అండి, మెయిన్గా దీంట్లో మనకు న్యాచురల్ గ్యాస్లో మీథేన్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి. సో అందుకని చెప్పేసి ఈ మీథేన్ కంటెంట్తోని బర్న్ చేస్తే మనకు కాలుష్యంలో ఎలాంటి పొల్యూషన్ కూడా ఉండదు. అందుకని చెప్పేసి ఇది పర్యావరణానికి పర్యావరణ ఇంధనం అని కూడా అంటారండి ఇది.
1: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో,
2: గారికి నమస్కారము. భారత్ పైప్ న్యాచురల్ గ్యాస్ ఇది చాలా జనరల్ గారు చాలా చక్కగా చెప్తున్నారు. హలో,
1: చెప్పండి, వింటున్నాం.
2: సత్యసాయి జిల్లా అది నుంచి మాట్లాడుతున్నాము. మా ఆంధ్రాలో మా సత్యసాయి జిల్లా కూడా త్వరలో రావచ్చు సార్ పైప్ న్యాచురల్ గ్యాస్
0: సార్? మీరు కదిరి నుంచి అంటున్నారు కదండి. ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాకి, ప్రతి మండల కేంద్రానికి పైపుడ్ న్యాచురల్ గ్యాస్ సరఫరా చేయాలనే ఉద్దేశంతోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయండి. ప్రస్తుతం మేము ఇప్పుడు మాట్లాడుతుంది భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ నుంచి అండి. భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో మరియు కాకినాడ, పెద్దాపురం, పిఠాపురంలలో మాత్రమే ఉందండి. మిగతా జిల్లాలలో మిగతా కంపెనీల వాళ్ళు ఉన్నారండి. వాళ్ళని మీరు సంప్రదిస్తే మీకు పైపుడ్ న్యాచురల్ గ్యాస్ ఎలా తీసుకుంటారు, ఎలా అని దాని పూర్తి వివరాలు మీకు తెలియపరుస్తారండి.
1: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో,
3: ఇప్పుడు షిఫ్ట్ మీరు రూమ్ అంటే హౌస్ షిఫ్ట్ అయ్యే వాళ్ళకి ఎట్లా అండి?
0: హౌస్ షిఫ్ట్ అయ్యే వాళ్ళకు మీరు వేరే పైపుడ్ న్యాచురల్ గ్యాస్కి వెళ్తేనండి, అక్కడ మీరు కనెక్షన్ తీసుకోవచ్చు అండి, ఎలాంటి ఇబ్బంది ఉండదండి.
3: ఓకే, అంటే మారినప్పుడు ఛార్జెస్ పడతాయా?
0: అంటే మీరు ఎలా అడుగుతున్నారు? మీరు ఇప్పుడు ప్రస్తుతం భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ పిఎన్జి యూజ్ చేస్తున్నారండి?
3: ఎల్పిజి అండి.
0: ఆహా, మీరు ఎల్పిజి యూజ్ చేస్తున్నారు, ఎల్పిజి నుంచి పిఎన్జికి కన్వర్ట్ కావాలని అనుకుంటున్నారా?
3: అవును.
0: పిఎన్జికి కన్వర్ట్ అయితే మీరు ఫస్ట్ టైం కన్వర్ట్ అయ్యేటప్పుడు దానికి అప్లికబుల్ ఛార్జెస్ పేమెంట్ చేస్తే మీకు కనెక్షన్ ఇస్తారండి.
3: అవును, వన్స్ తీసుకున్నాక మళ్ళీ ఒకవేళ షిఫ్ట్ అయితే
0: మీకు, మీరు ఫస్ట్ ఇప్పుడు ప్రస్తుతం మీరు ఎల్పిజి వాడుతున్నారు, ఎల్పిజి నుంచి పిఎన్జికి షిఫ్ట్ అవుతే పిఎన్జికి ప్రస్తుతం ఉన్న ఛార్జెస్ ప్రకారంగా మీకు పిఎన్జి కనెక్షన్ ఇస్తారండి, పైపుడ్ న్యాచురల్ గ్యాస్ కనెక్షన్ ఇస్తారు. మీరు సాధ్యమైనంత వరకు ఒకసారి పైపుడ్ న్యాచురల్ గ్యాస్ లాభాలు తెలిసిన తర్వాత మీరు మళ్ళీ ఎల్పిజికి వెళ్ళడానికి అవకాశాలు ఉండవు. ఒకవేళ మీరు హౌస్ షిఫ్ట్ చేసుకుంటే మీకు ఏదైతే ఇప్పుడు ఛార్జెస్ మేము సెక్యూరిటీ డిపాజిట్ ఉంటుందో ఆ సెక్యూరిటీ డిపాజిట్ మీకు పూర్తిగా రీఫండ్ చేయడం జరుగుతుందండి. వేరే ఇప్పుడు మా భాగ్యనగర్ గ్యాస్ పరిధిలో ఉండి ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్తే, ఇప్పుడు మీరు భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ లో కనెక్షన్ తీసుకుంటే వేరే చోటుకి వెళ్ళిన దగ్గర కూడాను ఆ ఇంటి పరిసర ప్రాంతాలలో కూడాను గ్యాస్ కనెక్షన్ ఉన్నట్లయితే, గ్యాస్ నెట్వర్క్ అవైలబుల్ గా ఉన్నట్లయితే అక్కడ మీరు మా కనెక్షన్ తీసుకోవచ్చు, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.
3: ఇప్పుడు ఇక్కడ ఉందండి పద్మరావు నగర్ 5,61 లో ఉందండి. మీది
0: పద్మారావు నగర్ 5,61, అక్కడ వరకు మేము ఇంకా చేరుకోలేదండి. ఒకవేళ మీరు అక్కడ చేరుకున్న తర్వాత తీసుకుంటే అవకాశాలు ఉంటాయండి. సరే, దానికి కొంచెం టైం పడుతుందండి. ఇప్పుడు మనం ప్రస్తుతం అయితే మన నెట్వర్క్ ఎక్కడ ఉందంటే మేడ్చల్, షామీర్పేట నుంచి మా నెట్వర్క్ వచ్చి భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ యొక్క నెట్వర్క్ వచ్చేసండి షామీర్పేటలో స్టార్ట్ అవుతుంది. షామీర్పేట, మేడ్చల్, కొంపల్లి, కుత్బుల్లాపూర్, బాలానగర్, కూకట్పల్లి, బిహెచ్ఎల్, రామచంద్రాపురం, నిజాంపేట్, తర్వాత ఇటు వచ్చేసి గచ్చిబౌలి, కొండాపూర్, ఈ ఏరియాలలో మేము ఉన్నామండి. మిగతా చోట్ల కూడా మా నెట్వర్క్ ఎక్స్పాన్షన్ కార్యక్రమంలో ఉన్నామండి. సాధ్యమైనంత వరకు అతి త్వరలో హైదరాబాద్ వాస్తు అన్ని చోట్లకి మేము విస్తరించాలనే ప్రణాళికతో ఉన్నామండి. మేము మా పైప్లైన్లు కూడాను ఇప్పుడు ప్రస్తుతము కాటేదాన్ ఇండస్ట్రియల్ ఏరియా వరకు, రాజేంద్ర నగర్ వరకు వెళ్తున్నాయండి, ఆ నిర్మాణంలో ఉన్నాయి. అలాగే అక్కడ నుంచి కాటేదాన్ ఇండస్ట్రియల్ నుంచి డిఆర్డిఓ ద్వారా ఎల్బీ నగర్ వరకు కూడా పైప్లైన్ వేయాలనే ఆలోచనతో పైప్లైన్స్ ఉన్నాయండి. సో మీరు ఈ నెట్వర్క్ పరిధిలో ఈ నేను చెప్పినప్పుడు షామీర్పేట్, మేడ్చల్, కుంపల్లి, బాలానగర్, కుతుబుల్లాపూర్, బిహెచ్ఎల్, తర్వాత గచ్చిబౌలి, కొండాపూర్, హఫీస్పేట్, నిజాంపేట్ ఈ ఏరియాలో ఎవరికి కావాలన్నా కూడాను మన పైప్ నేచురల్ గ్యాస్ ద్వారా మనము గ్యాస్ సప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నామండి.
1: హలో,
4: గుడ్ మార్నింగ్ అండి.
1: గుడ్ మార్నింగ్ అండి.
4: ఏరియా నుంచి మాట్లాడుతున్నాము.
0: చెప్పండి,
4: మా ఏరియాలో ఇప్పుడు పిఎన్జి సప్లై ఉందా లేదా ఒకటి. సెకండ్ పాయింట్, ఇప్పుడు డిపాజిట్ ఎంత కట్టాలి స్టార్టింగ్ లో ఉంటే కొత్తగా తీసుకోవడానికి. థర్డ్ పాయింట్, సపోజ్ ఇల్లు షిఫ్ట్ చేసినప్పుడు ఆ ఏరియాలో పిఎన్జి సప్లై లేకపోతే దెన్ వీఆర్ ఫోర్స్ టు టేక్ సిఎన్జి కనెక్షన్ అగైన్. ప్లీజ్ కన్ఫర్మ్.
0: సార్, ఇప్పుడు ప్రస్తుతం మీరు అడుగుతున్నది ఈసీఐఎల్ ఏరియా అంటున్నారండి. ఈసీఐఎల్ ఏరియాకి మన పైపుడ్ నేచురల్ గ్యాస్ నెట్వర్క్ ఇంతవరకు రాలేదండి. ఈసీఐఎల్ ఏరియాకి రావడానికి కొంత సమయం పడుతుందండి. అక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు కనెక్షన్ ఇస్తామండి. రెండోది మీరు అడిగింది డిపాజిట్. డిపాజిట్ దాంట్లో మనకు వేరియస్ స్కీమ్స్ ఉన్నాయండి. ఆ స్కీమ్స్ని మీరు మా కస్టమర్ కేర్ సపోర్ట్కి కాంటాక్ట్ చేసినట్లయితే వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ స్కీమ్ మీకు సూటబుల్ అయ్యేది, డిఫరెంట్ స్కీమ్స్లలో మీరు ఏది కావాలనుకుంటే దాన్ని అడాప్ట్ చేసుకోవచ్చు. దాంట్లో 4-5 స్కీమ్లు ఉన్నాయండి. తర్వాత మూడో ప్రశ్న మీరు వేసింది షిఫ్టింగ్ అయితే ఎలాగని చెప్పేసి. ఇప్పుడు మీరు ఎల్పిజి నుంచి పిఎన్జికి షిఫ్ట్ అయ్యేటప్పుడు అప్లికబుల్ ఛార్జెస్తో పాటుగా మీరు పిఎన్జికి షిఫ్ట్ అవుతారు. షిఫ్ట్ అయిన తర్వాత వేరే దగ్గరికి వెళ్తే ఫోర్స్ఫుల్గా మీరు షిఫ్ట్ అవ్వాలని అనుకుంటే అక్కడ పైప్డ్ నేచురల్ గ్యాస్ ఉంటే వెల్ అండ్ గుడ్, లేదంటే మళ్ళీ మీరు పాత ఎల్పిజికి కూడా వెళ్ళవచ్చును. దీంట్లో ఎలాంటి ఇబ్బందికరమైన ఇబ్బంది ఉండదండి.
1: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: నమస్కారం అండి, నేను నా పేరు డైరెక్టర్ అండి, అల్వాల్ ఏరియా మేడం. అల్వాల్ నుంచి అండి.
1: చెప్పండి.
5: ఇక్కడ నాకు 2 పాయింట్స్ అండి సార్. ఒకటి ఎకానమీ అన్నారు కదా ఇన్సూరెన్స్, ఎల్పిజి వచ్చేసరికి ప్రెజరైజ్డ్, ఈ కంపేరింగ్ లో ఇది ప్రెజర్ తక్కువ ఉంటుంది కాబట్టి అంటే ఏ రకంగా ఇది మనకు ఎకానమీ అవుతుంది అనేది ఒక పాయింట్ మేడం. హలో,
0: చెప్పండి సార్. చెప్పండి మీరు.
5: ఇంకొక పాయింట్ ఏంటంటే మా అల్వాల్ ఏరియా అండి, మాది వేచల్ మల్కాజీ డిస్టిక్ వస్తుంది. యాక్చువల్గా ఎప్పుడు ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ పైప్ లైన్ నెట్వర్కింగ్ అంతా కంప్లీట్ అయి ఉంది. అంటే అవగాహన లోపం వల్ల ఇక్కడ అంటే ఎవరికి అందుబాటులో రాకుండా పోతుంది సార్. అంటే దీనిపైన కొద్దిగా మీరు ఎలాగో ఇంత మంచి ప్రోగ్రామ్ పెట్టారు కాబట్టి కొద్దిగా మా అల్వాల్, మేడ్చల్, మల్కాజీ డిస్టిక్ లో కొద్దిగా కాన్సన్ట్రేట్ చేస్తే ఇమీడియట్ గా వితిన్ నో టైమ్ లో మీరు ఒక మంచి నెట్వర్క్ క్రియేట్ చేయగలుగుతారు సార్. ఇట్స్ ఓన్లీ ఒపీనియన్ సార్. థ్యాంక్ యూ
0: సార్. తప్పకుండా అండి, మీరు చెప్పిన సూచనలు సలహాలను స్వీకరిస్తాము. మేడ్చల్ దాంట్లో అల్వాల్లో మా నెట్వర్క్ ఆల్రెడీ ఉంది, ఇంకా మేము విస్తరించడానికి తగిన ప్రణాళికలు వేస్తామండి. అందరి కస్టమర్లకి వెళ్ళి మేము విస్తృతంగా పర్యటించి మా అడ్వర్టైజ్మెంట్ కూడా చేయడానికి ప్రయత్నం చేస్తామండి. మీరు అన్నట్లుగా, మీరు అడిగినట్లుగా నేచురల్ గ్యాస్ అనేది చాలా సురక్షితమైనది, స్వచ్ఛమైనది. ఎల్పిజితో పోల్చుకుంటే ఎకనామిక్గా కూడా ఉంటుందండి. ఎల్పిజితో పోల్చుకుంటే మీరు డిపిఎన్జి కనెక్షన్స్, డొమెస్టిక్ కనెక్షన్స్ అయితే డొమెస్టిక్ ఎల్పిజితో పోల్చుకుంటే 20% వరకు మనకు ఆదా అవుతుందండి. అదే మీరు కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్, చిన్న హోటల్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ, డాబాలు కానీ, వీటికి పోల్చుకుంటే కమర్షియల్ ఎల్పిజితోని 40% వరకు చీప్ ఉంటుంది. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మన పైప్డ్ నేచురల్ గ్యాస్ ద్వారా 24/7 మీకు ఆ గ్యాస్ అవైలబుల్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కమర్షియల్ కస్టమర్స్ తీసుకున్నారనుకోండి, వాళ్లకు సిలిండర్స్ అయిపోతున్నాయనే భయం లేకుండా ఉంటుంది. 24 వాళ్ళు ఎంత కన్జ్యూమ్ చేసుకుంటే అంత అవైలబుల్గా ఉంటుంది. తర్వాత మీరన్నట్లుగా ప్రెజర్ ఇష్యూస్ ఏమీ లేవండి. ఎల్పిజి హై ప్రెషర్లో ఉంటుంది, ఇది లో ప్రెషర్లో ఉంటుందని కదండి. మీరు చూసుకున్నట్లయితే మనకు బర్నర్ టిప్ దగ్గర, మనం ఏదైతే స్టవ్ ఉంటుందో స్టవ్ బర్నర్ టిప్ దగ్గర 21 మిల్లీబార్ అవసరం ఉంటుందండి ఎల్పిజిది. సో మన పైప్డ్ నేచురల్ గ్యాస్ తీసుకుంటే మేము మెయిన్ లైన్ హెడర్ ప్రెషర్ వచ్చేసి 4 బార్ ప్రెషర్ మెయింటైన్ చేస్తాము. ఆ తర్వాత సర్వీస్ రెగ్యులేటర్ దగ్గర వచ్చేసి 100 మిల్లీబార్ మెయింటైన్ చేస్తాము. ఆ తర్వాత మనకు బర్నర్ టిప్ దగ్గరకు వచ్చేసరికి ఎన్జీలో 28 మిల్లీబార్ మెయింటైన్ చేస్తాం. సో మీకు ప్రెజర్ విషయంలో ఎలాంటి అపోహలు కానీ తర్వాత అనిశ్చితి కానీ అవసరం లేదండి. నిర్భయంగా నిశ్చింతగా మనకు పైప్డ్ న్యాచురల్ గ్యాస్ తీసుకోవచ్చు. మీకు సేఫ్గా ఉంటుంది, ఎకనామికల్గా ఉంటుంది, పొల్యూషన్ కూడా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా కూడా.

0: ఉంటుంది. తర్వాత మీరు అన్నట్లుగా మీ అల్వాల్ ఏరియాకి ఖచ్చితంగా మేము వస్తామండి, మా మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వస్తారు, అక్కడ మీరు కూడా మీ ఆ ఏరియా కస్టమర్స్ సపోర్ట్ కూడా మాకు కావాలండి. మా ఏరియా నెట్వర్క్ కూడా ఎస్టాబ్లిష్ చేయడానికి మేము రెడీగా ఉన్నామండి, ఎందుకంటే మా ట్రంక్ లైన్ కూడాను అక్క ఆ ఏరియా నుంచే వస్తుంది కాబట్టి. షామీర్పేట్, మేడ్చల్, కుత్బుల్లాపూర్, కొంపల్లి, సుచిత్ర సర్కిల్లో ఆ ఏరియాలో మాకు నెట్వర్క్ ఎస్టాబ్లిష్ చేయడం కూడాను చాలా తేలికండి. మీరు ఎప్పుడు ఎంతమంది కావాలనుకుంటే ఎప్పుడు కావాలనుకున్నా కానీ మేము నెట్వర్క్ ఎస్టాబ్లిష్ చేసి కస్టమర్స్కి కనెక్షన్ చేయడానికి ఎల్లవేళలా భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ అందుబాటులో ఉంటుందండి.
1: మీరు వింటున్నారు మారుతున్న పరిస్థితుల్లో భయపడ. నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
0: అవునండి, హలో చెప్పండి.
2: ఇంకా పైప్ నాచు గ్యాస్ కనెక్షన్ తీసుకోండి ఎల్పీజీ కన్నా, అంటే మన ఇన్స్టాల్మెంట్ చార్జెస్ ఎంత పడుతుంది సార్? అందాకా
0: సార్ మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి, ఏ ప్రదేశం, ప్లేస్ అండి?
2: సత్సాయి జిల్లా ఖజీ. పైప్ నాచు గ్యాస్ గురించి చాలా బాగా చక్కగా చెప్తున్నారు, అంటే ఎల్పీజీ కన్నా చీపర్ రేట్ చీపరే పడుతుంది
0: సార్? అవునండి, ఎల్పీజీ కంటే కూడాను చీప్ గా ఉంటుందండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఎల్పీజీ అనేది మనము 60% ఆఫ్ ద ఎల్పీజీ మనం ఇంపోర్ట్ మీద ఆధారపడాల్సి ఉంటుందండి. మన డొమెస్టిక్ ప్రొడక్షన్, ఇండియాలో ప్రొడక్షన్ అనేది ఎల్పీజీ 40% ఉంటుంది, బయట నుంచి 60% తీసుకోవాల్సి వస్తుంది. తర్వాత దానికి ఏదైనా క్రైసిస్ వచ్చినప్పుడు మనకు ఎల్పీజీ అవైలబిలిటీ కూడా తగ్గిపోతుంది. అదే మనం నేచురల్ గ్యాస్ తీసుకున్నట్లయితే నేచురల్ గ్యాస్లో మనకు ఇండియాలోనే డొమెస్టిక్ కన్జంప్షన్కి సరిపడా నేచురల్ గ్యాస్ అవైలబుల్గా ఉంది. సో మీకు సరఫరాలో చూసుకున్నట్లయితే, సప్లై పోర్షన్లో చూసుకున్నట్లయితే ఎల్లవేళలా మీకు నేచురల్ గ్యాస్ అందుబాటులో ఉంటుంది. తర్వాత కాస్ట్ తీసుకుంటే కూడాను ఎల్పీజీ సిలిండర్తో పోల్చుకుంటే డొమెస్టిక్ సిలిండర్కి అయితే 20% వరకు మనకి ఎకనామికల్గా ఉండడానికి ఆస్కారం ఉంది. కమర్షియల్ అయితే 40% వరకు ఎకానమీ అయ్యేంత వరకు ఆస్కారం ఉందండి. కాబట్టి పైపు నేచురల్ గ్యాస్ అందరూ తీసుకుంటే చాలా లాభదాయకంగా కూడా ఉంటుందండి.
1: మీరు వింటున్నారు మారుతున్న పరిస్థితుల్లో పైప్ నేచురల్ గ్యాస్ పీఎన్జీ యొక్క ప్రాముఖ్యత, ప్రాధాన్యత, ఆవశ్యకతల గురించి. భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పాల గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 040 STD కోడ్ యాడ్ చేసి 2324 0852, 2324 0853, 2955 0923 ఈ నెంబర్లకు కాల్ చేసి పైప్ నేచురల్ గ్యాస్ యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత, ఆవశ్యత గురించి బీజీఎల్ అధికారి ఓమేశ్వర్ కప్పాల గారితో మీరు నేరుగా సంప్రదించవచ్చు. సార్, ఇప్పుడు పైప్ నేచురల్ గ్యాస్కి లీకేజ్ వంటి సమస్యలు తలెత్తితే ఎవరిని సంప్రదించాలి, వెంటనే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: చాలా మంచి ప్రశ్న అండి. సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చక్కగా మీరు అడుగుతున్నారు. ఇది ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ మ్యాక్సిమంగా మనకు పైప్ లైన్ల ద్వారా డ్యామేజెస్ అనేది చాలా తక్కువగా ఉంటాయండి, ఎందుకంటే మనది నేచురల్ గ్రౌండ్ లెవెల్ నుంచి 600 mm డెప్త్లో మన పైప్ లైన్ ఉంటుంది కాబట్టి డ్యామేజ్ అయ్యే అవకాశాలు తక్కువ. కాకపోతే డ్యామేజ్ కావు అని చెప్పి అనడానికి లేదు, ఏదైనా థర్డ్ పార్టీ డ్యామేజ్ వాళ్ళు వేరే వాళ్ళు ఏదైనా ఎక్స్కవేషన్ చేసినప్పుడు డ్యామేజ్ కానీ ఛాన్సెస్ ఉంటాయి. ఆ టైంలో మీరు మా టోల్ ఫ్రీ నంబర్ ఎమర్జెన్సీ నంబర్ ఉంది చూడండి, 1800 599 6991 అనే దానికి కాల్ చేస్తే ఇది 24/7 అవైలబుల్ అండి. ఈ ఎమర్జెన్సీ టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేస్తే మా ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అనేది ఉంటుందండి, వాళ్ళు వితిన్ నో టైంలో మీకు వచ్చేసి దాన్ని ఏదైతే డ్యామేజ్ ఉందో దాన్ని ఇమ్మీడియట్గా రెక్టిఫై కూడా చేస్తారండి.
1: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నమస్తే, నా పేరు దీపక్ అండి, నేను ఇక్కడ ఈసీఎల్ నుంచి మాట్లాడుతున్నానండి.
0: చెప్పండి దీపక్ గారు.
3: సార్, ఇది ఇప్పుడు ఇప్పుడు ఈ పిఎన్జీ అనేది ఏదైతే ఉన్నదో, ఓకే ఇట్స్ ఎ గుడ్ కాన్సెప్ట్, ఇది హైదరాబాద్ కి రావడం అనేది గుడ్ కాన్సెప్ట్, బట్ నా డౌట్ ఏంటంటే మీకు ఇప్పుడు కేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి, లైక్ 25+ ఫ్లోర్స్ బిల్డింగ్స్ ఉన్నాయి, సో వాటికి కూడా ఈ సప్లై అనేది వస్తుందా? జస్ట్ తెలుసుకుందామని సార్.
0: సార్, ఇది మన పైప్డ్ నేచురల్ గ్యాస్ సప్లై అనేది ఇండిపెండెంట్ హౌస్ నుంచి హై రైజ్ బిల్డింగ్ అప్ టు ఎనీ ఫ్లోర్ వరకు కూడాను మనము నేచురల్ గ్యాస్ సప్లై చేయొచ్చు అండి. ఇండిపెండెంట్ హౌస్ కావచ్చు, గేటెడ్ కమ్యూనిటీస్ కావచ్చు, స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ కావచ్చు, హై రైజ్ బిల్డింగ్ కావచ్చు, బిగ్ సొసైటీస్ కావచ్చు, ఎవరికైనా కానీ మనము నేచురల్ గ్యాస్ సప్లై చేయొచ్చు అండి. కాకపోతే మా నెట్వర్క్ పరిధిలో ఉన్న వాటికి మాత్రం మేము ఇమీడియట్గా కనెక్షన్స్ ఇవ్వడానికి కానీ కన్వర్షన్ చేయడానికి కానీ అవకాశం ఉంటుందండి. మా నెట్వర్క్ పరిధిలో లేని వాళ్ళకి మా నెట్వర్క్ పరిధిని విస్తరించి అక్కడ కనెక్షన్ ఇవ్వడానికి కాస్త సమయం పడుతుందండి. కాకపోతే ప్రతి ఒక్క హౌస్ హోల్డ్కి గ్యాస్ సప్లై

0: ఇవ్వాలనే లక్ష్యంతోనే బీజేల్ ఉంది, అలాగే ప్రభుత్వాలు కూడా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉన్నాయండి.
1: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నా పేరు నవజీవన్ రెడ్డి అండి, నేను కొంపల్లి దగ్గర నుంచి మాట్లాడుతున్నాయండి. మేము బాగ్నర్ గ్యాస్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది మేము యూజ్ చేస్తామండి. మా అపార్ట్మెంట్ లో ఫస్ట్ టైం కొంపల్లి దగ్గర లాంచ్ చేసి కూడా మా అపార్ట్మెంట్ లోనండి. అయితే సార్ కి నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వాళ్ళ ఎంప్లాయీస్ గ్యాస్ రీడింగ్ తీసుకుని వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఒక ఐడి కూడా ఉండట్లేదు. వాళ్ళు ఏంటంటే వచ్చి ప్రాపర్ రీడింగ్ వాడి ఇష్టం వచ్చిన టైంలో వచ్చిపోతున్నారు. ఒక టైం షెడ్యూల్ అనేది లేదు. అట్లీస్ట్ ఒక వీకెండ్ ఏదో పెట్టుకుని వస్తే ఫస్ట్ వీక్ అంటే మంత్ ఎండ్ లో ఫస్ట్ వీక్ లో ఎప్పుడన్నా వచ్చారంటే వాళ్ళు తీసుకోవచ్చు. అది పాటించట్లేదు వాళ్ళ ఇష్టం. వాడు ఎప్పుడో వాడు 10th కో 15th కో వస్తుంది. ఇంతవరకు ఎవరి బిల్లు ఏ మంత్ ప్రాపర్ గా లేదండి. స్టిల్ ఈ రోజు కూడా ఏ ఒక్క దేవుడు బిల్ ప్రాపర్ గా రాదు. ఎప్పుడు అంటే 2 మంత్స్ కో 3 మంత్స్ కో 4 మంత్స్ కో వస్తుంటది. అది ఈ మంత్ బిల్ కట్టామనుకోండి, నెక్స్ట్ ఆ ప్రీవియస్ 2 మంత్స్ బిల్ ఎరేజ్ అయిపోతుంది.
0: సార్, మీ ఇన్కన్వీనియన్స్ కి మై సిన్సియర్ అపాలజీస్ అండి. ఖచ్చితంగా మీరు చెప్పిన ఈ సూచనలని, సజెషన్స్ని స్వీకరిస్తామండి. దీంట్లో ఇంప్రూవ్మెంట్ చేయడానికి ప్రయత్నిస్తామండి. మేము ఇప్పటికే ఆల్రెడీ ఈ బిల్లింగ్ విషయంలో చాలా ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చాము. ఇక ముందు కూడాను మీరు చెప్పిన సజెషన్స్ని తీసుకొని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తామండి. ఇక ముందు నుంచి మీకు ఈ బిల్లింగ్లో ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రయత్నం చేస్తామని చెప్పేసి మీకు హామీ ఇస్తున్నామండి. అలాగే మీరు చెప్పినట్లుగా మా ఐడెంటిటీ కార్డుతో పాటుగానే మీ ప్రెమైసెస్లోకి మా మీటర్ రీడింగ్ తీసుకునే ఎగ్జిక్యూటివ్స్ వస్తారండి.
1: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నమస్కారం మేడం, నేను అల్వాల్ నుంచి మాట్లాడుతున్నాను, అల్వాల్ మండల్. నా పేరు మనోహర్ బాబు.
1: చెప్పండి.
3: ఆల్రెడీ మా దగ్గర 10 ఇయర్స్ 15 ఇయర్స్ అవుతుంది పైప్ లైన్. ఆల్రెడీ కొన్ని మత్స్యబలం లేచింది, కొద్దిగా మత్స్యబలం కొంచెం ఏరియా లేచిండు. అయితే కనెక్షన్ మాత్రం ఇంకా రాలేదు. అది ఎప్పటివరకు వస్తుంది అని అనుకున్నాము. అట్లనే ఈ అల్వాల్ ఉంది కదా, అల్వాల్ ఏరియా, మెయిన్ అల్వాల్ టెంపుల్ అల్వాల్ అవన్నీ ఉన్నాయి కదా, అక్కడ కూడా ఎప్పుడేస్తారని అసలే ఏరియా అక్కడైతే.
0: సార్, ఇప్పుడు మనకు అన్ని చోట్లకి నెట్వర్క్ విస్తరించాలనే ప్లానింగ్స్ ఆల్రెడీ ఉన్నాయండి. తర్వాత అక్కడ కస్టమర్స్ని రిక్వైర్మెంట్ని బట్టి, మన రిక్వైర్మెంట్ని బట్టి మేము నెట్వర్క్ ఎక్స్పెన్షన్ చేస్తున్నామండి. మీరు కొంచెం దయచేసి మా కాంటాక్ట్ నెంబర్లను కాంటాక్ట్ చేస్తే మీకు ఖచ్చితంగా మీకు కనెక్షన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామండి. మా కాంటాక్ట్ నెంబర్లు మరొకసారి చెప్తున్నాము, 8106977495 0402323 4701. ఈ నెంబర్లకు కాంటాక్ట్ చేసినట్లయితే మీకు కస్టమర్స్ కనెక్షన్స్ ఎలా తీసుకోవాలో ఏంటని చెప్తారు. అలాగే ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ, ఎనీ థర్డ్ పార్టీ డ్యామేజెస్ కానీ, మీకు గ్యాస్ లీకేజ్ ఇష్యూ ఉన్నా, గ్యాస్ ఇంటరప్షన్ ఉన్నా కానీ 1800-599-699-1కి కాల్ చేస్తే 24x7 మా కస్టమర్ కేర్ వాళ్ళు మీ గ్యాస్ లీకేజ్ కానీ, గ్యాస్ ఇంటరప్షన్స్ కానీ అన్నిటినీ మీకు సమాధానపరుస్తారండి.
1: చాలా చక్కగా పైప్డ్ న్యాచురల్ గ్యాస్ గురించి, దాని ప్రాధాన్యత, ప్రాముఖ్యత, ఆవశ్యకతల గురించి చాలా చక్కగా వివరించారు సార్. మీరు భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ తరపున మీకు ధన్యవాదాలు సార్. నమస్కారం.
0: నమస్తే మేడం, థ్యాంక్స్ అండి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఎస్ జానకి పాడిన 16 ఏళ్ల వయస్సు చిత్రం నుంచి ఈ పాట వేటూరి సుందర్రామూర్తి రచన.

కార్యక్రమంలో ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుజాత బృందం పాడిన జెంటిల్మెన్ చిత్రం నుంచి, రాజశ్రీ రచన, ఏఆర్ రెహమాన్ సంగీతం.

సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట ఉదిత్ నారాయణ్ స్వర్ణలత పాడిన చూడాలని ఉంది చిత్రం నుంచి. వేటూరి రచన, మణిశర్మ సంగీతం.

కార్యక్రమంలో ఇప్పుడు ఎంఎం కీరవాణి సునీత పాడిన నేనున్నాను చిత్రం నుంచి చంద్రబోస్ రచన ఎంఎం కీరవాణి సంగీతం.

కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాటను శంకర్ మహాదేవన్ బృందం గానం చేసిన సిరివెనల గీతం కోటి సంగీతంలో నువ్వు నాకు నచ్చావు చిత్రం నుంచి

ఆజాద్ చిత్రం నుంచి హరిహరన్ మహాలక్ష్మి పాడిన పాట అది. ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, చిత్రం పెళ్లి సందడి.

ఆ పాటతో చిత్రతరంగిణి కార్యక్రమం సమాప్తం. మరికొన్ని పాటలు వార్తల అనంతరం 12:10 లాహిరి లాహిరిలో వినవచ్చు.

లాహిరి లాహిరి కార్యక్రమంలో మీరు ఇంతవరకు 1961 ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ ద్వారా విడుదలైన భార్యాభర్తల చిత్రం నుంచి పాటలు విన్నారు. కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ఉత్తరాఖండ్ ముజ్జూరిలో లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీలో జరిగే 2024 బ్యాచ్ ఐఏఎస్ ప్రొఫెషనల్ కోర్స్ ఫేజ్ 2 ముగింపు వేడుకలకు హాజరవుతారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన సదరన్ జనరల్ కౌన్సిల్ 31వ సమావేశం తమిళనాడులో ప్రారంభమైంది. భారత్ జపాన్ రక్షణ మంత్రుల సమావేశం న్యూఢిల్లీలో ప్రారంభమైంది. ఈ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జపాన్ రక్షణ మంత్రి షింజిరో కోయిజుమి సంయుక్తంగా అధ్యక్షత వహిస్తున్నారు. ఎఫ్ఐహెచ్ హాకీ ప్రపంచకప్లో భాగంగా ఆమ్స్ టెలివిన్లో వాజనర్ స్టేడియంలో ఈ సాయంత్రం జరిగే చివరి పూల్ డి మ్యాచ్లో భారత మహిళల జట్టు ఇంగ్లాండ్తో తలపడుతుంది. ఇక వార్తల వివరంగా. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఉత్తరాఖండ్లో పర్యటిస్తున్నారు. ముజ్జూరిలో లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో 2024 బ్యాచ్ ఐఏఎస్ ప్రొఫెషనల్ కోర్స్ ఫేజ్ 2 ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరవుతారు. పర్యటనలో భాగంగా నిన్న డెహ్రాడూన్లో ఇందిరాగాంధీ నేషనల్ ఫారెస్ట్ అకాడమీలో శిక్షణ పొందుతున్న 2025-27 బ్యాచ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ట్రైనీ అధికారులు, రాయల్ భూటాన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారులు ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ అభివృద్దికి పర్యావరణ పరిరక్షణకు మధ్య సమతుల్యత పాటించాల్సిన అవసరం ఉందని చెప్పారు. అభివృద్ది, పర్యావరణ పరిరక్షణ, ప్రజల జీవనోపాధి, భావితరాల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని అటవీ అధిక నిర్ణయాలు తీసుకోవాలని రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ఆయనకు నివాళులర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలు, ప్రజా జీవితంలో అందించిన సహకారం ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ నివాళులర్పిస్తున్నట్టు ఉపరాష్ట్రపతి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ 1984 నుంచి 1989 వరకు భారత ప్రధానమంత్రిగా సేవలందించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన సదరన్ జనరల్ కౌన్సిల్ 31వ సమావేశం తమిళనాడులో ప్రారంభమైంది. ఈ సమావేశంలో తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్, కర్ణాటక ముఖ్యమంత్రి డికె శివకుమార్, కేరళ ముఖ్యమంత్రి సతీశన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పాల్గొంటున్నారు. రాష్ట్రాల మధ్య సహకారం, ఆర్థిక వృద్ది, పారిశ్రామిక పెట్టుబడులు, భాగస్వామ్యాల బలోపేతం, మౌలిక సదుపాయాల అభివృద్ది, జలవనరుల పంపిణీ, విద్య, వైద్యం, సమాచార సాంకేతికత, విపత్తు నిర్వహణ, నేరాల నివారణ, సరిహద్దు వివాదాలతో సహా అనేక కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు నుంచి 3 రోజుల పాటు పశ్చిమ బెంగాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఉత్తర బెంగాల్లో పరిపాలన పర సమీక్షా సమావేశాలతో సహా పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. సరిహద్దు భద్రతకు సంబంధించిన పలు అభివృద్ది ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. రేపు సిలిగురిలో నూతన క్రిమినల్ చట్టాలపై ఏర్పాటు చేయబోయే 5 రోజుల ప్రత్యేక న్యాయ సంహిత ప్రదర్శన అమిత్ షా ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సువేందు అధికారి పాల్గొంటారు. భారత్ జపాన్ రక్షణ మంత్రుల సమావేశం న్యూఢిల్లీలో జరుగుతోంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జపాన్ రక్షణ మంత్రి షింజిరో కోయిజుమి ఈ సమావేశానికి సంయుక్తంగా అధ్యక్షత వహిస్తున్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక రక్షణ సంబంధాలు మరింత బలోపేతం చేయడం, సహకారం పెంచడం, ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్థిరత్వం, భద్రత పెంపొందించడం, అలాగే నూతన సహకార రంగాలు గుర్తించడం లక్ష్యంగా ఈ భేటీ కొనసాగుతోంది. రక్షణ పరికరాలు, సాంకేతిక పరిజ్ఞాన బదిలీకి సంబంధించిన 3 సూత్రాలు జపాన్ సవరించిన నేపథ్యంలో మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టు కింద రక్షణ పరికరాలు, సాంకేతిక సహకారం పెంచుకోవడం, సముద్ర భద్రతలో భాగస్వామ్యంపై మంత్రులు తమ అభిప్రాయాలు పంచుకోనున్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు బీహార్ రాజధాని పాట్నాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా జ్ఞానభవన్లో జరిగిన మఖానా మహోత్సవంలో పాల్గొని మఖానా బోర్డు ఏర్పాటుతో పాటు ఆధునిక యంత్రాలు, విత్తనాలు, ఎగుమతుల ప్రోత్సాహానికి 475 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించారు. అనంతరం బాపు సభాగర్లో రబీ వర్క్షాప్ నిర్వహించి రైతులతో, ఎఫ్పీఓ సభ్యులతో మాట్లాడారు. ఈ సందర్భంగా పంటల దిగుబడి పెంపు, కేసీసీ సదుపాయాలు, కందిపప్పుకు 100% కనీస మద్దతు ధర కల్పించడంపై చర్చించారు. అలాగే రైతులతో కలిసి మొక్కలు నాటారు. ఇక పీఎంఏవైజీ కింద రాష్ట్రానికి 11 లక్షలకు పైగా పక్కా ఇళ్లు మంజూరు చేసినట్టు మంత్రి వెల్లడించారు.
1: బీహార్ హమారే కచ్చే మకాన్ మే రహనే వాలే భాయి ఔర్ బెహనో కో ఆజ్ 11 లాఖ్ సే జ్యాదా మకానో కీ స్వీకృతి కీ సౌగాత్ మిల్ రహీ హై. ఉన్కే పాస్ పక్కీ ఛత్ హోగీ, అప్నా ఘర్ హోగా, ఉన్కే సప్నే పూరే హోంగే. లేకిన్ ఇస్కే సాథ్ సాథ్ ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజనా మే బీహార్ నే సమ్మిలిత్ హోనే కా ఫైసలా లియా హై. ఫసలో కో అగర్ నుక్సాన్ హోగా తో ఫసల్ బీమా యోజనా కే అంతర్గత్ ఉస్కీ భర్పాయి కిసాన్ కో హో పాయేగీ.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు డాక్టర్ జయశంకర్, పీయూష్ గోయల్, జితిన్ ప్రసాద్లు పాల్గొన్నారు. సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య కార్యాచరణ అమలు పురోగతిని సమీక్షించారు. ఆర్థిక సహకారం, డిజిటలైజేషన్, కనెక్టివిటీ, నైపుణ్యాభివృద్ది, సుస్థిరత వంటి రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం చేయడంపై చర్చించారు. ఈ రోజు జరిగే 4వ రౌండ్ భారత్ సింగపూర్ మంత్రివర్గ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనేందుకు మంత్రుల బృందం సింగపూర్ పర్యటనకు వెళ్లింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ తన బ్రిక్స్ అధ్యక్షతను మానవత్వమే ప్రథమ కర్తవ్యం భావనతో ప్రజలకు ప్రాధాన్యమిచ్చేలా ముందుకు తీసుకెళ్తుందని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ పేర్కొన్నారు. మిషన్ లైఫ్ సూత్రాల ఆధారంగా సుస్థిర జీవనశైలి, అటవీ పెంపకం, కార్చిచ్చుల నిర్వహణ, విపత్తు స్థితిస్థాపకత, సాంప్రదాయ పరిజ్ఞానంతో కూడిన వాతావరణ అనుకూలతపై భారత్ దృష్టి పెట్టిందని, భూగ్రహ పరిరక్షణ, సామూహిక అభివృద్ది, వినూత్న ఆవిష్కరణలు, నాలెడ్జ్ బదలాయింపు కేంద్రంగా చేసుకుని భవిష్యత్ కోసం భారత్ బ్రిక్స్ అధ్యక్షత కృషి చేస్తోందని ఒక దినపత్రికలో వ్యాసాన్ని సామాజిక మాధ్యమంలో పంచుకుంటూ మంత్రి వివరించారు. కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ యువ సంగమం 7వ విడత ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గడువును ఈ నెల 31వ వరకు పొడిగించినట్టుగా ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న అర్హులైన యువత ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పొడిగించిన సమయం మరో మంచి అవకాశాన్ని కల్పిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఉన్నత విద్యా సంస్థల విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, యువ నిపుణులతో సహా 18 నుంచి 30 ఏళ్ల వయసు గల ఆసక్తి గల యువత అధికారిక యువ సంగమం పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మాస్కోలో 4 రోజుల పాటు జరిగే ఇండియా డే ఉత్సవాలు ఈరోజు ప్రారంభమవుతాయి. ఈ వేడుకలు మాస్కోలో గోష్టిని డ్వోర్ వేదికగా జరుగుతాయి. సంస్కృతుల ఐక్యత, ప్రజల మైత్రి అనే ఇతివృత్తంతో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలో భాగంగా దాదాపు 20 ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా సందర్శకులు యోగా, చెస్, భారతీయ వివాహ సాంప్రదాయాలు, నృత్యాలు, ఆయుర్వేదం వంటి వివిధ అంశాలు తెలుసుకోవచ్చు. ఢిల్లీలో కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో దరఖాస్తులు సమర్పించేందుకు గడువును ఈ నెల 24వ తేదీ వరకు పొడిగించారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం ముసాయిదా ఓటర్ల జాబితా ఈ నెల 31న విడుదల కానుంది. క్లెయిమ్లు, అభ్యంతరాలు దాఖలు చేసేందుకు వచ్చే నెల 30వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. ఈ అభ్యంతరాల పరిష్కార ప్రక్రియ 31 పూర్తవుతుంది. 4వ నవంబర్ తుది ఓటర్ల జాబితా విడుదల చేయబడుతుందని ఢిల్లీ ఎన్నికల ప్రధాన అధికారి తెలిపారు. ఉత్తర ఒడిశాలో భద్రక్, కేంద్రపార

0: సూర్, మయూర్భంజ్, కేంద్ర జిల్లాల్లో వరద పరిస్థితి తీవ్రంగా ఉంది. రాజ్ఘాట్ వద్ద సువర్ణరేఖ నది ప్రమాదకర మట్టమైన 10.36 మీటర్ల కంటే ఎక్కువగా, అంటే 11.80 మీటర్ల వద్ద ప్రవహించడంతో సుమారుగా 280,000 మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వర్ష సూచనలతో భారత వాతావరణ శాఖ మయూర్భంజ్, కేంజర్, సుందర్గఢ్ జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఈరోజు ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే రాగల 2 రోజుల్లో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఈశాన్య భారతదేశంలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. కర్ణాటక, రాజస్థాన్, జార్ఖండ్, కేరళ, మాహే, తమిళనాడు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురవచ్చని జమ్మూ కాశ్మీర్, ఛత్తీస్గఢ్, పుదుచ్చేరి, కరైకల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవుల్లో రాగల 2 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. న్యూఢిల్లీలో ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ ప్రీ క్వార్టర్ ఫైనల్స్ లో భారత షట్లర్లు పోటీ పడుతున్నారు. మహిళల సింగిల్స్ లో భారత స్టార్, మాజీ ప్రపంచ ఛాంపియన్ పివి సింధు చైనాకు చెందిన 3 సీడ్ వాంగ్ జీయుతో తలపడనున్నారు. పురుషుల సింగిల్స్ లో ఆయుష్ శెట్టి ఇండోనేషియాకు చెందిన 11 సీడ్ అల్బి పర్హాన్తో తలపడతారు. ఎఫ్ఐహెచ్ హాకీ ప్రపంచకప్ లో భాగంగా ఆమ్స్టెల్విన్ లో వాజనర్ స్టేడియంలో ఇంగ్లాండ్తో జరిగే చివరి పూల్ డి మ్యాచ్ లో భారత మహిళల జట్టు తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఈరోజు సాయంత్రం 6:30 ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ గెలిచిన, డ్రా చేసుకున్న భారత్ పూల్లో అగ్రస్థానంలో నిలిచి తదుపరి రౌండ్కు అర్హత సాధిస్తుంది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ఉత్తరాఖండ్ ముసోరిలో లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీలో జరిగే 2024 బ్యాచ్ ఐఏఎస్ ప్రొఫెషనల్ కోర్స్ ఫేజ్ 2 ముగింపు వేడుకలకు హాజరవుతారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన సదరన్ జోనల్ కౌన్సిల్ 31 సమావేశం తమిళనాడులో ప్రారంభమైంది. భారత్, జపాన్ రక్షణ మంత్రుల సమావేశం న్యూఢిల్లీలో ప్రారంభమైంది. ఈ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జపాన్ రక్షణ మంత్రి షింజిరో కోయిజుమి సంయుక్తంగా అధ్యక్షత వహిస్తున్నారు. ఎఫ్ఐహెచ్ హాకీ ప్రపంచకప్ లో భాగంగా ఆమ్స్టెల్విన్ లో వాజనర్ స్టేడియంలో ఈ సాయంత్రం జరిగే చివరి పూల్ డి మ్యాచ్ లో భారత మహిళల జట్టు ఇంగ్లాండ్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 12:00.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, జానపద కళారూపం.
1: ఈనాటి జానపద కళారూపాలు కార్యక్రమంలో శ్రీ కేవైవి ప్రసాద్ బృందంచే గరగ నృత్యం వింటారు.

ఇప్పుడు ప్రదర్శించబోవు జానపద కళ గరగనృత్యం. గరగనృత్యం అంటే ఓంకార స్వరూపిణి ఆదిపరాశక్తి. ఆదిపరాశక్తి యొక్క ప్రతిస్వరూపం పార్వతీదేవి. పార్వతీదేవి యొక్క పీఠంబులే ఊరూర వెలసిన గ్రామదేవతలు. ఆ గ్రామదేవత యొక్క ఉత్సవ విగ్రహాలే ఈ గరగలు. ఆయా గ్రామాలలో అమ్మవారికి జాతర చేయు సమయాన ముందుగా పూజారి నియమ నిష్ఠలతో, అమ్మా లోకమాత, ఈరోజు నీకు జాతర చేస్తున్నాము కావున నీ యొక్క ప్రతిరూపం ఈ గరగలో ఆవహింప చేసినచో గరగ రూపంలో ఉన్న నిన్ను ఊరంతా త్రిప్పుచున్న సమయాన భక్తులు నీకు సమర్పించుకును కానుకలు మృక్కుబడులు గైకునుము తల్లి అని వేడుకొనగా ఆ అమ్మవారు గరగలో ఆయింపునని పురాణాలు చెబుతున్నాయి. ఆనాటి నుండి ఇప్పటి వరకు కూడా గరగనాట్యకారుడు అందమైన దుస్తులు ధరించి తలకు పాగా చుట్టుకుని తలపై గరగను పెట్టుకుని అనేక రకాలైనటువంటి జానపద వాయిద్యాలకు అనుగుణంగా తాషాలు డప్పులు వీర్నాలు రాముడోళ్ళు వాయిద్యాలకు అనుగుణంగా చేయు నాట్యమే ఈ గరగనృత్యం.

గ్రామ దేవతలను గ్రామ సంచారం చేసే సందర్భంలో అమ్మవారికి దండకం రూపంలో ప్రదర్శన చేస్తూ ఉంటారు. ఇప్పుడు చెప్పబోవు అమ్మవారి యొక్క దండకం, శ్రీమన్ మహారాజ రాజేశ్వరి శాంభవి శంకరి శారదాంబ సరోజాక్షివే శాకిడీ డాకిని శంభురాణి మహాబీలజ్వాలోజ్వరి కోటి.

మదిన్ని వృత్తాంతముల మీర పూదండ కాదండ గంబక్కడ జరిపిందుమ్మ పాలించు బంగారు బొమ్మ మొదంబొప్ప శ్రీవేద రాష్ట్రనానా ఆనాడు నిర్వికారం మందు ఓంకార ఓంకార ఓంకార శబ్దమును పుట్టగా అట్టి శబ్దము నుండి అండమును పుట్టగా అట్టి అండ మూరక్కలై పైభాగంబు ఆకాశమైన కింది భాగంబు భూదేవుని మారగా మధ్యభాగం ఉంది మహాశక్తి ఉత్పన్నమైన కదా. అప్పుడు ఆ శక్తి మూడు రూపముల బొమ్మలను చేసి వాటికి ప్రాణం పోసి లక్ష్మీ సరస్వతి పార్వతీదేవిని పేర్లుంచగా పార్వతీదేవి పీఠం మునక్క పీఠముగా నాయట్టి అట్టి పీఠము పద్దెనిమిది పీఠములే అట్టి పద్దెనిమిది పీఠములు కోటి గుణితములే పురమును ఒక్కొక్క పేర్లుగా వెలిసి ఆ పేర్లను తగు మాత్రమే వర్ణన చేస్తాను వినదగవ తల్లి లోకాలు మాత కొల్లేడు పెద్దమ్మ కోడూరు గంగమ్మ ముదురూరు ముత్తమ్మ గుంటూరు సోమాలు ఏలూరు మహాలక్ష్మి ఎన్నుకొండ దాసమ్మ భద్రాద్రిగంతమ్మ నవడూరు పుల్లమ్మ పల్లెల్లాపురం మందు తాళ్ళమ్మ తల్లివే కొత్తపేటలోన బంగారు తల్లివే వాడపల్లిలోన పల్లాలు తల్లివే అమలాపుర గ్రామాన సుబ్బాలు తల్లివే విజయవాడలోని కనకదుర్గమ్మవే అవిడి గ్రామాను కట్లమ్మ తల్లివే ఇలా ఇన్ని రూపాలతో వెలసిదివే మాత్రమ్మా నిన్ను మరీ మరీ వేడదన్ నిన్ను మాతగా కాదన్న బాపాత్రం బట్టి పొక్కులెక్కిందివే బొబ్బులెక్కిందివే వెర్రి పుట్టిందివే హితవు తప్పిందివే వ్యాపవించవర్లు విసరంగ చేతివే గోల పుట్టిందివే గొల్లు అనిపిందివే ఇంపైన వస్తువులు హేసుక చేతివే హేసు వస్తువులంది హితవు తప్పిందివే జనులందరూ కలిసి నీ గుడికి వస్తురే ఘనముగా నీ పేర్ల జాతరలు చేతురే కొమ్ముజోళ్ళని మించు గొప్పైన రాంటోళ్ళు బాకాలు నఫిరిలు బాజాబజంత్రియులు మనసు వేడికి తీర మరిసన్నాయిటోళ్ళని డప్పులను రుంజులను తాషాలు వీర్ణాలు డడ్లవు డడ్లకు డవ్వి డవ్వేయించి విస్తరణ ముంచు తీరుగా వాయించా కాగితపు బుట్టలను గగనముకు చెవులను మల్లిపందిరి మించి మరిమించి అవ్వాలని చిచ్చుబుట్లను మించి చిత్రగొట్టమ్మలు ఇట్లు బాణతంచా ఇంపుగా కాల్చంగా కోళ్లను మేకలను కోరికతో తగినకి ఘనముగా నీ పేర్ల జాతరలు చేతురే పప్పు బెల్లం మంచి పరమాన్న మాధ్యము అప్పాలు పూరులు ఆవు పాలు తోడ చలివిడి వడపప్పు సారాయి కళ్ళను అరటిపళ్ళు మురి కొబ్బరి కాయలు నైవేద్యులు నీకు అర్పింతురేమ్మా పానుపులు వేయించి పట్టు చీరలు కట్టి బుక్కాలు చెల్లించి హారతలు అర్పించి ముత్యాల తల్లికి ముందుకు ముంపోసి ఊరూరు నీ పేర్ల జాతరలు చేతురే మహిమలో నీ చాటి జగతి లేదు కదమ్మా మాయిరుగు మాపురుగు చిన్నలను పెద్దలను పాడి పంటలను కాశీ రక్షించవే జగత్కల్పవల్లి శ్రతకల్పవల్లి నమస్తే నమస్తే నమ.

ఈ విధంగా అమ్మవార్లకు పాన్పులు వేయించిన తర్వాత అమ్మవారిని లేవదీసే ముందు హారతితో లేవదీస్తారు. ఇప్పుడు హారతి. హారతి దేగై కొమ్మ జననిరో ఆదిశక్తి వమ్మా గుణకదాంబ శరదాంబ. హారతి దేగై కొమ్మ జననిరో ఆదిశక్తి వమ్మా గుణకదాంబ శరదాంబ. హారతి దేగై కొమ్మ త్రిపుర ధనుజారి పాపహరారి. త్రిపుర ధనుజారి పాపహరారి ఓంకార రూపిణి జగజ్జనని దేవి. హారతి దేగై కొమ్మ జననిరో ఆదిశక్తి వమ్మా గుణకదాంబ శరదాంబ. హారతి దేగై కొమ్మ శివుని పట్ట పురాణి శరణు శ్రీశంకరి. శివుని పట్ట పురాణి శరణు శ్రీశంకరి కైలాస గిరిలాలో విహరించు దేవి. హారతి దేగై కొమ్మ జననిరో ఆదిశక్తి వమ్మా గుణకదాంబ శరదాంబ. హారతి దేగై కొమ్మ ఐదవతనమిచ్చే అతిమము నీవమ్మ. ఐదవతనమిచ్చే అతిమము నీవమ్మ జగమోలేడు లేని జగజ్జనని దేవి. హారతి దేగై కొమ్మ జననిరో ఆదిశక్తి వమ్మా గుణకనాంబ శరదాంబ. హారతి దేగై కొమ్మ.

సిరి సిరి మవ్వా నా కడవ బద్దలైందే సిరి సిరి మవ్వా కాకరపూరాలిందే సిరి సిరి మవ్వా నా కడవ బద్దలైందే సిరి సిరి మవ్వా.

0: మలగపూరాలిండే సిరిసిరిమవ్వా, నా మొంత ఒక్కలయ్యిండే సిరిసిరిమవ్వా,
1: మలగపూరాలిండే సిరిసిరిమవ్వా, నా మొంత ఒక్కలయ్యిండే సిరిసిరిమవ్వా,
0: మలగపూరాలిండే సిరిసిరిమవ్వా, నా మొంత ఒక్కలయ్యిండే సిరిసిరిమవ్వా.

0: పాలకు అండాలు కడయాలు తెస్తా,
1: పాలకు అండాలు కడయాలు తెస్తా,
0: నీకు కాళ్ళకు అండాలు కడయాలు తెస్తా,
1: నీకు కాళ్ళకు అండాలు కడయాలు తెస్తా,
0: కాలు కెట్టకవి రాజమ్మ కస్సు మనక,
1: కాళ్ళు కెట్టవి రాజమ్మ కస్సు మనక,
0: కాళ్ళ కెట్టవి రాజమ్మ కస్సు మనక,
1: కాళ్ళ

తొడగవే రాజమ్మ తొక్కు లడక, తొడగవే రాజమ్మ తొక్కు లడక,

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె ఉమారాణి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని పెంచేందుకు రాష్ట ప్రభుత్వంతో కలిసి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. రాష్టంలో రైల్వే మల్టీట్రాకింగ్ ప్రాజెక్టుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడంపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఎల్ నినో పరిస్థితుల దృష్ట్యా రైతులు పంటల బీమా తప్పనిసరిగా చేయించుకోవాలని మంత్రి కె అచ్చెన్నాయుడు శాసనసభలో కోరారు. డీఎస్సీ అవకతవకలపై ఆధారాలున్నప్పటికీ ప్రభుత్వం సీబీఐ విచారణ ఎందుకు చేయడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఇక వివరాలు. ఆంధ్రప్రదేశ్లో పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని మరింత పెంచేందుకు రాష్ట ప్రభుత్వంతో కలిసి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామని కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఈ మేరకు రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ పునరుత్పాదక ఇంధన అభివృద్ది సంస్థ ఎన్ఆర్ఈ డీసీఏ ఏపీ మేనేజింగ్ డైరెక్టర్ కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ ఉన్నతాధికారులతో నిన్న ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల అమలును వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాల సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. నాలుగు రైల్వే మల్టీట్రాకింగ్ ప్రాజెక్టులకు 9,450 కోట్ల రూపాయలతో కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడంపై రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ రాష్టంలో గుమ్మిడిపుండి గూడూరు మధ్య 3-4 రైళ్ల నిర్మాణంతో అనుసంధానం మరింత బలోపేతం అవుతుందని చెప్పారు. తద్వారా రవాణా సౌకర్యాలు మెరుగుపడి ప్రాంతీయ వాణిజ్యం పరిశ్రమల అభివృద్దికి దోహదం చేస్తుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్కు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట శాసనసభ శాసనమండలి వర్షాకాల సమావేశాలు ఈ రోజుతో ముగియనున్నాయి. ఈ సభలో పలు కీలక బిల్లులు తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు. వన్యప్రాణులు పర్యావరణ పరిరక్షణ కమిటీ నివేదికను ప్రభుత్వ సభలో ప్రవేశపెట్టనుంది. జల కాలుష్య నివారణ చట్టానికి సంబంధించిన ఆమోద తీర్మానంతో పాటు ఒప్పంద ఉద్యోగుల క్రమబద్దీకరణ బిల్లును ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సభ ముందుకు తీసుకురానున్నారు. అలాగే సూపర్ 6 హామీల అమలుపై సభలో లఘు చర్చ జరగనుంది. మరోవైపు ముద్రగడ సహా 8 మంది మాజీ శాసనసభ్యుల మృతికి శాసనసభ సంతాపం తెలిపింది. శాసనసభాపతి సంతాప తీర్మానాన్ని చదివి వినిపించగా సభ్యులు మౌనం పాటించి నివాళులర్పించారు. రాష్ట్రంలో నూతన జిల్లా కలెక్టర్ కార్యాలయ నిర్మాణంపై ప్రభుత్వం త్వరలో తుది నిర్ణయం తీసుకుంటుందని పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. శాసనసభ సమావేశంలో భాగంగా కలెక్టర్ కార్యాలయ నిర్మాణంపై సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. భీమవరం కలెక్టర్ కార్యాలయ నిర్మాణానికి ఇప్పటికే ప్రతిపాదనలు సిద్దం చేశామని తెలిపారు. ఇతర జిల్లాలకు సంబంధించి వచ్చిన ప్రతిపాదనలపై ఇప్పటికే డిజైన్లు సిద్దం చేశామని మంత్రి తెలుపుతూ
1: భీమవరం సంబంధించేటువంటి కలెక్టరేట్ గురించి కూడా ప్రతిపాదనలన్నీ కూడా రెడీ చేశాము. ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి. ఇవే కాక ఇంకా కొన్ని జిల్లాల్లో కూడా ప్రతిపాదనలు

0: టుడైట్ ఆ ప్రతిపాదనలు వచ్చినటువన్నీ కూడా ప్రభుత్వం మా యొక్క ఆర్ఎండ్బి శాఖ ద్వారా కూడా కొన్ని డిజైన్లు కూడా చేయడం జరిగింది. వాటన్నిటిని పరిశీలించిన తర్వాత ప్రభుత్వం త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటుందని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు ఇచ్చిన దాన్ని కూడా నోట్ చేసుకుని మళ్లీ ప్రభుత్వానికి కూడా నివేదిక అందజేస్తామని చెప్పి తమ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష.
1: రాష్ట శాసనసభ సమావేశాల్లో తీర ప్రాంత మౌలిక సదుపాయాలపై సభ్యులు అడిగిన ప్రశ్నకు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సమాధానమిచ్చారు. తీర ప్రాంతాల్లో ప్రజా సౌకర్యాలు, పర్యాటక ప్రాజెక్టులు, తీరరక్షణ పనులకు అవసరమైన కోస్టల్ రెగ్యులేషన్ జోన్ సీఆర్జెడ్ అనుమతులను కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత మండల నిర్వహణ ప్రాధికార సంస్థ సిఫార్సుల మేరకు మంజూరు చేస్తారని తెలిపారు. జాతీయ సుస్థిర తీర ప్రాంత నిర్వహణ కేంద్రం ద్వారా రాష్టంలోని 12 తీర ప్రాంత జిల్లాలకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ నివేదికను సమర్పించినట్లు మంత్రి వెల్లడించారు. ఎల్నినో పరిస్థితుల దృష్ట్యా రైతులు పంటల బీమా తప్పనిసరిగా చేయించుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు కోరారు. అన్నదాత సుఖీభవ నిధులపై శాసనసభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ గిట్టుబాటు ధర లభించిన సమయంలో రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిధులు విడుదల చేసిన వెంటనే రాష్ట వాటాను కూడా రైతులకు అందిస్తున్నామని చెప్పారు. ఈ నెలాఖరులోపు పంటల బీమా నమోదు చేసుకోవాలని మంత్రి కోరుతూ
2: ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్ కార్యక్రమం తీసుకుంది అధ్యక్ష. రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకి కోరుతున్నాను, ప్రతి ఒక్క పంటకి ఇన్సూరెన్స్ ఉంది. ఈ సంవత్సరం ఎల్నీనో ప్రభావం ఉంది, 30-40-50 రూపాయలే రైతు వాటా అధ్యక్ష. మిగతా డబ్బంతా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే కడుతున్నాయి కాబట్టి ఇన్సూరెన్స్ ఈ నెలాఖరు వరకు ఉంది. ప్రతి రైతుకి మేలు జరగాలంటే శాసనసభ్యులు మీరు కూడా కాన్స్టిట్యూన్సీలో ప్రత్యేక మీటింగులు పెట్టి రైతులకు ఎడ్యుకేట్ చేయండి.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. విశాఖపట్నం సముద్ర తీరంలో బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుడు అప్పన్న ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ నెల 16న 8 మంది సిబ్బందితో చేపల వేటకు బయలుదేరిన బోటు ఈరోజు తిరిగి వస్తుండగా విశాఖ తీరానికి సమీపంలో ప్రమాదానికి గురవ్వగా 8 మంది మత్స్యకారుల్లో జాలర్పేటకు చెందిన అప్పన్న ఒక్కరు గల్లంతయ్యారు. గల్లంతైన అప్పన్న ఆచూకీ కోసం గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయాలని హోంమంత్రి బంగళపూడి అనిత అధికారులను ఆదేశించారు. మత్స్యశాఖ, సముద్ర పోలీసులు, తీరరక్షక దళాల సమన్వయంతో విస్తృతంగా సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. బోటులో ఉన్న మిగిలిన మత్స్యకారుల పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారుల భద్రత విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని మంత్రి అనిత సూచించారు. డీఎస్సీ అవకతవకలపై ఆధారాలు స్పష్టంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం సీబీఐ విచారణకు ఎందుకు అంగీకరించడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. డీఎస్సీ నియామకాలపై పోరాడుతున్నందుకే తమ ప్రభుత్వ హయాంలో జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షపై ప్రభుత్వం ఆరోపణలు చేస్తోందని ఈ సందర్భంగా పేర్కొంటూ
3: ఒకే వ్యక్తి చేతిలో ఈ బాధ్యతలు ఎందుకు పెట్టారు, ఇలా చేసినందువలన చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లేకుండా పోయి లీకేజ్ కు ద్వారాలు తెరిచినారు, డిఎస్సీ ప్రశ్న పత్రాలు తయారు చేసే విభాగంలో ఉన్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి ఫస్ట్ ర్యాంక్ రావడం వాస్తవమేనని అసెంబ్లీ సాక్షిగా మరోసారి ఒప్పుకున్నారు.
1: భారతరత్న, దివంగత భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జయంతి ఈరోజు. ఆగస్టు 20న రాజీవ్ గాంధీ జయంతిని జాతీయ సద్భావన దివస్ గా జరుపుకుంటున్నారు. రాజీవ్ గాంధీ 1944 ఆగస్టు 20న ముంబైలో జన్మించారు. 1984లో ఇందిరాగాంధీ మరణం తర్వాత భారత 6వ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి ప్రాధాన్యం ఇచ్చిన రాజీవ్ గాంధీ దేశంలో సాంకేతిక రంగ అభివృద్దికి కృషి చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-11-7800 టోల్ ఫ్రీ నెంబర్కు గాని, MyGOV.in వెబ్సైట్కు గాని లేదా నరేంద్ర మోదీ యాప్కు గాని ఈ నెల 28వ తేదీ వరకు పంపవచ్చు. రాష్టంలోని జూనియర్ వైద్యులకు ఇచ్చే ఉపకార వేతాన్ని ఇకపై ప్రతి ఏటా సవరించాలని ప్రభుత్వం నిర్ణయించిందని వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి జి వీరపాండ్యన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు 2 ఏళ్లకోసారి సవరించే విధానం ఉండగా దాని స్థానంలో కొత్త విధానం అమల్లోకి రానుందని చెప్పారు. పీజీ, సూపర్ స్పెషాలిటీ, పీజీ విద్యార్థుల ఉపకార వేతనాన్ని ఇకపై ప్రతి ఏడాది 3% చొప్పున పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు.

0: జూనియర్ వైద్యులు సమ్మె చేస్తున్న నేపథ్యంలో ఈ వివరాలను వీరపాండియన్ వెల్లడించారు. ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా జూనియర్ వైద్యులు విధుల్లో చేరాలని కోరారు. రాష్టంలో అరుదైన భూ ఖనిజాలు, పర్మనెంట్ మ్యాగ్నెట్స్ అభివృద్దికి ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లు ప్రభుత్వాన్ని కోరారు. ఈ అంశంపై రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్రతో విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లు ఈరోజు సమావేశమయ్యారు. తీర ప్రాంతంలో ఉన్న అపార ఖనిజ వనరులను వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని, ప్రత్యేక కోర్సును ప్రారంభించాలని సూచించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లో పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. రాష్ట్రంలో రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడంపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఎల్నినో పరిస్థితుల దృష్ట్యా రైతులు పంటల బీమా తప్పనిసరిగా చేయించుకోవాలని మంత్రి కె అచ్చెన్నాయుడు శాసనసభలో కోరారు. డీఎస్సీ అవకతవకలపై ఆధారాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం సీబీఐ విచారణ ఎందుకు చేయడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
2: ఈ కథ ఒక ఫోటోగ్రాఫర్ ఇంకా తన మనసులోని మాటది. ఓ లవ్లీ, వెల్ డన్, బిజినెస్ లోన్ అప్రూవ్ అయింది. ఇప్పుడు ఇక పెద్ద స్టూడియో, కొత్త కెమెరా, కొత్త లైట్స్, పనిలో పని కొత్త కార్ కూడా తీసుకో. అదే లోన్ తో. నో, లోన్ ఏ పని కోసం తీసుకున్నావో దానికే వాడుకో. టైం కి ఈఎంఐ చెల్లించండి, క్రెడిట్ స్కోర్ పెంచుకోండి, ఇంకోసారి లోన్ సులభంగా పొందండి. కార్ వద్దంటే కనీసం ఫోటోనైనా తీ. మీరెవరు?
3: ఆర్బీఐ అంటుంది,
2: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
5: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
4: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
5: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
4: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
5: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
4: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 32, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
5: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecienet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
4: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
6: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
7: అప్ టు 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
6: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
7: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
6: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
8: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
9: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
8: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
10: గ్రామలక్ష్మి శ్రోతలకు నమస్కారం. ఈనాటి గ్రామలక్ష్మి కార్యక్రమంలో శ్రీమతి వి సౌభాగ్యలక్ష్మి గారితో పరిచయం, శ్రావణమాస విశిష్టత గురించిన విశేషాలు, లలిత గీతాలు, ఈ అంశాలు ఉంటాయి. ముందుగా పెద్ద వయసు మహిళలకు పోషక విలువల గురించి శ్రీమతి వి సౌభాగ్యలక్ష్మి గారి

0: ఓ పరిచయం వింటారు.
1: సౌభాగ్యలక్ష్మి గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: మీరు గృహిణిగా ఇంట్లో అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, అంటే పిల్లల్ని చూసుకోవటం దగ్గర నుంచి పెద్దవాళ్ళని చూసుకోవటం చేస్తూ ఉంటారు కదండి. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి తర్వాత ఇంకా వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత కొన్ని రకాల జాగ్రత్తలు అనేది మనం తీసుకుంటూ ఉంటాం. చిన్నపిల్లలప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాం, వయసు పెరిగిన తర్వాత మధ్య వయసులో ఇంకా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాం, అట్లాగే వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత కూడా మనం కొన్ని జాగ్రత్తలు అంటే ఆహారం విషయంలో ముఖ్యంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం కదండి. మరి ఇప్పుడు మనకి పెద్ద వయసుకు వచ్చినప్పుడు ముఖ్యంగా మనం మహిళలను కనుక తీసుకున్నట్లయితే కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నప్పుడే మనం ఈ పనులన్నీ కూడా అంటే ఇంటి పనులు కానివ్వండి, పిల్లల బాధ్యతలు కానివ్వండి, ఇవన్నీ కూడా మనం ఆహార విషయంలో జాగ్రత్తగా ఉన్నప్పుడే మనం నిర్వర్తించడానికి వీలవుతుంది. మరి అట్లాంటప్పుడు ఈ పెద్ద వయసు మహిళల్లో ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటే పోషక ఆహారం అనేది మనం తీసుకోవాలి ఖచ్చితంగా. మరి ఎట్లాంటి పోషకాహారాన్ని మనం తీసుకోవాలంటారు? అసలు ఈ పోషకాహారం తీసుకోవాల్సిన అవసరం ఏముందంటారు?
2: ఎన్ని సంపదలున్నా మంచి ఆరోగ్యం ఉండాలండి. ఎన్ని సిరి సంపదలున్నా ఆరోగ్యం లేకపోతే వాటిని ఎలా అనుభవించగలం? ఏ ప్రాణికైనా జీవించి ఉన్నంత కాలం ఆహారమే ముఖ్యమైన అవసరం. పశుపక్షాదులు, చెట్లు, చేమలు కూడా వాటికి తగిన ఆహారం లేదే జీవించలేవు కదండి. అట్లాగే మానవాళికి కూడా ప్రకృతిలోనే పళ్ళు, ఫలాలు, కూరగాయలు, పప్పుధాన్యాలు, పాలు వంటివి అనేక ఆహార పదార్థాలు పొందుపరిచాడు భగవంతుడు. ఏ వయసు వరకైనా వారి వారి అవసరాలను బట్టి మంచి సమీకృత ఆహారం, నిద్ర, తగిన శారీరక శ్రమ మంచి ఆరోగ్యానికి ముఖ్యమైనవండి.
1: ఇది వరకు కన్నా కూడా ఇప్పుడు స్త్రీలలో ఆరోగ్యం పట్ల అవగాహన అనేది కొంచెం పెరిగి వాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నారు. మనం ఆహారం విషయంలో కానివ్వండి, ఇంక ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే?
2: 1990 తర్వాత చూస్తే అండి, అప్పటికన్నా 2013 సంవత్సరానికి మన దేశంలో స్త్రీల జీవన కాలం 10 సంవత్సరాలు పెరిగిందండి. కానీ వీరందరి ఆహారపు పోషక విలువలు ప్రత్యేకంగా ఉంటాయి, అందరిలాగా కాదన్నమాట. సరైన పోషక విలువలతో కూడిన సమీకృత ఆహారం ఉంటేనే ఆరోగ్యవంతమైన జీవన సరళి దీర్ఘాయుష్గా ఉంటారు. కానీ కొంత వయసు వచ్చిన వారిలో ఈ మధ్య ఏమవుతుందంటే ఒక రకమైన ఒంటరితనం, నిర్లిప్తత, ఆర్థిక సమస్యలు, కొంతకాలం పోయాక వంటలో చేయాలన్న ఆసక్తి లేకపోవడం, ఇవే కాక ఆహార పదార్థాల్లో ఉన్న పోషక విలువల గురించి కూడా సరైన పరిజ్ఞానం లేకపోవడం వల్ల కొన్ని సమస్యలు వస్తున్నాయండి. మనం తీసుకునే ఆహారం వల్ల వచ్చే శక్తిని గ్రహించే జీవక్రియ కూడా నిదానం అయిపోతుందండి వయసు పెరిగిన కొద్దీ. కొంతమందిలో పెద్ద వయసు వచ్చే దంత సమస్యల వల్ల ఆహారం సరిగ్గా నమలు లేకుండా పోతున్నారు కదా. ఇంకా ఉన్న ఆరోగ్య సమస్యలకు మందులు వాడుతుంటే ఆకలి కూడా మందగిస్తుందండి పెద్దవాళ్లలో. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని పెద్ద వయసులో ఉన్న స్త్రీలకు కొన్ని విటమిన్లు, పోషకాలు ఇవ్వగలిగిన ఆహారాన్ని తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలండి.
1: మరి పెద్ద వయసు ఉన్నటువంటి స్త్రీలు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలండి?
2: ముఖ్యంగా అండి, ఏ వయసు వరకైనా మంచి ఆరోగ్యం కావాలంటే వారికి తగిన ఆహారము, శారీరక శ్రమ ముఖ్యమైనవండి. 50 సంవత్సరాలు దాటిన స్త్రీలలో జీవక్రియ అంటే మనం తిన్న ఆహారం వల్ల వచ్చే శక్తి ఖర్చు అయ్యే ప్రక్రియ కొంత వేగం తగ్గిపోతుంది, సుమారుగా 30% వేగం తగ్గుతుందండి. ఇందువల్ల స్త్రీలలో స్థూలకాయం వచ్చే అవకాశం ఉంది. స్థూలకాయం వచ్చిందంటే గుండె జబ్బులు, కొలెస్ట్రాల్, బీపీ, కీళ్ళనొప్పులు, డయాబెటీస్ వంటి సమస్యలు కూడా వస్తాయండి. వీటిని నివారించడానికి తక్కువ క్యాలరీలతో ఎక్కువ పోషక విలువలున్న ఆహారం తీసుకోవాలండి.
1: ఇప్పుడు ఒక మాట అన్నారు మీరు క్యాలరీలు అని.
2: అవునండి.
1: అసలు క్యాలరీలు అంటే ఏంటండి?
2: చెప్తాను. మనం తీసుకునే ఆహారం నుంచి లభ్యమయ్యే ఒక యూనిట్ శక్తికి ఒక క్యాలరీగా అంటారండి. మనం చేసే ప్రతి పనికి గంటకు కొన్ని క్యాలరీలు మనకి అవసరం అవుతాయి. ఇవి మనం తీసుకునే ఆహారం నుండే లభిస్తాయి మనకి. అవసరానికి మించిన ఆహారం తీసుకున్న, ఆహారానికి తగ్గట్టు తగిన శారీరక శ్రమ లేకుండా శరీర బరువులు పెరుగుతుంది. ఉదాహరణకి మనకి 1 గ్రాము కొవ్వు పదార్థంలో అంటే 9 కేలరీలు లభిస్తాయి. శరీర శ్రమ లేకుండా విశ్రాంతిగా ఉండే స్త్రీలకి 1 రోజుకి 1600 కిలోకాలరీస్ చాలండి. అంతా లభించే ఆహారమే తీసుకోవాలి. కొంచెం యాక్టివ్గా ఉండే స్త్రీలకి అంటే ఏదైనా శారీరక శ్రమ చేసేవారికి 2000 కిలోకాలరీస్ వరకు తీసుకోవచ్చు. మనం తీసుకునే ఆహారంలో

0: పొద్దున్నే తినే టిఫిన్ లో 70 గ్రాములు గోధుమ రవ్వతో కూరగాయలు కలిపి చేసే ఉప్మా వల్ల 215 కిలోకాలరీస్ లభిస్తాయండి. దోశ పెసరట్టు వంటివి తక్కువ నూనెతో నాన్ స్టిక్ పెనం చేస్తే చట్నీతో కలిపి 125 కాలరీలు ఉంటాయి. ఇలాగా ప్రతిదీ మనం ఒక క్యాలరీకి సంబంధించి చూసుకుంటూ జాగ్రత్తగా మనం ఆహారపు అలవాట్లు అలవర్చుకోవాలండి.
1: అంటే వయసు పెరిగిన తర్వాత ఇట్లా క్యాలరీల ప్రకారం ఆహారం
0: ఆహారం చూసుకుని తీసుకుంటూ ఉండాలి. అవునండి. 30 గ్రాములు రవ్వ లేక రాగిపిండి చోళపిండితో మిగడలేని పాలతో గానీ మనం జావ చేసుకుంటే అందులో 215 కిలోకాలరీస్ ఉంటాయి. అలాగా కాఫీ టీ లేకపోతే మిగడ తీసిన పాలు ఒక కప్పులో సుమారుగా 100 కాలరీలు ఉంటాయండి. ఒక చిన్న చెంచా పంచదారలో 20 కాలరీలు ఉంటాయి. ఇటువంటివన్నీ పెద్ద వయసు వాళ్ళ తగ్గించుకుంటాం చాలా మంచి పని. ఇలా మనం తక్కువ క్యాలరీలతో ఎక్కువ పోషక విలువలు ఉన్న ఆహార పదార్థాలు ఎంచుకోవాలండి.
1: అంటే ఒక వయసు పెరిగిన తర్వాత జీవక్రియ అనేది కొంచెం
0: జీవక్రియ తగ్గుతుంది.
1: మనకి ఎక్కువ క్యాలరీలు ఉన్న ఆహారాన్ని
0: తక్కువగా తీసుకునే మనం చేసుకునే ప్లాన్ ఆ విధంగా ఉండాలండి.
1: ఇప్పుడు ఎక్కువ ఆహారం తీసుకోవటం వల్ల ఊబకాయం వస్తుంది అని అన్నారు. అట్లాగే ఊబకాయం కాకుండా ఇప్పుడు మనం తక్కువ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు బరువు తగ్గుతూ ఉంటారు. ఆ తగ్గినప్పుడు కూడా ఏమైనా సమస్యలు వస్తాయా?
0: అవునండి. స్త్రీలు తక్కువ బరువుగా ఉంటే కూడా సమస్యలు ఉన్నాయి. తక్కువ బరువు ఉన్న స్త్రీలలో అజీర్తి, వ్యాధి నిరోధక శక్తి తగ్గడం, కండరాలు బలహీనత రావడం, జ్ఞాపక శక్తి కూడా తగ్గుతుందండి. ఇవన్నీ కాకుండా ఆస్టియోపోరోసిస్ అనే ఎముకలలో బలం తగ్గి విరిగిపోయే అంటే ఫ్రాక్చర్స్ అయ్యే అవకాశాలు ఎక్కువ. ఋతుక్రమం ఆగిపోయిన స్త్రీలలో ఈస్ట్రోజన్ స్థాయి తగ్గి ఎముకలు గట్టితనం కోల్పోతాయండి. దానివల్ల బలహీనం అయిపోతుంది, ఎముక బలహీనం అవుతుంది. ఆ గట్టితనం కోల్పోవడం వల్ల ఎముకలు విరిగే అవకాశాలు ఎక్కువ తక్కువ బరువు ఉన్న స్త్రీలలో. అందుకల్ల బాలికలు ఎదిగే వయసులోనే ఎముకలు దృఢంగా ఉండేందుకు తగినంత కాల్షియం లభించేలాగా చూడాలండి. దానివల్ల పెద్ద వయసులో కూడా ఎముకలు బలంగా ఉంటాయి. సాధారణంగా స్త్రీలకి ఆహారం గుండా లభించే ఐరన్, కాల్షియం తక్కువ అండి. ఋతుక్రమం, గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులకి ఎక్కువ పోషక విలువలున్న ఆహారం తీసుకోవాలండి. కావాలి, మనం అందచేయాలి. ఆహారంలో అన్ని రకాల పళ్ళు, పాలు, ఆకుకూరలు, తాజా కూరగాయలు ప్రతిరోజు ఉండేలాగా చూసుకుంటే మంచి పోషకాలు లభిస్తాయండి.
1: అంటే తక్కువ బరువు ఉన్న వాళ్ళు
0: ఇట్లాంటివన్నీ చేసుకోవాలి.
1: మరి ఆహార విషయంలో వీళ్ళు అంటే తక్కువ బరువు ఉన్నటువంటి స్త్రీలు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి?
0: అంటే తక్కువ బరువు ఉన్న స్త్రీలు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే క్రమం తప్పకుండా భోజనం చేస్తూ ఉండాలండి. ఒకేసారి తినకుండా కొద్ది కొద్ది మొత్తాల్లో తరచుగా ఆహారం తీసుకుంటూ ఉండాలి. అసలు భోజనం చేయకుండా మాత్రం ఉండకూడదు. ఉపవాసాలు అట్లాంటివి చేయకూడదు. మంచి పోషక విలువలు ఉన్న పెరుగు, చీజ్, పళ్ళు, ఎండు ద్రాక్ష వంటివి ఎక్కువగా తీసుకోవాలండి. మధ్య మధ్యలో పాలు, పళ్ళ రసాలు వంటివి కూడా తాగుతూ ఉండాలి.
1: అంటే అప్పుడు బరువు సమానంగా ఉంటాయి.
0: అంటే వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ కి కొంచెం ఫేస్ చేయడానికి వీలవుతుంది. ఆస్ట్రోపోరియోసిస్ అన్నది వాళ్ళకి తొందరగా వచ్చే అవకాశం ఉంది. వీటి వల్ల అది ఎదురు మనం కాపాడుకుంటూ ఉండొచ్చు,
1: అది రాకుండా చూసుకోవడానికి వీలవుతుందండి. మరి పెద్ద వయసు ఉన్నటువంటి స్త్రీలలో ఎట్లాంటి ఆహార నియమాలు మనం పాటించాలంటారు?
0: మంచి పోషక విలువలు ఆహారం రోజుకి కనీసం 3 సార్లు అయినా తీసుకోవాలండి. అందుకే ఎంత తిన్నారని అనుకోకూడదు, ఏం తిన్నారని మనం చూడాలి. ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, విటమిన్లు అన్నీ తగిన మోతాదుల్లో లభించేలాగా వారి ఆహారం ఉండాలండి. దీనివల్ల శారీరక బరువు, దృఢంగా ఎముకలు, బలమైన కండరాలతో స్త్రీలు మంచి ఉత్సాహంగా ఉంటారు. పెద్ద వయసు అయినా సరే శక్తివంతంగా ఉండి ఉత్సాహంగా ఉంటారు. వంటల్లో వేరుశనగ, కొబ్బరి, నువ్వులు ఇటువంటి నూనెలు ఎక్కువ వాడకూడదండి. మితంగా వాడుకుంటూ ఒక్కొక్కరికి 4 స్పూన్ల చొప్పున ఉండేలాగా వంటల్ని చేసుకునేలాగా ప్లాన్ చేసుకోవాలండి. కొలెస్ట్రాల్ పెరిగిపోయే అవకాశం ఉందండి. అందుకని తక్కువ నూనె వాడుకుంటూ మనం ప్లాన్ చేసుకోవాలి. ఉడికించిన కూరలు పోపులో వేసుకున్నట్లు చేసుకుంటే కొలెస్ట్రాల్ని అదుపు చేసుకోవచ్చండి. కూరగాయలు, వేపుడు కూరలు, అప్పడాలు వంటివి తగ్గించుకుంటే అవి అన్ని ఉప్పుతో కలిసినవి కనుక బ్లడ్ ప్రెషర్ కూడా కంట్రోల్ అవుతుంది. ద్రవ పదార్థాలు కూడా మనిషికి శరీరానికి కనీసం 2 లీటర్లన్నా కావాలండి ఓ రోజుకి. అప్పుడే వాళ్ళ చర్మం మంచి నిగనిగలాడుతూ ఉంటుంది.

0: మరి ఈ పెద్ద వయసు ఉన్నటువంటి మహిళలు పోషక విలువలు ఉన్నటువంటి ఆహారం తీసుకోవాలంటున్నారు కదండి, ఇప్పుడు చెప్పిన ఆహార నియమాలే కాకుండా ఇంకా వాళ్ళు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
1: మంచి ఆరోగ్యానికి పోషకాహారం ఎంత ముఖ్యమో శారీరక వ్యాయామం కూడా అంతే ముఖ్యమండి. ఈ రోజుల్లో ఎవరింట్లో చూసినా గ్రైండర్స్ మిక్సీలు లేని ఇల్లే లేదు. ఒంటికి శ్రమ కలిగించేటువంటివి పూర్వం మనం మేము చేసేవాళ్ళం అండి, రుబ్బడాలు దంచడాలు నూరడాలు ఇటువంటివి ఏమి శ్రమ కలిగించే పనులు ఇప్పుడు లేవు. ఇప్పటి పిల్లలకి అసలు రోలు రోకలి పత్రం తిరగలే అంటే కూడా తెలియకపోవచ్చు నా ఉద్దేశం. కాబట్టి స్త్రీలకి అతి సులువైన వ్యాయామం నడక. ప్రతిరోజు ఉదయం ఒక అరగంటన చురుగ్గా నడవాలండి. నడిచే ముందర కాఫీలు పాలు అలాంటివన్నీ తాగకూడదు. ఒట్టి కడుపుతోనే ఒక అరగంటన చురుగ్గా నడవాలి. ఇంట్లో తోట ఉన్నవాళ్ళు చెట్లకు నీరు పోయడం, రాలిన ఆకురు ఏడుతూ శుభ్రం చేసుకోవడం ఇటువంటి తోట పని కూడా మంచి వ్యాయామం కింద లెక్క. ఆకుపచ్చని చెట్ల మధ్య తిరుగుతూ ఉదయం స్వచ్ఛమైన గాలి పీలుస్తూ ఉంటే చాలా బాగుంటుందండి ఆరోగ్యానికి. ఇది ఒక మంచి సూత్రం. ఇంట్లో మనవలు మనవరాళ్ళు ఉంటే వాళ్ళతో ఆడుకుంటే అది ఇంకా మంచి వ్యాయామం, అది దాని ఆనందం అని తీరే వేరు. నేడు మనం ఉంటున్న ఈ ఉరుకులు పరుగుల ప్రపంచంలో స్త్రీలు ఏం చేస్తున్నారంటే కుటుంబంలో మగవాళ్ళకే పిల్లలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారండి. వాళ్ళకు కావాల్సినవన్నీ చేయడం అమర్చి పెట్టడం ఇవన్నీ చూసుకుంటున్నారు, కానీ తమ ఆరోగ్యం కానీ తమకు కావాల్సిన ఆహార సంగతులు కానీ పట్టించుకోవడం లేదు. ఇంట్లో ఏమవుతుందంటే అందరూ భోజనం చేశాక ఆఖరిన వాళ్ళు భోజనం చేస్తారు గృహిణి అన్న స్త్రీలు. దానివల్ల ఏమవుతుందంటే ఏదో ఎంత ఉంటే అంత తినేసేసి సరిపించుకుంటారు, కానీ ఈ శరీరానికి మనకి ఇది అవసరం ఈ పోషక విలువలు కావాలి అని వాళ్ళు అనుకోవటం లేదండి. కానీ స్త్రీలకే ఎక్కువ పోషక విలువలు కలిగిన ఆహారం చాలా అవసరం. బాలికగా యువతిగా ప్రౌఢగా వృద్ధాప్యంలోనూ ఏ దశలో అయినా పౌష్టిక ఆహారం తగిన శక్తిని ఇస్తుంది. దానివల్ల కుటుంబంలో ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా ఆడవాళ్ళు ఎదుర్కోగలుగుతారు.
0: కాబట్టి మంచి పోషకాహారం
1: అన్నది ఎప్పుడు కావాలి. అంటే మన ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేయకూడదండి. మగవాళ్ళ ఏది అవసరాలు ఎంత చూసుకుంటామో మనం కూడా మన అవసరాలు అలా చూసుకోవాలి. పెద్ద వయసులో ఉన్న స్త్రీలు ముఖ్యంగా చూసుకోవాలి.
0: ఇప్పుడు పోషకాహారం మనం తీసుకోవాలి, అప్పుడే మనం ఆరోగ్యంగా ఉండి ఇంటిని చూసుకోగలుగుతాం అంటున్నారు కదండి. మరి ఈ పోషకాహారం అనేది స్త్రీలకి పురుషులకి ఒకే రకంగా ఉంటుందండి?
1: సాధారణంగా చిన్న వయసులో బాలురు బాలికలుగా ఉన్నప్పుడు పౌష్టికాహార అవసరాలు ఇద్దరికి ఒకలాగే ఉంటాయండి, పెద్ద తేడాలు ఉండవు. కానీ బాలికల్లో ఏమవుతుందంటే రజస్వలానంతరం శారీరకంగా హార్మోన్లలో కొంత తేడాలు వస్తాయి. ఇప్పుడు వారి యొక్క పోషకాహార విలువలు మారుతూ ఉంటాయండి. మగవారితో పోలిస్తే ఆడవాళ్ళకి క్యాలరీలు తక్కువగా ఉన్నా పర్వాలేదు, కానీ కొన్ని విటమిన్లు ఖనిజ పదార్థాలు ఎక్కువగా కావాల్సి ఉంటుంది. స్త్రీలలో ఋతుక్రమం గర్భధారణ నలసరి ఆగిపోవడం వల్ల వాళ్ళకు సాధారణంగా వచ్చే ఇవి ఏమిటంటే రక్తహీనత అండి, ఎముకలు కూడా బలహీన పడిపోతాయి. అందువల్ల వాళ్ళకి ఎక్కువగా విటమిన్ డి విటమిన్ B9 అంటే ఫాలిక్ యాసిడ్ లభించే ఆహారం కావాలండి. రాగులు సజ్జలు బెల్లం చింతపండు పాలు పాల ఉత్పత్తులు స్త్రీలకి చాలా మంచివి. ఇవి తప్పనిసరిగా తీసుకుంటూ ఉంటే వాళ్ళకి కావాల్సిన విటమిన్లు అవి అందుతాయండి. క్యాబేజీ బీన్స్ వెల్లుల్లి ఇటువంటి ఎక్కువ కాల్షియం గల పదార్థాలు తీసుకోవాలండి. బ్రోకోలీ దోసకాయలు కూడా మెగ్నీషియాన్ని ఇస్తాయి. ఇలా మంచి ఆహారం తీసుకుంటూ ఆరోగ్యాన్ని తప్పకుండా కాపాడుకుంటూ ఉండాలండి. అప్పుడే నేటి తరం వాళ్ళకి పెద్దవాళ్ళైనా వీళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు అని ఒక స్ఫూర్తిదాయకంగా ఉండగలం మనం. ప్రస్తుతం జనరేషన్లో అనేక ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నారండి యువతరం వాళ్ళకి. వాళ్ళకి నేను ఇచ్చే ఒక చిన్న సలహా ఏంటంటే ఇప్పటి నుంచే శారీరక ఆరోగ్యంతో పాటుగా ఇన్ని సలహాలు పాటిస్తూ ఉన్నా మానసిక ఆరోగ్యం కూడా చాలా ముఖ్యమండి. ఎవరు ఏ పేరుతో నమ్మినా ఒక అతీత శక్తి మనల్ని కాపాడగలదన్న ఒక విశ్వాసం ఉండాలి. దాంతో ధ్యానం చేయడం సూర్య నమస్కారాలు వంటివి అలవాటు చేసుకుంటూ ఉంటే పెద్ద వయసులో కూడా మనసుకు శాంతిగా ఉండి అవి రక్షగా ఉంటాయి, వారి ఆరోగ్యం బాగుంటుంది.
0: కాబట్టి సౌభాగ్యలక్ష్మి గారు, పెద్ద వయసు ఉన్నటువంటి ఆడవాళ్ళు ఎట్లాంటి ఆహారం తీసుకోవాలో మీరు చెప్పారు. ఈ పోషక విలువలు అందేటట్టు గనక వాళ్ళు చూసుకున్నట్లయితే పెద్ద వయసులో ఏమైనా వ్యాధులు అవి రాకుండా ఉండటానికి కూడా వీలవుతుంది. కాబట్టి వీళ్ళు సాధ్యమైనంత వరకు పోషక విలువలు ఉన్నటువంటి ఆహారాన్ని

0: తీసుకోవాలంటారు.
1: అంతేనండి, చాలా ముఖ్యమైన విషయం. పెద్దవాళ్ళ ఇంట్లో ఆరోగ్యంగా ఉంటే మిగతా వాళ్ళందరికి కూడా చాలా సంతోషంగా, వాళ్ళు ఏ సమస్యలు ఫేస్ చేయక్కర్లేరు.
0: నమస్కారం.
1: నమస్కారం అండి.
2: మీరు ఇంతవరకు పెద్ద వయస్సు మహిళలకు పోషక విలువలు శ్రీమతి వి సౌభాగ్యలక్ష్మి గారితో పరిచయం విన్నారు. ఇప్పుడు లలిత గీతం.

కార్యక్రమంలో ఇప్పుడు శ్రావణమాస విశిష్టత గురించి తెలుసుకుందాం. చంద్రుడు శ్రవణా నక్షత్రంలో ఉండటం వల్ల ఈ మాసానికి శ్రావణమాసం అని పేరు వచ్చింది. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణా నక్షత్రం పేరుతో ఏర్పడినటువంటి ఈ శ్రావణమాసములో శ్రీ మహావిష్ణువుకు లక్ష్మీదేవికి చేసే పూజలు అనంత పుణ్యాలు కలిగిస్తాయని శాస్త్రాలు బోధిస్తున్నాయి. మాసాలలో శ్రావణమాసం చాలా ప్రత్యేకమైనది, విశిష్టమైనది. శివకేశవులు అనే భేదం లేకుండా ఇద్దరినీ ఆరాధించే మాసం ఈ శ్రావణమాసం. అంతేకాదు, ఈ శ్రావణమాసం లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన మాసమని పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసంలో అన్ని రోజులు కూడా పవిత్రమైనవే. ఈ శ్రావణమాసానికి పండుగల మాసం అని కూడా పేరు. మహిళలు భక్తి శ్రద్ధలతో పూజలు వ్రతాలతో లక్ష్మీదేవిని ఆరాధిస్తారు. వివాహిత స్త్రీలు సౌభాగ్యం కోసం మంగళగౌరీదేవిని, లక్ష్మీదేవిని పూజిస్తారు. శ్రావణ సోమవారాలు శివారాధన, మంగళవారాలు గౌరీదేవిని ఆరాధిస్తారు. ఇక శ్రావణ మాసంలో బుధవారాలు శ్రీ మహావిష్ణువును పూజించడం విశేషం. ఇక శ్రావణ మాసంలో వచ్చే అన్ని శుక్రవారాలు లక్ష్మీదేవికి ప్రీతికరమైనవి. ఇవే కాకుండా నాగపంచమి, పుత్రద ఏకాదశి, హయగ్రీవ జయంతి, రాఖీ పౌర్ణమి, శ్రీకృష్ణాష్టమి, పోలాల అమావాస్య ఇవి కూడా జరుపుకుంటారు. ఈ శ్రావణ మాసంలో ముందుగా వచ్చే పండుగ మంగళగౌరీ వ్రతం. కొత్తగా పెళ్లైన ముత్తయిదువ్వలు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఇక తరువాత అతి ముఖ్యమైన ప్రధానమైన వ్రతం శ్రీ వరలక్ష్మి వ్రతం. దీనిని పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం ఆచరిస్తారు. ఈరోజు గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి ముగ్గులు పెట్టి ఇంటిని అలంకరిస్తారు. మహిళలు భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని ఆరాధిస్తారు. ఈరోజు పూజలో అమ్మవారి కథ చెప్పుకుని చేతికి తోరణం కట్టుకుంటారు. పసుపు కుంకుమ పూలతో అమ్మవారిని పూజించి అనేక రకాల పిండి వంటలతో నైవేద్యం సమర్పిస్తారు. సాయంత్రం ముత్తయిదువులకు వాయన తాంబూలాలు ఇస్తారు. ఇక శ్రావణ శుద్ధ ఏకాదశి, దీనిని పుత్రదా ఏకాదశి లేదా లలిత ఏకాదశి అని అంటారు. పుత్ర సంతానాన్ని కోరుకునే వారు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. శ్రావణ పూర్ణిమ, దీనిని రాఖీ పూర్ణిమ అని కూడా అంటారు. అన్న తమ్ముళ్ల శ్రేయస్సును కోరుతూ అక్కా చెల్లెళ్ళు సోదరుని చేతికి రాఖీ కట్టే పండుగే ఈ రాఖీ పౌర్ణమి. సోదరునికి రాఖీ కట్టి నుదుట బొట్టు పెట్టి తరువాత మిఠాయి తినిపించి ఆశీర్వాదం తీసుకుంటారు. అలాగే ఈరోజు పాత యజ్ఞోపవీతాన్ని విసర్జించి కొత్తది ధరించడం ఆచారం. అందుచేత శ్రావణ పౌర్ణమిని జంజాల పౌర్ణమి అని కూడా అంటారు. శ్రీ మహావిష్ణువు యొక్క 8వ అవతారమే శ్రీకృష్ణావతారం. బహుళ అష్టమి నాడు శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుకుంటారు. ఉదయం అంతా ఉపవాసముండి సాయంత్రం శ్రీకృష్ణుని పూజించి నైవేద్యంగా పాలు, పెరుగు, వెన్నెలను సమర్పించడం ఆనవాయితీ. ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతిరోజు కూడా పవిత్రమైనదనే చెప్పాలి.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు లలిత గీతాలు వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటన.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 32, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.

0: 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
0: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన అనర్హులు.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్. మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: మీరు ఇంతవరకు లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం శ్రోతలకు గమనిక, మధ్యాహ్నం 3:05 నుంచి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి, శ్రోతలు గమనించగలరు. తర్వాతి కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి నషాముక్త్ యువ వికసిత్ భారత్ అన్న అంశంపై మై భారత్ కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంచాలకులు శ్రీ కె వెంకట్ ఉజ్వల్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. పరిచయకర్త రావల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. మాదక ద్రవ్యాల వినియోగం వ్యక్తుల జీవితాలనే కాకుండా కుటుంబాలను, సమాజం, దేశ భవిష్యత్తుపై కూడా తీవ్ర ప్రభావం చూపుతూ ఉంది. ముఖ్యంగా యువతను మాదక ద్రవ్యాల నుంచి దూరంగా ఉంచి ఆరోగ్యకరమైన, బాధ్యతాయుతమైన మరియు నిర్మాణాత్మక జీవన విధానం వైపు నడిపించాల్సిన అవసరం ఉంది. యువత శక్తిని దేశ నిర్మాణానికి వినియోగించాలి అనే లక్ష్యంతో నషాముక్త్ యువ వికసిత్ భారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించడం, యువతను ఈ వ్యసనానికి దూరంగా ఉంచడం, వారిని సామాజిక బాధ్యతలో భాగస్వాములను చేయడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్యోద్దేశం. ఈ నేపథ్యంలో మన రాష్ట్రంలో మై భారత్ ఆధ్వర్యంలో చేపడుతూ ఉన్న కార్యక్రమాలు, యువత భాగస్వామ్యం, వివిధ శాఖల సమన్వయం, వీటి గురించిన పూర్తి వివరాలు మనకందించేందుకు ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోస్లో ఉన్నారు శ్రీ కె వెంకట్ ఉజ్వల్ గారు, స్ట్రీట్ డైరెక్టర్ మై భారత్కు సంబంధించి. సార్తో మనం మాట్లాడి పూర్తి సమాచారాన్ని విందాం.
2: సార్ నమస్కారం. సార్
3: నమస్తే అండి.
1: సార్, కార్యక్రమంలో ముందుగా నషాముక్త్ యువ వికసిత్ భారత్ అంటే ఏంటి, దీనికి సంబంధించిన వివరాలు సార్?
2: నషాముక్త వికసిత్ భారత్ 2.0 అభియాన్ ఈ ప్రోగ్రామ్ మన ఆగస్ట్ 2 ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమాన్ని, మహత్తర కార్యక్రమాన్ని 10,000 లొకేషన్స్ లో, 10,000 ప్లేసెస్ లో, అదేవిధంగా 1,00,000 మందితో, యువతతో వర్చువల్ గా ఆయన ఒక మెసేజ్ సందేశం ఇచ్చారండి. యువత అనేవాళ్ళు మన ఫ్యూచర్ ఆఫ్ ఇండియా అంటాము, డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటాము. వాళ్ళు హెల్దీగా, డిసిప్లైన్డ్ గా ఒక లీడర్స్ లాగా పనిచేయాలంటే ఈ నషా అనేది వాళ్ళ ఉండకూడదు అని చెప్పేసి ఒక థీమ్ తో వికసిత్ భారత్ 2047 అంటే 100 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ కి గాను అప్పటికి డ్రగ్ ఫ్రీ ఇండియాగా, డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ గా మనం చూడాలని చెప్పి మహత్తర కార్యక్రమం స్టార్ట్ చేశాం. అదేవిధంగా మన గవర్నర్ గారు అబ్దుల్ నజీర్ సార్, ఆయన కూడా యువతకి ఒక ప్లెడ్జ్ చేయించారు, 1,00,000 మందితో ప్లెడ్జ్ చేయాలని చెప్పి ఇండియా వైడ్ ఒక ప్రోగ్రామ్ ఇది స్టార్ట్ అయింది శుభారంభంగా. యుఎన్ ఓడిసి, యునైటెడ్ నేషన్ డ్రగ్ అండ్ క్రైమ్, అదేవిధంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఎన్ఐడిఏ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రగ్ అబ్యూస్, వీళ్ళ యొక్క సూచనలు, సలహాల మేరకు ఈ కార్యక్రమం మొదలు పెట్టారండి.
1: సార్, మరి 2047 నాటికి డ్రగ్ ఫ్రీ ఇండియా ఈ లక్ష్యాన్ని సాధించడంలో ఈ కార్యక్రమం ఏ విధంగా దోహదపడుతుంది అంటారు సార్?
2: సో ఈ కార్యక్రమము 1,00,000 మందికి పైగా ప్లెడ్జెస్ అండ్ అదేవిధంగా 2,00,000 మందికి టార్గెట్ అయ్యేలాగా వేరియస్ ప్రోగ్రామ్స్, డిస్ట్రిక్ట్ లెవెల్లో ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుందండి. మన ప్రతి జిల్లాలో జిల్లా యువజన అధికారి అని ఒకరు ఉంటారు, వాళ్ళు ఒక ప్రోగ్రామ్ 250 మంది యూత్ తో 8 types ఆఫ్ యాక్టివిటీస్, ఫోక్ సాంగ్, ఫోక్ డాన్స్, నాటికలు, స్లోగన్ రైటింగ్, అదేవిధంగా డ్రాయింగ్ కాంపిటీషన్స్, స్పీచ్ కాంపిటీషన్స్, ఇవన్నీ కండక్ట్ చేసి వాళ్ళని రికగ్నైజ్ చేసి వాళ్ళకి సర్టిఫికేట్స్, మెమెంటోస్ ఇచ్చి వాళ్ళని స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ కూడా తీసుకునేలాగా ఒక కార్యాచరణం రూపొందించాం. అదేవిధంగా ఒక ప్లెడ్జ్ ప్రామిస్, నేను డ్రగ్స్ వాడను, అదేవిధంగా ఎవరైనా వాడడం కూడా నేను అరికడతాను అని ఒక ప్రామిస్ యూత్ చేత చేయిస్తే తెలియకుండానే వాళ్ళు ఒక స్పృహ వస్తుంది, సమాజ స్పృహ వస్తుంది అని చెప్పి కార్యక్రమం రూపొందించారండి.
1: సార్, మరి మై భారత్ ద్వారా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా అమలు చేస్తున్నారు సార్? అంటే రాష్ట్ర స్థాయిలో ఎలాంటి కార్యాచరణని రూపొందించారంటారు?
2: సో మన ప్రతి జిల్లాలో జిల్లా యువజన అధికారి, మళ్ళా వాలంటీర్స్, నేషనల్ యూత్ వాలంటీర్స్ 2 రకాలు ఉంటారండి. సో అందులో ఒక రకం ఏంటంటే 2-3 మండలాలు కలిపి ఒక బ్లాక్ అంటారు, ఆ ప్రతి బ్లాక్ కి 2 వాలంటీర్స్ ఉంటారు, వాళ్ళకి 5,000 ఆన్ రోడ్ ఏం కూడా వస్తుంది. సో ఆ అప్లికేషన్ కూడా ప్రతి 2 ఇయర్స్ కి మారుతూ ఉంటారు, ఇప్పుడు అప్లికేషన్ కూడా ఓపెన్ ఉంది, మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఆ వాలంటీర్స్, అదేవిధంగా ఎన్ఎస్ఎస్, ఎన్సిసి, ఇంకా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రతి కాలేజ్ లో ఐటి ఇంటర్ టెన్త్ క్లాస్ అందరు పిల్లల్ని మేము టార్గెట్ చేసే విధంగా ఒక కార్యాచరణ, ఒక పాపులేషన్ ప్రకారం 360,000 వరకు మనకు మై భారత్ లో వాళ్ళని రిజిస్టర్ చేసి వాళ్ళ చేత ప్లెడ్జ్ చేయించి అదే విధంగా ఈ యాక్టివిటీస్ ను వాళ్ళని భాగం చేసి వాళ్ళకి వాళ్ళ త్రూ ఫ్రెండ్స్ కి అవేర్నెస్ కల్పించడానికి యాక్టివిటీస్ చేస్తున్నాం అండి మనం.
3: సార్ అంటే ఈ కార్యక్రమంలో మనం చూస్తే కనుక వివిధ శాఖల సమన్వయం అనేది ఏ విధంగా జరుగుతుంది సార్?
2: సో మనకు మెయిన్ గా కోఆర్డినేషన్ కార్యాచరణ స్టేట్ గవర్నమెంట్ కానీ, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, పోలీస్, హెల్త్, ఎన్జిఓస్, స్పిరిచువల్ ఆర్గనైజేషన్, ఇప్పుడు అమృతానందమయ్య గానీ, బ్రహ్మకుమారీస్ గానీ వీళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ, అదేవిధంగా మనకి మెయిన్ గా ఈగల్ డిపార్ట్మెంట్ యాంటీ నార్కోటిక్స్ వింగ్, పోలీస్ డిపార్ట్మెంట్ డ్రగ్స్ వద్దు బ్రో అనే క్యాంపెయిన్ లో భాగస్వామ్యం చేయడం, అదేవిధంగా వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఎస్పెషల్లీ డిజేబుల్డ్ వెల్ఫేర్ వాళ్ళు నోడల్ ఆఫీసర్ గా ఉన్నారు స్టేట్ గవర్నమెంట్ తరపు నుంచి, వాళ్ళతో కోఆర్డినేట్ అయితూ హై రిస్క్ వల్నరబుల్ డిస్ట్రిక్ట్స్ సెలెక్ట్ చేయడం, ఎక్కడ డ్రగ్ యూసేజ్ ఎక్కడ ఎక్కువ ఉంది అని చెప్పడం, ఆ లోకల్ హెల్త్ ఎక్స్పర్ట్స్ ని వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం, వాళ్ళతో కౌన్సిలింగ్ ఇప్పించడం, ఈ వేరియస్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్స్ సమన్వయం చేసుకుని ర్యాలీస్ గానీ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు డిస్ట్రిక్ట్ అడ్వైజరీ కమిటీ అని ఒకటి ఉంటుంది, వాటిల్లో కూర్చొని లైన్ డిపార్ట్మెంట్స్ డిస్కస్ చేసుకుని ర్యాలీస్ ఎప్పుడు చేయాలి, ఇలాంటి నాటికలు ఎప్పుడు చేయాలి, అవన్నీ ఒక కార్యాచరణ రూపొందించుకొని ముందుకెళ్తున్నారండి.
3: సార్ మన ఆంధ్రప్రదేశ్ లో యువతను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయడానికి మై భారత్ ఎలాంటి ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతూ ఉంది?
2: సో మన మై భారత్ ఇందాక చెప్పినట్టుగా నషాముక్త భారత్ లో మెయిన్ గా ప్లెడ్జెస్ తో స్టార్ట్ చేసి అదే విధంగా వాళ్ళతో ఒక 250 మెంబర్స్ తో ఒక ప్రోగ్రామ్, ఐ మీన్ డిస్ట్రిక్ట్ లెవెల్ నషాముక్త అభియాన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశామండి. ఆల్రెడీ అన్ని చోట్ల అవుతుంది. సో యువత మై భారత్ .gov.in

0: రిజిస్టర్ అవ్వచ్చు, లేకపోతే రెస్పెక్టివ్ డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్ ని కలిసి కన్సల్ట్ అవ్వచ్చు. అందులో మ్యూజిక్, ఫోక్ సాంగ్స్, డాన్స్, నూకడ్ నాటక్, నాటకం, పెయింటింగ్, డిబేట్ కాంపిటీషన్స్, షార్ట్ ఫిలిమ్స్, రీల్స్, స్లోగన్ రైటింగ్, పోయిట్రీ రైటింగ్ ఇవన్నీ కూడా చేస్తూ, అదేవిధంగా సైకిల్ ర్యాలీస్, వాకథాన్స్, ర్యాలీస్ ఇలాంటివి చేస్తూ, అదేవిధంగా 90% స్టూడెంట్స్ ప్లెడ్జెస్ లో భాగం అయ్యేటట్టు చేయడం, ఇంకా వేరియస్ నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ కలెక్టర్ గారు సలహా మేరకు ఏ యాక్టివిటీ అయినా మనం ముందుకు తీసుకుని వెళ్దాం అండి.
1: సరే, అంటే మీరు వాలంటీర్స్ అంటున్నారు కదా సార్, సో వాలంటీర్స్, ఈ వాలంటీర్స్ ని ఎట్లా తీసుకుంటారు, వీటికి సంబంధించిన వివరాలు సార్, వారి బాధ్యతలు ఎలా ఉంటాయంటారు?
0: సో మనం రెండు రకాల వాలంటీర్స్ ఉంటారు. ఒకటి 5,000 ఆన్రోరియం ఇస్తాము, అది ఇప్పుడు సెలక్షన్ కూడా ఓపెన్ లో ఉంది. సో 2 ఇయర్స్ వరకు ఉంటారు, ప్రతి నెల 5,000 ఇస్తారు. వాళ్ళు 2-3 మండలానికి ఒక బ్లాక్ అంటారు, బ్లాక్ కి 2 వాలంటీర్స్ తీసుకుంటారు. వాళ్ళు వాళ్ళ చేత మేము యూత్ ని యాక్టివిటీస్ చేయించడం, రిజిస్ట్రేషన్స్ చేయించడం, సో వాళ్ళ చేత వాలంటరీ యాక్టివిటీస్ చేయించడం, యూత్ క్లబ్స్ ఫామ్ చేయడం ఇవన్నీ కూడా చేయిస్తూ ఉంటాం. అదే విధంగా ఎన్సీసీ యూనిట్స్ ఉంటాయి, వాళ్ళు కూడా ఒక వాలంటీర్స్ రకం కింద వస్తారు. ఎన్ఎస్ఎస్ నేషనల్ సర్వీస్ స్కీమ్, అది కూడా మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్ కింద వస్తుంది, ఆల్ చేత కూడా కొన్ని యాక్టివిటీస్. సో ఈ విధంగా వేరియస్ డిపార్ట్మెంట్స్ లో మై భారత్ లో రిజిస్టర్ అయిన ప్రతి ఒక్క యూత్ ఒక వాలంటీర్ లాగా కన్సిడర్ చేసి మనం ఆ వాలంటీర్స్ ని బేస్ ని పెంచుకుంటూ మనం ముందుకెళ్తూ ఉంటాము. ఈ విధంగా మనం వాలంటీర్స్ అనేవాళ్ళు మనం తీసుకుని వెళ్తామండి.
1: సార్, మనం చూస్తున్నాం సార్, అంటే ప్రస్తుతం యువతలు ఈ మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడంలో ఎదురవుతున్న ప్రధాన సవాళ్లు ఏమిటంటారు, వాటిని మీరు ఏ విధంగా అధిగమిస్తూ ఉన్నారు సార్?
0: సో మనకు సవాళ్ళు అయితే మెయిన్ గా పియర్ ప్రెషర్ అండి. ఒక మనిషి స్వతహాగా, ఒక యూత్ స్వతహాగా మంచివాడై ఇస్తాడు, కానీ పక్కన వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తో కొద్దిగా సరేలే ఇది చేద్దాంలే అలవాటు చేసుకుందాం మనం అని చెప్పేసి కొంచెం పియర్ ప్రెషర్ అంటారు, పక్క తోటి వాళ్ళ ప్రెషర్ తో వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. అది మనం పియర్ ప్రెషర్ ని అరికట్టలేము. కొన్నిసార్లు మంచి పియర్ ప్రెషర్ ఉంటుంది, కొన్నిసార్లు చెడు పియర్ ప్రెషర్ ఉంటుంది, అది మనం ఐడెంటిఫై చేయడం కొంచెం కష్టం. ఇంకోటి ఎర్లీగా డిటెక్ట్ చేయడం, ఒక యువత అలవాటు పడిపోయి చాలా దూరం వెళ్ళిపోవడం ఒక రకం, ముందే పసిగెడితే అతనికి డి అడిక్షన్ కానీ తొందరగా ఆయన్ని కోలుకోవడం ఈజీ అనమాట, అదొకటి. ఇంకోటి సోషల్ స్టిగ్మా, డ్రగ్స్ తీసుకోకుండా డ్రగ్ అడిక్ట్ చెడిపోయాడు ఆయన పక్కన పెట్టేయడం కాకుండా ఆయన్ని సమాజంలో మనం తీసుకురావడానికి చేసే ప్రయత్నాలు కొంచెం తక్కువగా ఉంటూ ఉంటాయి. ఇంకా సింథటిక్ డ్రగ్స్ గానీ, కొంచెం డ్రగ్స్ వేరియస్ ఫార్మ్స్ చాక్లెట్ రూపంలో గానీ ఇట్లాంటి రూపంస్ లో గానీ ఎలా అయినా వస్తే అది పోలీస్ డిటెక్ట్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. సో దాన్ని కూడా టార్గెట్ అయ్యేలాగా మేము వేరియస్ మెజర్స్ తీసుకుంటున్నారు, పోలీస్ కానీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ కానీ.
1: సార్, మనకి వివిధ విద్యా సంస్థలలో ఈ డ్రగ్స్ పై అవగాహన పెంచేందుకు రాష్ట్ర స్థాయిలో ఎలాంటి కార్యక్రమం నిర్వహిస్తున్నారు సార్?
0: సో మనకు విద్యా సంస్థలో కూడా మనకు ఈ సపోర్ట్ చేయాలని చెప్పేసి గవర్నర్ గారు, వైస్ ఛాన్సలర్స్ అందరికి లెటర్స్ రాయడం జరిగింది. అదే విధంగా హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ గానీ, లేకపోతే ఇంటర్మీడియట్ బోర్డు కానీ, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ, అందరూ కూడా ఈ ఐటీఐ కాలేజెస్, డిప్లొమా కాలేజెస్ లో కూడా వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయాలని, నషాముక్త ప్లడ్జెస్, ఆన్లైన్ ప్లడ్జెస్ తీసుకోవడం, వాళ్ళ చేత ఆఫ్లైన్ లో కూడా ఫిజికల్ ఫామ్ లో ప్లడ్జెస్ అది చేయించడం, మ్యూజిక్, డిబేట్, పోయిట్రీ, పెయింటింగ్, ఈ కాంపిటీషన్స్ అన్ని వాళ్ళ క్యాంపస్ లో కండక్ట్ చేయడం, ఆ బెస్ట్ వాళ్ళకి సర్టిఫికేట్స్, వాళ్ళకి మెమెంటోస్ ఇవ్వడం, వాళ్ళని స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్లో కూడా రికగ్నైజ్ చేసేలాగా చేయడం.

0: అంటే ఎందుకంటే పేరెంట్స్ ఆర్ ద ఫస్ట్ టీచర్స్ అంటారు. సో వాళ్ళు ఏంటంటే ఒక ఐడెంటిఫై చేసి, ఇప్పుడు సపోజ్ ఒక డ్రగ్ అడిక్ట్ ఉన్నారు, ఆ డ్రగ్ అడిక్ట్ కి ఎలా వచ్చింది ఆ డ్రగ్స్, వాడిని కొట్టి తిట్టి బయటకు పంపించడం కాకుండా సరే ఫస్ట్ ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేసి అతన్ని ఒక కౌన్సిలింగ్ సెంటర్ కి, ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో కౌన్సిలింగ్ సెంటర్స్ ఉంటాయి, ఆ కౌన్సిలింగ్ సెంటర్స్ లోకి తీసుకుని వెళ్లి అక్కడ వాళ్ళని డాక్టర్స్ చూపించడం, సైకియాట్రిస్ట్ కి చూపించడం, అదే విధంగా పోలీస్ కూడా చాలా సపోర్ట్ చేస్తారండి. ఇమీడియట్ గా కేసెస్ అయితే బుక్ చేయరు. సో ఆ పోలీస్ కేసెస్ అవ్వకుండా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పించి చేసేలాగా, అదే రోల్ ఆఫ్ ఫ్యామిలీ అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్. టీచర్స్ గానీ, మెంటర్స్ గానీ, లేకపోతే బయట వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ లో ఉన్న స్టాఫ్ గానీ, వాళ్ళ సపోర్ట్ ఎంతగానో ఇందులో చాలా సపోర్ట్ ఉండాలి, అప్పుడే బయటకు రావచ్చు యువత.
1: సార్ అంటే ఈ కార్యక్రమం అనేది మనకి ఎన్ని రోజులు ఉంటుంది సార్? అంటే మనం లాంగ్ టర్మ్ లో తీసుకుంటేనే కదా సార్ మనకి ఏదన్నా కూడా సక్సెస్ అవుతుంది. దీనికి సంబంధించి మీ ప్రణాళిక ఏ విధంగా ఉందంటారు?
0: అవును, ఈ ప్రోగ్రామ్ అంటే షార్ట్ టర్మ్ లో 1 మంత్ ప్రోగ్రామ్ చేసి ఆపడం కాకుండా ఒక 2 ఇయర్స్ క్యాంపెయిన్ మోడ్ లో 100 వీక్స్ ప్రోగ్రామ్, ప్రతి సండే ఏదో ఒక యాక్టివిటీ లైక్ ర్యాలీ ఆర్ పోస్టర్ డిజైనింగ్, డ్రాయింగ్, లేకపోతే నాటకం, ఇవన్నీ కూడా చేయాలని చెప్పేసి మాకు పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయండి. అరౌండ్ 10,000+ లొకేషన్స్ లో చేయమన్నారు. సో అదే విధంగా మేము స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్, పోలీస్ డిపార్ట్మెంట్, వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్, వీళ్ళందరినీ కూడా లైన్అప్ లో చేసుకుని మనం దీన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నామండి.
1: సార్ ఇందాక నుంచి మనం మై భారత్ అంటున్నాం సార్, సో వాట్ ఈస్ మై భారత్? ఈ మై భారత్ లో మనం ఈ విధంగా రిజిస్టర్ అవ్వాలి, ఆ వివరాలు సార్?
0: మై భారత్ అనేది చాలా సింపుల్ అండి. ఇప్పుడు 2 ఇయర్స్ బ్యాక్ నెహ్రూ యువ కేంద్ర అనే పేరు ఉండేది, దాన్ని ఇప్పుడు మైరా యువ భారత్ అని పేరు మార్చడం జరిగింది. సో మై భారత్ .gov.in లో సింపుల్ గా మనం రిజిస్ట్రేషన్స్ మనం చేసుకోవచ్చు. ఏ యువత అయినా వాళ్ళ మొబైల్ నంబర్ కానీ ఈమెయిల్ ఐడి ఇచ్చి ఓటీపీ ఇస్తే అందులో రిజిస్టర్ అవుతారు. ఇందులో ఉన్న అవకాశాలు ఇంకా ఏ ప్లాట్ఫామ్ లో లేదండి యువతకి. ఇందులో అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. ఏంటంటే ఎస్పెషల్లీ నషాముక్త్ ఒకటి, ఇంకోటి వికసిత్ భారత్ యంగ్ లీడర్ డైలాగ్ అనే ఒక ప్రోగ్రామ్ ఉందండి. అది సెప్టెంబర్ అక్టోబర్ లో మనకు క్విజ్ తో స్టార్ట్ అవుతుందండి. సెకండ్ రౌండ్ ఎస్ఏ కాంపిటీషన్, థర్డ్ రౌండ్ పీపీటీ ప్రెజెంటేషన్, స్టేట్ లెవెల్ లో పీపీటీ ప్రెజెంటేషన్ ఉంటుందండి. అది 10 థీమ్స్ లో వాళ్ళు ప్రెజెంట్ చేస్తారండి. ఒక్కొక్క టాపిక్ లో యూత్ రోల్ ఇన్ ఎన్విరాన్మెంట్, యూత్ రోల్ ఇన్ నేషన్ బిల్డింగ్, యూత్ రోల్ ఇన్ టెక్నాలజికల్ డెవలప్మెంట్, ఇట్లా 10 థీమ్స్ లో వాళ్ళు ప్రెజెంట్ చేస్తారండి. స్టేట్ లెవెల్లో వాళ్ళు సెలెక్ట్ అయ్యి, లాస్ట్ టైం స్టేట్ లెవెల్లో సెలెక్ట్ అయిన వాళ్ళు గవర్నర్ లో గవర్నర్ సార్ ని కల్పించి వాళ్ళకి ఐటీ ఇప్పించారండి. అంటే వాళ్ళకి రికగ్నైజ్ చేసినందుకు ఎఫర్ట్స్. వాళ్ళని నేషనల్ లెవెల్లో ఫ్రీగా TADA ట్రావెల్, 3-స్టార్ హోటల్ అకామిడేషన్ ఇచ్చి వాళ్ళకి 10 థీమ్స్ లో వాళ్ళు ప్రెజెంట్ చేయొచ్చు. ఆ 10 థీమ్స్ లో ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రెజెంటేషన్ ప్రెజెంట్ చేసి ఒక ఫైనల్ ఒక ప్రెజెంటేషన్ ఫైనల్ అవుతుందండి. ఆ ప్రెజెంటేషన్ ప్రధానమంత్రి మోడీ గారు ముందు ప్రెజెంట్ చేస్తారు ఆ ఐడియాస్ ని. ఆ ఐడియాస్ పైన ఆయన ఒపీనియన్స్ కూడా చెప్తారు. సో ఆ ఒపీనియన్స్, ఆ ఐడియాస్ ని ఏకంగా యూనియన్ బడ్జెట్ లో ఇంక్లూడ్ చేశారండి. ఆ ఇంపార్టెంట్ ఐడియాస్ ని నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ లో కూడా చెప్పారు ఈ మాట. సో ఇంత అద్భుతమైన అవకాశం. ఇలాంటి ఇంకో ఫోక్ సాంగ్, ఫోక్ డాన్స్ నుంచి కూడా డిస్ట్రిక్ట్, స్టేట్, నేషనల్ లెవెల్కి వెళ్తారు. అందులో కూడా టాప్ వచ్చిన వాళ్ళకి మన్సుఖ్ మాండవీయ గారు చేతుల మీదుగా మెమెంటోస్ ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా అక్కడ చాలా సెలబ్రిటీస్ వస్తూ ఉంటారు, VIPs వస్తూ ఉంటారు, వాళ్ళ ఒపీనియన్స్ చెప్తా ఉంటారు. శుభం శర్మ, ఆస్ట్రోనాట్ అజిత్ డోవల్ గారు, NSA చీఫ్, వీళ్ళందరూ కూడా వచ్చారండి. లాస్ట్ టైం మీరు ఒకసారి జస్ట్ VBYLD అని కొట్టండి ఇంటర్నెట్ లో, వీడియోస్, యూట్యూబ్ వీడియోస్ వస్తాయి. ఎంత పెద్ద ప్రోగ్రామ్ మీకే అర్థమవుతుంది భారత మంటపంలో. ఇవన్నీ అందులో భాగస్వామ్యం. మన ఆంధ్ర నుంచి లాస్ట్ టైం ఆల్మోస్ట్ 70-80 మెంబర్స్ వచ్చారు. సో అందులో 13 మంది IEEE ఇడుపులపాయ నుంచి వచ్చారు. వాళ్ళంతా పార్టిసిపేట్ చేసి చాలా చక్కమైన ఎక్స్పీరియన్సెస్ పొందారు. అలాంటి ఎక్స్పీరియన్సెస్ మీకు లైఫ్ టైమ్ లో ఎక్స్పీరియన్స్ అంటారు. సో అంటే నేషనల్ యూత్ పార్లమెంట్ అని కూడా ప్రోగ్రామ్ జరుగుతుంది. డిస్ట్రిక్ట్, స్టేట్, నేషనల్ లెవెల్ అని పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో మాట్లాడే అవకాశం దొరుకుతుంది. అదేవిధంగా ప్రైజ్ మనీస్ కూడా ఉంటాయి. కొన్నిసార్లు విన్ అయిన వాళ్ళకి ఒక మెంటార్ గా, ఒక యాంకర్ గా కూడా పిలుస్తూ ఉంటారు ఢిల్లీకి ఫ్రీగా, ఎయిర్ ఫ్లైట్ టికెట్స్ తో పాటు. దీనికి అంతటికి 1 రూపాయి కూడా మీరు చెల్లించిన అవసరం లేదు. మొత్తం myBharat.gov.in ఆ వెబ్సైట్ లో వెళ్ళండి, లేకపోతే రెస్పెక్టివ్ మీ డిస్ట్రిక్ట్ లో డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్ ని కలవండి. ఆయన మీకు క్లియర్ గా కూలంకుషంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ ఆపర్చునిటీస్ ఏమున్నాయో అని.
1: సార్ మరి ఈ సోషల్ మీడియా మనకి ఈ ప్రభావం అనేది చాలా పెరుగుతుంది సార్, ఈ నేపథ్యంలో యువతను సరైన దిశగా నడిపించేందుకు మై భారత్ ఎలాంటి డిజిటల్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుందంటారు?
0: సో సోషల్ మీడియా కూడా చాలా యూసేజ్ పెరిగిందండి మన యూత్ లో. సో సోషల్ మీడియా ఎస్పెషల్లీ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఎక్స్, వాట్సాప్, స్నాప్చాట్ ఇవన్నీ కూడా ఈ మీడియంస్ లో యూత్ ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారని గవర్నమెంట్ యాక్టివిటీస్ కూడా ఒక రీల్ విధంగానో ఒక పోస్ట్ విధంగానో సోషల్ మీడియాలో రీచ్ అవుతున్నారు యూత్ కి. సో రీల్స్ కాంపిటీషన్ కూడా పెడుతున్నామండి మహిభారత్ తరపు నుంచి. నేషన్ ఫస్ట్ ఛాలెంజ్ అని ఒక కాంపిటీషన్ పెట్టారు రీసెంట్ గా. కొన్ని థీమ్స్ పైన మంచి రీల్స్ చేసి పెడితే వాళ్ళకి సెలెక్ట్ చేశారు. టాప్ త్రీ లో మన ఆంధ్ర నుంచి కూడా వచ్చారు ఒక అబ్బాయి. ఆ అబ్బాయి అన్నమయ్య జిల్లా అతను. ఆ అబ్బాయి ఏమో

0: మినిస్టర్ తో దగ్గర మెడలు మెమెంటో తీసుకుని అదే విధంగా వాళ్ళతో కూర్చొని లంచ్ కూడా చేశారు. సెక్రటరీ మా పల్లవిజయన్ గోయల్ మేడం గారు, సీఓ మేడం గారు, అదేవిధంగా మినిస్టర్ గారు అందరితో కూర్చొని వాళ్ళు లంచ్ కూడా చేశారు. అలాంటి అద్భుతమైన అవకాశాలు, రీల్ కాంపిటీషన్, పోస్టర్స్ పెట్టడం, ఇప్పుడు నషాముక్తి పైన కూడా రీల్స్ కానీ పోస్టర్స్ కానీ, మీరు మంచి పెయింటింగ్స్ కానీ పోస్ట్ కానీ పెడితే దాన్ని రికగ్నైజ్ చేసే విధంగా కూడా ప్లాట్ఫామ్ ఉందండి. సో ఇలాంటి అవకాశాన్ని మీరు సోషల్ మీడియాలో మంచి కోసం కూడా చాలా వాడచ్చు. సో మీరు దీన్ని వాడి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా చూసి అరే ఫోమో అంటారు, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అని, అరే నేనెందుకు ఇలాంటి కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేయలేకపోయాను అని అని ఒక భావన వస్తుంది. రీసెంట్ గా వికసిత్ భారత్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ అన్న కాంపిటీషన్ పెట్టారండి. క్విజ్ లో విన్ అయిన వాళ్ళకి బార్డర్ విలేజెస్ ఉత్తరాఖండ్, లడాక్, లే ఈ ఏరియాస్ లో మన పిల్లల్ని అక్కడ తీసుకొని వెళ్లి అక్కడ విలేజెస్ లో ఎక్స్పీరియన్స్ చేశారండి. వా ఇంటరాక్ట్ అక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళతో కూడా మన ప్రధానమంత్రి మోడీ గారు వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యారు. భవ్యశ్రీ అనే ఒక పార్టిసిపెంట్ మన చిత్తూరు జిల్లా నుంచి ఒక అమ్మాయి అక్కడ ఉత్తరాఖండ్ లో అక్కడికి వెళ్లి పార్టిసిపేట్ చేసిన ఎక్స్పీరియన్స్ మోడీ గారితో ఆవిడ ఒపీనియన్ చెప్పారు. మీరు వికసిత్ భారత్ వైబ్రెంట్ విలేజ్ అని యూట్యూబ్ లో చూడండి, మీకు కనిపిస్తుంది. ఆ విధంగా మీరు సోషల్ మీడియా, ఈ మై భారత్ పోర్టల్ ని యూజ్ చేసుకుని ఎంతో అవకాశాలు మీరు పొందుపరుచుకోవచ్చు.
1: సార్, మరి మనం వింటూ ఉంటాం సార్ మై భారత్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అనేది ఉంది అని చెప్పి, సో దానికి సంబంధించి.
0: సో మై భారత్ వెబ్సైట్ లో ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ వాలంటీర్ ఆపర్చునిటీస్ అని కూడా మనకు ఉందండి. ఇందులో ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అంటే ఇంటర్న్షిప్ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్. ఇందులో పోస్టల్ డిపార్ట్మెంట్ లో గానీ, లేకపోతే హెల్త్ డిపార్ట్మెంట్ లో గానీ, లేకపోతే పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ డిపార్ట్మెంట్ లో గానీ, ఏదైనా డిపార్ట్మెంట్స్ తో మేము కొలాబరేట్, జన ఔషధి కేంద్రాలు అంటారు వాటిల్లో మేము కొలాబరేట్ అవుతాం. వాళ్ళతో మాట్లాడుకొని అక్కడ వాళ్ళ దగ్గర 1 week to 10 days ఆర్ 2 weeks ఆర్ 1 month ఈ ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో ఆ ప్రోగ్రామ్స్ లో పిల్లలు పార్టిసిపేట్ చేసి అంటే వాలంటరీగా విన్ విన్ సిచ్యువేషన్ లాగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నర్సింగ్ కాలేజ్ పిల్లల్ని మేము తీసుకొని వెళ్ళి ఒక హాస్పిటల్లో మేము వాళ్ళకి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ లాగా పెట్టామండి. వాళ్ళు చాలా చక్కగా అక్కడ 2 weeks వచ్చే పేషెంట్స్ కి హెల్ప్ చేస్తా ఉన్నారు. ఓపీటీ డిపార్ట్మెంట్ లో, ఆభా రిజిస్ట్రేషన్స్ లో, ఫార్మసీలో, ఇక్కడంతా వాళ్ళు రిజిస్ట్రేషన్స్ కి హెల్ప్ చేస్తూ టెక్నాలజికల్ గా విలేజ్ నుంచి వచ్చే రూరల్ పబ్లిక్ తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి హెల్ప్ చేస్తూ, అదేవిధంగా హాస్పిటల్ వాళ్ళు వాళ్ళకి ఎంతో మెచ్చుకొని వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేయడం జరిగింది. సో మేము ఒక కొలాబరేటర్ లాగా కాలేజ్ యూత్ కానీ లేకపోతే ఎనీ యూత్ యూత్ క్లబ్స్ యూత్ తో వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళని అక్కడ కొలాబరేట్ చేసేలా చేశాము. అదే విధంగా వాలంటీర్ ఆపర్చునిటీ అంటే ఏంటంటే ఓల్డ్ ఏజ్ హోమ్స్ లో, డిజేబుల్డ్ హోమ్స్ లో అక్కడ పిల్లల్ని తీసుకొని వెళ్లి అక్కడ 1 week వాళ్ళకి హెల్ప్ చేసే విధంగా, సేవ చేసే విధంగా ఒక ప్రోగ్రామ్ కూడా నిర్వహించారు. సో అక్కడ వాళ్ళు హెల్ప్ చేసి వాళ్ళకి సర్టిఫికేట్ కూడా వచ్చింది. అదే విధంగా ఒక మంచి ఎక్స్పీరియన్స్, రాదర్ దాన్ సర్టిఫికేట్ ఒక మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. అది వాళ్ళ లైఫ్ లో ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఇలాంటి ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ వాలంటీర్ ఆపర్చునిటీస్ లో కూడా అప్లోడ్ చేస్తూ ఉన్నారు మై భారత్ వెబ్సైట్ లోనే. డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్, రెస్పెక్టివ్ డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్స్ ఈవెంట్స్ ని, ఆ ఈవెంట్స్ లో జస్ట్ మీరు అప్లై చేసుకుని మీరు పార్టిసిపేట్ చేయడమే నెక్స్ట్ మీ రోల్ అన్నమాట.
1: సార్, కార్యక్రమంలో చివరిగా నషాముక్తి యువ వికసిత్ భారత్ ఈ కార్యక్రమంలో ప్రతి యువకుడు భాగస్వామి కావాలని కోరుతూ మన రాష్ట్ర యువతకు మీరు ఇవ్వదలిచిన సందేశం సార్.
0: సో మీ శ్రోతలకి అదే విధంగా యూత్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కి నేను హంబుల్ అప్పీల్ ఏం చేయాలనుకుంటున్నానంటే, సో ఒక స్వామి వివేకానంద గారు చెప్పారు, ఏదైనా ఒక వస్తువు గాని పదార్థం గాని ఒక అలవాటు గాని మిమ్మల్ని మానసికంగానూ లేకపోతే ఫిజిక్ భౌతికంగానూ మిమ్మల్ని వెనక్కి లాగుతూ మీ డ్రీమ్స్ ని అచీవ్ చేయకుండా చేస్తుంటే దాన్ని ఒక విషంలా మీరు కన్సిడర్ చేసి విషయం లాగా అనుకుని దాన్ని పక్కన పెట్టాలి అని. సో అదే విధంగా అప్పుడు మీ ఆ పక్కన పెట్టిన తర్వాత అందరూ ఫ్యామిలీ గాని అందరూ మీకు వరల్డ్ మీకు హెల్ప్ చేసి మీ డ్రీమ్స్ ని అచీవ్ చేయడానికి ఉపయోగపడుతుంది అని చెప్పి అప్పుడు చెప్పారు. అదే విధంగా ఈ నషాముక్త, నషా అనేది అదే దట్ మేబీ ఎనీథింగ్, సిగరెట్, ఆల్కహాల్, లేకపోతే డ్రగ్స్, సింథటిక్ డ్రగ్స్, ఓపీఎం, ఎనీథింగ్ మీన్ దట్ ఈస్ ఇంటర్ఫియరింగ్ విత్ యువర్ లైఫ్, దాన్ని మీరు పక్కన పెట్టి మీ గోల్స్ ని అచీవ్ చేసి ఒక ట్రూ డెమోగ్రాఫిక్ ఇండియా, మినిస్టర్ గారు గానీ లేకపోతే మోడీ గారు గానీ ఒకటే అంటారు, ఫ్యూచర్ ఆఫ్ ఇండియా లైఫ్ విత్ ద యూత్, జెన్జీ అంటారు. సో ఆ యూత్ ని మీరు ఒక రైట్ వేలో మనం తీసుకొని వెళ్ళాలంటే మా డిపార్ట్మెంట్స్ సపోర్ట్ చేయడానికి కానీ ఇండివిజువల్ గా యూత్ కూడా ఆ మానసిక సామాజిక స్పృహ ఉండాలి. అదే విధంగా ఈ ప్లెడ్జ్ ని, ఆ ప్రామిస్ చేసిన దాన్ని నిలబెట్టుకొని అదే విధంగా ఈ సొసైటీని ముందుకు తీసుకొని వెళ్ళాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ
1: సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు మీరు మన ఆకాశవాణి స్టూడెంట్స్ కి ఇచ్చేసి ఈ నషాముక్త యువ వికసిత్ భారత్ కి సంబంధించిన పూర్తి వివరాలు అందించినందుకు. ఇంతవరకు నషాముక్త్ యువ వికసిత్ భారత్ అన్న అంశంపై మై భారత్ కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ రాష్ట్ర సంచాలకులు శ్రీ కె వెంకట్ ఉజ్వల్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయం చేసిన వారు రావల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ

0: ప్రాంతీయవార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయవార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు టీన్ టైం హిందీ చిత్రగీతాలు వింటారు.

టీన్ టైంలో హిందీ చిత్రగీతాలు మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు యువలయ క్విజ్ కార్యక్రమం. మరి కార్యక్రమంలో అడగబోయే ప్రశ్నలకు మీరు సమాధానాలను వాట్సాప్ ద్వారా పంపించండి. మీరు మెసేజ్ చేయవలసిన వాట్సాప్ నంబర్ 0866-248-8812 ఈ నంబర్కి మెసేజ్ చేయండి మరి అడగబోయే ప్రశ్నలకు. మరి కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. మొదటి ప్రశ్న ఏంటంటే, ఈరోజు వరల్డ్ మస్కిటో డే, మరి ఈ సందర్భంగా దోమలకు సంబంధించిన ఒక ప్రశ్న ఉంటుంది. మరి మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, మలేరియా దోమల ద్వారానే వ్యాపిస్తుందని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? ఇదండి మొదటి ప్రశ్న. మలేరియా దోమల ద్వారానే వ్యాపిస్తుందని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? ఆ సైంటిస్ట్ పేరు పంపించండి. 0866-248-8812 ఈలోగా ఒక పాట విందాం.

ఓకే అండి, ఇవాళ అయ్యా కార్యక్రమానికి ముందుగా అందరికీ స్వాగతం. అందరికీ కూడా గుడ్ ఈవినింగ్. మరైతే కార్యక్రమంలో అడిగిన మొదటి ప్రశ్న, మలేరియా దోమల ద్వారానే వ్యాపిస్తుందని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు అని అడిగాను. మరి సమాధానాలు పంపించారు, చూద్దాం. మొట్టమొదటి సమాధానం కరెక్ట్గా పంపించారు శ్యామ్ గారు, నెల్లూరు నుంచి పంపించారు ఆన్సర్. రైట్ ఆన్సర్ అండి శ్యామ్ గారు. తర్వాత ఓకే, మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్ అండి మీది. ఓకే ఆన్సర్ రాంగ్ ఆన్సర్. తర్వాత శేషాద్రి నెల్లూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత ప్రసాద్ గారు ఎల్ఐసి గారిని నెల్లూరు హరినాథపురం నుంచి పంపించారు ఆన్సర్ని, రైట్ ఆన్సర్. ఇంకా ఫణిరాజు నెల్లూరు నుంచి, మహేంద్ర తెనాలి నుంచి, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద పంపించారు, మీరందరూ కూడా రైట్ ఆన్సర్. ఆ తర్వాత రైట్ ఆన్సర్ పంపించారు ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువోలు లంక అవినగడ్డ నుంచి పంపించారు. ఇంకా వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి. ఓకే పిఎస్ లక్ష్మి గారు ఒంగోలు నుంచి పంపించారు, ఓకే అండి రైట్ ఆన్సర్. తర్వాత అనంతపురం నుండి అనురాధ గారు, రైట్ ఆన్సర్. ఇంకా ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే రైట్ ఆన్సర్ పంపించిన వారు పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు, మార్కాపురం శివాజీనగర్ నుండి టైలర్ మస్తాన్ వలీ ఫాతిమా, ఓకే. తర్వాత కడప నుంచి వినయ్ శ్రీదేవి శైలజ ప్రవీణ మోషే కృష్ణ తులసి రెడ్డమ్మ అప్పు, మీరందరూ కూడా రైట్ ఆన్సర్. ఆ తర్వాత ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి పంపించారు ఆన్సర్ని, రైట్ ఆన్సర్ అండి. తర్వాత భూమిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమ్మను గుర్తి నుంచి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్. తర్వాత మిడతల రామమూర్తి ఉరవకొండ నుంచి, తర్వాత నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్నా వెంకటేశం హేమలత అజయ్ కుమార్ ఉదయ్ కుమార్. ఇంకా చల్లపల్లి నుండి రాజేశ్వరరావు విజయలక్ష్మి పూర్ణశ్రీ ఈశ్వర్. తర్వాత నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి శ్రీ చెబ్రోలు రామకృష్ణయ్య సుభాష్ని శ్రీ విష్ణు కైలాష్ మనోజ్ తనోజ్. తర్వాత రైట్ ఆన్సర్ పంపించారు కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మెహబూబ్ సుభాని. ఇంకా దేవులపల్లి హనుమంతరావు కూనవల్లి ఖమ్మం తెలంగాణ నుంచి, ఓకే బ్రాహ్మిన్పేట ఓకే విలేజ్ ఎవరు పూజారి కళ్యాణ్ లక్ష్మి నిర్మల విజయ వాణి సుధీర్ మీరు, ఓకే అండి మీది ఆన్సర్ రైట్ ఆన్సర్. ఓకే తర్వాత సాయి దర్శన్ శేష సాయి రోహన్ నెల్లూరు నుంచి పంపించారు ఆన్సర్. మీరు ఆన్సర్ పంపించలేదు, ఓకేనా ఓకే. తర్వాత నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి పంపించారు ఆన్సర్ని, రైట్ ఆన్సర్. తర్వాత మంగళగిరి ఆత్మకూరు నుంచి ఆదిశేష్ గారు, రైట్ ఆన్సర్. ఇంకా ఇంకా ఎవరంటే బృందావనం పద్మశ్రీ పావని చిరంజీవి శశాంక్ అచ్యుత

సూర్య నారాయణ ఈశ్వరమ్మ పంపించారు ఆన్సర్ని, రైట్ ఆన్సర్ అండి. తర్వాత ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు గారు రైట్ ఆన్సర్. ఇంకా తర్వాత కుంచి రామమూర్తి బెంగళూరు నుంచి పంపించారు ఆన్సర్, రైట్ ఆన్సర్. తర్వాత కే రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి, దైదా భిక్షం వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడ నల్గొండ డిస్టిక్ నుంచి, ఎం రామ్మోహన్ రావు సత్యవతి ఇరుసుమండ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి పంపించారు ఆన్సర్, రైట్ ఆన్సర్ అండి. తర్వాత ఎవరు, నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి గారు ఆన్సర్, రైట్ ఆన్సర్. తర్వాత రైట్ ఆన్సర్ పంపించారు తెనాలి నుంచి ఎంవి ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మౌనిక, త్రిలోక్ పంపించారు ఆన్సర్ని, ఆన్సర్ రైట్ ఆన్సర్ అండి. ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వారు ఎవరంటే భోగనాథ్ని వెంకటేశ్వరరావు, చేతన్ దివిజ్ మాటూర్ నుంచి పంపించారు. తర్వాత ఇప్పటికీ ఒక రాంగ్ ఆన్సర్ కనిపిస్తోంది, సమీనా గారు నెల్లూరు నుంచి, మీ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ అండి. ఓకే. తర్వాత నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్, రైట్ ఆన్సర్. హ్యాపీ హోమ్స్ కాలనీ నల్గొండ డిస్టిక్ నుంచి దైదా త్రివేణి చిన్మయి ప్రీతం ఆన్సర్, రైట్ ఆన్సర్. తర్వాత రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్సి, సియోనా, పాండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మా, బ్రహ్మయ్య పంపించారు ఆన్సర్, రైట్ ఆన్సర్. తర్వాత రాధాప్రకాష్ గారు ఖమ్మం నుంచి పంపించారు. ఓకే అండి, రైట్ ఆన్సర్ పంపించారు. ఓకే. తర్వాత ఇంకా నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద, జానకి రాజు పంపించారు ఆన్సర్ని. తర్వాత ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదవ్జీ సక్కుబాయి, సోనిక, లక్ష్మీ వర్మ, లడ్డుబాబా, ముసపేట నరేష్ గ్రామ ప్రజలు అంటున్నారు వీరు, మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఆన్సర్ ఇప్పుడు రైట్ ఆన్సర్ పంపించారు. ఓకే. తర్వాత గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి పంపించారు ఆన్సర్ని, రైట్ ఆన్సర్. రాధా ఖమ్మం నుంచి ఆన్సర్, రైట్ ఆన్సర్ అండి. తర్వాత జాప భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్ వెల్లుల నుంచి పంపించారు. ఓకే అండి. ఇంకా ఎస్ఎంఎస్ సర్దార్ పంపించారు ఆన్సర్. ఓకే, రైట్ ఆన్సర్. తర్వాత ఎం నరసింహం, ఇస్కాన్ సిటీ, నెల్లూరు నుంచి పంపించారు ఆన్సర్, రైట్ ఆన్సర్ అండి. ఆ తర్వాత ఆన్సర్ని పంపించారు పాత గుంటూరు నుండి రాజనేడి రవిశంకర్, బూరుగుల విజయలక్ష్మి, సిరిచందన, సాయి కృష్ణకాంత్ పంపించారు ఆన్సర్. ఓకే. తర్వాత దొడ్డిపట్ల కోటేశ్వరరావు గారు అత్తిల నుంచి పంపించారు ఆన్సర్ని, రైట్ ఆన్సర్. తర్వాత గుండుగొలను కొనకళ్ళ రమేష్, రామోజీ, శ్రీనివాస్ బాబు, సత్యనారాయణ పంపించారు ఆన్సర్. ఓకే అండి, రైట్ ఆన్సర్. తర్వాత గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి పోల్ శివదాసు రెడ్డి, తిరుపతమ్మ, వారి కుటుంబ సభ్యులు ఆన్సర్, రైట్ ఆన్సర్. తర్వాత కరెక్ట్గా పంపించారు నాగార్జున లక్ష్మి, వడియంపేట, అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి పంపించారు. ఇంకా శ్రీరామారావు, అపరాజిత, పెనమలూరు నుండి పంపించారు ఆన్సర్ని. తర్వాత ఓకే, సుబ్రహ్మణ్య పెత్తనపల్లి కర్ణాటక నుంచి పంపించారు ఆన్సర్, రైట్ ఆన్సర్ అండి. తర్వాత ఓకే అండి, ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి, రైట్ ఆన్సర్. ఎవరు, బుచ్చిరెడ్డి పాలెం నుంచి ఎస్పీఎస్ఆర్, ఓకే, మీరు ఆన్సర్ పంపించారు. మనోజ్ కుమార్ అనేది మాత్రం అర్థమవుతుంది. ఓకే అండి, రైట్ ఆన్సర్. తర్వాత ఓకే, మీది ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి, మీ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ అండి. దినేష్ అండి మీరు. ఓకే, రాంగ్ ఆన్సర్ మీది. ఓకే. తర్వాత లతా సుహాస్ హోస్కోట్ నుంచి పంపించారు ఆన్సర్ని, రైట్ ఆన్సర్. ధవల లక్ష్మీ నరసింహారావు, సంధ్యా, నర్సాపురం, పశ్చిమ గోదావరి నుంచి క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు. ఓకే. మలేరియా దోమల ద్వారానే వ్యాపిస్తుందని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు, ఇదండి ప్రశ్న. ఓకేనా. తర్వాత ఎవరు, చుండూరి మహేష్ విజయవాడ నుంచి పంపించారు ఆన్సర్ని, రైట్ ఆన్సర్ అండి. తర్వాత అంజాన్ కే దేశిరెడ్డిపల్లి నుంచి పంపించారు. సాయి దర్శన్, శేషసాయి, రోహన్ నెల్లూరు నుంచి వీరు.

ఓకే, ఇప్పుడు ఆన్సర్ పంపించారు. ఓకే అండి, మీ ఆన్సర్ రైట్ ఆన్సర్. తర్వాత మధుసూదన్ రెడ్డి పాపిన్నపాలెం నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. ఇంకా రైట్ ఆన్సర్ పంపించింది చిన్న చింతకుంట మహబూబ్ నగర్ నుంచి, బి రాజేష్ శ్రీవల్లి భాగ్య బాయి కుమార్. ఓకే ఓకే అండి, రైట్ ఆన్సర్. ఇస్మాయిల్ బాయ్, సయ్యద్ జాకీర్ బాయ్, మహమ్మద్ రఫీ బాయ్, మంగళంపూరి ప్రకాష్, ఖాదర్ బాషా బాయ్, ఎఫ్ఎంఎస్ సర్దార్ బాయ్, కిరాణా షాప్ సుధాకర్, నెల్లూరు జిల్లా నుంచి పంపించారు ఆన్సర్ని, రైట్ ఆన్సర్. ఇంకా కే సురేంద్రనాథ్, జర్సుగూడ ఒడిశా నుంచి ఆన్సర్ రాంగ్ ఆన్సర్ అండి మీది. ఓకే, తర్వాత ధనలక్ష్మీపురం నుండి సయ్యద్ జాకీర్, కిషోర్, గోపీనాథ్, ఇస్మాయిల్ మస్తాన్. ఓకే, మీ ఆన్సర్ ఓకే అండి, రైట్ ఆన్సర్. తర్వాత మహారాష్ట్ర షోలాపూర్ నుంచి ఎం రాధిక, హరికిషన్ జీ, చంద్రబాయి, నరేష్, నాగమణి. ఓకే అండి, రైట్ ఆన్సర్. తర్వాత శ్రీరామదాసు, అంజాచారి, బ్రహ్మచారి, చిలకమరి, ఉపేంద్రాచారి, తిప్పర్తి, నల్గొండ జిల్లా నుంచి పంపించారు ఆన్సర్ని, రైట్ ఆన్సర్. ఇంకా లాస్ట్ మెసేజ్ ఎవరంటే, ఓకే, గద్వాల్ జిల్లా ఎర్రవల్లి మండలం వల్లూరు నుంచి కే పెద్ద నరసింహ, పద్మబాయి, శ్రీవాణి, జగదీష్, శివరాణి. ఓకే అండి, ఇవి మరి మొదటి ప్రశ్నకు సంబంధించి సమాధానాలు. మరి అయితే సమాధానం తెలుసుకుందాం. మలేరియా దోమల ద్వారానే వ్యాపిస్తుందని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు అని అడిగాను. మరి ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏంటంటే సర్ రొనాల్డ్ రాస్ అన్నమాట. ఈ ఎవరు ఈ సైంటిస్ట్ పేరు, దోమకాటు ద్వారానే ఒకరి నుండి ఒకరికి మలేరియా వ్యాపిస్తుందని శాస్త్రీయంగా ఈయన నిరూపించారు. ఓకేనా, మరి రెండవ ప్రశ్నలోకి వెళ్దాం. ఓకే, మరి మొదటి ప్రశ్నకు ఇంకా సమాధానం చెప్పేశాను కదా, ఇంకా పంపిస్తున్నారు. మార్కాపురం జిల్లా నుంచి డ్రైవర్ బాబు గారు. ఓకే, తర్వాత మాణిక్యరావు సత్యవతి, కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి పంపించారు. ఇంకా ఆర్ఎస్వి నరసింహరాజు, చించినాడ, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. ఓకే అండి, మరి రెండో ప్రశ్నలోకి వెళ్దాం. రెండో ప్రశ్న ఏంటంటే భారతదేశంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతం ఏది? ఇదండి ప్రశ్న. ప్రశ్న మరొకసారి, భారతదేశంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతం ఏది? మరి ఆ ప్రాంతం ఏంటో మెసేజ్ చేయండి 0866 24888 12 నంబర్కి.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233. మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.

ఓకే అండి. మరి ఈవలయ కార్యక్రమంలో అడిగిన రెండవ ప్రశ్న, భారతదేశంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతం ఏది అని అడిగాను. ఓకే అండి, మరి సమాధానం ఓకే. మీరు పాట అడుగుతూ మెసేజ్ చేశారా, ఈ టైంలో ఇది క్విజ్ కార్యక్రమం కదా, మీకు తెలుసు కదా. ఓకేనా, పాటలు అడగవండి, సమాధానం పంపించండి. ఓకే,

మీరు కూడా ఆన్సర్ పంపించారా? ఓకే అండి, మరి

ముఖ్యాన్ని మరి ఇవలయ కార్యక్రమంలో అడిగిన రెండో ప్రశ్నకు భారతదేశంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతం ఏది అని అడిగాను. సమాధానం పంపించారు రాధా ఖమ్మం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి, శ్యామ్ నెల్లూరు నుంచి, రాధాప్రకాష్ ఖమ్మం నుంచి, శేషాద్రి నెల్లూరు నుంచి, ఓకే తర్వాత కారంచేడు మండలం కుంకలమరు గ్రామం తెలగపాలెం నుండి వెంకటేశ్వర్లు రెడ్డి, జ్యోతి, తులసి, కౌశిక్ పంపించారు, రైట్ ఆన్సర్ అండి. తర్వాత మార్కాపురం శివాజీనగర్ నుండి టైలర్ మస్తాన్ వల్లి ఫాతిమా, జవాబు రాంగ్ ఆన్సర్ అండి మీది, మీరు పెట్టింది సెకండ్ ప్లేస్, ఓకే. తర్వాత కె రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి మీరు కూడా రాంగ్ ఆన్సర్. తర్వాత కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని పంపించారు, ఆన్సర్ రైట్ ఆన్సర్ అండి. ఆ తర్వాత సాయి దర్శన్ శేషసాయి రోహన్ నెల్లూరు నుంచి పంపించారు, ఓకే. తర్వాత పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్ని పంపించారు, మెడతల రామమూర్తి ఉరవకొండ నుంచి రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత శ్రీరామదాసు అంజాచారి బ్రహ్మచారి చిలకమర్రి ఉపేంద్రాచారి తిప్పర్తి నుంచి రైట్ ఆన్సర్. ఇంకా మహేంద్ర తెనాలి నుంచి, ఓకే రైట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి సిద్ధవటం నుంచి పంపించారు ఆన్సర్ని, రైట్ ఆన్సర్. తర్వాత ఎం నరసింహం ఇస్కాన్ సిటీ నుంచి మీది ఆన్సర్ రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు పంపించారు ఆన్సర్ని, రైట్ ఆన్సర్. ఆ తర్వాత కడప నుంచి శ్రీదేవి శైలజ రెడ్డమ్మ వినయ్ ఉమ నిఖిత ప్రవీణ పంపించారు ఆన్సర్ని, రైట్ ఆన్సర్. ఇంకా ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి, ఒంగోలు నుంచి దింటకుర్తి దుర్గాదేవి, మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా నుంచి, అనంతపురం నుంచి అనురాధ గారు, ఇంకా మధుసూదన్ రెడ్డి పాపిన్నేపాళ్యం నుంచి పంపించారు, వీరందరూ కూడా రైట్ ఆన్సర్. ఆ తర్వాత ఇంకా ఎస్వి సుబ్రహ్మణ్యం గారు దక్షిణ చిరువోలు లంక నుంచి, అనసూయ జీవన్ బాబు తిరువూరు ఎన్టీఆర్ జిల్లా నుంచి పంపించారు ఆన్సర్ని, రైట్ ఆన్సర్. ఇంకా ఎం నరేష్ మెర్సి విజయ వీరందరూ కూడా ఆన్సర్ రైట్ ఆన్సర్. ఆ తర్వాత గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక రాష్ట్రం నుంచి ఆన్సర్ రైట్ ఆన్సర్. ఆ తర్వాత కడప నుంచి రవి శ్రీధర్ బాష పంపించారు. ఇంకా సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి, ఎవరు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యాముల, మీరందరూ కూడా రైట్ ఆన్సర్. ఇంకా తెనాలి నుంచి ఎంవి ప్రసాద్ ఇందిర రఘురామ్ మౌనిక త్రిలోక్ పంపించారు ఆన్సర్ని, రైట్ ఆన్సర్. బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా నుంచి, ఇంకా శ్రీరామారావు అపరాజిత మేఘ ఎక్కడి నుంచి, పెనమలూరు నుంచి పంపించారు ఆన్సర్ని, రైట్ ఆన్సర్. తర్వాత కరెక్ట్గా పంపించారు గాంధీ మార్కెట్ ఇంకోల్ నుంచి హుస్సేన్ దాదా అక్రమ్ సావిజ్ అన్నారం వినయ్ కుమార్, మీరందరూ కూడా రైట్ ఆన్సర్. ఇంకా ఓకే అండి, ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ని పంపించారు ధవల లక్ష్మీ నరసింహారావు సంధ్య నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పంపించారు. ఇంకా దేవులపల్లి హనుమంతరావు పంపించారు ఆన్సర్, రైట్ ఆన్సర్ అండి. ఇంకా మనకి టైం అయిపోయింది, మెసేజెస్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి, మధ్యలో కొంచెం లేట్ అయింది, కొంచెం మెసేజెస్ కొంచెం ప్రాబ్లం రావటం వల్ల, ఓకేనా. మరైతే సమాధానం తెలుసుకుందాం. భారతదేశంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతం ఏది అని అడిగాను. మేఘాలయ రాష్ట్రంలో మాసిన్ రామండి.

0: కొంతమంది చిరపుంజి అన్నారు, చిరపుంజి అనేది సెకండ్ ప్లేస్. ఓకేనా? మరి ఇది ఇవాళ ఇవాళ ఇవాళయ్య కార్యక్రమం. ఇప్పుడైతే విందాం హిందీ పాఠం, ముందుగా వాణిజ్య ప్రకటన.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి Form 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం Form 6A నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం Form 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం Form 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: ఆకాశవాణి హిందీ పాఠం ఈనాటి కార్యక్రమంలో విశేషణ్ 9వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయుని శ్రీమతి టి ఇందిర, విద్యార్థి షేక్ ఆస్మా. వినండి 9వ తరగతికి హిందీ పాఠం విశేషణ్.
6: నమస్తే అధ్యాపికాజీ.
7: నమస్తే ఆస్మా, ఆవో బైఠో. ఆజ్ హమ్ కుచ్ వ్యాకరణాంశ సీఖేంగే. అబ్ విశేషణ్ కే బారే మే విస్తార్ రూప్ మే సీఖేంగే. జో శబ్ద సంజ్ఞా యా సర్వనామ్ కి విశేషత బతలాతే హై ఉన్హే విశేషణ్ కహతే హై. ఉదాహరణ్, అచ్చి లడ్కి, ఇస్మే విశేషణ్ అచ్చి. యా శబ్ద లడ్కి కి విశేషత బతలాతా హై. తుమ్ భీ ఏక్ ఉదాహరణ్ దే దో.
6: జీ అధ్యాపికా జీ, సుందర్ బగీచా, ఇస్మే సుందర్ విశేషణ్ శబ్ద హై.
7: అచ్చా, ఐసే హీ ఊంచా పహాడ్, గరమ్ చాయ్, ఠండా పానీ, ఇన్మే విశేషణ్ శబ్ద చున్కర్ బతావో.
6: ఊంచా, గరమ్, ఠండా.
7: బహుత్ అచ్చా. అబ్ విశేషణ్ కే రూప్ ఔర్ భేద్ సీఖేంగే. విశేషణ శబ్దం కే ముఖ్య చార్ భేద్ హై. వే హై గుణవాచక విశేషణ్, సంఖ్యావాచక విశేషణ్, పరిమాణవాచక విశేషణ్, సార్వనామిక విశేషణ్. తుమ్ భీ ఏక్ బార్ కహో. గుణవాచక విశేషణ్,
6: గుణవాచక్ విశేషణ్,
7: సంఖ్యావాచక్ విశేషణ్,
6: సంఖ్యావాచక్ విశేషణ్,
7: పరిమాణవాచక్ విశేషణ్,
6: పరిమాణ్ వాచక్ విశేషణ్,
7: సార్వనామిక్ విశేషణ్,
6: సార్వనామిక్ విశేషణ్.
7: ఇంకే అలావా అంటే ఈ నాలుగు కాకుండా ఔరు ఏక్ భీ హై వ హై వ్యక్తివాచక విశేషణ్. ఇదేమిటంటే వ్యక్తివాచక సంజ్ఞా శబ్ద విశేషణ రూపులేతే హై. అంటే నామవాచక శబ్దాలే విశేషణాలుగా వస్తాయి. తెలుగు భాష, కాశ్మీరీ లడ్కి, భారతీయ సంస్కార్ ఇలాంటివి. ఈ తెలుగు, కాశ్మీర్, భారత్ ఇవన్నీ నామవాచకాలు. విశేషణ రూపంలో భాష, లడకి, సంస్కార్ అనే నామవాచకాలని విశేషంగా చెప్తున్నాయి. సరే, మనం ప్రధానంగా మొదట చెప్పుకున్న నాలుగు నేర్చుకుందాం. పహలా గుణవాచక విశేషణ్. పరిభాష ఇస్ ప్రకార్ హై, జో విశేషణ్ కిసీ సంజ్ఞా యా సర్వనామ్ కే గుణ్, దోష్, దశ, రంగ్, ఆకార్, స్థితి ఆది కా బోధ్ కరాతే హై, వే గుణవాచక విశేషణ్ కహలాతే హై. అబ్ ఉదాహరణ్ దేఖో, అచ్చా లడకా హై, అచ్చా అనేది గుణ్. పురాణా నౌకర్, పురాణా. లాల్ సాడీ, లాల్ అనేది రంగు తెలుసు కదా. ఊంచా పహాడ్, ఊంచా. బడా షహర్, బడా. లంబీ కహానీ, లంబీ. జంగ్లీ పశు, జంగ్లీ. యా కిలా సుందర్ ఔర్ మజబూత్ హై, ఇస్ వాక్య మే విశేషణ్ క్యా హై బతావో. ఇన్ శబ్దం కో ఔర్ వాక్యం కో ఫిర్ సే బోలో.
6: వహ అచ్చా లడకా హై, పురానా నౌకర్, లాల్ సాడీ, ఊంచా పహాడ్, బడా షహర్, లంబీ కహానీ, జంగ్లీ పశు.
7: యా కిలా సుందర్ ఔర్ మజబూత్ హై, ఇస్ వాక్య మే విశేషణ్ క్యా హై బతావో.
6: సుందర్ ఔర్ మజబూత్ దో విశేషణ్ హై.
7: అచ్చా, అబ్ సంఖ్యావాచక విశేషణ్ సీఖేంగే. జో

0: विशेषण वस्तु की संख्या बताएं, वे संख्यावाचक विशेषण कहलाते हैं। अब उदाहरण देखो, तीन लड़कियां, इसमें तीन अंटे एदेना अंक लेदा संख्या संज्ञा सर्वनामालकु ముందు వస్తే అది సంఖ్యావాచక విశేషణం అన్నమాట। तुम भी उदाहरण दे दो।
1: हे चार लड़के हैं, 10 किताबें, 100 रुपए, 50 पैसे।
0: हाँ, इनमें चार, 10, 100, 50 आदि संख्यावाचक विशेषण है। बहुत अच्छा। इपुड़ू ये संख्यावाचक विशेषणालो कूड़ा भेदालु नहीं, इसके दो मुख्य भेद हैं, निश्चित संख्यावाचक अनिश्चित संख्यावाचक। अयिते निश्चित अंटे एमिटी, निश्चित संख्या बोधक विशेषण से विशेष वस्तु की निश्चित संख्या का बोध होता है। निश्चित संख्या अंटे 2, 3, 25, 50 इला संदेहानिकि तावु लेकुंडा चेप्पगलिगिते अदि अंटे पूर्णांक। स्पष्टंगा 2, 3 लेदा अपूर्णांक कूडा कावच्चु ओक्कोक्कप्पुडु, एदि पौने 3, 4.5, 2.25 वगैरा। इदि काक क्रमवाचक आर्डर अंटे पहला, दूसरा, चौथा, पांचवा, इदि कूडा संख्यावाचक विशेषण। समुदाय बोधक अंटे ग्रूप, मोत्तं ग्रूप गुरिंची। एला दोनों हाथ लाखों रूपये, इसमें विशेषण शब्द क्या है बताओ?
1: दोनों, लाखो, चारो और लो चारो।
0: बहुत अच्छा। इपुड़ अनिश्चित संख्या बोधक विशेषण से विशेष वस्तु की निश्चित संख्या का बोध नहीं होता। उदाहरण, कुछ पुस्तकें, कोन्नी पुस्तकालु, ఎన్నో తెలియదు, ఎన్నైనా కావచ్చు। అలాగే అనేక రంగ్, ఇస్మే విశేషణ క్యా హై?
1: అనేక విశేషణ।
0: సబ్ లోగ్, బహుతేరే ఆద్మీ, కయి బార్, విశేషణ శబ్ద క్యా హై ఇన్మే?
1: బహుతేరే, కయి।
0: అచ్చా, అబ పరిమాణవాచక విశేషణ అర్థం ఏమిటి? క్వాంటిటీ, ఎంత అని ప్రశ్నిస్తే, ఉదాహరణకు బర్తన్ మే కితనా దూధ్ హై అంటే జవాబు బర్తన్ మే కుచ్ దూధ్ హై, కొంచెం పాలున్నాయి। కుచ్ అనేది పరిమాణవాచక। ఇంకా బహుత్, సబ్, కితనా, ఇతనా, థోడా, ఇవన్నీ పరిమాణవాచక విశేషణ్। ఈ పదాలు ఉపయోగించి ఉదాహరణలు చెప్పగలవా?
1: జీ హాం అధ్యాపికా జీ, బహుత్ లోగ్, సబ్ లడ్కే, కితనా సమయ్, ఇతనా ఘీ, థోడా పానీ।
0: బహుత్ అచ్చా। అలాగే పూరీ కహానీ, పూరీ అంటే పూర్తి। ఇంకా ఏమిటంటే రెండు రెండు పరిమాణవాచక విశేషణ కలిసి కూడా రావచ్చు। ఎలా అంటే థోడా బహుత్ మెహనత్, తెలుగులో అంటారు కొద్దో గొప్ప అంటారు చూడు, అదనమాట। అలాగే బహుత్ కుచ్ సీఖ, బహుత్ కుచ్ సీఖ అంటే చాలా ఎక్కువ నేర్చుకున్నాడు। ఇలా పరిమాణవాచక విశేషణ పక్కన సా చేర్చితే అది కూడా ఒక ప్రయోగం అవుతుంది। ఎలా అంటే ఇత్తనా సా కాం, తెలుగులో ఈ మాత్రం పని అంటారు చూడు, అలా అనమాట। ఇత్తనా సా కాం, కిత్నా సా దూధ్ అంటే
1: ఏ మాత్రం పాలు,
0: బహుత్ సా లాభ్ అంటే చాలా లాభం, థోడీ సి బుద్ధి కొంచెం బుద్ధి, ఇవన్నీ పరిమాణవాచక విశేషణ్। తరువాతది సార్వనామిక విశేషణ్। జో విశేషణ్ సర్వనామకే రూప్ మే రహకర్ సంజ్ఞా కో సూచిత కర్తే హే వే సార్వనామిక విశేషణ్ కహలాతే హే। జైసే విజయవాడ హమారా శహర్ హే, హమారాలో హమ్ అనేది సర్వనామం। అలాగనే ఔర్ ఏక్ ఉదాహరణ్, రామ్ మేరా భాయి హే, ఇస్మే విశేషణ్ క్యా హే?
1: మేరా సార్వనామిక విశేషణ్ హే।
0: సర్వనామ శబ్దాలు మూల శబ్దాలు యోగిక శబ్దాలని రెండు రకాలు। సర్వనామ శబ్దాలు మూల శబ్దాలు యోగిక శబ్దాలని రెండు రకాలు। సర్వనామ శబ్ద బతావో పహలే?
1: యహ, వహ, యే, వే, మై, హమ్, తుమ్, తు ఆది।
0: బహుత్ అచ్చా। ఇవన్నీ మూల శబ్దాలు। యోగిక శబ్దాలంటే ప్రత్యయ జోడినేసే బంతే హే, కారక్ తెలుసు కదా నీకు, కా, కే, కి, మే, సే, ఇవన్నీ కూడా ఆది ప్రత్యయ జోడినేసే అంటే యహ ప్లస్ కా అప్పుడు ఇస్కా, वैसे ही
1: यह प्लस की इसकी, यह प्लस के इसके, वह प्लस का उसका, वह प्लस की उसकी, वह प्लस के उसके।
0: ठीक है। अंटे इस, उस, जिस, इवन्नी कोड़ा सार्वनामिक विशेषण। इस घर में रामो रहता है, उस लड़की के पास फूल है, इला एन्नैना उदाहरणलु इव्वच्चु। अच्छा, ये बताओ अपना परिवार, पराया घर, నిజ దేశ్, ఈ ఉదాహరణలో విశేషణ శబ్ద చూన్కర్ బతావ్।
1: అపనా, పరాయా ఔర్ నిజ్।
0: అపనా అన్న నిజ్ అన్న ఒకటే అర్థం, అపనా పరివార్ నా కుటుంబం లేదా తన కుటుంబం అని కూడా అనొచ్చు, పరాయా ఘర్ దూసరం కా ఘర్ ఇతరుల ఇల్లు। అబ్ సంజ్ఞా శబ్దకో విశేషణ బనాయేంగే, ఉదాహరణ్ ధన్

0: అంటే పైసే సంపత్తి కదా, ఈకి మాత్రా జోడ్నేసే క్యా బంతా హే, ధన్ ప్లస్ ఈ
1: ధని డబ్బు గలవాడు, ధని ఆద్మి హైనా అధ్యాపికాజీ.
0: ఆ అలాగే పహాడ్ అంటే పర్వతం, ఇసే భీ విశేషణ బనావో
1: పహాడీ.
0: అచ్చా పహాడీ ఇలాకా పర్వత ప్రాంతం. అలాగే చంద్ర అంటే చంద్రుడు, సా జోడ్నేసే చంద్ర సా హోతా హే, అధ్యే చంద్రుని లాంటి, షేర్ సా సింహం లాగా ఆది. అపు నామక్ పేరు గల, నామక్ అంటే పేరు గల, రామచంద్ర నామక్ నరేష్ రామచంద్రుడు అను పేరు గల రాజు. మున్ని నామక్ లడకి, అర్థమేమిటి?
1: మున్ని అను పేరు గల అమ్మాయి.
0: ఆ బహుతచ్చా, సర్వనామాల గురించి సార్వనామిక విశేషంలో నేర్చుకున్నావు కదా. అబు క్రియాశబ్దకో విశేషణ బనానా, కుచు క్రియాశబ్ద బతావో.
1: పడ్ లిఖ్ సున్ కర్ చల్ దౌడ్ ఖా ఆది.
0: అచ్చా పఢ్కో పఢనే వాలా బనాతే హే, ఉదాహరణ్ పఢనే వాలా లడకా చదివే పిల్లవాడు. వైసే హి దో చార్ ఉదాహరణ తుమ్ భీ దే సక్తి హో.
1: లిఖనే వాలా లడకి
0: నహీ, లిఖనే వాలి లడకి స్త్రీలింగ్ హే నా, ఆగె బోలో.
1: సుననే వాలి ఔరత్ కామ్ కర్నే వాలా ఆద్మి ఆది హే నా అధ్యాపికాజీ.
0: అచ్చా చల్ కో చల్తీ బనాకర్ విశేషణ కా రూప్ దేతే హే, చల్తీ గాడి నడుస్తున్న బండి, అలాగే చరతీ గాయ్ మేస్తున్న ఆవు. ఇలా ఔర్ ఏక్ బాత్ హే, అవ్యయ్ సే విశేషణ బనానా, బాహర్ భీతర్ ఆది అవ్యయ్ హే, ఇస్కో బాహరీ భీతరీ యానీ ఈ కీ మాత్రా జోడ్నే సే విశేషణ బంతే హే. ఉదాహరణ్ వహ్ భీతరీ బాత్ బోల్ నహీ పాయా, అతడు లోపలి మాట చెప్పలేకపోయాడు. అలాగే మేరా నౌకర్ బాహరీ కామ్ భీ కత్తా హే, నా నౌకరు బయట పని కూడా చేస్తాడు. ఇలా అచ్చా ఏక్ ముఖ్య విషయ హే, సర్వనామ శబ్దం కే పెహలే విశేషణ కా ప్రయోగ నహీ హోతా, వహ్ అచ్చా లడకా హే. దీనిలో ఒక సర్వనామం ఒక నామవాచకం ఉన్నాయి, బతావ్.
1: వహ్ సర్వనామ్ ఔర్ లడకా సంజ్ఞా హే అధ్యాపికాజీ, వహ్ కే బాద్ విశేషణ్ ఆయా.
0: టీక్ హే, ఔర్ ఉదాహరణ దే దో.
1: యహ సుందర్ హే, మై హోషియార్ హూ, ఆప్ బడీ హే, హమ్ బుద్ధిమాన్ హే.
0: బహుత్ అచ్చా, అబు విశేషణ్ కా రూపాంతర్, విశేషణ్ ఏక్ వికారీ శబ్ద హే, అంటే లింగ వచన విభక్తులను అనుసరించి మార్పు చెందేటువంటి పదాలనే వికారీ శబ్ద అంటారు. ఉదాహరణకి బడా ఏక్ విశేషణ్, పుల్లింగ్ మే బడా, స్త్రీలింగ్ మే క్యా హే,
1: బడీ.
0: అచ్చా స్త్రీలింగ్ మే.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు భజనావళి వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటనలు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 32, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: అప్ టు 85% LTV తో మనపురం ఐడియల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
4: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్. మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ఇప్పుడు శ్రీమతి పోరంగి పుష్పలత బృందం వారిచే భజనావళి వింటారు.

శ్రోతలు ముందుగా ఈనాటి సాయంత్రం వేళ మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు వింటారు. 5:05 వనిత వాణి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలు ప్రత్యక్షంగా కాల్ చేసి వారు నచ్చెమెచ్చే సినీగీతాలు వింటారు. 5:30 యువతరంగం కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యా ఉద్యోగ సమాచారంతో పాటు యువత నచ్చెమెచ్చే సినీగీతాలు వింటారు. 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:30 గ్రామదర్శిని కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ సంగతి మీకు తెలుసా కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:00 అలనాటి మధురగీతం వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7:15 కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:00 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ఎస్ఎంఎస్ ద్వారా శ్రోతలు కోరే సినీగీతాలు వింటారు. 8:15 అసెంబ్లీ సమావేశాల సమీక్ష ఆంధ్రప్రదేశ్ విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 8:40 దేశభక్తి గేయం వింటారు. 8:45 సమాచార సంధ్య కార్యక్రమం. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9:15 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు రిలే వింటారు. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 11:10 మా కార్యక్రమాలన్నీ ముగిస్తాము. శ్రోతలు ఇంతవరకు ఈనాటి సాయంత్రం వేళ మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు విన్నారు. ఆకాశవాణి సిమ్మపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు. 102.7 MHz పై మా ప్రసారాలు.

శ్రోతలు ఇప్పుడు రేపు మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు వింటారు. రేపు ఉదయం 6:10 అర్చన కార్యక్రమంలో భక్తి గీతాలు వింటారు. 6:30 సూక్తి సుధ కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:35 పొలం కబుర్లు ప్రసారమవుతాయి. 7:00 రేపు మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు వింటారు. 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:35 మనోరంజని కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 హలో అభిరుచి కార్యక్రమంలో ఫోన్ ఇన్ ద్వారా శ్రోతలు కోరే సినీగీతాలు వింటారు. 9:30 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ఎస్ఎంఎస్ ద్వారా శ్రోతలు కోరే సినీగీతాలు వింటారు. 10:00 సాయంత్రం 5:00 వరకు ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు రిలే వింటారు. 5:00 రేపు సాయంత్రం మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు వింటారు. 5:00 వనితవాణి కార్యక్రమంలో మహిళలు ఆరోగ్యం చిట్కాలు వింటారు. 5:30 యువతరంగం కార్యక్రమంలో జీకే స్పెషల్తో పాటు సినీగీతాలు వింటారు. 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:00 అలనాటి మధురగీతి వింటారు. 7:15 పాడి పంటల కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:00 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ఎస్ఎంఎస్ ద్వారా శ్రోతలు కోరే సినీగీతాలు వింటారు. 8:15 నుండి రాత్రి 11:10 వరకు ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు రిలే వింటారు. శ్రోతలు ఇంతవరకు రేపు మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: మహిళలు ఎంతో ఎదురు చూసేటటువంటి వనితవాణి కార్యక్రమం వచ్చేసింది. మరి ఈనాటి వనితవాణి కార్యక్రమంలో మనతో మాట్లాడడానికి చాలా మంది శ్రోతలు అయితే ఫోన్ చేస్తూ ఉన్నారు. కాల్ కలిసినటువంటి లక్కీ శ్రోత ఎవరో వారితో మాట్లాడిద్దాం. హలో హలో
3: హలో
2: నమస్తే అండి.
3: నమస్కారం, గుడ్ ఈవినింగ్ మేడం.
2: గుడ్ ఈవినింగ్, మీ పేరేంటి? సుప్రియ గారు, చెప్పండి, ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. మరి ఇవాళ ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు? సుప్రియ గారు, ఏంటంటే అది ఆ రోజు మీకు అలాంటి ఏమైనా స్పెషల్ గా ఉన్నప్పుడు మాకు ఇది ఉత్తరాలు పెట్టున్నారు కదా, మీ ఉత్తరాలు మీరు రిక్వెస్ట్ పంపించండి. సో దాంట్లో అవుతుంది, వాళ్ళు చేస్తారు. ఓకే అండి, ఓకే అండి. మీరు ఇంకొకసారి ఏమైనా ఇలా చెప్పాలనుకున్నప్పుడు లైవ్ లో కాకుండా మీరు లెటర్ రూపంలో మాకు ఇవ్వండి. ఓకే అండి. మరి ఇవాళ ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు? ఓకే అండి, మరి మీకోసం అయితే పాట వస్తుంది, విని ఆనందించండి. మాకు కాల్ చేసినందుకు ధన్యవాదాలు.
3: థాంక్యూ మేడం.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTV తో మనపురం ఐడియల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: వనిత వని కార్యక్రమంలో మరొక శ్రోతతో మాట్లాడదాం. హలో, నమస్తే అండి. హలో,
4: హలో, నమస్తే మేడం.
3: చెప్పండి, మీ పేరు?
4: నా పేరు ఆయిషా మేడం.
3: ఆయిషా, చెప్పండి. వాళ్ళ ఓకే, అర్థమైపోయింది మీ పేరు చెప్పగానే. చెప్పండి, వాళ్ళ ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు? అవునండి,
4: గోపి గోపి గోదావరి.
3: మీరు పాట అడిగినప్పుడల్లా సగం పాట మీరు పాడే వినిపించేస్తున్నారు శ్రోతులకి. ఓకే అండి, మరి మీకోసం అయితే పాట వస్తుంది, విని ఆనందించండి. మాకు కాల్ చేసినందుకు ధన్యవాదాలు.
4: థాంక్స్ మేడం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం

0: ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: వనితవాణి కార్యక్రమంలో మరొక శ్రద్ధతో మాట్లాడుతాం. హలో.
3: హలో,
2: నమస్తే అండి.
3: నమస్తే అండి, నా పేరు విజయలక్ష్మి.
2: విజయలక్ష్మి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
3: నెల్లూరు నుంచి అండి.
2: నెల్లూరులో ఎక్కడండి?
3: హౌసింగ్ బోర్డ్ MIG, ఇక్కడ అదేదో వేరాయపాలెం దగ్గరలో ఉంటుంది.
2: ఓకే అండి, చెప్పండి, వాళ్ళు ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు?
3: నాకు ఈరోజు శాంతి నివాసంలో కలనైనా నీ వల్పే గానీ, లేక శ్రీరామదాసులో అల్లా శ్రీరామ గానీ ఏదో ఒకటి వేయండి.
2: శ్రీరామదాసులో ప్లే చేయమంటారా?
3: చేయండి.
2: ఓకే అండి, ఏం చేస్తుంటారు మీరు?
3: ఓకే, థ్యాంక్ యూ. నేనే ఏం లేదండి, హౌస్ వైఫ్, రిటైర్ అయిపోయి కూర్చున్నావు ఇంట్లో ఖాళీగా వింటూ ఉంటాను.
2: మరి శ్రావణ మాసం కదా, మరి ఎంతవరకు వచ్చాయి మీ ప్రిపరేషన్స్?
3: వరలక్ష్మి వ్రతం రేపు అన్ని తయారైనాయి, కోడళ్ళు వాళ్ళు చేసుకుంటారు కదా.
2: ఓకే అండి, మరి మీకోసం అయితే పాట వస్తుంది, నేను ఆనందించండి. థ్యాంక్ యూ.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం వాణిజ్యం ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901084415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని

0: సభలు సమావేశాలు, ప్రకటనలు, ప్రచారాలు, వేడుకలు, ఉత్సవాలు, పర్యటనలు, ప్రశంసలు, ఇలా సమాచారం ఏదైనా ప్రతి వారం మీకు అందించే సమాచార వేదిక ఈ వారం మన నెల్లూరు. ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్ పై.
1: బాబాయ్, మన శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయో తెలుసా?
2: తెలీదు.
1: బటర్ఫ్లైస్ మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పు.
2: తెలీదు.
1: పూరి గుడిలో దేవుడి బొమ్మలు దేంతో చేశారో తెలుసా?
2: తెలీదు.
1: ఎల్లోరా గుహలు ఎక్కడున్నాయో చెప్పు చూద్దాం.
2: తెలీదు, తెలీదు, తెలీదు. అయినా ఇవన్నీ నీకెలా తెలుసు?
3: తను ఈ మధ్య ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో ఈ సంగతి మీకు తెలుసా ప్రోగ్రామ్ వింటూ ఉంది.
1: అందులో మనకి తెలియని ఎన్నో కొత్త కొత్త విషయాలు చెప్తున్నారు బాబాయ్.
3: మీరు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే తప్పకుండా వినండి ఈ సంగతి మీకు తెలుసా. ప్రతి సోమవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 6:30 మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో.
0: ఇప్పటి వరకు వనితావాణి కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈనాటి వనితావాణి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు 102.7 మెగాహెర్ట్స్ పై మా ప్రసారాలు. సమయం 5:30 అయింది. యువతరంగం కార్యక్రమానికి స్వాగతం.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: యువత ఎంతో నచ్చే మెచ్చే యువతరంగం కార్యక్రమం వచ్చేసింది. మరి ఈనాటి యువతరంగం కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం. ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ అసోసియేట్ మోడ్యులర్స్ గ్రేడ్ 2 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం 22 పోస్టులు అయితే ఉన్నాయి. ఇన్స్ట్రుమెంటేషన్ పైపింగ్ ప్రాసెస్, స్ట్రక్చికల్, జనరల్ సివిల్, ఎక్విప్మెంట్ తదితరాలు. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 60% మార్కులతో బీఈ, బీటెక్, బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు వచ్చేటప్పటికీ జూలై 31, 2026 నాటికి 33 ఏళ్ళు నిండి ఉండాలి. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తుల స్క్రీనింగ్ తర్వాత షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు ఈఐఎల్ కార్యాలయాల్లో ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. దరఖాస్తు విధానం వచ్చేప్పటికీ ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు చివరి తేదీ 21 ఆగస్టు 2026, అనగా రేపే చివరి తేదీ. దీనికోసం మీరు సందర్శించవలసిన వెబ్సైట్ వివరాలు www.engineersindia.com. మరొకసారి వెబ్సైట్ వివరాలు www.engineersindia.com. మరికొంత సమాచారం వినే ముందు జవాన్ చిత్రం నుండి పాట విన్నాము.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

యువతరంగం కార్యక్రమంలో మరికొంత ఉద్యోగ సమాచారం. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్, దేశంలోని ప్రభుత్వ ఈనాడు ప్రతిభ డెస్క్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 2027-28 సంవత్సరానికి సంబంధించిన కస్టమర్ సర్వీస్ అసోసియేట్ పోస్టుల భర్తీకి విడుదల చేసిన నోటిఫికేషన్ను ఈ నెల 1 ఆగస్టుతో రిజిస్ట్రేషన్కు ఆఖరి తేదీ. దీని ద్వారా మొత్తం 11,403 ఖాళీలను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 186, తెలంగాణలో 191 పోస్టులు ఉన్నాయి. మొత్తం 11 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఎంపిక ప్రక్రియలో ప్రిలిమ్స్, మెయిన్స్, ఆన్లైన్ పరీక్షలు, లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనంతరం బ్యాంకులకు తాత్కాలిక కేటాయింపు ఉంటుంది. ఆసక్తి అర్హత కల అభ్యర్థులు చివరి తేదీలోగా దరఖాస్తులు చేసుకోవచ్చు. మరికొంత సమాచారం వినే ముందు నాయకుడు చిత్రం నుండి పాట విందాం.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఈ కథ ఒక గృహిణి ఇంకా తన మనసులోని మాటది.
2: కరెంట్ బిల్, కిరాణం, స్కూల్ ఫీస్ అన్ని అయిపోయాయి.
3: బడ్జెట్ రెడీ అయిందా?
2: 5,000 మిగిలాయి.
3: కొత్త చీర తీసుకుంటావా?
2: వద్దు, పోయిన నెలలోనే కదా తీసుకున్నాను.
3: ఇంకోటి
2: వద్దు, ముందుగా బడ్జెట్ వేసుకోండి.
3: చిన్న చిన్న పొదుపులని బ్యాంక్ లో సేవ్ చేసుకోండి.
2: ఇక డబ్బు పెరుగుతుంటే చూస్తూ మురిసిపోండి.
3: చెప్పవులే, ఇక వెళ్ళమ్మా.
4: ఆర్బిఐ అంటుంది,
3: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
5: యువతరంగం కార్యక్రమంలో విద్యా సమాచారం. ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు జిల్లాలలో ఏర్పాటు చేసిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఇంటర్ మొదటి ఏడాదిలో ప్రవేశాలకు స్పాట్ అడ్మిషన్లకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు సొసైటీ 19 ఆగస్టున ఓ ప్రకటన విడుదల చేసింది. ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి 15 ఆగస్టు నాటికే సాధారణ ప్రవేశాలు ముగిశాయి. కానీ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వస్తున్న అభ్యర్థనల నేపథ్యంలో అందుబాటులో ఉన్న సీట్లకు స్పాట్ అడ్మిషన్ నిర్వహిస్తున్నారు. అర్హులైన విద్యార్థులు 20 నుంచి 24 వరకు ఆయా ఎక్సలెన్స్ సెంటర్లను సంప్రదించాలి అని కోరింది. మరికొంత సమాచారం తెలుసుకునే ముందు బ్రో చిత్రం నుండి పాట విన్నాం.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: Up to 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233. మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: Up to 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.

యువతరంగం కార్యక్రమంలో మరికొంత ఉద్యోగ సమాచారం. తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ ఎక్విప్మెంట్ బోర్డ్ 2026 సంవత్సరానికి సంబంధించి పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్లో స్టైఫండరీ క్యాడర్, పోలీస్ కానిస్టేబుల్ డ్రైవర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం 27 పోస్టులు అయితే ఉన్నాయి. ఎస్సిటి పోలీస్ కానిస్టేబుల్ మెకానిక్ పురుషులకు వచ్చి 7, ఎస్సిటి పోలీస్ కానిస్టేబుల్ డ్రైవర్ పురుషులు వచ్చేటప్పటికి 20, మొత్తం 27 ఉన్నాయి. మెకానిక్ కానిస్టేబుల్కు ఎస్ఎస్సి లేదా తత్సమాన అర్హత ఉండాలి. ఐటీఐలు ఆటో ఎలక్ట్రీషియన్, మెకానిక్ మోటార్ వెహికల్, మెకానిక్ డీజిల్ ఫిట్టర్ ట్రేడుల్లో సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి. డ్రైవర్ కానిస్టేబుల్ పోస్టులకు ఇంటర్మీడియట్ లేదా సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ సర్టిఫికేట్ అదనంగా చెల్లుబాటు అయ్యే హెవీ ప్యాసింజర్ మోటార్ వెహికల్, హెవీ గూడ్స్ వెహికల్, ట్రాన్స్పోర్ట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి. వయసు వచ్చేటప్పటికి 1 జూలై 2026 నాటికి 18 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానం ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తులకు ప్రారంభమైనటువంటి తేదీ నిన్నటి నుంచి ప్రారంభమైంది, అనగా 9 ఆగస్టు 2026 తేదీ. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 9 సెప్టెంబర్ 2026. దీనికోసం మీరు సందర్శించవలసిన వెబ్సైట్ వివరాలు https://www.tgprb.in/. మరొకసారి వెబ్సైట్ వివరాలు https://www.tgprb.in/.

సభలు సమావేశాలు, ప్రకటనలు, ప్రచారాలు, వేడుకలు, ఉత్సవాలు, పర్యటనలు, ప్రశంసలు, ఇలా సమాచారం ఏదైనా ప్రతి వారం మీకు అందించే సమాచార వేదిక ఈ వారం మన నెల్లూరు. ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్స్ పై.

0: ప్లాస్టిక్ వాడకం ఆపేద్దాం, భూమిని కాపాడుకుందాం, సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను నిషేధిద్దాం. శ్రోతలు, ఇంతవరకు యువత రంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారంతో పాటు యువత నచ్చమెచ్చే సినిగీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి యువత రంగం కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి శివపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 మెగాహెర్ట్స్ పై మా ప్రసారాలు. సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాలలో హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.
1: नमस्कार, आकाशवाणी समाचार के साथ मैं मुकेश कुमार. सर्वोच्च न्यायालय ने पूर्व न्यायाधीश आर सुभाष रेड्डी की अध्यक्षता में 5 सदस्यीय उच्चाधिकार प्राप्त जांच समिति का गठन किया है. यह समिति दिल्ली में प्रदर्शनकारी छात्रों पर पुलिस और सुरक्षा कर्मियों के जरूरत से ज्यादा बल प्रयोग और पुलिस कर्मियों के खिलाफ हिंसा के आरोपों की जांच करेगी. समिति में पंजाब और हरियाणा उच्च न्यायालय के पूर्व मुख्य न्यायाधीश रविशंकर झा, दिल्ली उच्च न्यायालय के पूर्व न्यायाधीश शैलेंद्र कौर, सीबीआई के पूर्व निदेशक ऋषि कुमार शुक्ला और मेघालय के सेवानिवृत्त पुलिस महानिदेशक एलआर बिश्नोई भी शामिल होंगे. मुख्य न्यायाधीश न्यायमूर्ति सूर्यकांत, जयमाल्या बागची और न्यायाधीश वी मोहना की खंडपीठ ने कहा कि उच्च स्तरीय जांच समिति कुछ मुद्दों पर प्राथमिकता के आधार पर काम करेगी.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. దక్షిణాది రాష్ట్రాల పరస్పర సహకారంతోనే దేశాభివృద్ధి సాధ్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఎల్నినో ప్రభావం ఉన్న నేపథ్యంలో రైతులంతా పంట

బీమా తీసుకోవాలని మంత్రి కె అచ్చెన్నాయుడు సూచించారు. అమరావతిలోని మరిన్ని రోడ్లను త్వరితగతిన అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని మంత్రి పి నారాయణ తెలిపారు. రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు విలేజ్ హెల్త్ క్లినిక్లకు సొంత భవనాలను నిర్మిస్తున్నామని

0: ఏర్పాటును జరిగిన 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలను కలుపుతూ కుప్పం మీదుగా బుల్లెట్ రైల్ కారిడార్ను అభివృద్ది చేయాలని ప్రతిపాదించారు. అమరావతి, బెంగళూరు, చెన్నై నగరాలను అనుసంధానించే ఈ మార్గం 3 రాష్ట్రాల మధ్య ఆర్థిక కార్యకలాపాలకు మరింత ఊతమిస్తుందని వివరించారు. 2047 నాటికి దక్షిణ భారత రాష్ట్రాలు 10 ట్రిలియన్ డాలర్లకు పైగా ఆర్థిక వ్యవస్థగా ఎదిగే సామర్థ్యం ఉందన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఉమ్మడి లాజిస్టిక్స్ నెట్వర్క్, డ్రైపోర్టుల ఏర్పాటు, దక్షిణ గ్రిడ్ను జాతీయ విద్యుత్ గ్రిడ్తో అనుసంధానం చేయడం, యూనివర్సిటీలు ఇతర స్కిల్లింగ్ సంస్థలతో కలిసి సంయుక్త నైపుణ్యాభివృద్ది వ్యవస్థను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజనకు సంబంధించిన పెండింగ్ అంశాలను కూడా చంద్రబాబు నాయుడు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. రైతులంతా పంటల బీమా తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు కోరారు. ఈ విషయంలో ఆలస్యం చేయరాదని సూచించారు. శాసనసభలో ఆయన ఈ రోజు మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం ఉన్నందున రైతులు వెంటనే బీమా చేసుకోవాలన్నారు. పంటల బీమాకు ఈ నెలాఖరు వరకు సమయం ఉందని తెలిపారు. శాసనసభ్యులు ఈ విషయంలో రైతులకు అవగాహన కల్పించాలని మంత్రి పేర్కొంటూ,
1: ఎల్నినో వచ్చింది అధ్యక్ష, వర్షాలు పూర్తిగా లేవు. ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రెస్టేజియస్ గా ఇన్సూరెన్స్ కార్యక్రమం తీసుకుంది అధ్యక్ష. 2 సార్లు టైం పెడితే మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తే మొన్న 15 వరకు పొడిగించారు. మళ్ళీ 15 మళ్ళీ రిక్వెస్ట్ చేస్తే ఈ నెలాఖరు వరకు పొడిగించారు. గౌరవ సభ్యులందరికీ కోరుతున్నాను, ఈ శాసనసభ ద్వారా రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకి చేతులెత్తి దండం మొక్కి కోరుతున్నాను. ప్రతి ఒక్క పంటకి ఇన్సూరెన్స్ ఉంది.
0: రాజధాని అమరావతిలోకి ప్రవేశానికి మరిన్ని రోడ్లను త్వరితగతిన అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. E13, E15, E1, E3 రోడ్ల నిర్మాణ పనుల పురోగతిపై అమరావతి రాష్ట్ర సచివాలయంలో మంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. 16వ నంబర్ జాతీయ రహదారి నుంచి ఎయిమ్స్ మీదుగా E13 అమరావతిలోకి ప్రవేశించనుందని మంత్రి చెప్పారు. సీడ్ యాక్సెస్ రోడ్ E3 మూడో ఫేజ్ లో నిర్మించే ఎలివేటెడ్ కారిడార్ పనులు కూడా త్వరగా ప్రారంభించాలని అధికారులను కోరారు. ఈ సమీక్షా సమావేశంలో CRDA కమిషనర్ విజయరామరాజు, అడిషనల్ కమిషనర్ కార్తిక్, గుంటూరు జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేసేందుకు PHCలు, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు, విలేజ్ హెల్త్ క్లినిక్లకు సొంత భవనాల నిర్మాణాల పనులను ప్రభుత్వం వేగవంతం చేస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలకు తొలి కేంద్రాలుగా ఉన్న విలేజ్ హెల్త్ క్లినిక్స్, ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను పటిష్టం చేయడంతో పాటు పట్టణ ప్రాంతాల్లో అర్బన్ PHCలకు శాశ్వత భవనాలు కల్పిస్తున్నామని వెల్లడించారు. శాసనసభలో ఈరోజు జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. గత 2 ఏళ్లలో PHCలలో 600కు పైగా నియామకాలు చేపట్టామన్నారు. మొత్తం 1200 PHCలు ఉండగా ప్రస్తుతం 57 వైద్యుల పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నాయని, వాటిని కూడా త్వరలో భర్తీ చేస్తామని మంత్రి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. విశాఖపట్నంలో ఈ నెల 22-23 తేదీలలో నిర్వహించనున్న బ్రిక్స్ క్రీడా మంత్రుల సమావేశాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎం అభిషిక్ కిషోర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ మీటింగ్ హాల్లో సంబంధిత శాఖాధికారులతో ఆయన ఈరోజు సమీక్షించారు. బ్రిక్స్ దేశాల నుంచి క్రీడా మంత్రులు, ఉన్నతాధికారులు విశాఖపట్నానికి రానున్నందున అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. 22వ తేదీన తొట్లకొండలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. 23వ తేదీ ఉదయం బీచ్ రోడ్లో ఫ్రెండ్లీ సైక్లింగ్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం ద్వారా అనంతపురం జిల్లాలో ఎంతో మంది చిరు వ్యాపారులు రుణ సదుపాయం పొందుతున్నారు. ఈ సందర్భంగా అనంతపురానికి చెందిన లబ్దిదారు గీత ఈరోజు ఆకాశవాణితో మాట్లాడుతూ, ప్రధానమంత్రి ముద్రా యోజన ద్వారా ఎటువంటి పూచీకత్తు లేకుండా రుణ సదుపాయం పొందామని చెప్పారు. ఈ పథకం ప్రవేశపెట్టడం ద్వారా ఎంతో లాభం చేకూరుతోందని ఆమె పేర్కొంటూ,
2: నేను నా వ్యాపారం కోసం గతంలో అప్పుల కోసం బయట చూస్తే ఎక్కువ వడ్డీలు అడిగారు. బ్యాంక్ లో ముద్రా లోన్ కు అప్లై చేస్తే నాకు 2 లక్షల రూపాయలు లోన్ వచ్చింది. అప్పటి నుండి నా వ్యాపారంగా చేసుకుంటూ లోన్ డబ్బులు బ్యాంకుకు చెల్లిస్తూ వస్తున్నాను. నేను బ్యాంకుకు వెళ్లి లోన్ డబ్బులు కట్టే అవసరం లేకుండానే నా బ్యాంక్ అకౌంట్ ద్వారా లోన్ అమౌంట్ కట్ అవుతుంది. ఈ ముద్రా లోన్ తీసుకురావడం ద్వారా నాకు ఆర్థికంగా పైకి వచ్చాను. నా లాంటి చిన్న వ్యాపారస్తుల కోసం ఈ పథకం అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు.
0: వికసిత్ భారత్ 2047లో భాగంగా ప్రతి ఒక్కరిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దారు.

సిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ముద్రా యోజన పథకం ద్వారా రుణ సదుపాయాన్ని అందిస్తోందని జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ మారుతి శ్రీనివాస్ తెలిపారు. అధిక మాసం కారణంగా ఈ ఏడాది తిరుమలలో రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ కార్యనిర్వహణాధికారి ముత్తాడ రవిచంద్ర తెలిపారు. జిల్లా పోలీసులు, టీటీడీ అధికారులు సమన్వయంతో పనిచేసి కట్టుదిట్టమైన ప్రణాళికలతో బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని ఆయన కోరారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో ఈరోజు శ్రీవారి బ్రహ్మోత్సవాలపై అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయులతో కలిసి ఆయన సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రాష్టంలో అభివృద్దితో పాటు సంక్షేమానికి కూడా పెద్దపీట వేస్తున్నామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. శాసనసభలో మంత్రి ఈరోజు మాట్లాడుతూ దేశంలో ఏ రాష్టంలోనూ లేని విధంగా పెద్ద మొత్తంలో సామాజిక పింఛన్లు ఇస్తున్నామని చెప్పారు. అన్నా క్యాంటీన్ల ద్వారా పేదలకు 5 రూపాయలకే భోజనం అందిస్తున్నామని గుర్తు చేశారు. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం పథకం అమలు చేస్తున్నామన్నారు. స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచిత బస్సు సౌకర్యాన్ని మహిళలకు సమర్థవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. P4తో రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు కృషి చేస్తున్నామని మంత్రి వివరించారు. వాతావరణం. రాష్ట్రంలో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు. వీటి ఫలితంగా రాష్ట్రంలోని ఉత్తర కోస్తా జిల్లాలలో ఈరోజు రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. దక్షిణాది రాష్ట్రాల పరస్పర సహకారంతోనే దేశ అభివృద్ది సాధ్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఎల్నినో ప్రభావం ఉన్న నేపథ్యంలో రైతులంతా పంటల బీమా తీసుకోవాలని మంత్రి కె అచ్చెన్నాయుడు సూచించారు. అమరావతిలోని మరిన్ని రోడ్లను త్వరితగతిన అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని మంత్రి పి నారాయణ తెలిపారు. రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు విలేజ్ హెల్త్ క్లినిక్లకు సొంత భవనాలను నిర్మిస్తున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: अनुसरति।
1: मैं देश की जनता को अपील करना चाहता हूं कि एक बार इस देश ने गलती करी थी वंदे मातरम के दो टुकड़े होने देने की, और एक गलती के गंभीर परिणाम हमने भुगते हैं। अब देश की जनता एकजुट हो और कांग्रेस पार्टी के इस फैसले के खिलाफ आवाज बुलंद करे कि अब इस देश में तुष्टिकरण की राजनीति नहीं चलेगी। आजादी के 80 साल के बाद 1937 में जो फैसला कांग्रेस ने किया था, जिसको नरेंद्र मोदी जी ने सुधारा है, उसके सामने का कोई विरोध इस देश की जनता नहीं सहन करेगी।
0: संस्कृत वार्तायाः संस्करणमिदं इदानीम् आकाशवाणीतः प्रसार्यते। सममेव अयं कार्यक्रमः आकाशवाण्याः अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अथ न्यूज ऑन एआईआर चलदूरभाषीय तन्त्रांशे अपि समुपलब्धो भविष्यति। झारखंड उच्च न्यायालय एकादशतः त्रयोदश जेपीएससी सिविल सेवा परीक्षायाः अथ च खाद्य सुरक्षा अधिकारी नियुक्तेः निरस्तीकरण संबंधे राज्य सर्वकारस्य अधिसूचनायाम् अग्रिम आदेश पर्यन्तं स्थगनादेशं प्रायच्छत्। न्यायमूर्तिना दीपक रोशनेन याचिकानां श्रवणावसरे स्पष्टीकृतं यत् विधि प्रक्रियां नैसर्गिक न्याय सिद्धान्तांच उल्लंघ्य पूर्वं नियुक्ताः अधिकारिणः पदात् निष्कासयितुं न शक्यन्ते। न्यायालयेन सर्वकारः सहैव झारखंड लोकसेवा आयोगः आगामिवादश्रवणाय सितंबर मासस्य 15 दिनांकं यावत् स्वप्रतिवचनं दातुं आदिष्टौ। जम्मू कश्मीरस्य कठुआ जनपदस्य सीमाक्षेत्रेषु संदिग्ध व्यक्तिनां गमनागमनस्य सूचनां प्राप्य सुरक्षाबलैः अद्य सघनं अन्वेषणाभियानं प्रारब्धम्। आकाशवाण्याः जम्मू संवाददात्र वृत्तानुसारम् एतत् अभियानं उधमपुर कठुआ सीमावर्तिषु बिलावर क्षेत्रस्य वनभागेषु च प्रचालितम्। स्थानीय जनानाम् अनुसारं बुधवासरे चिररात्रौ बिलावर क्षेत्रस्य एकस्मिन् ग्रामे अज्ञात व्यक्तिभिः कस्यचित् गृहस्य द्वारं शब्दापितम्। पाकिस्तान अधिकृत जम्मू कश्मीरे निवसन्तः जनाः संपूर्णे क्षेत्रे विरोध प्रदर्शनानि तीव्रीकृतवन्तः। अनेन पाकिस्तानस्य शासन व्यवस्थायाः वास्तविकता पुनः प्रकाशिता। पीओजेके इत्यस्मिन् क्षेत्रे विरोध प्रदर्शनानां विस्तारः निरन्तरं वर्धते, येन इस्लामाबादस्य तत्कथनं निरस्तं भवति यत् अशान्तिः केवलं रावलकोट क्षेत्रे एव सीमिता अस्ति। जीएएसी इत्यनया कार्यसमित्या इस्लामाबादस्य तत् कथनं निराकृत्य कथितं यत् विरोध प्रदर्शनानि अधुना सम्पूर्णे अधिकृत क्षेत्रे प्रसृतानि सन्ति। बैडमिंटन क्रीडायां भारतस्य महिला युगल क्रीडिके त्रिसा जौली अथ गायत्री गोपी चंदः च नवदिल्ल्यां आयोजितायां बीडब्ल्यूएफ विश्व प्रतिस्पर्धायाः प्रागुपान्त्य चरणे प्रविष्टवत्यौ। इति वार्ताः।
2: ఆకాశవాణి సిమ్మపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు 102.7 మెగాహెర్ట్స్ పై మా ప్రసారాలు. గ్రామదర్శిని కార్యక్రమానికి స్వాగతం.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ఈసీఐ NET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
6: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
5: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
6: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
5: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233. మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
6: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
5: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
6: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
5: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233. మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
6: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
5: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
6: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
5: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233. మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
6: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
5: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
6: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
5: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: గ్రామదర్శిని కార్యక్రమంలో వినబోతున్న కార్యక్రమం ఈ సంగతి మీకు తెలుసా. నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. సమర్పణ శ్రీమతి బి కావ్యశ్రీ.

ఇది చూడ్డానికి ఒకేలా ఉంటుంది, కానీ ఇందులో చాలా రకాలున్నాయి. దీని పేరు ఒక్కటే, కానీ ఒక్కొక్కరిలో ఒక్కో పేరుతో ఉంటుంది. ఇది అందరికి ఒకేలా ఉంటుంది. మరి ఒకేలా ఉండేది అందరికి సెట్ అవ్వదు. కావ్య, ఏంటిది చెప్పి చెప్పినట్టు, తెలిసి తెలియనట్టు, అర్థమయ్యి కానట్టు ఉంది అనుకుంటున్నారా? నార్మల్గా అందరు మనుషులు ఒక్కటే, అందరిలో ఉండే రక్తం ఒక్కటే అంటూ ఉంటారు కదా. అవును, నిజమే. కానీ అందరికీ ఎర్రగా ఒకేలా ఉండే రక్తం అందరిలో ఒక్కటే, సేమ్ అంటే మీలో ఎంతమంది ఒప్పుకుంటారు? అందరిలో ఎరుపైనా కూడా ఆ ఎరుపులోనే చాలా రకాల గ్రూప్స్ ఉన్నాయి. ఇది అందరికి తెలిసిన విషయమే. కానీ ఎర్రగా ఉండే రక్తంలో ఎందుకు అన్ని గ్రూప్స్, ఎందుకు, ఏమిటి, ఎలా అన్న విషయం మాత్రం అంతగా తెలిసిండదు కదా. హా, దాని గురించే ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం. అబౌట్ ది బ్లడ్, రక్తం. వెల్కమ్ టు ఈ సంగతి మీకు తెలుసా. నేను మీ కావ్యశ్రీ. మన శరీరంలో ఒక ముఖ్యమైన పదార్థం రక్తం. ఒక మనిషి బ్రతకడానికి ఆక్సిజన్ ఎంత అవసరమో రక్తం కూడా అంతే అవసరం. రక్తం మన శరీరంలోని ప్రతి కణంతో అనుక్షణం అనుసంధానమై ఉంటుంది. ఒక మనిషే కాదండి, ఈ సృష్టిలో సకల జీవులు రక్తం మీదనే ఆధారపడి బ్రతుకుతూ ఉన్నాయి. మనిషి బ్రతుకుండగానే అతి సులువుగా ఇతరులకు దానం చేయగలిగేది రక్తం. దానం చేసిన తర్వాత మరో ముగ్గురి ప్రాణాలు నిలబెట్టగలిగేది ఇది. కేవలం 5 ml రక్తాన్ని పరీక్షించినట్లయితే మన శరీరంలోని ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స చేసి మన ప్రాణాలను కాపాడుకునే అవకాశం ఉంది. భూమి మీద ఉన్న అన్ని జీవుల్లో వాటి శరీరం అంతా ప్రవహించి ఆయా అవయవాలకు అవసరమైనటువంటి ఆక్సిజన్ ని అందిస్తూ మనిషి బ్రతికేలాగా చూస్తుంది రక్తం. మానవుని శరీరం 100,000,000,000,000 కణాలతో తయారయ్యి ఉండే ఒక సంక్లిష్టమైనటువంటి నిర్మాణం. దీనిలో ప్రతి కణానికి నిరంతరం ఆక్సిజన్ అందుతూ ఉండాలి. ఏ మాత్రం తేడా వచ్చినా కూడా ఆ కణాలు తర్వాత శరీర భాగంలో నశించిపోవడం జరుగుతుంది. అలా జరగకుండా ప్రతి కణానికి కావలసిన ఆక్సిజన్ మరియు ఇతర పోషకాలను అందించడం, అలాగే శరీరంలో తయారైన వ్యర్థ పదార్థాలను శరీరం నుంచి బయటకు పంపించడం, మన మెదడులో విడుదలైన కొన్ని హార్మోన్లను కావలసిన శరీర భాగాలకు పంపడం వంటి చాలా పనులను కంటిన్యూగా బ్లడ్ చేస్తూ ఉంటుంది. దీని వెనకాల చాలా పెద్ద వ్యవస్థే ఉంది. అసలు రక్తం అంటే ఏమిటి? మనిషి శరీరంలో రక్తం ఎక్కడ తయారవుతుంది? రక్తంలో పోషకాలు, ఖనిజాలతో పాటు బంగారం కూడా ఉంటుంది, మీకు తెలుసా? మరి అది ఎంత శాతం ఉంటుంది? అన్నింటికంటే ముఖ్యమైన విషయం, చూడ్డానికి అందరికీ రక్తం ఎర్రగానే ఉంటుంది, కానీ రక్తంలో చాలా గ్రూప్స్ ఉన్నాయి. అది ఎలా ఆ గ్రూప్స్గా డివైడ్ చేయబడింది? ఒక గ్రూప్ రక్తం ఉన్న వ్యక్తికి ఇంకొక గ్రూప్ రక్తం

ఎందుకు ఎక్కించరు, ఒకవేళ అలా ఎక్కిస్తే ఏమవుతుంది, అలాగే బ్లడ్ గ్రూప్స్ ఏవే ఉన్నాయి అని చాలా మందికి తెలిసే ఉంటుంది. కానీ ప్రపంచంలో అతి అరుదైన బ్లడ్ గ్రూప్స్ కూడా కొన్ని ఉన్నాయి. అంతేకాదండి, మనుషుల్లో లాగానే జంతువుల్లో కూడా బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి. వాటి రక్తం కూడా ఎర్రగానే ఉంటుందా? ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వారం మనం మాట్లాడేసుకుందామా? ఒక మనిషి శరీరంలో ఉండే రక్తనాళాలను అన్నింటినీ తీసుకుని ఒకదాని చివర మరొకదాన్ని కలుపుతూ పోతే ఎన్ని కిలోమీటర్లు ఉంటాయో తెలుసా అండి? అక్షరాల లక్ష కిలోమీటర్లు. లక్ష కిలోమీటర్లు అంటే అర్థం చేసుకోండి ఎంత పెద్ద వ్యవస్థ. 6 అడుగుల మనిషిలో లక్ష కిలోమీటర్ల రక్తనాళాలు ఉన్నాయి. అంటే మానవ శరీర నిర్మాణం ఎంత అద్భుతమైందో కదా. అసలు రక్తం గుండె నుంచి మొదలై మన శరీరం మొత్తం ప్రవహించి తిరిగి గుండెను చేరుకునే వరకు ఈ ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. గుండె, ఇది మనిషి శరీరానికి సెంటర్లో ఉండి ఏ శరీర భాగం చెడిపోకుండా నిరంతరం ప్రతి అవయవానికి రక్తాన్ని సరఫరా చేస్తూ ఉంటుంది. గుండె కొట్టుకునే వేగం మాక్సిమం ఆ జీవి బాడీ సైజును బట్టి ఉంటుంది. ఏ జీవి శరీరం అయితే పెద్దగా ఉంటుందో దాని గుండె వేగం తక్కువగా ఉంటుంది. చిన్నగా ఉండే జీవులకు గుండె కొట్టుకునే వేగం సాధారణంగా ఎక్కువగా ఉంటుంది. ఒక మనిషికి గుండె సుమారు 72 సార్లు కొట్టుకుంటుంది. కానీ నీలి తిమింగలం బ్లూ వేల్ గుండె నిమిషానికి 8 సార్లు మాత్రమే కొట్టుకుంటుంది. అలాగే ఎలుకలాగా ఉండే షురువు అనే జీవి గుండె నిమిషానికి 1200 సార్లు కొట్టుకుంటుంది. మనిషి గుండె ఒక్కసారి కొట్టుకుంటే సుమారు 30 ml రక్తం బయటకి పంప్ చేయబడుతుంది. మనిషి శరీరంలో సుమారు 5 నుంచి 6 లీటర్ల రక్తం ఉంటుంది. బరువు పరంగా చూస్తే మనిషి శరీర బరువులో సుమారు 7% రక్తం బరువు ఉంటుందండి. అప్పుడే పుట్టిన పిల్లల్లో కేవలం 1 కప్పు అంత మాత్రమే రక్తం ఉంటుంది. ఈ రక్తంలో ప్లాస్మా, తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు, ప్లేట్లెట్స్ అనే భాగాలు ఉంటాయి. అంతేకాకుండా వాటితో పాటు ఐరన్, క్రోమియం, మాంగనీస్, జింక్, లెడ్ కాపర్, అన్నింటికంటే ముఖ్యంగా బంగారం కూడా ఉంటుంది. ఒక మనిషి మొత్తం రక్తంలో 0.2 mg గోల్డ్ ఉంటుందండి. గుండె కొట్టుకున్న ప్రతిసారి రక్తం రక్తనాళాల్లోకి ప్రవేశిస్తుంది. ముందుగా మన శరీరంలోని అన్ని అవయవాల నుంచి గుండెకు చేరిన రక్తాన్ని గుండె ఊపిరితిత్తులకు పంపుతుంది. ఈ రక్తం కార్బన్ డయాక్సైడ్ తో నిండిపోయి ఉంటుంది. ఈ కార్బన్ డయాక్సైడ్ ఊపిరితిత్తుల ద్వారా అంటే రెస్పిరేటరీ సిస్టమ్ ద్వారా కార్బన్ డయాక్సైడ్ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుందన్నమాట. అలాగే మనం ఊపిరి ద్వారా తీసుకున్నటువంటి గాలిలో ఉన్న ఆక్సిజన్ రక్తంలో చేరుతుంది. ఇదే అన్ని అవయవాలకు సరఫరా చేయబడుతూ ఉంటుంది. ఈ రక్తనాళాల గోడలపై ఉండే చిన్న చిన్న రంధ్రాల ద్వారా రక్తంలోని ఆక్సిజన్, ఇతర పోషకాలు శరీరంలోని అన్ని కణాలకు చేరుకుంటూ ఉంటాయి. ఇదంతా నిరంతరం జరిగే ప్రక్రియ. గుండె ఏం చేస్తుందంటే ముందు శరీర భాగాల్లో ఉన్నటువంటి రక్తాన్ని అంటే కార్బన్ డయాక్సైడ్ కలిగినటువంటి రక్తాన్ని తీసుకుని దాన్ని ఊపిరితిత్తులకు పంపించి అక్కడ ఆక్సిజన్తో కలిపి కార్బన్ డయాక్సైడ్ని తీసేసి ఆక్సిజన్తో కలిపి దాన్ని మళ్ళీ గుండెకు తెప్పించుకుంటుంది. మళ్ళీ గుండె నుంచి మిగిలిన శరీర భాగాలకు పంపిస్తూ ఉంటుంది. ఇలాగా డిఫరెంట్గా రక్తనాళాలు, ఒకటేమో కార్బన్ డయాక్సైడ్తో నిన్నటువంటి బ్లడ్ని తీసుకొస్తే ఇంకొకటి ఆక్సిజన్తో నిన్నటువంటి బ్లడ్ని అవయవాలకు సప్లై చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇలా ఈ ప్రాసెస్ అంతా కూడా జరగడానికి ఎంత సమయం పడుతుందో తెలుసా అండి? కేవలం జస్ట్ 20 సెకండ్స్ మాత్రమే పడుతుంది. దీన్ని బట్టి మనకు అర్థమవ్వాలి రక్తం ఎంత స్పీడ్గా బాడీలో తిరుగుతూ ఉంటుంది అనేసి. అయితే గుండె నుంచి వెళ్లిన రక్తం 20% కిడ్నీలకు కూడా వెళ్తుంది. ఇక్కడ బ్లడ్లో ఉండే వేస్ట్ని, ఎక్స్ట్రాగా ఉన్నటువంటి వాటర్ని కిడ్నీలు ఫిల్టర్ చేసి బయటకు పంపిస్తూ ఉంటాయి. ఇలా ప్రతి నిమిషానికి 1 కప్పు రక్తం కిడ్నీలో కూడా ఫిల్టర్ అవుతూ ఉంటుంది. ఏది ఎలా ఉన్నా కూడా మెదడుకు మాత్రం రక్తం సక్రమంగా, కరెక్ట్గా, నిరంతరాయంగా అందాలి. కొన్ని సెకండ్లు ఆలస్యమైనా కూడా మనిషి వెంటనే స్పృహ కోల్పోయే అవకాశం ఉంది. మెదడులోని కణాలు అసలు మళ్ళీ రిపేర్ కూడా అవ్వలేనంత డ్యామేజ్ కూడా జరుగుతుంది కొద్దిసేపు మెదడుకు కనుక రక్తం వెళ్ళకపోతే. అందుకోసం మెదడులో రక్తనాళాలు మెదడుకి ఒక డిఫెన్స్ సిస్టమ్ లాగా పనిచేస్తాయి. వీటినే బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అని కూడా పిలుస్తారు. అంటే మెదడుకు వెళ్లే రక్తంలో ఏదైనా వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఉన్నట్లయితే అవి బ్రెయిన్ వరకు చేరకుండా ఈ బ్యారియర్స్ ఆపేస్తాయన్నమాట. మన శరీరంలో గోర్లు, వెంట్రుకలు, డెడ్ సెల్స్ ఉంటాయి. వీటికి రక్తం ద్వారా పోషకాలు మరియు ఆక్సిజన్ అందాల్సిన అవసరం లేదు.

అవి తప్ప మిగిలిన అన్ని భాగాలకు రక్తం అవసరం. కానీ మన శరీరంలో లివింగ్ సెల్ అయినటువంటి బ్రతికున్న కణంతో తయారైన ఒక భాగానికి రక్తం వెళ్ళదు. అదే కంటిలోన ఉన్న కార్నియా. కార్నియాలో ఎటువంటి రక్తనాళాలు ఉండవండి. కార్నియా డైరెక్ట్గా వాతావరణంలో గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ని తీసేసుకుంటూ ఉంటుంది. ఎందుకంటే రెటీనా పైన గనక రక్తనాళాలు ఉన్నాయనుకోండి, అవి మనం చూసేటప్పుడు అడ్డంగా మనకి చూపు క్లియర్గా ఉండదు. కాబట్టి అలా వాటి యొక్క నిర్మాణం జరిగింది. వాహ్ ఆహా. మరి రక్తం మనం ముందుగా చెప్పుకున్నట్టుగా నాలుగు ప్రధాన భాగాల్లో ఉంటుంది. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్స్, అలాగే ప్లాస్మా. ఎర్ర రక్త కణాలు అనేవి రక్తంలో ముఖ్యమైనవి. ఇవి మన శరీరంలో అంత ఆక్సిజన్ ని, కార్బన్ డైఆక్సైడ్ ని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాయి. మన రక్తంలో సుమారు 44% ఎర్ర రక్త కణాలే ఉంటాయండి. కేవలం ఒక్క చుక్క రక్తంలో సుమారు 50 లక్షల ఎర్ర రక్త కణాలు ఉంటాయి. ఈ ఎర్ర రక్త కణం దాదాపుగా 120 రోజుల వరకు బ్రతుకుతుంది. తర్వాత అవి చనిపోయి వాటి ప్లేస్ లో కొత్తవి తయారవుతూ ఉంటాయి. ఎముకలో ఉన్న బోన్ మ్యారో ద్వారా కొత్త ఎర్ర రక్త కణాలు పుట్టుకొస్తూనే ఉంటాయండి. ప్రతి సెకనుకు 30 లక్షల ఎర్ర రక్త కణాలు చనిపోతుంటే వాటి స్థానంలో కొత్తవి పుట్టుకొస్తూనే, అంటే ఎంతైతే మన బాడీ లూజ్ అవుతుందో అన్ని వస్తూనే ఉంటాయి బోన్ మ్యారో ద్వారా. ఎర్ర రక్త కణం కౌంట్ ను కిడ్నీలు కంట్రోల్ చేస్తూ ఉంటాయి. ఒకవేళ శరీరంలో బ్లడ్ లెవెల్స్ తగ్గినప్పుడు గానీ, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గినప్పుడు గానీ రక్త కణాలను ప్రొడ్యూస్ చేయమని కిడ్నీలు బోన్ మ్యారోకి హార్మోన్ ని పంపిస్తాయి. అప్పుడు బోన్ మ్యారో ఎక్కువగా ఎర్ర రక్త కణాలని ప్రొడ్యూస్ చేస్తుంది అన్నమాట. చూసారా, ఆహా ఎంత ఇంటర్లింక్డ్ అండి ఇవన్నీ. రెడ్ బ్లడ్ సెల్స్ లో హిమోగ్లోబిన్ అనే ఒక ప్రోటీన్ ఉంటుంది. అప్పుడప్పుడు మనం బ్లడ్ టెస్ట్ చేయించినప్పుడు ఈ మాట ఎక్కువగా వింటూ ఉంటాం, హిమోగ్లోబిన్ పర్సంటేజ్ తక్కువగా ఉంది అనేసి. దీని వల్లనే రక్తానికి ఎర్రగా ఉండేటటువంటి లక్షణం వస్తుందన్నమాట. తెల్ల రక్త కణాలు, వైట్ బ్లడ్ సెల్స్, మనిషి యొక్క రోగ నిరోధక వ్యవస్థను ఆధారంగా చేసుకుని ఈ వైట్ బ్లడ్ సెల్స్ పనిచేస్తాయండి. బాడీలోకి ఏదైనా వైరస్ లేదా బ్యాక్టీరియా ఎంటర్ అయినప్పుడు వాటికి వ్యతిరేకంగా యాంటీబాడీస్ ను రిలీజ్ చేసి వాటితో ఫైట్ చేస్తాయి ఇవి. అలాగే ప్లేట్లెట్స్, డెంగ్యూ ఇలాంటి ఫీవర్స్ వచ్చినప్పుడు మనం ఎక్కువగా వింటూ ఉంటాం ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గిపోయింది అనేసి. ప్లేట్లెట్స్ మన శరీరంలో ఎక్కడైనా రక్తనాళాలు డ్యామేజ్ అయితే ఈ ప్లేట్లెట్స్ రక్తనాళాలని రిపేర్ చేయడానికి యూజ్ అవుతూ ఉంటాయన్నమాట. ఒకవేళ మనకి ఏదైనా దెబ్బ తగిలి అక్కడ రక్తం కట్ అయిపోయి రక్తం బయటకు వస్తుందనుకోండి, ఆ రక్తస్రావాన్ని ఆపడానికి మన శరీరం సెల్ఫ్ హీలింగ్ మెకానిజం ని స్టార్ట్ చేస్తుంది. దీని ద్వారా బ్లడ్ బయటకు వచ్చిన కొద్దిసేపటి గడ్డకట్టేస్తుంది. గమనించారా, ఎప్పుడైనా రక్తస్రావాన్ని ఆపడానికి మన రక్తంలో ఉన్నటువంటి ప్లేట్లెట్స్ అనేవి అన్ని ఒక చోటకు చేరి ఒకదానికి ఒకటి అతుక్కొని పొరలాగా ఏర్పడి రక్తస్రావాన్ని, రక్తం ఎక్కువగా బయటకు వెళ్లకుండా ఆపేస్తాయన్నమాట. ప్రోటీన్స్ తో ఏర్పడినటువంటి థ్రెడ్స్ ని దారాల్లాగా చేసి ఆ గాయం ఉన్నటువంటి ప్రాంతంలో మెష్ లాగా కూడా ఏర్పాటు చేస్తూ ఉంటాయి. ఇవంతా మనకు కంటికి కనిపించవు, కానీ ఇన్బిల్ట్ గా మనకి జరిగిపోయే ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అన్నమాట. ఒక్కొక్క విషయం తెలుసుకుంటూ ఉంటే అసలు నిజంగా చాలా చాలా వండర్ గా అనిపిస్తుంది అండి. ఒక పెద్ద సైన్యం లాగా వర్క్ చేస్తూ ఉన్నాయి కదా ఇవన్నీ. అలాగే ప్లాస్మా, రక్తంలో సుమారు 55% ప్లాస్మానే ఉంటుంది. ఈ ప్లాస్మాలో వాటర్, సాల్ట్ అన్ని ఉంటాయి. ఈ ప్లాస్మాలోనే యాంటీబాడీస్ తయారవుతూ ఉంటాయి. ఇక ముఖ్యంగా చెప్పాల్సి వస్తే బ్లడ్ గ్రూప్స్, మానవుడి రక్త వర్గాల మీద మొట్టమొదటిసారిగా ప్రయోగం చేసినటువంటి వ్యక్తి కార్లాండ్ స్టైనర్. ఈయనను ఫాదర్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్ అని పిలుస్తారు. ఈయన ద్వారానే ప్రపంచానికి ఏ, బి అలాగే ఓ బ్లడ్ గ్రూపులు పరిచయం అయ్యాయి. ఈయన బర్త్డే June 14, అందుకే దీనికి గుర్తుగా మనం June 14 ప్రపంచ రక్తదాన దినం జరుపుకుంటూ ఉన్నాము. ఏబిఓ లతో పాటుగా మనకు తెలిసినటువంటి కామన్ గా వినిపించే ఇంకొక బ్లడ్ గ్రూప్ ఏబి. దీనిని కనుక్కున్నది డెకాస్టెల్లో, స్టెర్లీ అనే ఇద్దరు కలిసి ఏబి గ్రూప్ ని కనుక్కున్నారు. మరి మనందరికి తెలిసినటువంటి బ్లడ్ గ్రూప్స్ 4, ఏ, బి, ఏబి అలాగే ఓ. వీటిలో మళ్ళీ పాజిటివ్, నెగటివ్స్ అనే ఉపవర్గాలు, సబ్ డివిజన్స్ కూడా ఉన్నాయి కదా. మొత్తం కలిపి ఇలాగా 8 రకాల బ్లడ్ గ్రూప్స్ మనకు తెలుసు అన్నమాట. అంటే ఏ పాజిటివ్, ఏ నెగటివ్, బి పాజిటివ్ బి నెగటివ్, అలాగా టోటల్ గా మనకి 8 తెలుసు. అయితే వీటిని ఎట్లాగా డివైడ్ చేస్తారు అంటే, సాధారణంగా రక్తంలో 2 రకాల యాంటిజెన్స్ అలాగే యాంటీబాడీస్ అనేవి ఉంటాయన్నమాట. యాంటిజెన్ ఏ, యాంటిజెన్ బి. యాంటీబాడీ

యాంటీబాడీ బి. కొంచెం జాగ్రత్తగా శ్రద్ధగా వినండి. ఇక్కడ ఎర్ర రక్త కణం ఉపరితలంపై ఉండే ఈ యాంటీజెన్స్ ను ఆధారంగా చేసుకునే మనుషుల్లో బ్లడ్ గ్రూప్స్ ను డిసైడ్ చేస్తారు. బ్లడ్ గ్రూప్ ఏ ఉన్నటువంటి వ్యక్తికి యాంటీజెన్ ఏ ఉంటుంది, యాంటీబాడీ బి ఉంటుంది అనమాట. అలాగే బ్లడ్ గ్రూప్ బి ఉంటే వాళ్ళకి యాంటీజెన్ బి ఉంటుంది, యాంటీబాడీ ఏ ఉంటుంది. బ్లడ్ గ్రూప్ ఏబి ఉన్న వాళ్ళకి యాంటీజెన్ ఏబి ఉంటుంది, యాంటీబాడీస్ ఏమీ ఉండవు. అలాగే బ్లడ్ గ్రూప్ ఓ ఉన్న వాళ్ళకి యాంటీజెన్స్ ఏమీ ఉండవు, యాంటీబాడీస్ ఏబి ఉంటాయన్నమాట. అంటే యాంటీజెన్స్ ఏవైతే ఉంటాయో ఆ బ్లడ్ గ్రూప్ ని మనం ఆ పేరుతో పిలుస్తూ ఉంటాం. ఓలో యాంటీజెన్స్ ఏమీ ఉండవు కాబట్టి ఆ బ్లడ్ గ్రూప్ ని ఓ బ్లడ్ గ్రూప్ అని పిలుస్తాం. ఉదాహరణకు ఒక వ్యక్తి యొక్క బ్లడ్ గ్రూప్ ఏ అనుకుంటే వారి బ్లడ్ యొక్క సర్ఫేస్ పైన యాంటీజెన్ ఏ ఉంటుందన్నమాట. బ్లడ్ గ్రూప్ రావడానికి జెనెటిక్ ప్రభావం కూడా ఉంటుంది. కొన్ని అంటే వారసత్వాల కారణంగా వస్తాయి. కొన్ని కొన్నిసార్లు అసలు బ్యాక్గ్రౌండ్ ఫ్లాష్ బ్యాక్ ఏ సంబంధం లేకుండా, అంటే తల్లిదండ్రులు కానీ వాళ్ళ కుటుంబంలో ఎవరికి సంబంధం లేనటువంటి బ్లడ్ గ్రూప్స్ కూడా కొన్ని కొన్నిసార్లు పిల్లలకి రావచ్చు. మరి రక్తం అందరికీ ఎర్రగానే ఉన్నా కూడా అందరి రక్తం అందరికీ సెట్ అవ్వదు. ఎవరి బ్లడ్ గ్రూప్ కి సంబంధించినటువంటి రక్తం ఉందో వాళ్ళు మాత్రమే ఆ వ్యక్తికి అవసరమైతే రక్తం ఇవ్వాలి. అలా కాదు అంటే చాలా అనర్థాలు జరుగుతాయన్నమాట. ఎందుకంటే బ్లడ్ గ్రూప్ లో యాంటీజెన్స్ ఉంటాయి కదా, అవి సేమ్ గా ఉండాల్సిన అవసరం ఉంది. అంటే క్లియర్ గా చెప్పాలంటే ఏ బ్లడ్ గ్రూప్ వాళ్ళకి యాంటీజెన్ ఏ ఉంటుంది కాబట్టి బ్లడ్ ను రిసీవ్ చేసుకునే వారు కూడా యాంటీజెన్ ఏ ఉంటే వారికి మాత్రమే వీళ్ళు ఇవ్వడానికి అర్హులు. యాంటీజెన్ ఏ అనేది బ్లడ్ గ్రూప్ ఏ వారికి, బ్లడ్ గ్రూప్ ఏబి వాళ్ళకి కూడా కామన్ గా ఉంటుంది. ఏబిలో ఏ ఉంటుంది, బి ఉంటుంది కదా. కాబట్టి ఏ బ్లడ్ గ్రూప్ వాళ్ళు ఏబికి కూడా డొనేట్ చేయొచ్చు. అలాగే బ్లడ్ గ్రూప్ బి వాళ్ళు బ్లడ్ గ్రూప్ బికి ఇవ్వచ్చు, అలాగే ఏబికి కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే ఏబిలో కూడా బి కూడా ఉంటుంది కాబట్టి. బ్లడ్ గ్రూప్ ఏబి వాళ్ళు మాత్రం కేవలం ఏబి వాళ్లకు మాత్రమే ఇవ్వాలి. ఓన్లీ యాంటీజెన్ ఏ ఉన్నటువంటి వాళ్ళకి వీళ్ళు ఏబి వాళ్ళు ఇచ్చారనుకోండి, వీళ్ళలో రెండు ఉంటాయి, అప్పుడు బి కూడా వాళ్ళలోకి వెళ్ళిపోతుంది, అప్పుడు వాళ్ళకి ప్రాబ్లం. కాబట్టి వీళ్ళు ఓన్లీ ఏబి వాళ్లకు మాత్రమే ఇవ్వాలి. అలాగే బ్లడ్ గ్రూప్ ఓ వాళ్ళు అన్ని బ్లడ్ గ్రూపుల వాళ్ళకి ఇవ్వచ్చు. ఎందుకంటే వీళ్ళకు యాంటీజెన్స్ అన్నవి అసలు ఉండనే ఉండవు, యాంటీబాడీస్ మాత్రమే ఏబి ఉంటాయి. కాబట్టి వీళ్ళు ఎందులోకైనా వెళ్ళి ఇమడగలరు. అందుకే వీళ్ళను విశ్వదాతలు అంటారు, ఓ బ్లడ్ గ్రూప్ వాళ్ళని. అలాగే ఏబిని విశ్వగ్రహిత అని పిలుస్తూ ఉంటారన్నమాట. ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, బ్లడ్ గ్రూప్స్ అనేవి ఆర్హెచ్ ఫ్యాక్టర్స్ అనే ప్రోటీన్ మీద కూడా ఆధారపడి ఉంటాయి. ఈ ఆర్హెచ్ ఫ్యాక్టర్ కారణంగానే అన్ని బ్లడ్ గ్రూప్స్ మనం పాజిటివ్ నెగటివ్ అని డిసైడ్ చేస్తామన్నమాట. ఆర్హెచ్ ఫ్యాక్టర్ ఈ నాలుగు గ్రూపుల్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉంటే అది పాజిటివ్, లేకపోతే అది నెగటివ్ అన్నమాట. పాజిటివ్ ఉన్న వాళ్ళు కేవలం పాజిటివ్ ఉన్న వాళ్లకు మాత్రమే ఇవ్వచ్చు. అదే నెగటివ్ ఉన్న వాళ్ళు అనుకోండి, పాజిటివ్ వాళ్ళకి ఇవ్వచ్చు, నెగటివ్ వాళ్ళకి కూడా ఇవ్వచ్చు. ఏ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ వాళ్ళు ఏ పాజిటివ్ అలాగే ఏబి పాజిటివ్ కి ఇవ్వచ్చు, అదే ఏ నెగటివ్ బ్లడ్ గ్రూప్ వాళ్ళు ఏ నెగటివ్ కి, ఏబి నెగటివ్ కి, ఏ పాజిటివ్ కి, ఏబి పాజిటివ్ కి కూడా ఇవ్వచ్చు. బి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ వాళ్ళు బి పాజిటివ్ కి ఇస్తారు, ఏబి పాజిటివ్ కి ఇస్తారు. కానీ ఏబి నెగటివ్ కి కానీ బి నెగటివ్ కి కానీ వీళ్ళు ఇవ్వకూడదు. ఎందుకంటే పాజిటివ్ వాళ్ళు ఓన్లీ పాజిటివ్స్ కే ఇవ్వాలి. అదే నెగటివ్ వాళ్ళు ఇవ్వచ్చు కాబట్టి, బి నెగటివ్ వాళ్ళు అయితే బి నెగటివ్ కి ఇవ్వచ్చు, ఏబి నెగటివ్ కి ఇవ్వచ్చు, బి పాజిటివ్ కి ఇవ్వచ్చు, ఏబి పాజిటివ్ కి కూడా ఇవ్వచ్చు అన్నమాట. ఇప్పుడు ఏబి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ విషయానికి వచ్చామనుకోండి, ఏబి పాజిటివ్ వాళ్ళు ఏబి పాజిటివ్ వాళ్ళకు మాత్రమే ఇవ్వగలరు అన్నమాట. కానీ వీళ్ళు అందరి నుంచి తీసుకోగలరు, నెగటివ్ వాళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకోగలరు, అలాగే మిగిలిన అన్ని గ్రూప్స్ నుంచి కూడా తీసుకోవచ్చు. కాబట్టే వీళ్ళని ఏబి పాజిటివ్ వాళ్ళని విశ్వగ్రహిత, మెయిన్ గా ఏబిలో కూడా ఏబి పాజిటివ్ వాళ్ళని విశ్వగ్రహిత అంటారు. ఓ బ్లడ్ గ్రూప్ వాళ్ళు అనుకోండి, వీళ్ళందరికీ ఇవ్వగలరు అనమాట. ఇప్పుడు ఓ నెగటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళు అందరికీ ఇచ్చేసేయచ్చు, కాబట్టి వీళ్ళని విశ్వదాత అంటారు. ఓ నెగటివ్ మెయిన్ గా అందరికీ కూడా ఇచ్చేయచ్చు కాబట్టి విశ్వదాత అంటారు. మన శరీరంలో కొన్నిసార్లు కొన్ని రకాల పరిస్థితుల కారణంగా మన బ్లడ్ గ్రూప్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇది చాలా రేర్ కేసెస్ లో జరుగుతూ ఉంటుంది అన్నమాట. శరీరంలో బోన్ మ్యారో మార్చడం, కొన్ని రకాల క్యాన్సర్ల కారణంగా బాడీలో ఇన్ఫెక్షన్ రావడం వల్ల బ్లడ్ గ్రూప్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలా చేంజ్ అయినటువంటి బ్లడ్ గ్రూప్ మళ్ళీ కొంతకాలానికి నార్మల్ లాగా మారిపోతూ ఉంటుంది. సేమ్ పాతగా ఏ బ్లడ్ గ్రూప్ అయితే ఉందో ఆ పొజిషన్ కి వచ్చేస్తుంది. ఇలాంటి కండిషన్

చాలా అరుదుగా జరుగుతుంది. బ్లడ్ ట్రాన్స్ఫర్ చేసే ముందు ఇద్దరు బ్లడ్ గ్రూప్స్ టెస్ట్ చేసి మ్యాచ్ అయితే మాత్రమే బ్లడ్ ని ట్రాన్స్ఫర్ చేస్తారు. ఒకవేళ వేరే బ్లడ్ గ్రూప్ ని ట్రాన్స్ఫర్ చేస్తే బ్లడ్ తీసుకున్నటువంటి వ్యక్తులు రెడ్ బ్లడ్ సెల్స్ క్లాట్ అయ్యి ఆ క్లాట్ కారణంగా బ్లడ్ వెజిల్స్ అన్ని కూడా బ్లాక్ అయిపోతాయి. దీని ద్వారా హార్ట్ అటాక్స్, పారాలసిస్, హై బీపీ, ఫిట్స్, ఫీవర్, వామిటింగ్స్ లాంటివి చాలా రకాల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉండి మనుషులు ప్రాణాలు కూడా కోల్పోతారు. అందుకే బ్లడ్ ఎవరికైనా ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా వాళ్ళకి బ్లడ్ ని ఇస్తూ ఉంటారు. రక్తాన్ని ఆర్టిఫిషియల్ గా తయారు చేయడం సాధ్యం కాదు. ఒకవేళ చేసినా ఆర్టిఫిషియల్ బ్లడ్ అనేది ఆక్సిజన్ అలాగే కార్బన్ డైఆక్సైడ్ సరఫరా చేయడంతో మినహా రోగ నిరోధక వ్యవస్థకు కృత్రిమ రక్తం ఏమాత్రం ఉపయోగపడదు. రక్తాన్ని కృత్రిమంగా తయారు చేయలేం కాబట్టి ఏదైనా అవసరం వచ్చినట్లయితే రక్తదానం మినహా వేరే ప్రత్యామ్నాయం కూడా మనకి ఇంత టెక్నాలజీ డెవలప్ అయినా కూడా లేదు. బ్లడ్ డొనేషన్ మాత్రమే ఇక్కడ ఉన్న ఒకే ఒక్క మార్గం. బ్లడ్ డొనేట్ చేయడం వల్ల తీసుకున్న మనిషే కాదండి, డొనేట్ చేసిన వ్యక్తి కూడా చాలా ఆరోగ్యపరంగా మంచి విషయాలు జరుగుతాయి. వాళ్ళకు కూడా ముఖ్యంగా రక్తదానం చేయడం వల్ల గుండె మరియు లివర్ వ్యాధులకు దూరంగా ఉండొచ్చు. రక్తదానం వలన క్యాన్సర్ వ్యాధులకు చెక్ పెట్టొచ్చు. అలాగే రక్తదానం వల్ల బరువు తగ్గించుకోవచ్చు, ముఖంలో మడతలు కూడా తగ్గిపోతుంటాయి. ఇప్పుడు ప్రపంచంలో అతి అరుదైన అలాగే అతి ప్రమాదకరమైన బ్లడ్ గ్రూప్ గురించి కూడా తెలుసుకుందాము. అదే రానల్ బ్లడ్ గ్రూప్. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 50 కంటే కూడా తక్కువ మందిని ఈ రానల్ బ్లడ్ గ్రూప్ గా గుర్తించబడ్డారండి. దీన్ని బట్టి అర్థమవుతుంది ప్రపంచ వ్యాప్తంగా కేవలం 50 మంది మాత్రమే. ఎంత అరుదైన బ్లడ్ గ్రూప్ కదా ఇది. ప్రతి 60 లక్షల మందిలో ఒకరికి మాత్రమే ఉండే అవకాశం ఉంది. అందుకే దీన్ని గోల్డెన్ బ్లడ్ గ్రూప్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇంతవరకు ఈ బ్లడ్ గ్రూప్ దాతలు కూడా కేవలం 10 మంది మాత్రమే ఉన్నారట. 1961లో ఆస్ట్రేలియాలో ఈ రనల్ బ్లడ్ గ్రూప్ ని కలిగినటువంటి వ్యక్తిని గుర్తించారు. ఇప్పటి వరకు ఈ రనల్ బ్లడ్ గ్రూప్ కలిగినటువంటి వ్యక్తులు యూరప్, జపాన్, భారత్, అమెరికా తదితర దేశాల్లో ఉన్నారు. కానీ వారి యొక్క సంఖ్య 50 కంటే తక్కువ. రనల్ గ్రూప్ తర్వాత అరుదైన బ్లడ్ గ్రూప్ బాంబే బ్లడ్ గ్రూప్. బాంబే బ్లడ్ గ్రూప్ ఈ మాట కొన్నిసార్లు విన్నట్టుగా అనిపిస్తుంది కదా. ఇది అత్యంత అరుదైన బ్లడ్ గ్రూప్ అన్నమాట. ఇది ఒక ప్రత్యేకమైన జన్యుపరమైన పరిస్థితి వల్ల ఏర్పడుతుంది. మొట్టమొదటిసారిగా 1952లో బాంబేలో గుర్తించారు. అందుకే దీనికి బాంబే బ్లడ్ గ్రూప్ అని పేరు వచ్చింది. ఇది ఎంత అరుదైందంటే భారతదేశంలో ప్రతి 10,000 మందిలో ఒక్కరికి మాత్రమే ఈ బ్లడ్ గ్రూప్ ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి 1 మిలియన్లో 4 ఈ బ్లడ్ గ్రూప్ ఉంటుంది. అంటే 10 లక్షల మందిలో 4 ప్రపంచ వ్యాప్తంగా ఉంటే భారతదేశంలో 10,000 మందిలో ఒకరికి ఉంటుంది. అంటే భారత్లో ఎక్కువ మంది ఈ బ్లడ్ గ్రూప్ కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎక్కువగా ఇది దక్షిణ భారతదేశం, బాంబే, శ్రీలంక, ఇరాన్ వంటి దేశాల్లో గుర్తించబడింది. ప్రపంచంలో మొట్టమొదటి విజయవంతమైన రక్త మార్పిడి మానవుడి నుంచి మానవుడికి విజయవంతమైంది ఎప్పుడు అంటే 1818లో ఇంగ్లాండ్లో జేమ్స్ బ్లండెల్ అనే ఒక వైద్యుడు చేశాడు. ప్రపంచంలో మొదటి రక్త బ్యాంక్ 1937లో స్థాపించారు చికాగో అమెరికాలో. డాక్టర్ బెర్నాల్డ్ ఫాంటస్ అనే అతను స్థాపించారన్నమాట. ఆయనే మొట్టమొదటిసారిగా బ్లడ్ బ్యాంక్ అనే పదాన్ని కూడా ఉపయోగించారు. రక్తాన్ని నిల్వ చేసి అవసరమైనప్పుడు ఉపయోగించే విధానాన్ని కూడా ప్రారంభించారు. దీని ఆధారంగా తీసుకునే తర్వాత ప్రపంచ వ్యాప్తంగా రక్త బ్యాంకులు ఏర్పడ్డాయి. భారతదేశంలో మొదటి రక్త బ్యాంక్ 1942లో స్థాపించారు కోల్కట్టాలో. ఎందుకు అనంటే అప్పుడు 2వ ప్రపంచ యుద్ధ సమయంలో గాయపడినటువంటి సైనికులకు రక్తం అవసరమయ్యేది. అందుకోసమే భారత్ లో మొట్టమొదటిసారిగా రక్త బ్యాంక్ అప్పుడు 1942లో స్థాపించబడింది. ప్రెసిడెన్సీ జనరల్ హాస్పిటల్ కలకత్తాలో స్టార్ట్ చేశారు. ప్రస్తుతం ఇది ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ గా కొనసాగుతూ ఉంది. సో ఈ రోజున 1942లో మొట్టమొదటిసారిగా బ్లడ్ బ్యాంక్ ని భారత్ లో స్థాపించిన రోజుకు గుర్తుగా 1 అక్టోబర్ ప్రతి సంవత్సరం మనం జాతీయ రక్తదాన దినోత్సవం నేషనల్ వాలంటరీ బ్లడ్ డొనేషన్ డేగా జరుపుకుంటూ ఉంటాం. ఈ బ్యాంకు ద్వారా తర్వాత భారత్లో రక్తదాన ఉద్యమాలు, ఆధునిక రక్త బ్యాంకింగ్ సిస్టంలు కూడా మొదలయ్యాయి. మీకు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం చెప్పమంటారా, మనుషుల్లాగానే జంతువులకు కూడా బ్లడ్ గ్రూప్స్ ఉంటాయండి. కుక్కలకు కూడా డిఈఏ అనే బ్లడ్ గ్రూప్స్ ఉంటుందన్నమాట. ప్రధానంగా దీంట్లో డిఈఏ 1, డిఈఏ 1.2, డిఈఏ 7 ఇలా రకాలుగా ఉంటాయి. పిల్లులకు కూడా మనుషుల్లాగానే ఏబి అనే రక్త గ్రూపులు ఉంటాయి. కానీ ఇది మనుషుల్లో ఉన్న రక్తం లాంటిది కాదు, జస్ట్ నేమ్ మాత్రం అదే ఉంటుంది.

0: ఎక్కువగా పిల్లల్లో ఏ గ్రూప్ ఉంటుందన్నమాట. గుర్రాలకు 30కి పైగా రక్త గ్రూపులు ఉంటాయి. అందులో 7 ప్రధానంగా ACDKPQU ఉంటాయన్నమాట. ఆవులకు 11 రకాలు ఉంటాయి. అందువలనే అంటే జనరల్ గా యానిమల్స్ కి చాలా ఇంకా మనుషుల కంటే ఇంకా క్లిష్టంగా ఉంటాయి అన్నమాట రక్తము. సో ఈ మనుషులకి అందుకే జంతువులకి రక్తం సరిపడదు. ఒకరి రక్తాన్ని ఒకరికి అసలు ఇవ్వలేమన్నమాట. మనుషుల్లోనే వేరే గ్రూప్ అయితే ఇస్తే కష్టం అంటుంటే ఇంకా జంతువుల్లోంచి తీసి ఎలా ఇస్తాం చెప్పండి. అలాగే మనుషులు జంతువులకు కూడా సెట్ అవ్వదు. అలాగే మనుషులకైతే రక్తం ఎర్రగానే ఉంటుంది, కానీ కొన్ని జంతువుల్లో రక్తం ఎర్రగా ఉండదండి. డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తో ఉంటుంది. కుక్క, పిల్లి, పక్షులు వీటన్నింట్లో ఎర్రగానే ఉంటుంది, కానీ చేపలు, రొయ్యలు, పీతలు, సాలీడులు వీటన్నింట్లో నీలం రంగులో ఉంటుంది. ఎందుకంటే మనం చెప్పుకున్నాం కదా, హిమోగ్లోబిన్ వల్లనే రక్తం ఎర్రగా ఉంటుందని. వీటిలో హిమోగ్లోబిన్ అనే పదార్థం ఉండదన్నమాట. హిమోసైనిస్ అనే పదార్థం ఉంటుంది, దానివల్ల వీటికి ఈ నీలం కలర్ లో ఉంటుంది. అలాగే కొన్ని సముద్రపు కీటకాలు పురుగుల్లో పచ్చ రంగులో, బ్లూ కలర్ లో, పర్పుల్ కలర్ లో, అలాగే ఇంకొన్ని ఐస్ ఫిష్ వంటి వాటిలో పారదర్శకంగా అంటే తెల్లగా ఉంటుంది. మనకి రక్తం బయటకి కనిపిస్తూ ఉంటుంది అనమాట, లోపల రక్తం వెళ్తూ ఉంటుంది కానీ అది వైట్ కలర్ లో ఉంటుంది అనమాట, ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. చాలా తమాషాగా ఉంది కదా, అది ఏంటో లిక్విడ్ లే అని అనుకుంటాం మనం నార్మల్ గా మనం రొయ్యల్లో ఇలా చూస్తూ ఉన్నప్పుడు, కానీ అది యాక్చువల్ గా ప్లెట్. ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే రక్తం మరియు రక్త ప్రసరణ వ్యవస్థ సరిగ్గా ఉండాలి. మనం ఎక్కువగా జంక్ ఫుడ్స్ తింటూ ఫ్యాట్ అనేది ఎక్కువగా మన బాడీలో ఉన్నట్లయితే అది రక్తనాళాల్లో పేరుకుపోతుంది. దాంతో ఆ మార్గం చిన్నది అయిపోయి ఆ తర్వాత ఆ మార్గంలో రక్తం ప్రవహించడం కూడా కష్టమవుతుంది. ఇలాంటి మార్గం గుండా రక్తాన్ని పంపించడానికి గుండె ఎంతగానో కష్టపడాల్సి వస్తుంది. అప్పుడు పోను పోను ఏమవుతుందంటే హార్ట్ అటాక్స్ లాంటివి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఈ రక్తనాళాలు మన బాడీలోని టెంపరేచర్ని కూడా కంట్రోల్ చేయడానికి సంకోచం, వ్యాకోచం చెందుతూ ఉంటాయన్నమాట. ఎక్కువగా స్ట్రైన్ కి గురైనప్పుడు ఈ రక్తనాళాలు సాగే గుణం కోల్పోతాయి, స్టిఫ్ గా మారిపోతాయి. అలాంటప్పుడే బీపీ పెరిగిపోయి ఒక్కసారిగా మెదడులో ఉన్నటువంటి సన్నని రక్తనాళాలు చిట్లిపోవడం జరుగుతుంది. అప్పుడే చాలా ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. కాబట్టి స్ట్రెస్ కు గురి కాకుండా అలాగే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వలన, రోజు వ్యాయామం చేయడం వలన, మాంసాహారంలో చేపలు ఎక్కువగా తీసుకోవడం వలన, వాటర్ ఎక్కువగా తాగడం, బాడీ వెయిట్ కరెక్ట్గా మెయింటైన్ చేయడం, యోగా మెడిటేషన్ వంటివి చేయడం, వేడి నీళ్లతో స్నానం చేయడం, అప్పుడప్పుడు డార్క్ చాక్లెట్ తింటూ ఉండడం శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ బాగా ఉండడానికి ఉపయోగపడతాయి. ఎక్కువసేపు కూడా కూర్చొని ఉండకూడదు, ఎప్పుడైనా అప్పుడప్పుడు లేచి తిరుగుతూ ఉంటేనే బ్లడ్ ఈజీగా మూవ్ అవుతూ ఉంటుందన్నమాట, పంప్ అవుతూ ఉంటుంది బాడీలో. ఎప్పుడైనా మన శరీరంలో ఏదైనా భాగానికి తిమ్మెర్లు, నొప్పి అలా అనిపిస్తూ ఏదో కుట్టినట్టుగా ఉండడం లాగా ఉంటుంది కదా, అప్పుడు ఆ శరీర భాగానికి రక్తం సరిగ్గా అందట్లేదు అని అర్థం.
1: ఇప్పటి వరకు మీరు ఈ సంగతి మీకు తెలుసా కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 మెగాహెర్ట్స్ పై మా ప్రసారాలు. సమయం 7 గంటలు. ఇప్పుడు విన్నాం అలనాటి మధుర గీతం శ్రీశైల మహత్యం చిత్రం నుండి.

0: వరకు మీరు అలనాటి మధురగీతం విన్నారు. ఇంతటితో ఈనాటి అలనాటి మధురగీతం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాలలో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. దేశాభివృద్దికి సివిల్ సర్వీసులు ఎంతో కృషి చేశాయని, అట్టడుగు స్థాయిలో విధానాలను అమలు చేయడంలో అవి ఒక ముఖ్యమైన అనుసంధానకర్తగా పనిచేస్తాయని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. తమిళనాడు మహాబలిపురంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన 31వ దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశం ముగిసింది. రేపు పుణేలో జరిగే 12వ బ్రిక్స్ కమ్యూనికేషన్ల మంత్రుల సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. దేశాభివృద్దికి సివిల్ సర్వీసులు ఎంతో కృషి చేశాయని, అట్టడుగు స్థాయిలో విధానాలను అమలు చేయడంలో అవి ఒక ముఖ్యమైన అనుసంధానకర్తగా పనిచేస్తాయని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. ఉత్తరాఖండ్లోని ముస్సోరిలో 2024 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ ట్రైనీల ఫేజ్ 2 శిక్షణ ముగింపు వేడుకలనుద్దేశించి ఈరోజు ప్రసంగిస్తూ నిజాయితీ, నైతికత అనేవి ప్రజాసేవకు పునాది అన్నారు. అధికారం హోదా ద్వారా నిజమైన నాయకత్వాన్ని అంచనా వేయలేమని, కష్టమైన పరిస్థితుల్లో కూడా నైతికతతో ప్రవర్తించే సామర్థ్యమే నిజమైన నాయకత్వాన్ని చాటుతుందని చెప్పారు. ప్రజాసేవలో అంకితభావం ఉండాలని యువ అడ్మినిస్ట్రేటివ్ అధికారులను కోరారు. తమ పనిపై, తీసుకునే నిర్ణయాలపై పూర్తి ఏకాగ్రత ఉంచాలని సూచించారు. సమాజ సంక్షేమం కోసం పాటుపడాలని, సామాన్య ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కోరారు. సున్నితత్వం, సమగ్రత, ధైర్యంతో ప్రజా ప్రయోజనాల కోసం పనిచేయాలని, ప్రతి నిర్ణయంలోనూ దేశమే ప్రథమం అనే స్ఫూర్తిని కాపాడుకోవాలని అధికారులకు పిలుపునిచ్చారు. చెన్నై సమీపంలోని మహాబలిపురంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన 31వ దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశం ముగిసింది. ఈ ప్రాంత పురోగతి, అభివృద్ది, ప్రయోజనాలకు సంబంధించిన ఉమ్మడి ప్రాధాన్యతలు అంశాలపై చర్చించడానికి ముఖ్యమంత్రులు, సీనియర్ అధికారులకు ఈ సమావేశం ఒక మంచి అవకాశం కల్పించింది. ఈ సమావేశానికి తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్, కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్, కేరళ ముఖ్యమంత్రి సతీశన్, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. అలాగే పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్, అండమాన్ నికోబార్ దీవుల లెఫ్టినెంట్ గవర్నర్, లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్, వివిధ మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆరోగ్య సంరక్షణ నిధులు, మౌలిక సదుపాయాలు, పర్యావరణ పరిరక్షణ, ప్రాంతీయ భద్రత వంటి అంశాల్లో సహకార సమాఖ్య విధానాన్ని పాటించాలని సమావేశంలో పాల్గొన్నవారు పునరుద్ఘాటించారు. ప్రభుత్వ అభివృద్ది ఆధారిత విధానం వల్ల గత 12 సంవత్సరాల్లో ఈశాన్య భారతదేశం సాధించిన పరివర్తన అత్యంత కీలకమైన ఫలితాల్లో ఒకటని శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. గత 12 సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో సాధించిన పురోగతి భౌగోళిక సవాళ్లను అధిగమించడానికి, భవిష్యత్ అభివృద్దికి అడ్డంకి కాకుండా ఉండేలా చూడడానికి నిరంతర విధానపరమైన దృష్టిని ప్రతిబింబించిందని ఆయన తెలిపారు. రోడ్లు, రైల్వేల నుండి విమానాశ్రయాలు, జలమార్గాలు, డిజిటల్ కనెక్టివిటీ వరకు ఈ ప్రాంతంలో అభివృద్ది వేగవంతమైందని, ఇది ప్రజలను దేశంలోని మిగతా ప్రాంతాలకు మరింత చేరువ చేసి వృద్దికి కొత్త మార్గాలు తెరిచిందని చెప్పారు. ఢిల్లీలో ఇటీవల విద్యార్థి నిరసనకారులపై పోలీసు చర్యలు, అలాగే పోలీసు సిబ్బందిపై జరిగిన దాడి అంశాలను పరిశీలించడానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి నేతృత్వంలో 5 సభ్యులతో కూడిన హైపవర్డ్ ఎంక్వైరీ కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో పంజాబ్, హర్యానా హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ రవిశంకర్ ఝా, ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ శాలిందర్ కౌర్, మాజీ సిబిఐ డైరెక్టర్ రిషి కుమార్ శుక్లా, రిటైర్డ్ మేఘాలయ డీజీపీ ఎల్ఆర్ బిష్నోయ్ సభ్యులుగా ఉంటారని ధర్మాసనం పేర్కొంది. ఈ హైపవర్డ్ ఎంక్వైరీ కమిటీ నిర్వహించే విచారణ కేవలం ఒకసారి జరిగే ప్రక్రియగా ఉండకూడదని అత్యున్నత న్యాయస్థానం ధర్మాసనం స్పష్టం చేసింది. వార్తలు వింటున్నారు. భారత్ రేపు పూణేలో 12వ బ్రిక్స్ కమ్యూనికేషన్ల మంత్రుల సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సమావేశానికి కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అధ్యక్షత వహిస్తారు. ఇది సమాచార కమ్యూనికేషన్ టెక్నాలజీలు, డిజిటల్ పరివర్తన, ఆవిష్కరణ, దృఢమైన డిజిటల్ మౌలిక సదుపాయాల్లో సహకారాన్ని బలోపేతం చేయడంపై చర్చించడానికి బ్రిక్స్ సభ్య దేశాల కమ్యూనికేషన్ల మంత్రులు, సీనియర్ ప్రతినిధులను ఒకచోటకు చేరుస్తుంది. ఈ సదస్సు అభివృద్ది చెందుతున్న టెక్నాలజీలు, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, భవిష్యత్ నెట్వర్కులు, సైబర్ సెక్యూరిటీ, కెపాసిటీ బిల్డింగ్, అందరినీ కలుపుకుపోయే డిజిటల్ కనెక్టివిటీపై తమ అభిప్రాయాలు పంచుకోవడానికి బ్రిక్స్ సభ్య దేశాలకు ఒక వేదికనందిస్తుంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు బీహార్ రాజధాని పట్నాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా జ్ఞాన్ భవన్లో జరిగిన మఖానా మహోత్సవంలో పాల్గొని మఖానా బోర్డు ఏర్పాటుతో పాటు ఆధునిక యంత్రాలు, విత్తనాలు, ఎగుమతుల ప్రోత్సాహానికి 475 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. అనంతరం బాపు సభాగర్లో రబీ వర్క్షాప్ నిర్వహించి రైతులతో, ఎఫ్పీఓ సభ్యులతో మాట్లాడారు. ఈ సందర్భంగా పంటల దిగుబడి పెంపు, కేసీసీ సదుపాయాలు, కందిపప్పుకు 100% కనీస మద్దతు ధర కల్పించడంపై చర్చించారు. అలాగే రైతులతో కలిసి మొక్కలు నాటారు. పీఎంఏవై జీ కింద రాష్ట్రానికి 11 లక్షలకు పైగా పక్కా ఇళ్లను మంజూరు చేసినట్టు మంత్రి వెల్లడించారు.
2: బీహార్ కే హమారే కచ్చే మకాన్ మే రహనే వాలే భాయి ఔర్ బెహనో కో ఆజ్ 11 లాఖ్ సే జ్యాదా మకానో కీ స్వీకృతి కీ సౌగాత్ మిల్ రహీ హై ఉన్కే పాస్.

0: पक्की छत होगी, अपना घर होगा, उनके सपने पूरे होंगे। लेकिन इसके साथ साथ प्रधानमंत्री फसल बीमा योजना में बिहार ने सम्मिलित होने का फैसला लिया है।
1: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్

0: నాలుగవ రౌండ్ భారత సింగపూర్ మంత్రివర్గ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనేందుకు మంత్రుల బృందం సింగపూర్ పర్యటనకు వెళ్లింది. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల పాటు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఆ శాఖ పేర్కొంది. జమ్మూ కశ్మీర్, లద్దాఖ్, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఇటువంటి పరిస్థితులే ఉంటాయని తెలిపింది. అలాగే రాబోయే 3 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, రాజస్థాన్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్ టోర్నమెంటులో భారత్కు చెందిన మహిళల డబుల్స్ జోడీ త్రిసా జాలీ, గాయత్రి గోపీచంద్ క్వార్టర్ ఫైనల్స్ లోకి ప్రవేశించారు. ఈ జోడీ జపాన్కు చెందిన జోడీని 21-16, 21-12 తేడాతో ఓడించింది. మిక్సర్ డబుల్స్ జోడీ ధృవ కపిల, తనిషా క్రాస్టో చైనాకు చెందిన గువో జిన్వా, చెన్ ఫాంగ్ చేతిలో 16-21, 5-21 తేడాతో ఓడిపోయారు. ఈ సాయంత్రం జరగనున్న ప్రీ క్వార్టర్ ఫైనల్స్ మహిళల సింగిల్స్ లో పీవీ సింధు చైనాకు చెందిన వాంగ్ జీఈతో తలపడుతుంది. పురుషుల డబుల్స్ లో సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ శెట్టి జోడీ రౌండ్ ఆఫ్ 16లో మలేషియాకు చెందిన జునైది ఆరిఫ్, రాయ్ కింగ్ యాప్లతో తలపడుతుంది. కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ యువ సంగమం 7వ విడత ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గడువును 31వ తేదీ వరకు పొడిగించినట్టు ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న అర్హులైన యువత ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పొడిగించిన సమయం మరో మంచి అవకాశం కల్పిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశాభివృద్దికి సివిల్ సర్వీసులు ఎంతో కృషి చేశాయని, అట్టడుగు స్థాయిలో విధానాలను అమలు చేయడంలో అవి ఒక ముఖ్యమైన అనుసంధానకర్తగా పనిచేస్తాయని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. తమిళనాడు మహాబలిపురంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన 31వ దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశం ముగిసింది. రేపు పూణేలో జరిగే 12వ బ్రిక్స్ కమ్యూనికేషన్ల మంత్రుల సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి కిసాన్ వాణి.

0: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో వర్షాకాలంలో మిరప తోటల్లో చేసుకోవలసిన పొలం పనులు, ఈ అంశం గురించి గుంటూరు లాం ఫామ్ ఉద్యాన పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఏ రజనీ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు

0: మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
1: వినండి, వర్షాకాలంలో మిరప తోటల్లో చేసుకోవలసిన పొలం పనులు. ఉద్యాన పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఏ రజనీ గారితో పరిచయం.
2: డాక్టర్ ఏ రజనీ గారు నమస్కారం మేడం.
3: నమస్తే సార్.
2: మీరు లామ్లో ఉన్నటువంటి ప్రాంతీయ ఉద్యాన పరిశోధన స్థానంలో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు మిరప పంటకు సంబంధించి. మేడం, మరి ఇప్పుడు అంటే మనం వర్షాకాలం అని చెప్పుకుంటున్నా, ఇల్నీనో లాంటి పరిస్థితుల్లో మిరప పంటలో చేపట్టవలసిన పనుల గురించి మనం ఈరోజు రైతు సోదరులకు చెప్పే ప్రయత్నం చేద్దాం మేడం. అయితే ముందుగా మేడం, అసలు ఈ మిరప పంట భారతదేశంలో మన రాష్ట్రంలో ఎంత సాగు చేస్తున్నారు, ఎంత ఆయకట్టు ఉంది, ఏ ప్రాంతంలో ఎక్కువ సాగు చేస్తున్నారు ఒకసారి చెప్పండి మేడం.
3: సుగంధ ద్రవ్య పంటల్లో, ముఖ్యంగా వాణిజ్య పంటల్లో మిరప అనేది అతి ముఖ్యమైన పంట. ఇది మనకి భారతదేశ జీడిపి పెంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అలాగే ఇది మనకి ఆంధ్రప్రదేశ్లో 141,000 హెక్టార్లలో సాగు చేయబడుతుంది వివిధ జిల్లాల్లో. అది ఎండుమిరపకైతేనేమి, పచ్చిమిరపకైతేనేమి. దీని నుంచి మనకి 839,000 మెట్రిక్ టన్నుల దిగుబడి సాధించాం. ఆంధ్రప్రదేశ్ అనేది ప్రథమ స్థానంలో ఉంది భారతదేశంలో మిరప సాగులో.
2: డాక్టర్ రజనీ గారు, ఇప్పుడు మనం ప్రధానమైన టాపిక్ లోకి వెళ్తాం మేడం. వర్షాకాలంలో మిరప పంటలో మనం ఎటువంటి పొలం పనులు చేసుకోవాలనుకున్నాం, అయితే సహజంగా ఇది వర్షాకాలం కాబట్టి వర్షాకాలంలో మిరప పంటలో ఏమైనా సమస్యలు ఎదురవుతాయా, ఎటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది వర్షాలు బాగా పడిన సందర్భాల్లో?
3: ఎదబెట్టుకునే రైతులకి వర్షాలు పడితే అది చాలా మంచి అవకాశమే. నారు వేసుకునే వాళ్ళకి ఈ నారుమడి అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కువ అధిక వర్షాలు పడటం వల్ల తేమ ఎక్కువైనప్పుడు, అలాగే ఈ వర్షాకాలంలో సూర్యరశ్మి అనేది కూడా మనకు చాలా తక్కువగా ఉంటుంది. దీనివల్ల మనము ఎదబెట్టే పొలాల్లోనైనా, అలాగే మనకి నారుమడి వేసుకునే దగ్గర అయినా కూడా మొలక శాతం మొట్ట తక్కువగా ఉంటుంది తేమ ఎక్కువైనప్పుడు. అలాగే మనకి ఈ తెగుళ్ళు పురుగులు ఆశించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని ఈ జాగ్రత్తలన్నీ తీసుకొని మనం దాని ప్రకారం సమర్థవంతమైనటువంటి యాజమాన్య పద్ధతులు పాటించుకుంటూ ఉండాలి. దీంతోపాటు పోషకాలు అనేవి లోపించడం అనేది సహజంగా జరిగే పద్ధతి అనమాట. అయితే మనకి ఈ వర్షాకాలంలో మనకి జూలై ఆగస్టు నెలల్లో 99% రైతులు నారుమడికే వెళ్తారండి. ఎదపెట్టే పద్ధతి కేవలం సూటి రకాల్లోనే వేస్తారు, హైబ్రిడ్ రకాల్లో ఎదపెట్టే పద్ధతి పాటించరు. ఎందువల్ల అంటే రైతులు ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా హైబ్రిడ్ వేస్తున్నారు కాబట్టి మిరపలో, అందరూ కూడా నారుమడి యాజమాన్యానికే పోతున్నారు. కనుక ఈ నారుమడి యాజమాన్యంలో చూసుకున్నట్లయితే మనం వర్షాకాలంలో నారుమడి పెంచేటప్పుడు షేడ్ నెట్లో, అంటే ఇప్పుడు మనకి పాలీహౌస్ల్లో పెంచుతున్నారు నారు, అలా పెంచుకున్నా పర్వాలేదు. కానీ చాలా మంది బయట ఓపెన్ సిస్టమ్ లో పెంచినప్పుడు, ఈ నారు పెంచేటప్పుడు ఏం చేయాలంటే ఎత్తైన నారుమడులు వేసుకోవాలి. 15-20 సెంటీమీటర్లు ఎత్తుగా ఉండే నారుమడి తయారు చేసుకోవాలి. ఇట్లా తయారు చేసుకున్న తర్వాత మడికి మడికి మధ్యలో డ్రైనేజ్ ఛానల్స్ అనేవి తప్పకుండా మెయింటైన్ చేయాలి. అలా చేయడం వల్ల మనకి అధిక వర్షం పడినా కూడా నీళ్లు బయటకు పోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. అలాగే మనకి ఈ నారుమడులు తయారు చేసుకునేటప్పుడే మనము ఈ సేంద్రియ ఎరువులు అనేవి ఎక్కువగా వేసుకోవాలి. ఏంటంటే మనం పశువుల ఎరువు, వర్మీ కంపోస్ట్ కానీ, అలాగే బయో ఫెర్టిలైజర్స్ అట్లాంటివి వేసుకోవాలి. అలాగే ఈ విత్తనాలు కూడా, మనకి మంచి క్వాలిటీ విత్తనం అనేది దొరకడమే చాలా కష్టమైపోతుంది. అంటే జన్యు స్వచ్ఛత ఉన్న విత్తనం దొరకడమే చాలా కష్టంగా ఉంటుంది. కనుక మంచి విత్తనం దొరికినప్పుడు దాన్ని ఎట్లా పడితే అట్లా ఎక్కువ విత్తనం వేసేసి నారు మొక్కల్ని వ్యర్థపరిచే కంటే కూడా కరెక్ట్గా స్పేసింగ్, అంటే దూరాన్ని కరెక్ట్గా మెయింటైన్ చేస్తూ వేసుకున్నట్లయితే కనుక సాంద్రత ఎక్కువగా లేకుండా ఉండడం వలన ఈ అధిక వర్షాలు పడినా కూడా నారుమళ్లలో నారుకుళ్ళు తెగులు అనేది రాకుండా ఉంటుంది. ఎందువల్లంటే ఎక్కువ విత్తనం వేయడం వల్ల మొక్కలన్నీ ఒకే దగ్గర మొలిచి అక్కడ తేమ శాతం పెరిగి లోపల మైక్రో క్లైమేట్ అంటారు, లోపల వాతావరణం అంతా తేమగా తయారయ్యి తేమ పెరిగిపోవడం వలన నారుకుళ్ళు అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ వర్షాలు ఎక్కువ పడి ఈ నారుకుళ్ళు గనక గమనించినట్లయితే గనక 9వ రోజు కానీ 10వ రోజు కానీ కాపర్ ఆక్సిక్లోరైడ్ అనే మందుని 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకొని మొదళ్ళు తడిచేలాగా, అంటే పైన పిచికారీ చేయకుండా మొదళ్ళ దగ్గర తడిచేలాగా మనము డ్రెంచింగ్ అంటారు, డ్రెంచింగ్ చేసుకున్నట్లయితే గనక నారుకుళ్ళు తెగులని చాలా వరకు మనము తగ్గించుకోవచ్చు. ఒకవేళ ఈ బ్లైటాక్స్ మందు దొరకనప్పుడు రిడోమిల్ అనే మందుని 2 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని డ్రెంచింగ్ చేసుకున్నట్లయితే నారుకుళ్ళని మనం చాలా సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అలాగే అంటే ఇప్పుడు మనకి అధిక వర్షాలు పడినప్పుడు ఈ నారులో మనకి పోషక లోపాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. పోషక లోపాలు అనేవి సూక్ష్మ పోషక లోపాలు, స్థూల పోషక లోపాలు, అంటే ఎన్పీకే అంటారు కదా, అవి స్థూల పోషకాలు. ఈ పోషక లోపాలు నివారించుకోవటానికి నారు మొక్కలు పెరిగిన తర్వాత, అంటే మొదటి దశలో, అంటే 10 రోజుల తర్వాత నీటిలో కరిగేటటువంటి పోషకాలు ఉంటాయి, 19, 19, 19 అని కేజీ ప్యాకెట్లు దొరుకుతాయండి. వాటిని మనము తొలి దశలో 3 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పైపాటుగా పిచికారీ చేసుకోవాలి. అంతే అంతే కానీ నేలలో వేయకూడదు. అలాగే సూక్ష్మ పోషకాలు మనం అన్ని కలిపిన మిశ్రమం ఉంటుంది, అగ్రోమిన్ మ్యాక్స్ అని దొరుకుతుంది. దాన్ని మనం 2.5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పైపాటుగా పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుని పోషక లోపాలని నివారించుకోవచ్చు. ఇనుప ధాతు లోపం అనేది బాగా ఎక్కువగా కనిపిస్తుంది. మీరు నారును చూసినట్లయితే పచ్చగా కాకుండా పసుపు రంగులో కనిపిస్తుంది అన్నమాట. పైన ఆకులన్నీ కూడా లేత పసుపు రంగులో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. దీన్ని నివారించడానికి అన్నభేది అనే మందును మనము 10 లీటర్ల నీటిలో 50 గ్రాములు వేసుకుని దాంతో పాటు నిమ్మప్పు అనేది వేసుకోవాలి. 10 గ్రాములు 10 లీటర్ల నీటిలో వేసుకొని పిచికారీ చేసుకున్నట్లయితే గనక ఇనుప ధాతు లోపాన్ని మనము నివారించుకోవచ్చు. ఈ విధంగా సూక్ష్మ పోషకాలు స్థూల పోషకాల లోపాలు నివారించుకొని మనము నారుని ఆరోగ్యవంతంగా పెంచుకోవాలి.
2: డాక్టర్ రజని గారు, తర్వాత మనం ఈ నారుని ప్రధాన పొలంలోకి ట్రాన్స్ఫర్ చేస్తాం కదా మేడం, అప్పుడు ఈ మిరపలో ప్రధాన పొలంలో రైతు సోదరులు చేపట్టవలసిన పనులు ఏమున్నాయి మేడం?
3: ప్రధాన పొలాన్ని మనం బాగా లోతుగా దుక్కు చేసుకుని మార్కర్స్ వేసుకుంటాం. అంటే మనం ఎంత స్పేసింగ్ లో పెట్టుకోవాలి, 45-75 పెట్టుకుంటాం. ఇలా పెట్టుకునేటప్పుడు ఆఖరి దుక్కులో ఏం చేసుకోవాలంటే బయో ఫెర్టిలైజర్స్ అని చెప్తున్నాం మనము. బయో ఫెర్టిలైజర్స్ అజిటోబాక్టర్, అజోస్పైరిల్లము, PSB ఇట్లాంటివన్నీ కూడా FIM తో ఎన్రిచ్మెంట్ చేసి ఫామ్ యార్డ్ మెన్యూర్ 100 కేజీలు తీసుకుని 2 కేజీలు అజోస్పైరిల్లం, 2 కేజీలు ఫాస్ఫరస్ సాల్బులైజింగ్ బ్యాక్టీరియా, 2 కేజీలు పొటాష్ సాల్బులైజింగ్ బ్యాక్టీరియా, వీటన్నిటినీ కూడా దాంట్లో కలిపి 10 రోజుల పాటు బాగా మగ్గనిచ్చి దాన్ని ఆఖరి దుక్కులో వేసుకుని దాంతో పాటుగా 200 కిలోల వేపపిండిని అలాగే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 150 కిలోలు వేసుకుని బాగా పొలాన్ని అంతటిని దున్ని అప్పుడు రెడీ చేసుకుని పెట్టుకుని మనం మొక్కల్ని ట్రాన్స్ప్లాంటింగ్ చేసుకోవాలి. నాట్లు వేసేటప్పుడు నీటి అదిరి రాకూడదు, అలాగే ముంపు కూడా గురి అవ్వకూడదు. నాట్లు వేసిన తర్వాత అధిక వర్షాలు పడి నీటి ముంపు గురి అయినట్లయితే గనక ఇమీడియట్ గా ముందు మనం ఏం చేయాలంటే ఆ పొలంలోంచి నీరు బయటకు పోయేదానికి డ్రైనేజ్ ఛానల్స్ చేయాలి. ఇప్పుడు మొక్క అనేది ఏ పరిస్థితిలో ఉంటుందంటే నీరు నిలబడినప్పుడు వేళ్ళు అయితే ఏవైతే ఉన్నాయో అవి పోషకాలను తీసుకునే పరిస్థితిలో ఉండవు కాబట్టి మొక్క పైన వడలిపోయినట్టుగా కనిపిస్తుంది అన్నమాట. తలలు వాలుస్తాయి మొక్కలు. అందువలన అప్పుడు మనం ఏం చేయాలంటే పైపాటుగా పిచికారీ చేసుకోవాలి పోషకాలని. 3:19 13:045 లేకపోతే యూరియా 20 గ్రాములు లీటర్ నీటికి ఆ విధంగా ఏదో ఒక దాన్ని మనం మార్చి మార్చి వారానికి ఒకసారి 2-3 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే గనక మొక్కరు ముందు రికవర్ అవుతాయి అన్నమాట. రికవర్ అయిన తర్వాత కొంచెం ఈలోపు నేల ఆరిన తర్వాత అంతర్కృషి చేసుకోవాలి. అంతర్కృషి అంటే గొర్రె వేసుకోవడం, గుంటకి వేసుకోవడం ఇట్లాంటివన్నీ చేసుకొని ఆ తర్వాత అదనంగా ఇంకొక 50 కిలోల యూరియా, 25 కిలోల పొటాష్ ఎరువును మనము వేసుకున్నట్లయితే మొక్కలు మళ్ళీ తిరిగి నిలబడి మామూలు స్థానానికి వస్తాయి అన్నమాట. దీంతో పాటుగా అతి ముఖ్యంగా చేయాల్సిన పని ముంపుకు గురి అయినప్పుడు అంటే వర్షాలు ఆగిపోయిన వెంటనే మనము మెగ్నీషియం సల్ఫైట్ 5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పైపాటుగా పిచికారీ చేసుకోవాలి. ఎందువల్లంటే వర్షాలు పడినప్పుడు మనకి కిరణజన్య సమ్యక్రియ అనేది ఆగిపోతుందండి. సో ఈ మెగ్నీషియం సల్ఫైట్ కొట్టడం వల్ల మొక్కకి ఆ శక్తి పెంచే ఇది ఉంటుంది కాబట్టి మెగ్నీషియం సల్ఫైట్ కి మనము ఆ మెగ్నీషియం సల్ఫైట్ అనేది తప్పకుండా పిచికారీ చేసుకోవాలి. దాని తర్వాత ఈ పైపాటుగా పోషకాలన్నీ పిచికారీ చేసుకోవాలి.
2: మేడం, ఈ అధిక వర్షాలు గురైనప్పుడు వాటికి తెగుళ్ళు అలాంటివి ఆశించే అవకాశం ఉంటుంది
3: తప్పకుండా
2: వస్తాయి. రైతు సోదరులు ఏం
3: చేసుకోవాలి? ఈ అధిక వర్షాలు అంటే మనకి మబ్బు పట్టే వాతావరణం. ఈ మబ్బు వాతావరణంలో ఎక్కువగా ఈ వేరుకుళ్ళు తెగుళ్ళు, అలాగే మనకి ఆకుమచ్చ తెగుళ్ళు, బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగుళ్ళు, అలాగే మనకి ఫంగస్ వలన వచ్చే ఆకుమచ్చ తెగుళ్ళు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. అలాంటి సమయంలో మనం ఏం చేయాలంటే బ్యాక్టీరియా వలన వచ్చినట్లయితే కాపర్ ఆక్సిక్లోరైడ్ గానీ కార్బన్ డైజం గానీ ఈ మందులతో పాటుగా స్ట్రెప్టోసైక్లిన్ అనేది కలిపి కొట్టుకున్నట్లయితే ఆకుమచ్చ తెగుళ్ళు బ్యాక్టీరియా వలన వచ్చినవి తగ్గుతాయి. అంటే ఒకవేళ వచ్చినా రాకపోయినా ముందు జాగ్రత్త చర్యగా ఒక పిచికారీ తీసుకున్నట్లయితే మంచిదన్నమాట.
2: డాక్టర్ రజని గారు, ఇప్పుడు అసలు సమస్య దగ్గరకు వస్తాం మేడం. ఇప్పటి వరకు మనం వర్షాలు అధికంగా ఉన్నప్పుడు ఏం చేయాలో మాట్లాడుకున్నాం, కానీ ఎగ్జాక్ట్ పరిస్థితులు ఇప్పుడు చూస్తే ఎల్నీనో పరిస్థితులు క్రియేట్ అయ్యాయి. ఇటువంటి పరిస్థితుల్లో మేడం, ఈ ఎల్నీనో పరిస్థితుల్లో మిరప తోటల్లో రైతు సోదరులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి చెప్పండి మేడం.
3: సార్, మనకి ఇప్పుడు ఎల్నీనో అంటే అధికమైన ఉష్ణోగ్రతలు, అలాగే వర్షం పూర్తిగా లేకపోవడం. మనం గత జూన్ మొదటి నుంచి 15 జూలై దాకా చూసుకున్నట్లయితే సాధారణంగా మనకు అన్ని సంవత్సరాలు 155 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదై ఉండాలి, మనకు అందరికి తెలిసిన విషయం. కానీ ఇప్పటి వరకు మనకి 104 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది వర్షపాతం. ఇప్పటికే మనకి 32% వర్షపాతం తక్కువలో ఉన్నాం. పైన కూడా వర్షాలు పడే అవకాశం లేదు అని చెప్పి వాతావరణ నిపుణులు చెప్తున్నారు. కనుక ఇలాంటి పరిస్థితుల్లో వేరే పంటలు ఏమైనా వేసుకోవాలా అనేది ఆలోచించాలి. మిరప విషయానికి వచ్చినట్లయితే కనుక చాలా మంది ఆల్రెడీ నారు పోసుకొని ఉన్నారు. కొంతమంది నారు వెయ్యాలా వద్దా, విత్తనం వేయాలా

0: తన ఆలోచనలో ఉన్నారు. ఇలాంటప్పుడు మనం చెప్పే సలహా ఏంటంటే, ఆల్రెడీ మన దగ్గర నిశ్చితమైన ఒక ఇరిగేషన్ సోర్స్ ఉన్నట్లయితే గనక వాళ్ళు నారు పోసుకొని రెడీ పెట్టుకుంటే మంచిది. అలా కాకుండా కొంతమందికి వాళ్ళ సొంత నీటి వనరు ఉంటుంది, బోర్లు అట్లాంటివి, అలాంటి వాళ్ళు విత్తనం వేసుకొని నారు రెడీ చేసి పెట్టుకోవచ్చు. ఎందువల్లంటే ఈ ఎల్నినో అనేది కేవలం ఎండ తీవ్రతే కాదు, మనకి వర్షాభావ పరిస్థితులే కాదు, వర్షం కూడా అధికంగా పడే అవకాశము ఉందన్నమాట. సో అందుకని చెప్పి ప్రభుత్వం కూడా ఏం చెప్తున్నారంటే, ఈ ఫామ్ పాండ్స్ అనేవి తీసి పెట్టుకోమని చెప్తున్నారు. వాటి కోసం ప్రభుత్వం వాళ్ళు, డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ వాళ్ళు దానికి సబ్సిడీస్ కూడా ఇస్తున్నారు రైతులకి. కనుక ఈ ఫామ్ పాండ్స్ తీసుకొని వాళ్ళు వాటిలో నీటిని నిల్వ కూడా చేసి పెట్టుకుంటే మంచిది. ఒకవేళ కేవలం వర్షాధారంగానే ఉండాలి, లేకపోతే కెనాల్ వాటర్ మీద ఆధారపడి ఉంటున్నారు అంటే కనుక వాళ్ళు సోయింగ్ అనేది వెయ్యాలా వద్దనేది ఆలోచించుకోవడం మంచిది. అలాగే నీటి వసతి కింద పెంచుతున్న వాళ్ళు వాటర్ని, అంటే నీటిని చాలా జాగ్రత్తగా, అంటే ఎక్కువ ఎక్కువ వాటర్ పెట్టేయకుండా మొక్కరికి అవసరమైన వాటికే పెట్టి తక్కువ తక్కువ వాటర్ని ఎక్కువ సార్లు ఇచ్చుకుంటూ జాగ్రత్తగా నర్సరీని పెంచుకుంటూ ఉండాలి. అలాగే నర్సరీ దశ ప్రారంభం నుంచి, అంటే వారానికి ఒకసారి ఈ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం పోషకాలు 3:19, 13:045 ఇవన్నీ మనం ఎందుకు చెప్తామంటే, ఈ పోషకాలు అవి పిచికారీ చేయడం వల్ల మొక్క భూమిలోంచి తీసుకునే అవకాశం ఉండదు కాబట్టి. బెట్ట పరిస్థితుల్లో మొక్క, మనకు ఒకటేనండి, బెట్ట పరిస్థితి అయినా అధిక వర్షాలైనా కూడా మొక్క భూమిలోంచి పోషకాలు తీసుకునే పరిస్థితిలో ఉండదు కాబట్టి పోషకాన్ని మనం పైనుంచి అందించాలి. కనుక ఇప్పుడు బెట్ట వాతావరణ పరిస్థితి ఏర్పడింది కాబట్టి నర్సరీ దశలోనైనా మొక్క ప్రధాన పొలంలో ఉన్నా కూడా భూమిలోంచి పోషకాలు తీసుకునే పరిస్థితిలో లేదు కాబట్టి ఈ 3:19 నీటిలో కరిగేటటువంటి పోషకాలు మనం పైనుండి పిచికారీ చేసుకుంటూ ఉండాలి. ఈ పోషకాలు ఏంటంటే మొదటి దశలో, అంటే మొక్క ఫస్ట్ దశలో ఉన్నప్పుడు 3 గ్రాములు, అలాగే 20-25 రోజులు దాటిన తర్వాత అయితే కనుక 5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటూ మొక్కలను పెంచుకుంటూ ఉండాలి. తర్వాత ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, బెట్ట వాతావరణ పరిస్థితులు నీటి ఎద్దడి ఉన్నప్పుడు నీళ్ళు ఏదైతే ఉందో మన దగ్గర ఉన్న తక్కువ వాటర్ లవణ గాఢత అధికంగా ఉంటుంది. మనకి ఎప్పుడు కూడా మొక్కకి pH అనేది 6.5 నుంచి 7.5 ఉన్న వాటర్ని మాత్రమే మొక్కలకు అందించాలి. అలాగే ఈసి 1 కంటే తక్కువ ఉన్న వాటర్ని మనం ఇచ్చినట్లయితే కనుక మొక్కకి మంచిది. ఈసి 1 కంటే ఎక్కువ ఉండి pH 7.5 కంటే ఎక్కువ ఉన్న వాటర్ని కనుక మొక్కకి అందించినట్లయితే కనుక మొక్కలు చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనుక మన దగ్గర నీళ్లు వస్తే ఉంది కదా అని చెప్పి మనం అలా ఇచ్చేయకుండా వాటర్ యొక్క pH ఈసీని కూడా మధ్య మధ్యలో గమనిస్తూ ఉండాలి. దీంతో పాటు ఈ మైక్రోన్యూట్రియంట్స్, అంటే ఈ pH ఈసీ పెరిగిపోవడం వల్ల సూక్ష్మ పోషకాల యొక్క లోపాలు ఎక్కువగా ఏర్పడతాయి మొక్కల్లో. ఈ సూక్ష్మ పోషకాల లోపాలను బోరాను, ఐరన్, జింక్, కాల్షియము వీటి యొక్క లోపాలను సవరించడానికి వాటిని మనము ఎప్పటికప్పుడు పిచికారీ చేసుకుంటూ ఉండాలి. బోరాన్ని బోరాక్స్ రూపంలోను, ఐరన్ను ఫెర్రస్ సల్ఫేట్ రూపంలోను, కాల్షియంని కాల్షియం నైట్రేట్ రూపంలోను, లేకపోతే కాల్షియం క్లోరైడ్ రూపంలోను అట్లా మనము పిచికారీ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఈ విధంగా నారు మొక్కల్ని జాగ్రత్తగా పెంచి, వర్షం అధికంగా ఒకేసారి పడిపోవచ్చు, అలాగే ఎండ తీవ్రత కూడా అధికంగా ఉండొచ్చు. ఒకవేళ వర్షం ఎక్కువగా పడినట్లయితే పైన షేడ్ నెట్ కానీ లేకపోతే పాలిథిన్ షీట్ కానీ కూడా కవర్ చేయాలి. ఈ విధంగా కూడా చేయాలి. ఈ విధంగా మొత్తం తయారయ్యాక 40-45 రోజుల తర్వాత మీరు ప్రధాన పొలంలో నాటుకోవాలి అనుకుంటున్నారు, కానీ మీకు వసతి లేదు, నీటి వసతి లేదు, లేదా వర్షం లేదు, అప్పుడు ఏం చేయాలంటే ఆ నారిని ప్రధాన పొలంలో నాటకుండా కొద్ది రోజులు అలాగే మీరు వెయిట్ చేయాలి. ఇలా వెయిట్ చేసేటప్పుడు ఆ ఉన్న నారుని, 40-45 రోజుల వయసున్న నారునికి తక్కువ తక్కువ నీరిస్తూ పెంచుకుంటూ ఉండాలి. ఎందుకంటే నీటిని ఎక్కువగా పెంచి ఇచ్చినప్పుడు మొక్క తొందరగా పెరిగిపోయి దాంట్లో నార పెరిగిపోతుంది అన్నమాట, ముదిరిపోద్ది మొక్క. అందువలన అలా కాకుండా పైన తలకాయలు కోయాలి, అంటే తలలు తుంచటం అంటారు, పైన తలలు తుంచి ఆ పైన కాపర్ ఆక్సిక్లోరైడ్ ఒకసారి 3 గ్రాముల లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకొని అలాంటి తెగుళ్ళు రాకుండా ఆ పైన పోషకాల మిశ్రమాన్ని ఇచ్చుకుంటూ కొద్ది రోజులు అట్లాగే మనము నారును ఉంచుకోవాలి. నీటి వసతి ఉండి నాటుకోగలుగుతున్నాము అంటే కనుక నాటేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏంటంటే ముందుగా నారు మొక్కల్ని హార్డెనింగ్ చేయాలన్నమాట. నర్సరీలో నుంచి తీసేటప్పుడు హార్డెనింగ్ చేయాలంటే ఒక వారం తర్వాత నాటబోతున్నాం అనే ముందుగానే వాటికి ఇచ్చే నీటిని తగ్గించుకుంటూ ఉండాలి, నీటి మోతాదుని తగ్గించుకోవాలి. తగ్గించుకొని అప్పుడు ఆ నారు మొక్కలు హార్డెనింగ్ అవుతాయి, బయట వాతావరణానికి అలవాటు చేస్తున్నాం అన్నమాట. ఆ నారు మొక్కల్ని తీసుకొచ్చి నీళ్లలో అజిటోబ్యాక్టర్, అజోస్పైరిల్లము, పిఎస్బి, తర్వాత ఫాస్ఫరస్ సాల్బరైజింగ్ బ్యాక్టర్, అలాగే మనకి ట్రైకోడర్మా, సూడోమోనస్, ఇవన్నీ కలిపి ఆ కలిపిన ద్రావణంలో నారు యొక్క వేళ్లను ముంచి వాటిని తీసుకెళ్లి ప్రధాన పొలంలో నాటుకోవాలి. నాటేటప్పుడు కూడా గుంతలు తీస్తాం కదండి, ఆ గుంతల్లో వ్యామ్ అనేది వేసుకోవాలి. వ్యామ్ పొడి అందరికీ తెలిసిందే. వ్యామ్ పొడిని వేసి మొక్కని నాటుకున్నట్లయితే గనక మనకి బెట్ట వాతావరణం వచ్చినప్పటికీ కూడా ఆ వ్యామ్ అనేది మనం ఇచ్చిన నీటిని ఆరిపోకుండా పట్టుంచుతుంది అన్నమాట. అందువల్ల మొక్క నిలబడటానికి అవకాశం ఉంటుంది. ఈ వ్యామ్, ఈ బయోఫెర్టిలైజర్స్ అన్నీ కూడా బయట చాలా వేరే వేరే సోర్సెస్ నుంచి తెచ్చుకుంటున్నారు. అందులో ఎంతవరకు పర్సంటేజ్ కరెక్ట్గా ఉంటుందో తెలీదు. మనకి ఆచార్య ఇంజనీరింగ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు తయారు చేస్తున్నారు ఈ వ్యామ్ బయోఫెర్టిలైజర్స్ అన్నీ కూడా అమరావతిలో. అక్కడ నుంచి తెచ్చుకుంటే అది రిలయబుల్ సోర్సు, దాంట్లో తెచ్చుకుంటే మంచిది. అలాగే మనకి ఈ నాటే దశలో మనకి నీరు పెట్టడం అనేది మొదట నాటిన వెంటనే 24 గంటల లోపు తప్పనిసరిగా ఒకసారి ఇరిగేషన్ అనేది ఇవ్వాలి. అలాగే మనకి డ్రిప్ సిస్టమ్ అంటే బిందు సేద్య పద్ధతి ఒకవేళ మనకి రైతులకి అవైలబుల్గా ఉన్నట్లయితే గనక మొక్క నాటడానికి ముందే డ్రిప్ పెట్టి దానిపైన మల్చ్ షీట్ వేసుకొని, ఇప్పుడు వీడ్ మ్యాట్ అని కూడా వస్తుందండి, మల్చ్ షీట్ కంటే కూడా మంచిది, మనకి బాగా పనిచేస్తుంది, కలుపు మొక్కలను అసలు పెరగనివ్వదు. దీనికి కూడా మనకి డిపార్ట్మెంట్ నుంచి రైతులకి ఇప్పుడు ఎల్లినో ఎఫెక్ట్ వలన ఈ కలుపు బాగా పెరిగి కలుపు మొక్కల వలన కూడా ప్రధాన పంటకి ఇబ్బంది కలుగుతుంది, తేమ శాతం కూడా తగ్గిపోతుందని చెప్పి వీడ్ మ్యాట్ కూడా సబ్సిడీ అనేది అందజేస్తున్నారు. రైతులు ఈ దీన్ని వినియోగించుకోవాలి. మల్చింగ్ వేసి డ్రిప్ వేసి దాంట్లో మొక్క నాటుకున్నట్లయితే గనక మనకు ఉన్న అతి తక్కువ నీటిని బాగా ఉపయోగించుకొని మనము బాగా దిగుబడిని పొందొచ్చు. అట్లాగే మనము తక్కువ వాటర్ ఉన్నప్పుడు ప్రతిసారి అంటే మనం మామూలుగా మిరపలో సుమారుగా ఒక వారానికి 10 రోజులకి నీటిని ఇస్తూ ఉంటాం, అధికంగా మన దగ్గర సరిపడా వాటర్ ఉన్నప్పుడు. ఇప్పుడు మనకున్న బెట్ట వాతావరణ పరిస్థితి ఉంది నెలకొంది కాబట్టి మన దగ్గర ఉన్న నీటి వనరుని సద్వినియోగపరచుకోవటానికి బిందు సేద్య పద్ధతి ఒక పద్ధతి అయితే, మామూలుగా ఇచ్చుకున్నట్లయితే కనుక మొక్కలకి మనకి ప్రతి పంటకి ఒక క్రిటికల్ పీరియడ్ అంటారు, అంటే ప్రధానమైనటువంటి దశ, ఆ దశలో గనక నీటిని మనం ఇవ్వలేకపోయినట్లయితే పంట మొత్తం నష్టం వాటిల్లుతుంది. మనకి మిరపలో పూత దశ, పూత నుంచి కాయ ఏర్పడే దశ, కాయలో గింజ కట్టే దశ, ఈ దశల్లో ముఖ్యంగా మనము నీటిని ఇచ్చుకున్నట్లయితే గనక చక్కగా కాయ ఏర్పడి మనకి మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. వీటితో పాటుగా మనము నారు తయారు చేసుకున్నాము కానీ నాటుకోవడానికి అవకాశం లేకుండా ఉంది, అంటే వాటర్ లేదు, అలాగే మనకి పైనుంచి వర్షం లేదు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే, అయ్యో నారు చేసేసుకున్నాం కదా ఎట్లాగైనా నాటుకోవాలి అన్న ఉద్దేశం పెట్టుకోకుండా మనకి ప్రత్యామ్నాయ పంటలకు వెళ్ళిపోవడం మంచిది. అవి ఏంటంటే మనకి ప్రత్యామ్నాయ పంటలుగా మనకి గోరుచిక్కుడు, క్లస్టర్ బీన్ అంటారు, గోరుచిక్కుడు, అలాగే మనకి వెజిటేబుల్ కౌపీ ఒకటి, అలాగే బెండ ఒకటి, ఇలాంటి పంటలు, లేకపోతే చిక్పీ అంటారంటే అంటే మనకి కాబులి శనగలు, ఇవన్నీ కూడా వాళ్ళ వాళ్ళ వాతావరణ పరిస్థితులు, అక్కడున్న మార్కెట్ డిమాండు, అక్కడున్న పరిస్థితులకు అనుగుణంగా, అలాగే నేలలు వాటి అనుగుణంగా మనము ప్రత్యామ్నాయ పంటలకు వెళ్ళిపోయినట్లయితే గనక రైతులు మరింత ఇబ్బంది పడకుండా అనవసరపు ఖర్చులు లేకుండా ఎంతో కొంత దిగుబడిని పొందడానికి అవకాశం ఉంటుందన్నమాట.
1: ధన్యవాదాలండి డాక్టర్ రజని గారు. ఈరోజు మనం రైతు సోదరులకి వర్షాకాలంలో మిరప తోటలో ఎటువంటి పొలం పనులు చేసుకోవాలో చెబుతూ, అలాగే వర్షాభావ పరిస్థితులు ఏవైతే ఎల్నినో లాంటి పరిస్థితులు ఉన్నాయో అటువంటిప్పుడు రైతు సోదరులు ఎటువంటి జాగ్రత్తలు మిరప పంటలో తీసుకోవాలో కూడా చక్కగా తెలియజేశారు. మీకు మరొకసారి ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదాలు.
2: వర్షాకాలంలో మిరప తోటల్లో చేసుకోవాల్సిన పొలం పనుల గురించి గుంటూరు లాంఫామ్ ఉద్యాన పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఏ రజనీ గారితో పరిచయ కార్యక్రమం మీరంత వరకు విన్నారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఇప్పుడు జానపద గీతం వింటారు.

0: జానపద గీతం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వర్షాకాలంలో మెట్ట వ్యవసాయం గురించి తెలుసుకుంటారు.
1: వర్షాకాలంలో మెట్ట వ్యవసాయం గురించి తెలుసుకుందాం. తొలకరి వర్షాలు పడిన వెంటనే డిస్క్ నాగలి 5 లేదా 7 రెక్కల బాతుకాళ్ల నాగలతో కానీ లోతు దుక్కులు చేసినట్లయితే నమోదైన వర్షపు నీరు అంతా కూడా భూమిలోకి ఇంకి నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. అంతేకాకుండా మొండిజాతి కలుపు మొక్కల వేడ్లు, దుంపలు, కోసస్థ దశలో ఉన్న కీటకాలు, తెగుళ్లు ఎండవేడిమికి గురై చనిపోతాయి. చిజిల్ నాగలతో పొలంలో ప్రతి 1 మీటర్ నుండి 2 మీటర్లకు సుమారు 2 అడుగుల లోతులో దుక్కి చేసుకున్నట్లయితే కనుక భూమి లోపలి గట్టిపొర పగిలి పడిన వర్షపు నీటిని భూమిలో నిల్వ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. వర్షాధార నేలల్లో పరివాహక ప్రాంతం వాలును అనుసరించి ఫారం పాండు అంటే నీటి కుంట అంటారు. ఈ నీటి కుంటలను పొలం లోతత్తు ప్రాంతాల్లో తవ్వుకోవాలి. అది 10 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పు, 2.5 మీటర్ల లోతు ఉండేటట్లు

0: నీటి కుంటలను ఏర్పాటు చేసుకోవాలి. ఎర్ర నేలల్లో మట్టి సిమెంటు 6:1 నిష్పత్తిలో కలిపి నీటి కుంట అడుగు భాగాన అలాగే పక్క వాలుకు పూత పూసుకున్నట్లయితే నీరు నష్టపోకుండా చూసుకోవచ్చు. ఈ విధంగా కనుక నీటి కుంటలను తయారు చేసుకుంటే 250,000 లీటర్ల నీటిని నిల్వ చేసుకోవచ్చు. పాత నీటి కుంటలకు మరమ్మతులు చేసుకోవాలి. పొలంలో ఉన్న నీటి కుంటలకు పూతలేని చోట ఎర్రమట్టి అలాగే సిమెంటు 6:1 నిష్పత్తిలో కలిపి పూతను పూసుకోవాలి. అదేవిధంగా నీటి కుంటల్లో పూడిక తీయటం ద్వారా అలాగే కాలువలు శుభ్రపరచుకోవడం ద్వారా నీటి కుంటలకు వర్షపు నీరు బాగా రావటానికి దోహదపడుతుంది. పశువులు ఉన్న రైతులు పశువుల ఎరువును సుమారుగా ఎకరాకు 5 టన్నులు తోలుకోవాలి. వర్షాధార పంటల కోత అనంతరం గొర్రెలు మేకలు ఉన్న చోట పొలంలో మంద కట్టి భూసారాన్ని పెంపొందించుకోవాలి. వర్షాలు కురిసినప్పుడు నేలలోని తేమను ఉపయోగించుకుని పచ్చిరొట్ట పైర్లు లేదా పశుగ్రాస పంటలను సాగు చేసుకోవాలి. రాష్ట్రంలో ఋతుపవనాలు ప్రవేశించిన తర్వాత 60-75 మిల్లీమీటర్లు వర్షం పడినట్లయితే వర్షాధార పంటలను విత్తుకోవాలి. వర్షాకాలంలో మెట్ట వ్యవసాయం గురించిన విశేషాలు విన్నారు. మీరింతవరకు కిసాన్ వాణి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: అంధాధుం మిట్టీ కి సెహత్ బిగడనే లగీ హై ఔర్ జబ్ మాటీ హీ కమజోర్ పడ్ జాయేగీ तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलाती थी, शुद्धता झलकती थी, माटी भी तंदुरुस्त और लोग भी। पहली वाली बात कहाँ,
2: परम तो सभी डाले हैं।
1: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं।
2: सच
1: है, एक्सपीरियंस से बता रहे हैं, धूप पे बाल सफेद नहीं किए हैं।
2: ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूंगा।
3: माटी से प्रेम की परंपरा है, परंपरागत खेती।

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం గురించి తిరుపతి జిల్లా వ్యవసాయ శాఖాధికారి డాక్టర్ ఎస్ ప్రసాదరావు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.
2: శ్రోతల నమస్కారం. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలిచే వ్యవసాయ రంగానికి రైతే ప్రధాన ఆధారం. రైతులు ఎదుర్కొనే ఆర్థిక ఇబ్బందులను కొంతవరకు తగ్గించి వ్యవసాయ అవసరాలకు వారికి తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. అందులో రైతులకు నేరుగా ఆర్థిక సహాయం అందించే ప్రతిష్టాత్మక పథకం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, అదే మన పిఎం కిసాన్. మరి ఈ పథకం గురించి అవగాహన కల్పించేందుకు తిరుపతి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్ ప్రసాదరావు గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్.
3: నమస్కారం అండి.
2: సార్, ముందుగా ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అంటే ఏంటి, ఈ పథకం యొక్క నేపథ్యం గురించి మన శ్రోతలకు తెలియజేస్తారా?
3: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అనేది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఒక గొప్ప రైతు సంక్షేమ పథకం అని అనుకోవచ్చు. ఎందుకంటే మన భారతదేశంలో ఎక్కువ మంది రైతాంగం ఉన్నారు, వాళ్ళని ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఒక గొప్ప పథకం. దీని ద్వారా దేశంలో ఉండేటువంటి కొన్ని లక్షల రైతు కుటుంబాలకి ప్రతి సంవత్సరం 6,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ వాళ్ళకి ఆర్థిక భరోసాని కల్పించే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతా ఉంది.
2: సరే, అయితే ఈ పథకం యొక్క ప్రయోజనాలు కేవలం చిన్న ఇంకా సన్నకారు రైతుల కుటుంబాలకు మాత్రమే వర్తిస్తాయా?
3: లేదండి, ఇది ఈ పథకం కింద ప్రతి ఒక్క రైతు కూడా లబ్ధి పొందేదానికి అవకాశం ఉంది. సన్నకారు చిన్నకారు రైతులే కాకుండా పెద్ద రైతులు కూడా దీంట్లో లబ్ధి పొందేదానికి అవకాశం ఉంది. అయితే కొంతమంది కొన్ని వర్గాల వారు

0: దీంట్లో అనర్హులుగా గుర్తించడం జరిగింది.
1: సరైతే ఈ పథకం కింద ప్రయోజనాలు పొందడానికి ఎవరు అర్హులు, అలాగే ఎవరు అర్హులు కారు మన శ్రోతలకు తెలియజేస్తారా?
0: ఎవరు అర్హులు అనే దానికి వచ్చినట్టయితే, ఎవరి పేరు మీద అయితే వ్యవసాయ భూమి నమోదయ్యుండి కేంద్ర ప్రభుత్వం నిర్దేశించినటువంటి అర్హత ప్రమాణాలు, అంటే వాళ్ళకి వాళ్ళ పొలం ఆధార్తో లింక్ అయి ఉండడం, అట్లాగే బ్యాంకు ఖాతాకి ఆధార్ లింక్ అయి ఉండడం, అలాగే మొబైల్ నంబర్ లింక్ అయి ఉండడం, ఈకేవైసీ పూర్తి చేసి ఉండడం, ఇలా అర్హత ప్రమాణాలు కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ అయితే ఈ ఫుల్ఫిల్ అయినటువంటి ప్రతి ఒక్క రైతు కుటుంబానికి ఈ ప్రయోజనం చేకూరుతుందన్నమాట. ఈ పథకం కింద ఎవరు అనర్హులు అనే పాయింట్కి వస్తే, సంస్థాగత భూస్వాములు అంటే కొన్ని దేవస్థాన భూములకు సంబంధించిన వాళ్ళు, మఠాలకు సంబంధించిన వాళ్ళు, అలాగే ఇన్స్టిట్యూషనల్గా ఉండేటువంటి భూములకు సంబంధించిన ఓనర్సు దీంట్లో అనర్హులు. అట్లాగే రాజ్యాంగబద్ధ పదవులు నిర్వహించేవాళ్ళు అంటే రాష్ట్రపతి, వైస్ ప్రెసిడెంటు, గవర్నరు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఇలాంటి వాళ్ళు కూడా దీనికి అనర్హులు. అట్లాగే మాజీ మంత్రులు కానీ ప్రజెంట్ ఉన్నటువంటి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మేయర్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు వీళ్ళు కూడా అనర్హుల జాబితాలో ఉన్నారు. ఇది కాకుండా ఇంకా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ వీళ్ళు కూడా అనర్హుల కింద జాబితాలో ఇవ్వడం జరిగింది. అట్లాగే ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఆదాయ పన్ను చెల్లిస్తా ఉన్నారో వాళ్ళని కూడా ఈ అనర్హుల జాబితాలో ఉంచారు. అట్లాగే వైద్యులు, డాక్టర్స్, ఇంజనీర్లు, న్యాయవాదులు వీళ్ళందరూ కూడా. అంతేకాకుండా ఇంకా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే 10,000 రూపాయలకి మించి పెన్షన్ వస్తూ ఉంటుందో వాళ్ళు కూడా అనర్హుల కిందే చేయడం జరిగింది అన్నమాట.
1: సరే, అయితే ఈ పథకం వల్ల ప్రప్రథమంగా ఎటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి రైతులకు?
0: అంటే ఈ పథకం మెయిన్ గా భారత ప్రభుత్వం ఏదైతే 6,000 రూపాయలు ప్రతి ఒక్క రైతు కుటుంబానికి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద ఇస్తా ఉన్నారు. ఇది 3 విడతల్లో ఇవ్వడం జరుగుతుందనండి. అంటే ప్రతి 4 నెలలకు ఒకసారి 2,000 రూపాయలు రైతు ఖాతాలు నేరుగా జమ చేయడం జరుగుతుంది. ఫస్ట్ విడత మనకి ఏప్రిల్ జులై నెలలో ఒకసారి వేస్తారు, అట్లాగే ఆగస్టు టు నవంబర్ మధ్య ఇంకో విడత వేస్తారు, అట్లాగే డిసెంబర్ మార్చి ఈ విధంగా 4 మంత్స్కి ఒకసారి ఈ యొక్క 2,000 రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఇచ్చిన దాని వల్ల ఏంటంటే, ఫస్ట్ విడత వేసినప్పుడు విత్తనాలు కొనుక్కునేదానికి కానివ్వండి, అట్లాగే ఫర్టిలైజర్స్ కొనుక్కునేదానికి ఇవి ఉపయోగపడతా ఉంటాయి. అట్లాగే 2వ విడత ఇచ్చినప్పుడు మధ్యలో మన స్ప్రేయింగ్ ఆపరేషన్స్ కానీ ఇంకేదైనా కలుపు తీసేటువంటి ఆపరేషన్స్ వీటిలన్నిటినీ మీట్ అయ్యేదానికి కూడా మనకు అది ఉపయోగపడుతుంది. అలాగే డిసెంబర్ మార్చిలో జనరల్గా పంట కోతలకు వస్తూ ఉంటాయి, వాటిల్లో పంటల కోతలకు కూడా ఖర్చులకి ఉపయోగపడేదానికి ఉంటుంది. ఇంతేకాకుండా మనం మామూలుగా చిన్న సన్నకారు రైతులు వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి డబ్బులు తెచ్చుకుంటూ ఉంటారు, క్రాప్ లోన్స్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు ఈ సన్న చిన్నకారు రైతులకి. సో అలాంటి వడ్డీదారుల నుంచి వీళ్ళని రక్షించేదానికోసంగా ఇది కూడా చాలా ఉపయోగపడుతుంది.
1: సార్, మరి ఇప్పుడు 2 హెక్టార్ల కంటే ఎక్కువ సాగు భూమిని కలిగి ఉన్న వ్యక్తులు లేదంటే రైతు కుటుంబం వాళ్ళు ఈ పథకం కింద ఏదైనా ప్రయోజనం పొందుతారా?
0: అవునండి, ఇది ఏమీ భూ పరిమితి అంటూ ఏమీ లేదు. ఈ అర్హత ప్రమాణాలు ఇందాక మనం ఏదైతే చెప్పుకున్నామో, ల్యాండ్ ఆధార్తో లింక్ అయి ఉండడం, బ్యాంక్ లింకేజ్ అయి ఉండడం, ఈకేవైసీ అయి ఉండడం, ఈ ప్రమాణాలన్నీ కూడా ఫుల్ఫిల్ అయితే ప్రతి ఒక్క రైతుకి ఈ అర్హత పొందేదానికి అవకాశం ఉంది.
1: సార్, మరి ఇప్పుడు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకుంటారు కొంతమంది లబ్ధిదారులు, ఎవరైనా లబ్ధిదారులు తప్పుడు సమాచారాన్ని ఆ డిక్లరేషన్ లో ఇస్తే ఏమవుతుంది?
0: అంటే ఇప్పుడు తప్పుడు సమాచారం అంటే వాళ్ళు అప్లై చేస్తారు, అందరూ కూడా ఏదో బెనిఫిట్ పొందాలని అప్లై చేస్తూ ఉంటారు. మీ సేవా సెంటర్స్ ద్వారా ఇది అప్లై చేసుకునే వెసులుబాటు ఉంది, అట్లాగే సెల్ఫ్ అప్లికేషన్ కూడా ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా కేంద్ర ప్రభుత్వం వచ్చేటువంటి పథకానికి తీసుకోవాలని చెప్పి అప్లై చేస్తుంటారు. బట్ అవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు స్క్రూటినీ చేసి ఎవరైతే ఇన్ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళంతా కూడా ఇన్ఎలిజిబుల్ చేస్తా ఉన్నాం. అయితే ఈ వ్యాలిడేషన్ లో కొంతమందికి అనర్హులకు కూడా బెనిఫిట్ రావడం జరిగింది. సో అది తర్వాత ఇన్స్టాల్మెంట్లు వేసేటప్పుడు వాటిని కూడా గుర్తించి అవన్నీ కూడా ఆపేయడం జరిగింది. అవసరమైతే చట్టపరమైన చర్యలు కూడా తీసుకునే వెసులుబాటు కూడా ఉంది.
1: సార్, మరి ఇప్పుడు ఈ పథకం కింద ఈ లబ్ధిదారుల అర్హత నిర్ణయించడానికి ఏదైనా కట్ ఆఫ్ డేట్ అంటే నిర్దేశించిన గడువు ఏదైనా ఉందా?
0: దీనికి ఉందండి. కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ 2019లో దీన్ని కట్ ఆఫ్ డేట్ గా నిర్ణయించింది. అంటే 2019 ఫిబ్రవరి 1వ తేదీ ఆ రోజు ఎవరి పేరు మీద అయితే ఈ వాళ్ళ భూమి రిజిస్టర్ అయి ఉంటుందో అలాంటి వారి అందరికీ కూడా ఈ పథకంలో బెనిఫిట్ పొందే అవకాశం ఉంది. అంటే తర్వాత 2019 ఫిబ్రవరి 1 తర్వాత ఎవరైనా భూమి కొనుగోలు చేసి వాళ్ళ పేరు మీద మార్చుకున్నా వాళ్ళకి బెనిఫిట్ ఇవ్వలేదు. సో అది కట్ ఆఫ్ డేట్ గా పెట్టుకొని ఆ రోజు నుంచి ఈ రోజుకి ఫస్ట్ మనకి 2019 ఫిబ్రవరి లో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వేయడం జరిగింది. ఆ విధంగా ఇప్పటి వరకు 23 ఇన్స్టాల్మెంట్లు వేశారు. ఆ రోజుకి ఎవరి పేరు మీద అయితే రిజిస్టర్ అయి ఉంటుందో ఆ రైతులకు మాత్రమే వేయడం జరుగుతుంది. తర్వాత ఫర్దర్ గా ఎవరైతే కొనుక్కొనున్నా వాళ్ళ పేరు మీద మార్చుకున్నా ఇవన్నీ కూడా ప్రస్తుతానికి దాన్ని కన్సిడరేషన్ లోకి తీసుకోలేదు.
1: సార్ అయితే ఒక అనుమానం సార్, ఇప్పుడు భూస్వామి మరణం కారణంగా వారసత్వంగా మీరు చెప్పిన ఈ కట్ ఆఫ్ తేదీ తర్వాత ఆ సాగు భూమి యాజమాన్యం బదిలీ అయింది అనుకోండి, అలాంటి సందర్భాల్లో పథకం యొక్క ప్రయోజనాలు వారికి చేకూరుతాయా?
0: దీన్ని మాత్రం భారత ప్రభుత్వం అమలు చేస్తా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ 2019 ముందు వాళ్ళ తండ్రి మీద పేరుందనుకోండి, అతను చనిపోయాడు తర్వాత అది వీళ్ళ కొడుకుల పేరు మీద గాని ఎవరైతే లీగల్ హెయిర్ వారసులు ఉంటారో వాళ్ళ పేరు మీదకి మార్చుకుంటే ఖచ్చితంగా ఆ యొక్క కొడుకు గాని కూతురికి గాని వచ్చే విధంగా దీన్ని మార్పులు చేయడం కూడా జరిగింది. సో వీళ్ళు బెనిఫిట్ పొందేదానికి అవకాశం ఉందన్నమాట.
1: ప్రసాదరావు గారు, మరి ఇప్పుడు ఈ ఆదాయ పన్ను చెల్లించే రైతు లేదా వారి జీవిత భాగస్వామి ఒకవేళ ఈ ఆదాయ పన్ను చెల్లిస్తుంటే వారు ఈ పథకం కింద ప్రయోజనం పొందడానికి అవకాశం ఉంటుందా?
0: సో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ దీంట్లో అనర్హులు అన్నమాట. అంటే అతను ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నా లేదా వాళ్ళ భాగస్వామి పే చేస్తున్నా లేదా కుటుంబ సభ్యుల్లో ఎవరైనా కూడా ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తా ఉంటే దీని పథకానికి అనర్హులు. అయితే దీన్ని కొంత వెసులుబాటు ఇస్తూ లాస్ట్ 3 ఇయర్స్ లో గత 3 సంవత్సరాల్లో వాళ్ళు కానీ ఇన్కమ్ ట్యాక్స్ పే చేయకపోతే, అంటే గతంలో ఎప్పుడో ఒకసారి పే చేసి ఉంటారు కానీ తర్వాత పే చేయకుండా వాళ్ళ వ్యాపారాలు మానేసి ఎట్లా ఉండి ఉంటారు, సో అలాంటి వారికి మళ్ళీ వెసులుబాటు ఇచ్చి 3 ఇయర్స్ గత 3 సంవత్సరాల్లో ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పే చేయలేదో వాళ్ళందరికీ కూడా ఈ పథకం వర్తించే విధంగా సవరణలు చేయడం జరిగింది.
1: సరే అయితే ఇందాక మీరు మాట్లాడుతూ కుటుంబం అన్నారు, అయితే ఈ కుటుంబం నిర్వచనం ఏంటి ఈ పథకం కింద?
0: కుటుంబం అంటే మామూలుగా గ్రామాల్లో ఒక ఇంట్లోనే ఒక 2-3 కుటుంబాలు కూడా ఉండి ఉంటాయి. అయితే మనం ఇంటి క్రైటీరియా కాకుండా కుటుంబం క్రైటీరియా అంటే ఒక భర్త భార్య పిల్లలు ఇది ఒక కుటుంబం, అట్లాగే ఆ ఇంట్లోనే ఇంకొక భర్త భార్య పిల్లలు ఉంటే అది వేరే కుటుంబం కింద ట్రీట్ చేసి ప్రతి ఒక్క కుటుంబానికి ఒక్కరికే బెనిఫిట్ వచ్చే విధంగా దీంట్లో చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. అంటే భర్త పేరు మీద కూడా పొలం ఉండి ఉంటుంది, భార్య పేరు మీద కూడా పొలం ఉండి ఉండొచ్చు, అయితే ఇద్దరికి కూడా బెనిఫిట్ రాదనమాట, ఒక కుటుంబానికి ఒకరికే బెనిఫిట్ ఇవ్వడం జరుగుతూ ఉంది.
1: సరే ఇప్పుడు ఒక రైతు పేరు మీద ఆ భూమి లేదనుకోండి, వాళ్ళ తండ్రి లేదంటే పూర్వీకుల యాజమాన్యంలోని ఆ భూమిని వారు సాగు చేస్తుంటే అలాంటి రైతుకి ఈ పథకం కింద ప్రయోజనం పొందడానికి అవకాశం ఉంటుందా?
0: అదే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఈ తండ్రి పేరు మీద పొలం ఉండుంటే దాన్ని అతను చనిపోయి తర్వాత మ్యుటేషన్ జరిగితేనే కొడుకు పేరు మీద గాని ఆ కూతురు పేరు మీద గాని మనం మార్చుకొని ఈ బెనిఫిట్ పొందేదానికి అవకాశం ఉంది. కానీ మన వెబ్లాండ్ రికార్డ్స్ లో ఆ తండ్రి పేరే ఉన్నంత వరకు ఆ బెనిఫిట్ ఆ తండ్రికే వర్తిస్తుంది, తర్వాత వీళ్ళు కొడుకులకి రాదనమాట.
1: సార్ అయితే ఇప్పుడు ఈ పిఎం కిసాన్ కింద ఈ ప్రయోజనాల బదిలీ కోసం పిఎం కిసాన్ పోర్టల్ లో తప్పనిసరిగా సమర్పించాల్సిన సమాచారం ఏంటి?
0: అంటే ఇది పథకం పొందాలంటే ఖచ్చితంగా ఈ పోర్టల్లో అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకునే దానికి మ్యాండేటరీగా కొన్ని డాక్యుమెంట్స్ అనేది అవసరం. ఏంటంటే అతనికి పొలం ఉందా లేదా, అంటే పట్టాదారు పాస్ పుస్తకం అవసరం, అట్లాగే ఆధారు ఉండాలి, ఎందుకంటే ఈ పొలానికి ఆధార్ లింక్ అవ్వాలి. సో ఇది బెనిఫిట్ రావాలంటే ఒక బ్యాంక్ అకౌంట్ ఉండాలి, ఆ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ అయి ఉండాలి, అట్లాగే వాళ్ళకి మెసేజెస్ వచ్చేదానికి మొబైల్ లింక్ అయి ఉండాలి. ఈ క్రైటీరియాలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఖచ్చితంగా సమర్పిస్తేనే మనం ఆ పోర్టల్లో ఇది తీసుకుంటుంది. తర్వాత మనం వెరిఫికేషన్ లో కూడా ఇవన్నీ ఉన్నాయా లేదని చెక్ చేసుకుని వీళ్ళని అప్రూవ్ చేయడం జరుగుతుంది.
1: సార్ అయితే ఇప్పుడు మీరు దరఖాస్తు చేసుకోవాలన్నారు, దానికి సంబంధించిన వెబ్సైట్ కానీ పోర్టల్ వివరాలు కానీ పంచుకుంటారు?
0: దీనికి pmkisan.gov.in అనేటువంటి ఒక పోర్టల్ ఉంది, దీంట్లోనే డైరెక్ట్ గా సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, లేదా ఈవెన్ మనం మీ సేవా సెంటర్స్కి వెళ్ళినా కూడా ఈ పోర్టల్ నుంచే వాళ్ళు కూడా ఈ అప్లై చేసేటువంటి కార్యక్రమం చేస్తారు. లేదు ఎవరికైనా రైతులకి అవగాహన లేకపోతే సమీపంలో ఉన్నటువంటి మీ రైతు సేవా కేంద్ర సిబ్బందిని కానీ మండల వ్యవసాయ అధికారిని కానీ కలిస్తే ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది మీకు గైడ్ చేస్తారు.
1: సార్, దీనికి సంబంధించి ఏదైనా యాప్ కూడా ఉందా?
0: అంటే సెల్ఫ్ రిజిస్టర్

0: రిజిస్ట్రేషన్ పిఎం కిసాన్ యాప్ అనేది ఒకటి ఉంది, దాంట్లో అయినా అప్లై చేసుకో.
1: సార్ మరి ఇప్పుడు కొంతమంది వేరే వాళ్ళ భూములు సాగు చేస్తుంటారు అంటే కౌలుకు, ఈ కౌలు రైతులు ఈ పథకం కింద ప్రయోజనం పొందడానికి అర్హులా?
0: దీంట్లో కౌలు రైతులకి అవకాశం లేదండి. ఎవరైతే భూ యజమానులు ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇది వర్తింపు చేయడం జరిగింది. అయితే ROFR పట్టాలని అంటే అటవీ భూములు సాగు చేస్తూ ఉంటారు కౌలు కిందే అది, బట్ గవర్నమెంట్ వాళ్ళకి పట్టాలు ఇచ్చి ఉంటారు. సో అలాంటి ROFR ఫ్యామిలీస్ కి ఈ పథకంలో అవకాశం కల్పించడం జరిగింది.
1: సార్ చివరగా ఈ పథకానికి సంబంధించి మీరు శ్రోతలకు ఇచ్చే సందేశం ఏంటి?
0: సో ఇప్పటి వరకు మనకి పిఎం కిసాన్ ద్వారా దాదాపు 23 విడతలుగా ఈ కార్యక్రమాన్ని నిరాఘాటంగా కొనసాగిస్తున్నారు. మొన్న ఇటీవల జూన్ 20వ తేదీన గౌరవ ప్రధానమంత్రి గారు వెస్ట్ బెంగాల్ నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే ఇక్కడ అందరికీ నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే, చాలా మంది ఇంకా కూడా వాళ్ళ పొలాలని ఆధార్తో లింక్ చేయించుకోకుండా ఉన్నారు. ఫస్ట్ అది చేయించుకోవాలి, అట్లాగే బ్యాంకుకి ఆధార్ లింక్ చేయించుకోవాలి, ఈకేవైసీ కూడా చేయించుకోవాలి. రెండోది, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ప్రతి ఫార్మర్కి కూడా ఒక ఐడి అనేది, ఫార్మర్ ఐడి అని ఒకటి ప్రవేశపెట్టింది. అంటే ప్రతి సిటిజన్కి ఎలాగైతే ఆధార్ నంబర్ ఉంటుందో అట్లాగే రైతు అనే వాళ్ళకి ఖచ్చితంగా ఒక ఫార్మర్ ఐడి అనేది క్రియేట్ చేస్తున్నాం. సో ఖచ్చితంగా మ్యాండేటరీగా ఈ ఫార్మర్ ఐడి అనేది పెట్టడం జరిగింది. కాబట్టి ఎవరైనా రైతులు ఇంకా ఫార్మర్ ఐడి చేయించుకోకపోతే దయచేసి మీ సమీప రైతు సేవా కేంద్రానికి వచ్చి చేయించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.
1: ధన్యవాదాలు సార్, మీ విలువైన సమయాన్ని వెచ్చించి మన శ్రోతలకు పిఎం కిసాన్ పథకం గురించి ఎంతో చక్కని అవగాహన కల్పించారు. నమస్కారం అండి.
0: ధన్యవాదాలండి.
2: మీరింతవరకు ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం గురించి తిరుపతి జిల్లా వ్యవసాయ శాఖాధికారి డాక్టర్ ఎస్ ప్రసాదరావు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
3: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
4: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు. 102.7 MHz పై మా ప్రసారాలు. సమయం 8 గంటలు కావస్తుంది. హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి హలో అభిరుచి కార్యక్రమంలో పాటలు, మంచి మంచి వాట్సాప్ ఎస్ఎంఎస్ ద్వారా చాలా మంది శ్రోతలు అయితే మంచి మంచి సాంగ్స్ కోరుతున్నారు. మరి ఆ సాంగ్స్ ఏంటో మనకు ముందుగా మెసేజ్ చేసినటువంటి లక్కీ శ్రోత ఎవరు ఇప్పుడు చూద్దాం.
5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
6: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
5: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
6: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫార్మ్ 6A నింపాలి.
5: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
6: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
5: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
6: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
5: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: వాట్సాప్ ఎస్ఎంఎస్ ద్వారా పాట కోరుతున్న వారు బిందు, సుధీర్, వాళ్ళ బాబు చింటూ, వీరందరూ నెల్లూరు వేదాయపాలెం నుంచి మాకోసం 100% లోచితం నుండి పాట ప్లే చేయండి అని కోరుతున్నారు. వారి కోసం ఈ పాట.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: తర్వాత పాట కోరుతున్న వారు రుద్రపాటి భావిత, సుస్మిత, సుధాకర్. వీరందరూ నెల్లూరు దొంతాలి గ్రామం నుంచి మా కోసం ఆలయం చిత్రం నుండి పాట ప్లే చేయండి అని కోరుతున్నారు. వారి కోసం ఈ పాట.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: మనోరంజని శ్రోతల మనస్సులను రంజింపజేసే కార్యక్రమం ఈ మనోరంజని. ఈ కార్యక్రమం ద్వారా శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న పాటలు ప్రసారమవుతాయి. ఈ మనోరంజని కార్యక్రమం ప్రతి శుక్ర, శని, ఆది మంగళవారాలలో ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తప్పక వినండి మనోరంజని.

0: of earth. Stop plastic pollution. Say no to single-use plastic.
1: ఇప్పటివరకు మీరు హలో అభిరుచి కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈనాటి హలో అభిరుచి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సిమపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 మెగాహెడ్స్ పై మా ప్రసారాలు. సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది ఛానళ్లలో అసెంబ్లీ రివ్యూ ఆంధ్రప్రదేశ్ విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.
2: ఆంధ్రప్రదేశ్ శాసనసభ శాసనమండలి వర్షాకాల సమావేశాల సమీక్ష వింటారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ శాసనమండలి వర్షాకాల సమావేశాలు ఈ రోజుతో ముగిశాయి. చివరి రోజు ఉభయ సభల్లో పలు కీలక అంశాలపై చర్చలు, బిల్లుల ఆమోదం, నివేదికల సమర్పణ జరిగింది. శాసనసభ 4వ రోజు సమావేశాలు సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడి అధ్యక్షతన ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ ఇటీవలే స్వర్గస్థులైన పలువురు మాజీ శాసనసభ్యులు ప్రముఖులకు సంతాపం ప్రకటిస్తూ సంతాప తీర్మానాలను ప్రవేశపెట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్రావు, మాజీ మంత్రులు ఆర్ఎస్డిపి అప్పల నరసింహరాజు, ముద్రగడ పద్మనాభం, గాదె వెంకటరెడ్డి, మాజీ శాసనసభ్యులు పి చిన్నరాజన్, ఉన్నం హనుమంతరాయ చౌదరి, తుక్కా పగడాలమ్మ, జిఎస్ రావు మృతి పట్ల శాసనసభ సంతాపం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ దివంగత నాయకులంతా శాసనసభ్యులుగా, మంత్రులుగా, ప్రజాప్రతినిధులుగా రాష్ట ప్రజలకు విశేష సేవలు అందించారని పేర్కొంటూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సంతాప తీర్మానాల అనంతరం ప్రశ్నోత్తరాల సమయం కొనసాగింది. ఉభయ సభల్లో జల కాలుష్య నివారణ నియంత్రణ సవరణ చట్టం 2024ను ప్రవేశపెట్టారు. అలాగే శాసనసభలో ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టగా ఒప్పంద ఉద్యోగుల సేవల క్రమబద్దీకరణ సవరణ బిల్లును మంత్రి పయ్యావుల కేశవ్ సభ ముందు ఉంచారు. మరోవైపు ఉభయ సభల్లో వన్యప్రాణులు, పర్యావరణ పరిరక్షణ కమిటీ నివేదికను ప్రవేశపెట్టారు. సూపర్ 6 ప్రజా సంక్షేమంపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ జరిగింది. కాగా ఇప్పటికే అసెంబ్లీ ఆమోదం పొందిన బిల్లులకు ఈరోజు శాసనమండలి ఆమోదం తెలిపింది. శాసనసభలో ప్రశ్నోత్తరాల భాగంగా తీర ప్రాంతాలలో మౌలిక సదుపాయాలపై శాసనసభ్యులు సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ అడిగిన ప్రశ్నకు మంత్రి నాదెండ్ల మనోహర్ సమాధానమిస్తూ ఆంధ్రప్రదేశ్ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ సిఫార్సుల ఆధారంగా కేంద్ర ప్రభుత్వ పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ద్వారా సిఆర్జెడ్ అనుమతులు మంజూరు చేస్తారని తెలిపారు. సిఆర్జెడ్ అనుమతుల కోసం పరివేశ్ అనే పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలని, అటవీ పర్యావరణ అనుమతుల తర్వాతే ఈ పోర్టల్లో దరఖాస్తు చేయగలుగుతామని చెప్పారు. ప్రస్తుతం 2011 సిఆర్జెడ్ ప్రకటనకు అనుగుణంగా ప్రాజెక్టు ప్రతిపాదనలు పంపుతున్నారని చెప్పారు. జాతీయ సుస్థిర తీర ప్రాంత నిర్వహణ కేంద్రం ద్వారా రాష్ట్రంలోని 12 తీర జిల్లాలకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ నివేదికను సమర్పించినట్లు వెల్లడించారు. విశాఖపట్నంలో సిఆర్జెడ్ పై ప్రజాభిప్రాయ సేకరణ 2 సార్లు వాయిదా పడిందని, సెప్టెంబర్ 2న జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మరోసారి నిర్వహించనున్నట్లు నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఎల్నినో పరిస్థితుల దృష్ట్యా రైతులు పంటల బీమా తప్పనిసరిగా చేయించుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు సూచించారు. అన్నదాత సుఖీభవ నిధుల విషయంపై తనకు శాసనసభ్యులు అరిమిల్లి రాధాకృష్ణ అడిగిన ప్రశ్నకు

0: మంత్రి అచ్చెన్నాయుడు సమాధానమిచ్చారు. పంటల బీమా నమోదు చేసుకునేందుకు ఈ నెలాఖరు వరకే గడువు ఉన్నందున రైతులు ఆలస్యం చేయకుండా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గిట్టుబాటు ధర అందని సమయంలో రైతులను అన్ని విధాలా ఆదుకుంటున్నామని, కేంద్రం నిధులు విడుదల చేసిన వెంటనే రాష్ట వాటా కూడా ఇస్తున్నామని తెలిపారు. పొగాకు మామిడి పంటలకు మద్దతు ధర ఇచ్చి రైతులను ఆదుకున్నామని చెప్పారు. ఈ నెలాఖరులోపు పంటల బీమా నమోదు చేసుకోవాలని మంత్రి పేర్కొన్నారు. శాసనసభలో వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశాలపై జరిగిన చర్చ సందర్భంగా రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, రాష్ట జనాభాలో దాదాపు 60-65% మంది వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై ఆధారపడి జీవిస్తున్నారని, అందుకే రైతు సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. పెట్టుబడి సాయం నుంచి పంటల బీమా వరకు, ఎరువుల పంపిణీ నుంచి మార్కెట్ ఇంటర్వెన్షన్ వరకు రైతుకు ప్రతి దశలో ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. అన్నదాత, సుఖీభవ, పీఎం కిసాన్ ద్వారా ఇప్పటి వరకు రైతుల బ్యాంకు ఖాతాల్లో మొత్తం 14,664,33,00,000 రూపాయలు జమ చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఎరువుల పంపిణీలో అక్రమ మళ్లింపులు, అధిక ధరలు, రైతులు గంటల తరబడి క్యూలైన్లో నిలబడే పరిస్థితులకు అడ్డుకట్ట వేసేందుకు ఏపీ ఎయిమ్స్ 2.0 విధానాన్ని అమలు చేస్తున్నామని అచ్చెన్నాయుడు తెలియజేస్తూ,
1: ఎరువుల మళ్లింపు, ఎరువుల అధిక ధరల వినియోగం మరియు అనేక క్యూ లైన్లు గుర్తించడం అయింది. కొత్త యాప్ ఆధారిత వ్యవస్థ ఏపీ ఎయిమ్స్ ప్రవేశపెట్టిన తరువాత వాస్తవ సాగుదారు, సర్వే నెంబర్, సాగు విస్తీర్ణం, పంట రకం మరియు వ్యవసాయ విశ్వవిద్యాలయం సిఫార్సుల ఆధారంగా యూరియా అవసరాలకు శాస్త్రీయంగా నిర్ధారించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ లో ఎరువుల పంపిణీ క్రమబద్ధీకరించడం అయింది అధ్యక్ష. ఇది దుర్వినియోగం, మళ్లింపు, అధిక వినియోగం మరియు క్యూ లైన్లు తగ్గించడంతో పాటు అర్హులైన రైతులకు పారదర్శకంగా మరియు సకాలంలో సరఫరా అందిస్తుంది అధ్యక్ష. జూన్ నుండి కృష్ణా మరియు కాకినాడ జిల్లాల్లో సదరు ఎరువుల పంపిణీ యాప్ పైలట్ ప్రాజెక్టు గా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. ఈ పైలట్ ప్రాజెక్టు తో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ యొక్క ఏపీ ఎయిమ్స్ 2.0 మరి సమగ్రమైనది, శాస్త్రీయమైనది, ప్రభావవంతమైనదని రైతులు చాలా మంది చెప్తున్నారు అధ్యక్ష. ఈ ప్రశ్నకు సమాధానం, డిజిటల్ ఫెర్టిలైజర్స్ యాప్ 2.0 యొక్క ప్రారంభ అమలు సమయంలో రైతులకు పరిమిత అవగాహన మరియు ముఖ్యంగా వెబ్లాండ్ లో చేర్చని కౌలు రైతులు మరియు సాగుదారులకు ఎరువుల సరఫరా చేయడంలో ఎదురైన ఇబ్బందుల కారణంగా కొన్ని సవాళ్లు కూడా తలెత్తాయి అధ్యక్ష. అర్హులైన సాగుదారులకు ఎరువుల సరఫరా సులభతరం చేయడానికి రైతు సేవా కేంద్రంలో RSK సహాయకులను నియమించడం ద్వారా ప్రభుత్వం ముందుగా స్పందించి మెరుగైన రైతు అవగాహనతో మరియు ఎటువంటి క్యూలు లేకుండా సదరు వ్యవస్థ ఇప్పుడు సజావుగా పనిచేస్తుంది అధ్యక్ష. ఇప్పటి వరకు 15.69 లక్షల మంది రైతులు ఈ యాప్ ద్వారా పారదర్శకంగా మరియు శాస్త్రీయంగా నియంత్రించబడిన పద్ధతిలో 3.7 లక్షల మెట్రిక్ టన్నులు యూరియా మరియు 1.10 మెట్రిక్ టన్నులు DAP అందుకున్నారు అధ్యక్ష.
0: పంటల బీమా కోసం రైతులు చెల్లించాల్సిన ప్రీమియం వాటా చాలా తక్కువగా ఉంటుందని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రాంతం, పంటను బట్టి రైతు వాటా మారుతుందని, కొన్ని ప్రాంతాల్లో రైతులు చెల్లించాల్సిన మొత్తం అత్యంత స్వల్పంగా ఉందన్నారు. మిగిలిన ప్రీమియం భారాన్ని కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు భరిస్తున్నాయని వివరించారు. స్వల్ప మొత్తాన్ని చెల్లించడం ద్వారా పంట నష్టం సంభవించినప్పుడు బీమా రక్షణ పొందే అవకాశం ఉన్నందున రైతులు దీన్ని నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. పంటల బీమా నమోదును కేవలం వ్యవసాయ శాఖ కార్యక్రమంగా చూడకుండా ప్రజాప్రతినిధులు కూడా బాధ్యత తీసుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు కోరారు. ప్రతి శాసనసభ్యులు తమ నియోజకవర్గంలో రైతులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి పంటల బీమా వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించాలని సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులు రైతు సేవా కేంద్రాల సిబ్బందితో సమన్వయం చేసుకుని అర్హులైన రైతులందరూ బీమా నమోదు చేసుకునేలా శాసనసభ్యులు చొరవ చూపాలని కోరారు. ఎల్నినో ప్రభావం ఉన్న నేపథ్యంలో రైతులు పంటల బీమాను తేలిగ్గా తీసుకోవద్దని, ఈ నెలాఖరు వరకే అవకాశముందని చెప్పారు. చివరి రోజు వరకు వేచి చూడకుండా ప్రతి రైతు వెంటనే నమోదు చేసుకోవాలని, స్వల్ప ప్రీమియంతో లభించే బీమా రక్షణను ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో నూతన జిల్లా కలెక్టర్ కార్యాలయాల నిర్మాణంపై ప్రభుత్వం త్వరలో తుది నిర్ణయం తీసుకుంటుందని పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. శాసనసభ సమావేశంలో భాగంగా కలెక్టర్ కార్యాలయ నిర్మాణంపై సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. భీమవరం కలెక్టర్ కార్యాలయ నిర్మాణానికి ఇప్పటికే ప్రతిపాదనలు సిద్దం చేశామని తెలిపారు. ఇతర జిల్లాలకు సంబంధించి వచ్చిన ప్రతిపాదనలపై ఇప్పటికే డిజైన్లు సిద్దం చేశామని మంత్రి తెలుపుతూ,
2: ఏదైతే ఈ భీమవరం సంబంధించి

0: కలెక్టరేట్ గురించి కూడా ప్రతిపాదనలన్నీ కూడా రెడీ చేశాము. ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి. ఇవే కాక ఇంకా కొన్ని జిల్లాల్లో కూడా ప్రతిపాదనలు వచ్చినాయి. ఆ ప్రతిపాదనలు వచ్చినటువన్నీ కూడా ప్రభుత్వం మా యొక్క ఆర్ఎండ్బి శాఖ ద్వారా కూడా కొన్ని డిజైన్ కూడా చేయడం జరిగింది. వాటన్నిటిని పరిశీలించిన తర్వాత ప్రభుత్వం త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటుందని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు ఇచ్చిన దాన్ని కూడా నోట్ చేసుకుని మళ్లీ ప్రభుత్వానికి కూడా నివేదిక అందజేస్తామని చెప్పి తమ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష.
1: ప్రజాప్రభుత్వ పాలనలో విద్యా హక్కు చట్టం కింద ప్రైవేట్ అనేడెడ్ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు పెరిగాయని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో విద్యా హక్కు చట్టం కింద ప్రవేశాలు పొందిన విద్యార్థుల సంఖ్యపై శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా హక్కు చట్టం కింద విద్యార్థుల ప్రవేశాలు పెరిగాయని చెప్పారు. 2022-23 ఏడాదిలో విద్యా హక్కు చట్టం కింద ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలల్లో కేవలం 2203 మంది విద్యార్థులు మాత్రమే ప్రవేశాలు పొందగా తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024-25 సుమారు 29,000 మంది విద్యార్థులు, 2026-27 28,742 మంది విద్యార్థులకు విద్యా హక్కు చట్టం కింద ప్రవేశాలు లభించాయని చెప్పారు. ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా హక్కు చట్టంపై సమాజంలో అవగాహన పెరిగిందని, దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి లోకేష్ వెల్లడించారు. ఇలా ఉండగా శాసనమండలిలో విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 5 కీలక బిల్లులను ప్రవేశపెట్టారు. మంత్రి ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ గ్రంథాలయ సవరణ బిల్లు 2026, ఏపీ ఉన్నత విద్య నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ సవరణ బిల్లు, ఏపీ ప్రైవేటు విశ్వవిద్యాలయాల స్థాపన క్రమబద్దీకరణ సవరణ బిల్లు, ఆంధ్రప్రదేశ్ రాష్ట విద్యా సంస్థల సవరణ బిల్లు, ఏపీ ప్రైవేట్ నైపుణ్య విశ్వవిద్యాలయాల స్థాపన క్రమబద్దీకరణ బిల్లులను మండలి ఏకగ్రీవంగా ఆమోదించింది. మరోవైపు శాసన మండలి ఒకే రోజు 10 బిల్లులకు ఆమోదం తెలిపింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు డీఎస్సీపై చర్చ జరపాలని ఆందోళనలు కొనసాగిస్తుండటంతో బిల్లులపై చర్చ లేకుండానే ఆమోదం లభించినట్లు చైర్మన్ ప్రకటించారు. మేయర్ చైర్మన్లకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించే బిల్లుకు, పంచాయతీరాజ్ చట్టం 2 సవరణ బిల్లుకు, కాంట్రాక్టు ఉద్యోగుల చట్ట సవరణ బిల్లుకు శాసనమండలి ఆమోదం తెలిపింది. రాబోయే గోదావరి పుష్కరాల నిర్వహణకు సంబంధించి రాష్ట ప్రభుత్వం చేపడుతున్న ఏర్పాట్లు, నిధుల కేటాయింపుపై శాసనమండలిలో పురపాలక శాఖ మంత్రి నారాయణ కీలక వివరాలు వెల్లడించారు. శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. రాబోయే గోదావరి పుష్కరాల కోసం పురపాలక శాఖకు ఆర్థిక శాఖ 150 కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. అదనపు నిధుల కోసం కేంద్ర ప్రభుత్వానికి కూడా రాష్ట ప్రభుత్వం కోరుతోందని వెల్లడించారు. ఈ మేరకు కేంద్రం నుంచి నిధులు మంజూరు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారని తెలిపారు. ఇలా ఉండగా గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షలలో అవకతవకలు జరిగినట్టు శాసనసభలో నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు గుంటూరు జిల్లా తాడేపల్లిలో జరిగిన విలేకరుల సమావేశంలో స్పందించారు. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 తెలుగుదేశం పార్టీ హయాంలో విడుదల చేసిన నోటిఫికేషన్ అని, ఎన్నికల ముందు హడావుడిగా చంద్రబాబు నాయుడు దానిని విడుదల చేశారని చెప్పారు. తమ ప్రభుత్వం అధికారం చేపట్టక ముందే ప్రిలిమ్స్ జరిగాయని, ప్రిలిమ్స్ పాస్ అయిన వాళ్లకే తాము మెయిన్స్ ఇంటర్వ్యూలు నిర్వహించామని వివరించారు. గ్రూప్ 1 పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని, వాల్యుయేషన్లో ఎలాంటి తప్పులు జరగలేదని, ప్రస్తుత ప్రభుత్వం వేసిన సిట్ తేల్చి చెప్పిందని, అయినా కూడా పదే పదే అసత్య ప్రచారాలు చేశారని జగన్మోహన్ రెడ్డి పేర్కొంటూ,
2: 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు ఎన్నికల నోటిఫికేషన్ కు కేవలం 76 రోజులు ముందు హడావిడిగా ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చాడు. మా ప్రభుత్వం రాకమునిపే May 26, 2019 మేము వచ్చిన తర్వాత చేసింది ఏమిటంటే ఆ ప్రిలిమ్స్ ఫలితాలను ప్రకటించి 2020 December 14 to 20 మధ్య మెయిన్స్ కండక్ట్ చేసినాం. వీళ్ళ కోవిడ్ పరిస్థితులు తీవ్రంగా ఉన్న సమయం అది. అప్పటి ఏపీపీఎస్సీ కమిషన్ డిజిటల్ ఎవాల్యుయేషన్ కు వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. మునుపటి చంద్రబాబు గారి ప్రభుత్వంలోనే నియామకమైన 5 సభ్యులు కూడా దీనికి కన్సెంట్ ఇచ్చినారు. హైకోర్టు ఆదేశాల మేరకు డిజిటల్ ఎవాల్యుయేషన్ ను పక్కన పెట్టేసినారు. పక్కన పెట్టి మాన్యువల్ ఎవాల్యుయేషన్ చేయడం, ఆ మార్కుల ఆధారంగా వారందరికీ ఇంటర్వ్యూలు నిర్వహించడం, రిక్రూట్మెంట్ పూర్తి చేసి ఆ 165 మందికి పోస్టులు ఇచ్చినారు. ప్రతి దశ కూడా హైకోర్టు ఆదేశాలతోనే ప్రక్రియ అంతా నడిచింది. ఇంకా విచిత్రం ఏమిటంటే అదే పనిగా ఒక అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేస్తా ఉన్నారు.
1: వన్యప్రాణి సంరక్షణ కమిటీ మొదటి నివేదికకు శాసనసభ ఆమోదం తెలిపింది. కమిటీ సభ్యులు గొండు శంకర్రావు నివేదికను సభలో ప్రవేశపెట్టారు. విశాఖ జంతు ప్రదర్శనశాల కంబాల కొండను కలుపుతూ సర్క్యూట్ ఏర్పాటు చేయాలని, జంతు ప్రదర్శనశాలల అభివృద్ధికి సీఎస్ఆర్ నిధుల సమీకరణ చేయాలని, తిరుపతి జంతు ప్రదర్శన

ప్రాంతాలకు సందర్శకులను పెంచేందుకు చర్యలు చేపట్టాలని వన్యప్రాణి సంరక్షణ కమిటీ సిఫార్సులు చేసింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సూపర్ సిక్స్ హామీలు, సంక్షేమ పథకాల అమలు పురోగతిపై శాసనసభలో సుదీర్ఘమైన చర్చ జరిగింది. ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ, ఉచిత బస్సు ప్రయాణ పథకం, తల్లికి వందనం, నిరుద్యోగ భృతి, రైతుల సంక్షేమ పథకాల అమలు తీరుపై సభ్యులు చర్చించారు. సూపర్ సిక్స్ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రభుత్వం చేపడుతున్న ఆర్థిక ప్రణాళికలు, బడ్జెట్ కేటాయింపులు, రాబోయే రోజుల్లో మిగిలిన హామీల విడుదల వారీగా అమలు క్యాలెండర్పై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. లబ్దిదారుల ఎంపికలో ఎలాంటి రాజకీయ వ్యత్యాసాలు లేకుండా అర్హులందరికీ నేరుగా లబ్ది చేకూరేలా పారదర్శకమైన విధానాలు అనుసరిస్తున్నామని ప్రభుత్వం వెల్లడించింది. పథకాల అమలు వేగం, నిధుల లభ్యత మరియు ఇతర మౌలిక వసతుల కల్పనపై సభ్యులు తమ అభిప్రాయాలను సభదృష్టికి తీసుకొచ్చారు. కాగా 4 రోజుల పాటు జరిగిన శాసనసభ, శాసనమండలి వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఆకాశవాణి ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలి వర్షాకాల సమావేశాల సమీక్ష విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం కె ఉమారాణి, సాంకేతిక సహకారం ఎం సతీష్, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఆకాశవాణి సమయం 8:30 అవుతుంది. మరికొద్ది సేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి రిలే.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్య అంశాలు. దేశ ప్రగతిలో సివిల్ సర్వీసెస్ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తోందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. భారత్ జపాన్ దేశాల మధ్య సంబంధాలు ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలు పరస్పర గౌరవంతో కొనసాగుతున్నాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. దేశాభివృద్ధిలో దక్షిణ భారతదేశం అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాంతమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా మార్చడానికి ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు. వార్తల వివరాలు. దేశాభివృద్ధిలో సివిల్ సర్వీసెస్ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తోందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఉత్తరాఖండ్లోని ముస్వరిలో ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో 2024 బ్యాచ్ ఐఏఎస్ శిక్షణార్థుల 2వ దశ ముగింపు కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజాసేవ పట్ల సివిల్ సర్వీసెస్ అధికారులు అంకితభావంతో ఉండాలని సూచించారు. తమ పని నిర్ణయాలపై నిబద్ధతతో దృష్టి సారించాలని కోరారు. సమాజ శ్రేయస్సు కోసం కూడా కృషి చేయాలని, సామాన్య ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. దేశమే ప్రథమం అన్న స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఉపరాష్ట్రపతి కోరారు. భారత్ జపాన్ దేశాల మధ్య సంబంధాలు ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలు పరస్పర గౌరవంతో కొనసాగుతున్నాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. భారత్ జపాన్ రక్షణ మంత్రుల సమావేశం న్యూఢిల్లీలో ఈరోజు జరిగింది. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, జపాన్ రక్షణ మంత్రి షింజిరో కోయిజుమి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సముద్ర భద్రతా సహకారంపై ఇద్దరు మంత్రులు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ప్రారంభోపన్యాసంలో రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ వచ్చే ఏడాది 2 దేశాలు 75 ఏళ్ల దౌత్య సంబంధాలను జరుపుకోనున్నాయని తెలిపారు. కేవలం ఇరు దేశాలకే కాకుండా ఇండో పసిఫిక్ ప్రాంతానికి కూడా విస్తృత ప్రయోజనాలు అందుకునేలా ఈ స్నేహబంధం నిలిచిందని చెప్పారు. హిందూ పసిఫిక్ మహాసముద్రాల భద్రత ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని కేంద్ర మంత్రి పేర్కొంటూ
2: हम यह दोहराते हैं कि कठिन समय में भारत किसी भी जरूरी असिस्टेंस, रिलीफ और सपोर्ट प्रोवाइड करने के लिए पूरी तरह से दृढ़ संकल्पित है. हमारे दोनों देशों के संबंध साझे लोकतांत्रिक मूल्यों, परस्पर सम्मान और एक पुराने सिविलाइज्ड कनेक्ट पर आधारित हैं. अगले वर्ष हम अपने डिप्लोमेटिक रिलेशंस के 75 ईयर्स मनाएंगे और इन वर्षों के दौरान हमारी यह दोस्ती सिर्फ हमारे दोनों देशों के लिए ही नहीं बल्कि पूरे इंडो पैसिफिक क्षेत्र में स्टेबिलिटी, रेजिलियंस और रूल्स बेस्ड ऑर्डर का एक कॉर्नर स्टोन बन गई है.

0: దేశ అభివృద్దిలో దక్షిణ భారతదేశం అత్యంత కీలకమైన ప్రాంతమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. తమిళనాడులోని మహాబలిపురంలో ఈరోజు జరిగిన దక్షిణ ప్రాంతీయ మండలి 31వ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళం రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, సి జోసఫ్ విజయ్, డికే శివకుమార్, విడి సతీషన్, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కె కైలాష్ నాథన్, అండమాన్ నికోబార్ దీవుల లెఫ్టినెంట్ గవర్నర్ డికే జోషి, లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, అధిక అక్షరాస్యత రేటు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, లోతైన సముద్ర వనరుల వినియోగంతో దేశాభివృద్దిలో దక్షిణ భారతదేశాన్ని అతిపెద్ద భాగస్వామిగా నిలిపాయన్నారు. దక్షిణ భారతదేశంలో నీటి పంపిణీకి సంబంధించిన అంశాలపై మరింతగా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పారు. పరస్పర చర్చలు, సానుకూల దృక్పథంతో దక్షిణ రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్న నీటి వివాదాలను వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాలని అమిత్ షా సూచించారు. ఢిల్లీలో ఇటీవల జరిగిన విద్యార్థుల నిరసనపై పోలీస్ అధికారులు, భద్రతా సిబ్బంది మితిమీరిన బలప్రయోగం చేశారన్న ఆరోపణలు, పోలీస్ సిబ్బందిపై జరిగిన హింసను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి నేతృత్వంలో 5 సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి విచారణ కమిటీని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టిస్ జోయమాలియా బాగ్చీ, వి మోహన్లతో కూడిన ధర్మాసనం ఈరోజు ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో పంజాబ్ హర్యానా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రవిశంకర్ ఝా, ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సాలిందర్ కౌర్, మాజీ సిబిఐ డైరెక్టర్ రిష్ కుమార్ శుక్లా, రిటైర్డ్ మేఘాలయ డీజీపీ ఎల్ఆర్ బిష్ణోయ్ కూడా సభ్యులుగా ఉంటారని తెలిపింది. ఉన్నత స్థాయి విచారణ కమిటీ చేపట్టే విచారణ ఒక్కసారి జరిగే ప్రక్రియ కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిరంతరంగా, క్రమానుగతంగా సమీక్ష జరపాలని, ఎప్పటికప్పుడు సుప్రీంకోర్టుకు మధ్యంతర నివేదికలను సమర్పించాలని కమిటీని కోరింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. దేశ ఆహార భద్రతకు రైతులే వెన్నుమూక అని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. ప్రకృతి వైపరీత్యాల నుండి వారిని కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. పాట్నాలోని బీహార్ అగ్రికల్చర్ మేనేజ్మెంట్ అండ్ ఎక్స్టెన్షన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ బమెటీలో ఈరోజు నిర్వహించిన కృషి జన్ కళ్యాణ్ సంవాద కార్యక్రమంలో కేంద్ర మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, వరదలు, కరువు, అధిక వర్షపాతం, ఇతర ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే పంట నష్టాల నుండి రైతులకు రక్షణ కల్పిస్తుందన్నారు. పంట నష్టం జరిగితే అర్హులైన రైతులకు నష్టపరిహారం అందుతుందని వివరించారు. వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా, పటిష్టంగా మార్చడానికి ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
1: బీహార్ కే హమారే కచ్చే మకాన్ మే రహనే వాలే భాయి ఔర్ బెహనో కో आज 11 लाख से ज्यादा मकानों की स्वीकृति की सौगात मिल रही है. उनके पास पक्की छत होगी, अपना घर होगा, उनके सपने पूरे होंगे. लेकिन इसके साथ साथ प्रधानमंत्री फसल बीमा योजना में बिहार ने सम्मिलित होने का फैसला लिया है. फसलों को अगर नुकसान होगा तो फसल बीमा योजना के अंतर्गत उसकी भरपाई किसान को हो पाएगी.
0: భారత్ సింగపూర్ మంత్రుల 4వ రౌండ్ టేబుల్ సమావేశం ఈరోజు సింగపూర్లో జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖల సహాయ మంత్రి జితిన్ ప్రసాద పాల్గొన్నారు. డిజిటల్ టెక్నాలజీ, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సెమీకండక్టర్ సరఫరా గొలుసులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాలన, సైబర్ సెక్యూరిటీ వంటి అభివృద్ది చెందుతున్న రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై మంత్రులు ఈ సందర్భంగా చర్చలు జరిపారు. ఆధునిక తయారీ, ఫిన్టెక్, డిజిటలైజేషన్, ఆరోగ్య సంరక్షణ, సుస్థిరత వంటి రంగాలలో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా పెంపొందించడమే ఈ చర్చల లక్ష్యమని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. వందేమాతరం గీతాన్ని పూర్తిగా కాకుండా కేవలం 2 చరణాలను మాత్రమే ఆలపించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తప్పుపట్టారు. ఈ నిర్ణయం పార్లమెంట్ చేసిన చట్టాన్ని బహిరంగంగా ధిక్కరించడమేనని అన్నారు. ఇది దేశ వ్యతిరేక చర్య అని కేంద్ర మంత్రి తమిళనాడులో ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ పేర్కొన్నారు. వందేమాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చారిత్రక తప్పిదాన్ని సరిదిద్ది ఆ గీతం మొత్తానికి చట్టపరమైన గుర్తింపును కల్పించిందని అమిత్ షా గుర్తు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర

0: నిర్దేశాలను 1800 1800 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 28వ తేదీ వరకు పంపవచ్చు. దేశాల సరిహద్దు నిర్వహణపై భారత్ నేపాల్ సంయుక్త కార్యవర్గ బృందం 14వ సమావేశం ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో ఈరోజు ప్రారంభమైంది. 2 రోజుల పాటు జరిగే ఈ ఉన్నత స్థాయి సమావేశంలో పరస్పర ఆసక్తికి సంబంధించిన ఇతర అంశాలతో పాటు సరిహద్దు భద్రత, మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు. భారత బృందానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ పౌస్మీ బసు నాయకత్వం వహిస్తుండగా, నేపాల్ బృందానికి ఆ దేశ హోం మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ ఆనంద్ కఫ్లే నేతృత్వం వహిస్తున్నారు. వాతావరణం. ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్లో రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ పేర్కొంటూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉత్తరప్రదేశ్, బీహార్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, పశ్చిమ మధ్యప్రదేశ్లోని పలు ప్రాంతాలలో రాబోయే 2 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. అలాగే జమ్మూ కాశ్మీర్, లడఖ్, ఈశాన్య రాష్ట్రాలలో కూడా ఇలాంటి పరిస్థితులే నెలకొంటాయని పేర్కొంది. రానున్న 3 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, తూర్పు రాజస్థాన్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీస్తాయని ఐఎండీ వెల్లడించింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశ ప్రగతిలో సివిల్ సర్వీసెస్ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తోందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. భారత్, జపాన్ దేశాల మధ్య సంబంధాలు ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలు పరస్పర గౌరవంతో కొనసాగుతున్నాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. దేశాభివృద్దిలో దక్షిణ భారతదేశం అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాంతమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా మార్చడానికి ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు దేశభక్తి గీతం వింటారు.

ఈ కార్యక్రమంలో ముందుగా మీరు వినబోతున్న పాట రాక్షసుడు. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట. సాహిత్యం వేటూరి, సంగీతం ఇళయరాజా.

ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట వింటారు, స్వాతి ముత్యం చిత్రం నుండి. సాహిత్యం సి నారాయణ రెడ్డి, సంగీతం ఇళయరాజా.

సిరివెన్నెల సాహిత్యానికి రాజకోటి సంగీతం అందించగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం పాడిన పాట వింటారు, గోవిందా గోవిందా చిత్రం నుండి.

శ్రీవారికి ప్రేమలేఖ. ఈ చిత్రానికి ఎస్ జానకి పాడిన పాట వింటారు. సంగీతం రమేష్ నాయుడు, సాహిత్యం వేటూరి.

మీరింతవరకు పాత చిత్రగీతాలు విన్నారు. ప్రకటించిన కార్యక్రమం మరికొద్దిసేపట్లో వింటారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వెలుగు నీడలు నాటిక వింటారు. రచన శ్రీ కెవిఎన్డి ప్రసాద్, నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. వెలుగు నీడలు నాటిక.
1: ఆకాశవాణి వెలుగు నీడలు నాటిక. రచన శ్రీ కెవిఎన్డి ప్రసాద్, నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. వినండి వెలుగు నీడలు నాటిక.
2: రంగస్వామి, రంగస్వామి.
3: అయ్యా అయ్యా అయ్యా.
2: ఏమిటి రంగస్వామి ఆలోచిస్తున్నావు?
3: అంటేనయ్యా,
2: పిలిచినా పలకనంత ఆలోచన ఏమిటయ్యా?
3: ముసుగు తీర్తే ప్రతి మనిషి పశువే అన్న వాక్యం నాకు చాలా విషయాలు తెలియజేసిందయ్యా.
2: ఏమిటో అవి?
3: మొదటి సంగతి, నేను పశువునని.
2: తర్వాత?
3: ఓ పశువు తోటి పశువుల్ని పోల్చగలదని.
2: ఎన్ని పశువుల్ని పోల్చావేమిటి?
3: చాలానండి.
2: పేర్లు చెప్పగలవా?
3: గొడవైపోతుందయ్యా.
2: పర్వాలేదు చెప్పు.
3: వద్దులేండి అయ్యా.
2: ఏ, ఆ లిస్టులో గాని నా పేరు గాని ఉందా?
3: మూడో పేరు మీదేనయ్యా.
2: ఒకటి రెండు ఎవరో?
3: నేను మా అన్నయ్య అండి.
2: బుద్ధి ఉందా నీకు?
3: లేకే నిజాలు చెప్పానయ్యా.
2: ఇవి నిజాలా?
3: నిజాలేనండి, కాబట్టే మీకు అంత కోపం వచ్చింది.
2: కోపం తెప్పించే నిజాలు యజమానికి చెప్పకూడదు అని నీకు తెలీదే?
3: తెలుసండి.
2: మరెందుకు చెప్పావు?
3: యజమాని మేలు కోరేవాడిని కదండి, అందుకండి.
2: నేనిచ్చే జీతంపై బతికే నువ్వు నాకు చేసే మేలేమిటో?
3: అమ్మమ్మమ్మమ్మమ్మ, అలా అనేకండి అయ్యా. వసుంధరాదేవి గారి విషయం నీకు పూర్తిగా ఎడమరిసి నేను చెప్పలేదు కదండి.
2: నువ్వేం చెప్పక్కర్లేదు,
3: కానీ మీరు విని తీరాలండి.
2: వినన్రా, నేను వినను.
3: అలా అయితే అమ్మగారికి చెప్పాల్సి ఉంటుందండి.
2: నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావా?
3: కాదండి, మీ మంచి కోరుతున్నానండి.
2: సరే, ఏమిటో త్వరగా చెప్పి తగలడు.
3: నేను డ్రైవర్ని కదా సార్, కనుక నా స్నేహితులందరూ డ్రైవర్లేనండి.
2: అబ్బా, అసలు విషయం చెప్పరా, మీ డ్రైవర్ల చరిత్ర నాకెందుకు?
3: వినండి సార్, అలా నాకు మీ వసుంధరాదేవి గారి డ్రైవరు స్నేహితుడండి.
2: ఏమిటి మాటి మాటికి మీ వసుంధరాదేవి? ఏమిటి అది?
3: మీ వసుంధరాదేవి అనకపోతే మన వసుంధరాదేవి అంటారేటండి.
2: రంగస్వామి
3: గట్టిగానే అరిచినారు కానీ ఒక్కసారి మనసు దిటం చేసేసుకొని నాను చెప్పేది వినండి. అయ్యూర,
2: త్వరగా చెప్పి తగలడు.
3: వసుంధరాదేవి గారి కారులోకి మీ ప్రియ స్నేహితుడు ధనుంజయరావు గారు ఉన్నారు కదండి, ఆయన ఎక్కారండి.
2: నోర్మూయ్, వసుంధర కారులోకి ధనుంజయరావా? రేయ్ రేయ్, తప్పుడు మాటలు మాట్లాడకు.
3: తమరికి అలా అనిపించడం తప్పు కాదండి, కానీ ఇది నిజమండి.
2: వసుంధర, వసుంధర నాకింత నమ్మక ద్రోహం చేస్తుందా?
3: నమ్మిన చోటే కదండి ద్రోహం చేయగలిగేది. మిత్ర ద్రోహం అంటే మరి అదే కదండి.
2: నమ్మలేకపోతున్నాను రా, నమ్మలేకపోతున్నాను.
3: నమ్మరని, నమ్మలేరని తెలుసండి. అంతేకాదండి, ఈ నిజాన్ని నమ్మబుద్ధి కాక నన్ను పల్లెలోంచి తీసేస్తారని కూడా తెలుసండి.
2: అవునరా, నీకు 10,000 పడేస్తా. నా దగ్గర పని మానేసేటైనా పోరా.
3: అయితే నిజంగా నువ్వు పల్లెలోంచి తీసేస్తారా అయ్యా? వద్దయ్యా.
2: పొమ్మంటుంటే పోరంటావేమిట్రా?
3: నాకుండే బాధ్యతలు నాకుంటాయి కదండి.
2: ఏమిటి? నా విషయాలన్నింటినీ గమనించి మీ అమ్మగారికి చేరవేయడమా నీ బాధ్యత?
3: ఆ అమ్మ చేతి భోజనం ఎన్నాళ్ళు తిన్నాను కదండి.
2: ఆ బాగా తిని బలిసావు.
3: కోపగించనంటే ఓ నిజం చెప్తానండి.
2: చెప్పేసి త్వరగా పో.
3: బాగా తిని బలిసింది నేను కాదండి.
2: మరి
3: వసుంధరాదేవి గారండి.
2: రంగస్వామి!
4: ఏమిటండి వీడి మీద అలా అరుస్తున్నారు?
2: అరిచానా? అవును అరిచా. ఎందుకంటే నిర్మల, అర్జెంటుగా బయటికి వెళ్ళాలి, కారు తాళాలు కనబడడం లేదంటున్నాను, కోపం రాదా నాకు?
4: ఈ పాటి దానికే వాడిని అలా హడలు కొట్టేస్తున్నారు.
2: వాడిని హడలు కొట్టేడువా? ఓ శ్యామాయికమా, వాడు తలుచుకుంటే నిన్ను నన్ను కలిపి మరి హడలు కొట్టేయగలడే.
4: చాలే ఊరుకుందురు, పిల్లాన్ని పట్టుకుని ఏమిటా మాటలు? చూడండి వాడి ముఖం ఎలా వాడిపోయిందో పాపం.
2: వాడిపోయిందా? కొంచెం నీళ్లు పోయివే, వికసిస్తుందేమో.
4: ఏదేమైనా ఈ మధ్య మీకు వేళాకోళం బాగా హెచ్చయింది కాని ఎరా రంగా, టిఫిన్ చేసావా?
3: లేదమ్మా.
4: పద టిఫిన్ చేద్దు గాని, ఆయన కారు తాళాలు కనబడకపోతే దిగులు పడకు, నా కారు తీసుకెళ్ళు.
3: అలాగే అమ్మా.
2: వెళ్ళి కారు చూడు, బయటకెళ్ళాలి.
4: ఎక్కడికండి?
2: భోగాపురం దగ్గర ఓ 10 ఎకరాల స్థలం ఉందట, బేరం ఆడడానికి వెళ్ళా.
4: అదేమిటి, టిఫిన్ చెయ్యరా మరి?
2: బయట చేస్తానులే.
4: సరేనండి, రంగా నా కారు తాళాలు తీసుకెళ్ళు.
3: అలాగేనండమ్మా.
4: ఏమండి, వాణ్ణి చీటికి మాటికి తిట్టకండి.
2: వాణ్ణేమీ అనం లేవే బాబు, నువ్వు బాధపడిపోకు.
4: మరేం లేదండి, మనం నమ్మకస్తుల్ని పోగొట్టుకోకూడదు కదా.
2: వీడు ఒక కోహినూరు వజ్రం, వీడిని పోగొట్టుకోకూడదు కదా, అంతేనా? సరే
3: అమ్మగారండి, తాళాలు తీసుకున్నానండి.
4: సరే, జాగ్రత్త రా, త్వరగా వచ్చియండి. ఆ బేరసారాలో అయ్యగారు పక్కనే ఉండు, ఆయనకు అసలే ప్రథమ కోపం, గొడవలు రాకుండా చూసుకోరా.
3: అయ్యో చెప్పాలేటమ్మా, అయ్యగారి మీద ఏగనైనా వాళ్ళెత్తానా? అయ్యగారు బయలుదేరదామండి.
2: పదరాం వజ్రం.
3: వజ్రం ఏమిటండి?
2: ఉత్తి వజ్రం కాదురా, కోహినూరు, కోహినూరు, కోహినూరు వజ్రం అనేవి రా. పద పద
3: అమ్మగారు.
2: నువ్వు పదరా. ఏరా, టిఫిన్ సరిపోయిందా?
3: సరిపోయిందయ్యా. మీరేటి చుట్ట తీశారు?
2: ఇది చుట్ట కాదురా, సింగపూర్ సిగా.
3: అమ్మగారు కాల్చొద్దన్నారు కదండి.
2: ఇక్కడ మీ అమ్మగారు లేరు కదరా.
3: నానున్నాను కదండి.
2: అందుకే కదా నేను పొమ్మన్నాను.
3: మీరు ఇలాంటి పనులు చేస్తున్నారు కనుకనే నేను పోనంటున్నాను.
2: రే రంగా.
3: సరే సరే, ఈ చుట్టగోలు వదిలేసి మీ వసుంధరాదేవి గారి సంగతి వినండి అయ్యా.
2: అగ్గు మళ్ళీ మీ వసుంధర, నేను వినను రా. వినాల్సిన అవసరం నాకు లేదు.
3: తమరు ఎలాగంటారనే, మీ వసుంధరాదేవి గారు మీ స్నేహితుడు ధనుంజయరావు గారితో మాట్లాడిన మాటలు రికార్డు చేశాను, కాస్త వింటారా?
5: ఏమిటి?
3: వాళ్ళ ప్రేమ సంభాషణ వినండి సార్.
2: రంగా.
3: అబ్బా వినండి.
6: ఎందుకింత ఖర్చు దాను?
7: భలే దానివే వసు, నీ మెడకి అందంగా ఉంటుందని సరదా పడుకుంటే ఖర్చు గిచ్చు అంటావేంటి వసు?
6: ఎప్పుడు వేసుకోమంటావు?
7: ఇప్పుడే వేసుకో, చూడాలని ఉంది.
6: ఇవాడ కాదు, నువ్వు నాకు ప్రేమతో కొన్న విల్లా గృహప్రవేశం రోజున వేసుకుంటాను దాను.
7: చాలా బాగుంటుంది. నువ్వు, నీ మెడలో ఈ హారం, అందమైన ఆ విల్లా మెరిసిపోవడం చూసి నేను మురిసిపోవాలి.
6: నీ కళ్ళల్లో మెరుపుల్ని చూడడం నాకిష్టం దాను.
7: వసు, నువ్వెంత మంచిదానివి.
6: నీ అంత కాదులే.
7: ఎందువలనో?
6: నువ్వైతే కేవలం నీ భార్యనే మోసగించావు, నేనైతే నా భర్తని, నా ప్రియుణ్ణి కూడా మోసగించాను కాదాను.
7: ఇంకెప్పుడు అలా మాట్లాడకు. నేను నువ్వు ఎవరిని మోసగించలేదు. మనలో విరిసి విరబూస్తున్న ప్రేమ మనకున్న కొన్ని బంధాలని మరిపింపజేసిందంతే. మనలో ప్రేమ తప్ప మోసం లేదు వసు.
6: అబ్బా ఎంత బాగా చెప్పావుదాను, నీ మాటలు వింటుంటే నేను ఈ లోకాన్ని మర్చిపోతాను.
7: నన్ను మాత్రం మర్చిపోకు.
6: నిన్ను మర్చిపోవడమా? నిన్ను మర్చిపోవాలంటే నాకు మరణమే రావాలి దాను.
7: అబ్బా ఎంత అందమైన సమయంలో మరణం సంగతి ఎందుకు వసు?
6: అన్నట్టు విల్లా గృహప్రవేశం నాడు మీ స్నేహి

0: స్నేహితుడు జగపతి గారు వస్తారా?
1: అబ్బా, మరణాన్ని తలవకంటుంటే ప్రళయాన్నే గుర్తు చేస్తావేంటి వసు?
0: ఎప్పటికైనా ఎదుర్కోవాలిగా.
1: ఎదుర్కోవచ్చును, తప్పించను వచ్చును.
0: అంటే ఎలా దను?
1: అనేక మార్గాలున్నాయి గాని మనస్ఫూర్తిగా చెప్తున్నా, నీ కన్నుల్లో మెరుపుల తప్ప బెంగని కంగారుని చూడలేను వసు.
0: నేనంటే మరీ ఇంత ప్రేమ?
1: వల్ల మాలిన ప్రేమ ప్రియ.
2: వల్ల మాలిన ప్రేమ వల్లకాడ చెత్తవేధవా? నిన్ను వల్లకాడికి పంపకుండా వదలను రా.
3: వదలకి ఏడ్చేస్తారండి? కాదు, ఏడ్చేస్తారని.
2: ఏదైనా ఏదైనా చేస్తాను రా.
3: అయితే ఇల్లు అతగాన్ని మనసాహారం కావలించుకోండి.
2: ఏం మాట్లాడుతున్నావురా?
3: నిజమండి, ఇంతకాలం మీరు నమ్మి ప్రేమించిన ఈ దరిద్రాన్ని అతగాడు తవ్వి మరీ తలకెత్తుకున్నాడు కదండి. అలా చూడండి, ఈవిడాన్ని ఎలా డీకరించేస్తాదో.
2: కాదురా, కాదు. అంతకు ముందే నేనేమైనా చెయ్యాలరా?
3: చంపేస్తారా?
2: అలాంటి ఆలోచనలే వస్తున్నాయి.
3: బలెటోళ్ళే, మీలాంటి వాళ్ళకి కోపం వస్తే మూడో కంటికి తెలియకుండా చేతికి మురికి అంటకుండా ముగించాలండి. ఇప్పుడు నాకు ఆయన గారి మీద కోపం వచ్చిందనుకోండి, నేనేమి మీలాగా ఆవేశపడిపోను, కానీ తెగ్గొట్టేస్తాను.
2: ఎలారా?
3: చెప్తానండి. మీరు ఆ వసుంధర గారితో ప్రామాయణం నడిపిస్తున్నారని తెలిసినాడే నా గుండె మండిపోయిందండి. బయట పడకుండా ఆలోచించి చిన్న టేప్ రికార్డర్ సంపాదించి వాళ్ళ పెట్ట కింద వాళ్ళ డ్రైవర్స్ అయితే పెట్టించారండి. రికార్డ్ అయిన దాంట్లో సగమే అన్నారండి మీరు.
2: అదేమిట్రా?
3: మొత్తం వింటే మీరు తట్టుకోలేరని అవసరమైనంత వరకే ఎడిటింగ్ చేసి మరీ మీకు వినిపించానండి.
2: నేను మొత్తం వినాలరా.
3: అబ్బబ్బబ్బా, ఆ చెత్తంతా మీరు వినలేరండి. అది వినాల్సింది వేరే వాళ్ళండి.
2: ఎవర్రా?
3: మీ కోపం కచ్చ తీర్చేవాళ్ళండి.
2: అదే ఎవర్రా వాళ్ళు?
3: చెప్తాలండి.

0: ఏటమ్మ గారు అలా దిగులుగా ఉన్నారేటండి?
1: ఏం లేదురా, మా నాన్నకి జ్వరం వచ్చిందట.
0: అయ్యో ఎప్పుడండి?
1: 2 రోజుల క్రితం అట్రా. మా నాన్నకేమో నేనంటే ప్రాణం.
0: అవునమ్మ గారు, నాన్నగారి దగ్గరికి వెళ్ళి రండి అమ్మా, నేను అయ్యగారిని చూసుకుంటానండి.
1: నాన్న దగ్గరికి వెళ్తే 2-3 రోజుల్లో రానివ్వర్రా, ఆయన కొంట్లో బాగాలేదు కదా.
0: 2 రోజులేటమ్మా, వారం ఉండండి.
1: అమ్మో ఈయన తిడతారేమోరా.
0: ఏటి, నేను ఉండగానే?
1: నువ్వేం చేస్తావురా, ఆయనకి కోపం వస్తే ఇద్దరిని కలిపి తిట్టిగలరు.
0: మరేం పర్వాలేదు అమ్మగారు, అయ్యగారు నిజంగానే ఈ భోగాపురం తలం పనుల్లో ఊపిరాడినంత బిజీగా ఉన్నారమ్మా. వారం కాదమ్మా, 10 రోజులైనా పర్లేదమ్మా. మీరు నాన్నగారి దగ్గరికి వెళ్ళిరండమ్మా, మాట రాకుండా నేను చూసుకుంటానమ్మా.
1: అయితే వెళ్ళిరానా?
0: అయ్యో నాన్నగారికి ఒంట్లో బాగాలేదంటే ఆలోచన ఏటమ్మా, ధైర్యంగా వెళ్ళిరండి.
1: సరేరా రంగా, వెళ్తాను గాని నువ్వు అయ్యగారిని జాగ్రత్తగా చూసుకోరా.
0: అయ్యో అది నాకు చెప్పాలేటమ్మా.
1: ఈ టెన్షన్ల వల్ల ఏమో కానీ ఈ మధ్య ఆయన ఆ వెధవ చుట్టలు తెగ కాల్చేస్తున్నారా.
0: అవునమ్మా, నేను గమనించి ఆపడానికి ప్రయత్నించాను గానమ్మా, మరోసారి చుట్టలు కాల్చొద్దన్నావా, పల్లెంచి తీసేస్తా రంగస్వామి అని అరిచారమ్మా.
1: అరుస్తారు అరుస్తారు, ఈసారి దగ్గని చెప్తాను.
0: ఏం చేస్తారమ్మ గారు?
1: నేను ఓ చుట్ట ఆయన దగ్గర తీసుకుని వెలిగిస్తాను, దెబ్బకి తెక్క కుదురుతుంది. ఒరేయ్ ఏంట నవ్వు? అయ్యో ఊపిరి తిరగకుండా అంత నవ్వకూడదురా, ముందు ఆపు. ఆపన్నానా?
0: అయ్యో అది కాదమ్మా, అయ్యగారు మీరు శరో సొట్ట ఎలిగించుకొని సోఫాలో కూర్చుంటే ఫోటో తీసి ఊహించుకుంటున్నానమ్మా.
1: ఎందుకురా?
0: నాకెంత పెద్ద కష్టం వచ్చినా ఆ ఫోటో చూస్తే చాలమ్మా, ఆపుకోలేని వచ్చేస్తుందమ్మా.
1: చాలే వెధవా, నేనేదో కోపంలా అంటే అంత నవ్వేంట్రా నీకు. సరే సరే నేను బయలుదేరతాను గాని కారులో పెట్రోల్ ఉందా?
0: ఫుల్గా ఉందమ్మా. అమ్మా కారు నెమ్మదిగా తీయండి, అన్ని బాగానే ఉంటాయి కానీ మీరు ఆలోచిస్తూ కారు నడపకూడదు మరి.
1: సరే సర్లేరా, జాగ్రత్తగా వెళ్తానులే. అయ్యగారికి ఏం చెప్తావు మరి?
0: నాన్నగారికి జ్వరం వచ్చిందని మీరు బాధపడుతుంటే ఓ 4 రోజులు నానే వెళ్ళిరమ్మన్నానని చెప్తానమ్మా.
1: అమ్మో ఇంకేమైనా ఉందా? మీద పడి కొట్టేస్తారేమోరా.
0: పర్లేదమ్మా, ఈ కొత్త తలం కొనుగోలులో

0: ఒరే రంగా, ఎడిట్ చేయ నా క్యాసెట్ వినాలరా.
1: వద్దులేండి అయ్య గారు.
0: ఎందుకని?
1: మొత్తం ఇంటే తట్టుకోలేక మీరు సన్నాసుల్లో కలిసిపోతారండి.
0: ఒరే రంగా.
1: అయ్యా,
0: నువ్వు గాని విన్నావేంట్రా?
1: అబ్బాబ్బే, తప్పు కదండి. కానీ తప్పక అక్కడక్కడ ఇంటేనే నాకు జీవితం మీద ఇరక్తి వచ్చేసిందండి.
0: సరే సరే సరే, విషయంలోకి రా.
1: అయ్యగారు, తమరు ధనంజయరావు గారి భార్యని చూశారండి?
0: ఇప్పుడు ఆవిడ సంగతులు ఎందుకురా?
1: అబ్బా, నా ప్రశ్నకు సమాధానం చెప్పండి అయ్యా. చూశారా లేదా?
0: చూడలేదురా.
1: అదృష్టవంతులు.
0: ఏ
1: మేకప్ తీసేసిన తాటికలా ఉంటదండి.
0: అయ్యో, మరి ఆ ధను ఆమెను ఎలా పెళ్లి చేసుకున్నాడు రా?
1: డబ్బు అండి, డబ్బు. డబ్బు ఉంటే తాటకి కూడా ప్రపంచ సుందరులాగా కనిపిస్తుందండి.
0: నిజమేరా?
1: మరో గొప్ప నిజం చెప్తానండి. మంచి గుణం లేకపోతే ప్రపంచ సుందరు కూడా తాటికలాగా అవుపిస్తుందండి.
0: మా బాగా చెప్పేవరా
1: అయ్యగారు. ఇక మీదట ఇలాంటి పొరపాట్లు చేయనని మీరు మాటిస్తే ఆ ధనంజయరావుకి గోబ తిరిగిపోయే సలహా మీకు ఇస్తానండి.
0: ఈ దెబ్బతో నాకు బుద్ధి వచ్చిందిలే, చెప్పరా. చెప్పు చెప్పు చెప్పు.
1: మీ చేతికి మట్టి అంటకుండా అతగాడు భూస్థాపితం అయిపోయే సలహా అండి ఇది.
0: చెప్పు. చెప్పమంటుంటే
1: అబ్బా వినండి. మీకు వినిపించిన క్యాసెట్టు ఎడిటింగ్ చేయకుండా ఫుల్ క్యాసెట్టు మీ ధనంజయరావు గారి భార్యామణి గారికి, అంటే ఆ తాటకి గారికి ఆళ్ళ డ్రైవర్ ద్వారా అందజేసామనుకోండి. ఆగండి ఆగండి, అయిపోలేదు ఇంకానా. మీ ధనువు గారు ఆమెకి కొన్న విల్ల ఆ వివరాలు, ఆమె గారి మెడలో మెరిసిపోయే వజ్రాల నెక్లెస్ వివరాలు, ఇంకా ఏనండి, వీటితో పాటు మరికొన్ని సాడీలు కల్పించి మరీ చెప్పి ఈ గృహప్రవేశం కార్డు ఆమెకిచ్చి సరిగ్గా సమయానికి ఆవిడ గారిని రంగప్రవేశం చేయమని చెప్తామండి. చంపదండి, తున్నేస్తుందండి. ఆన కొడుకు పరిగెడుతుంటే మనం సల్లగా ఐస్ క్రీమ్ తింటూ ఇచ్చి పిచ్చిగా ఆనందించాలండి.
0: నాకైతే కలర్ఫుల్ పైశాచిక యుద్ధం కనిపిస్తోందిరా.
1: అవునండి, మీ ధనంజయ గారికి అయితే ఈ దెబ్బతో మరే ఆడపిల్ల కనబడినా గుండెదాడ వచ్చేస్తదండి, గుండెదాడ. అన్న టైగరు, అమ్మగారు వాళ్ళ నాన్నగారు ఒంట్లో బాగలేదని బాధపడుతుంటే
0: ఏమైంది ఆయనకి?
1: పాపం జ్వరం వచ్చేసిందటండి.
0: జ్వరమే కదా, ఓల్డ్ ఏజ్ లో ఈ జ్వరాలు కామన్ అయ్యరా.
1: ఆడపిల్ల మాత్రం తండ్రికి తలనొప్పి వచ్చిన తల్లడిల్లిపోతుంది కదండి.
0: ఏంటి బాబు, ఇప్పుడు నువ్వు మీ అమ్మగారిని వాళ్ళ నాన్నగారింటికి పంపించే ప్రయత్నంలో ఉన్నావా?
1: మనం ఈ భోగాపురం తలం వ్యవహారాలు, వసుంధరాదేవి ధనంజయరావు వ్యవహారాలు సెటిల్ చేసే పనిలో మనం బిజీగా ఉంటాం కదండి.
0: అవును, బిజీగా ఉంటాం.
1: అంటే దాదాపు ఈ 4-5 రోజులు మనకి ఊపిరాడిన పని అండి.
0: నిజమేరా, ఊపిరాడని పని.
1: అందుకని
0: అందుకని ఆగిపోయామని రంగా చెప్పు.
1: పాపం అమ్మగారి దుఃఖం చూడలేక వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి మీకు ఇబ్బంది లేకుండా ఓసారి ఆయన్ని చూసి వెంటనే తిరిగి వచ్చేయమన్నానండి.
0: ఓరి పిచ్చోడా, అది వాళ్ళ నాన్న దగ్గరికి వెళితే అన్న టైంకి ఏనాడు తిరిగి రాలేదురా.
1: పోన్లేండి అయ్య గారు, అమ్మగారు ఇక్కడే ఉండి వాళ్ళ నాన్నగారిని తలుసుకుంటూ కళ్ళల్లో నీళ్లు తిప్పుకుంటా ఉంటే మనకి మాత్రం పనులు శుభంగా జరుగుతాయేటండి. అమ్మగారి కన్నీళ్లు పవర్ఫుల్ అండి.
0: అలా ఇలా కదురా, చాలా పవర్ఫుల్ రా బాబు.
1: అందుకే ఆ ఎఫెక్ట్ మనకు తగలకుండా అమ్మగారిని వాళ్ళ నాన్నగారిని చూసి రమ్మని నానే చెప్పినానండి.
0: కనీసం అది నాకు చెప్పాలి కదరే. చెప్పాలా?
1: పాపం అన్నారండి, మీకు చెప్పకుండా వెళ్ళనని కూడా అన్నారండి. కానీ అమ్మగారి కళ్ళల్లో నీళ్ళు చూసి నా కడుపు తరుక్కుపోయి కంగారు వచ్చేసిందండి.
0: కంగారు ఎందుకురా?
1: అంటే మరి భోగాపురం 10 ఎకరాల పని అంతకన్నా ముఖ్యం ఈ ధనంజయరావు వసుంధర గారి పని ఒకటి ఉంది కదండి.
0: అవునరా, చాలా ముఖ్యమైన పనులు.
1: మరి ఈ టైంలో అమ్మగారు దుఃఖపడుతూ ఉండడం ఎందుకని నానే ఊరెళ్ళి రమ్మన్నానండి. తప్పండి.
0: తప్పు కాదు కానీ త్వరగా రాదురా రంగా వెళ్ళిందంటే.
1: పోన్లేండి, వాళ్ళ నాన్నగారి దగ్గర 2-3 రోజులు అమ్మగారిని ఆనందంగా ఉండనియండి. ఇక్కడ మన పనులన్నీ జయప్రదంగా టకటక జరిగిపోతాయి కదా, ఎందుకండి భయం అయ్యగారు?
0: అవుననిపిస్తోంది కానీ రంగా ఇందు

0: నీ కుట్ర కోణం ఏదైనా ఉందంటావా?
1: ఊహుకోండి అయ్యగారా, మన పనులన్నీ చక్కగా పూర్తయిపోతే నీకెలాంటి అనుమానాలు రావండి. హలో,
0: ఎవర్రా ఫోను?
1: అయ్యగారు, అమ్మగారు ఫోన్ అండి.
0: ఏదిరాయ్?
1: అయ్యా, ఓ చిన్న మాట, కోపంగా మాట్లాడకండి, కట్టంలో ఉన్న అమ్మని కసరకండి.
0: రే, ఫోన్ ఇదే, నేనే మీ అమ్మగారిని కసరంలే. హలో నిర్మల.
2: ఏమండి?
0: బాధపడకు, మీ నాన్నగారికి ఎలా ఉంది?
2: జ్వరం 103 డిగ్రీలు ఉందండి.
0: కంగారు పడకు, మందులు పడితే తగ్గిపోతుంది రే. మామగారికి ఒకసారి ఫోన్.
2: ఆయన పడుకున్నారండి.
0: సరే, అలా అయితే డిస్టర్బ్ చేయకు. ఆయనకి కాస్త తగ్గాక నువ్వు త్వరగా వచ్చేయి.
2: అలాగేనండి, మీరు జాగ్రత్త, వేళకి తినండి, ఆరోగ్యం చూసుకోండి.
0: అలాగే, నువ్వు వేళకి తిను, త్వరగా వచ్చేయి. ఏంట్రా నవ్వుతున్నావు?
1: అంటే మాట ఒక్క నిమిషంలో 4 సార్లు త్వరగా వచ్చేయి త్వరగా వచ్చేయి అంటుంటే
0: ఏంటోరా, అది ఇంట్లో లేకపోతే తోచదురా.
1: అలాగే ఉండాలి గురు, అప్పుడు మీరు మీతో పాటు మేము హాయిగా ఉంటాం.
0: ఎవరు? కాశీపతి గారా? చెప్పండి. వెరీ గుడ్, అన్ని పనులు పూర్తయిపోయాయా? ఏమిటి, 4 లక్షలే ఖర్చు అయిందా? ఓహ్, నేను 10 లక్షలు అనుకున్నాను. మంచి వార్త చెప్పారు, థ్యాంక్ యూ.
1: అయ్యగారు, కాశీపతి గారంటే
0: మన సైట్ బ్రోకర్. సైట్ తాలూకా పనులన్నీ 4 లక్షల్లో పూర్తయిందంట. అంటే 1 లక్ష నొక్కేసాడంటావా? పోలేరా, పని పూర్తయిందిగా, హ్యాపీ హ్యాపీగా ఉంది.
1: చూసారా, అమ్మగారిని 10 రోజులు ఉండమన్నారు, 10 లక్షల పని 4లో పూర్తయింది.
0: 10 రోజులు ఉండమని నేనెప్పుడు చెప్పాను రా?
1: అబ్బా, మీ మతి మరుపుతో చచ్చిపోతున్నానండి. మామగారికి జ్వరం తగ్గే వరకు ఉండు, 10 రోజుల్లో వచ్చాయని మీరు అనలేదా?
0: ఓహో, రంగా, నీ వ్యధవ తెలివితే అట్లా తగ్గించి నిజాలు మాట్లాడరా.
1: అయితే ఒకటో నిజం, స్థలం పని జయప్రదంగా పూర్తయింది.
0: అవును.
1: రెండో నిజం, వసుంధరాదేవి గారు విల్లాలో గృహప్రవేశం నాడు ధనుంజయరావు గారి గుండెల్లో బాంబు పేలాలి.
0: చాలా ముఖ్యం రోయ్.
1: ఆలస్యం ఎందుకు, పదండి. అయ్యగారు, విల్లా కలకలలాడిపోతుందండి.
0: అవునా రంగా, ఏమిటి మరి నువ్వు?
1: అన్ని ఏర్పాట్లు చేశానండి.
0: అంటే?
1: వెలిగించిన ఒత్తులన్నీ వెలిగించేసేయండి.
0: ఎప్పుడు పేలుతాయో?
1: ఎప్పుడు ఎలా పేలుతాయో వాటిట్టమండి.
0: అంతేనా?
1: ఎటువైపు సౌండ్ వస్తే అమాయకంగా అటువైపు చూడటమే మన పని అండి.
0: సరే సరే సరే, పద.
3: అరే రే జగపతి, ఎప్పుడొచ్చావు? నిన్న మీ వదిన నీ కార్డు ఇచ్చానా లేదా అని 2 సార్లు అడిగింది.
4: అరే ధనంజయ,
5: తాటకొచ్చేసిందండి.
3: ఎవరు?
1: మీ భార్యమణి గారండి.
3: తనని ఇన్వైట్ చేయలేదే.
1: ఏం చేతండి?
3: ఎందుకంటే అది నీకెందుకు?
1: అవును, నాకెందుకులేండి. ఆవిడ గారు స్పీడ్గా మీ వైపే వస్తున్నారు, కాసుకోండి. అయ్యగారు పదండి, కాస్త పక్కన నిలబడదాం.
0: ఏం జరిగింది?
1: అబ్బా, భార్యాభర్తల మధ్యలోకి మనం వెళ్ళకూడదండి.
4: అరే ధనంజయ్!
3: ఏంటిది కాంతం? ఏయ్, నలుగురిలో కాలర్ పట్టుకుంటావేంటి?
1: ఒంటరిగా ఉన్నప్పుడు పర్లేదా అయ్యా.
0: నువ్వు ఉండరా?
1: ఆ కాంతం తాటికి మీ ధను గారి చొక్కా పుచ్చుకోగానే మీకు మా సెడ్డ ఆనందం కలిగింది కదయ్యా.
0: మామూలు ఆనందం కాదురా బాబు.
1: నాకైతే వర్షంలో వేడి మేగడ కాఫీ తాగుతున్నట్టు ఉందండి.
4: చెప్పరా చెప్పు, నీకు ఆ వసుంధరపై మోజట?
3: మోజ? చచ్చ, కాంతం, ఎవరో నీకు లేనిపోను కల్పించి చెప్పారనుకుంటా.
4: ఎందుకట?
3: మనని విడదీయడానికి.
4: విడదీయడానికి అసలు మనం కలిసి ఉన్నది ఎప్పుడ్రా?
3: నీ చెప్పేది విను కాంతం.
4: కాదు, నువ్వు క్యాసెట్ వినరా బద్మాష్.
3: ప్రియా వసుంధర.
6: హా ప్రియా ధనుంజయం.
3: మర్చిపోలేని మధురాను.
4: ఆపేసవేం?
3: అబద్ధాల్ని వినలేక.
4: నోర్మై చెత్త విధవ, ఆ దిక్కుమాలిన క్యాసెట్లో నువ్వు నా గురించి వాగిన వాగుడు కూడా ఉంది.
3: కాంతం ప్లీజ్.
4: నోర్మై, అరే ఆ క్యాసెట్ని సౌండ్ సిస్టమ్ గారికి ఇవ్వండి రా. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ నా దిక్కుమాలిన

0: అంటే శృంగార లీలలు వివరంగా వింటారు.
1: ప్లీజ్ కాంతం, ప్లీజ్ నన్ను మన్నించు.
0: అంటే నీ చెత్త పనుల్ని ఒప్పుకుంటున్నావా?
1: అంటే కాంతం,
0: వేదవా ఆలోచనలు చెయ్యకు, గోబ అదిరిపోద్ది. ఏరా, క్యాసెట్ ఇంకా వేయలేదు?
1: కాంతం కాంతం, అన్నీ ఒప్పుకుంటున్నా, ప్లీజ్ నన్ను వదిలేయ్, ప్లీజ్.
0: వదలక నీలాంటి వెదవతో ఉంటానా? అయితే నిన్ను శిక్షించి మరీ వదిలేస్తా. ఈ కాగితాలపై సంతకం పెట్టు.
2: అయ్యగారు,
3: తాటకి పంజాయిసిరుతుందా?
4: వీడి పని అయిపోయింది రంగా.
1: సంతకమా కాంతం, ఇది అన్యాయం కాంతం.
0: ఏంట్రా ఇంకా మాట్లాడుతున్నావు? ఏ మా నాన్నకు ఫోన్ చేయనా?
1: అమ్మో వద్దొద్దు, బుద్ధిగా ఉంటా, కనికరించు కాంతం.
3: అయ్యగారు, వాళ్ళ నాన్నగారు ఎవరండి?
4: వాడు కీచకుడు, వాడిపై 10 మర్డర్ కేసులు, 18 రేప్ కేసులు ఉన్నాయి.
3: అంతేలేండి, ఈ తాటకి గారి తండ్రి అంటే మాట్లాడి.
0: ఏరా మా నాన్నకి ఫోన్ చేయనా?
1: అయ్యయ్యో ఫోన్ చేయకు, సంతకం చేసేస్తున్నా. చేసేసా? అయిపోయింది, నా బతికిక కుక్క బతికే.
0: బుద్ధి కుక్క బుద్ధి అయితే హంస బతుకలా వస్తుందిరా వెధవా. అదెక్కడా, ఏయ్ ఏయ్ ఇట్రావే. ఏమే నీ చెత్త బుద్ధి మారదా?
5: సారీ మేడం.
0: సారీనా, రోజుకు ఎన్ని సారీలు మారుస్తావే?
5: నన్ను క్షమించండి.
0: ముందు ఈ కాగితాలపై సంతకం చెయ్యి.
5: అమ్మో చెయ్యను, ఇది అన్యాయం.
0: నువ్వు న్యాయం గురించి మాట్లాడడం, దయ్యాలు వేదం వల్లించడం అంటే ఇదేనే చెత్త కుప్ప. ఉండు, మా నాన్నకి ఫోన్ చేస్తున్నా, దెబ్బకి 2 సరదా కట్టేస్తుంది.
1: వసుందరా ప్లీజ్ సంతకం పెట్టే, మామూలుగా చంపడాయన.
5: ఛీ దరిద్రుడా, నాకెక్కడ దాపరించావురా. ఛీ, సంతకం పెట్టేశా, పద వీధిన పడి అడుక్కుందాం చెత్త విధవ.
3: మా అమ్మగారికి అపకారం తలపెట్టిన వాళ్ళకి మిగిలేది విధవన్నారు, విధవ బతికేనమ్మా.
5: నువ్వెవరు?
3: నేనా? మీ లవర్ ధనుగాడి ప్రియ స్నేహితుడు జగపతి అయ్య గారి పనివాడినండి. మీకు మా జగపతి అయ్య గారు బాగా తెలుసు అనుకుంటాను.
5: తెలుసు తెలుసు.
3: నాకు కూడా అన్నీ తెలుసమ్మా, అన్నీ.
5: అన్నీందా?
3: అన్నీనండి. మీ ధనుగారు పిలుస్తున్నారండి.
5: ఛీ, వాడి ముఖం చూడను.
3: అది మీ ఇష్టంగానమ్మా, ఇక మీదట జగపతి బాబు గారు ఒక మాత్రం చూడకండమ్మా. ఒకసారి చూస్తేనే ఎంత జరిగింది
5: అంటే.
3: మీకు చెప్పేటోడిని కాదు కానీ, తప్పులు చేయకూడదమ్మా. అందులోనూ ఇలాంటి తప్పులు చేస్తే చివరికి మిగిలేది చెప్పులేనమ్మా. ఉంటానమ్మా, నమస్కారం.
5: ఛీ
3: ఛీ, మీ ఇంటి పేరా అమ్మా? వెళ్ళిరండి. ఆడుతూ పాడుతూ అడుక్కు తింటుంటే ఆ ఆనందం బహుమజాగా ఉంటుందమ్మా. ఎలా ఎలా?
4: ఒరే ఒరే ఒరే, ఆవిడ గారిని వదిలేరా?
3: వదల కట్టుకుంటానేటండే. పదండి అయ్య గారు, మంచి హోటల్లో పలావ్ తిందాం.
4: పద కార్తి. అవునరా, నాకప్పుడు 3 పశువుల్ని గుర్తించానన్నావు.
3: అవునండి.
4: ఒకటి నువ్వు, 2 మీ అన్న, 3 నేనన్నావు. సరే ఏ విధంగా?
3: అమ్మగారికి అన్యాయం చేసిన మీ దగ్గర పనిచేస్తున్నందుకు మొదటి పశువు నేనండి.
4: ఓకే.
3: మరి అమ్మగారికి అన్యాయం చేసిన మీరు కూడా.
4: అర్థమైందిలే. మరి మీ అన్న?
3: వసుంధరమ్మ గారి బెడ్రూంలో టేప్ రికార్డర్ పెట్టిన ఆమె గోరు డ్రైవరు మా అన్నేనండి. ఆమె అన్నం తింటూ ఆమెకి ద్రోహం చేయడం అన్యాయం కదండి.
4: సరే సరే, ఈ విషయం ఎక్కడ వాగకు, మీ అన్నకి మరో చోట ఉద్యోగం చూద్దాం రే.
3: సరేనండి.

మీరింతవరకు వెలుగు నీడలు నాటిక విన్నారు. రచన శ్రీ కేవీఎండి ప్రసాద్, నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. ఇందులో పాత్రలు, పాత్రధారులు: రంగస్వామి శ్రీ పివి రామ్ గోపాల్, జగపతి శ్రీ రాంభట్ల నృసింహశర్మ, ధనంజయ్ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, నిర్మల శ్రీమతి పూడిపెద్ది విశాలాక్షి, వసుంధర శ్రీమతి డి శ్రీదేవి, కాంతం శ్రీమతి డి మానస. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.

కార్యక్రమంలో ముందుగా బంగారు కలలు ఈ చిత్రానికి పి సుశీల పాడిన పాట వింటారు. సాహిత్యం దాశరథి, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

శ్రోతలు ఆ పాత మధుర గీతాలు వింటూ ఆనందిస్తున్నారు. ఇప్పుడు వినండి కన్నవారి కలలు. ఈ చిత్రానికి వి. రామకృష్ణ పాడిన పాట.

కార్యక్రమంలో చివరగా మీరు వినబోతున్న పాట ఆరాధన. ఈ చిత్రానికి ఘంటసాల గానం. సంగీతం ఎస్ రాజేశ్వరరావు, సాహిత్యం శ్రీశ్రీ.

ఆపాత మధుర గీతాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సమయం 11 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ముందుగా హిందీలో అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: Choi Kang and Wang Chang of China in the quarterfinals. In hockey, the Indian women's team has advanced to the second round of the FIH World Cup after playing out a goalless draw against England in their final Pool D match at Amstelveen in the Netherlands. Both teams created opportunities but failed to find the back of the net, with India's defence holding firm throughout the contest. The draw helped India, led by Salima Tete, sealing a vital second place finish in Pool D. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం నిలయంలో సమయం 11:10 దాటి 10 సెకండ్లు. ఇంతటితో మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:48 మా ప్రభాత ప్రసారంలో కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.